0: But never forget yourself.
1: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
0: In fact, you yourself exist here.
1: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
0: You only manifest into many.
1: కానీ ఆ రూపంలో ఏమాత్రము మారటం లేదు.
0: Actually, the reality does not change.
1: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
0: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
1: కలగా కనిపిస్తుంటాయి.
0: That appears in your dream, no doubt.
1: ఈ కలన నేను కలనే.
0: And all this kala, the dream, is kala, false.
1: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
0: Therefore, distance yourself from these thoughts or illusions.
1: భ్రమను ఏనాడు దూరం అవుతుందో ఆనాడు నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
0: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma.
1: ఆ భ్రమ ఏది? నీ యొక్క స్వరూపమే.
0: And this Brahma is your truly your own form.
1: ప్రతి భ్రమ ఎందుకు నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ థాట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫామ్.
1: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది, కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
0: యూ సే దట్ ఇన్ ఎ డ్రీమ్ యూ హ్యావ్ సీన్ ఎ సర్టన్ థింగ్, యూ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ద డ్రీమ్.
1: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
0: దేర్ ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
1: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ.
1: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కాని మరొకటి కాదు.
0: ది మేనిఫెస్టేషన్ ఈజ్ ఓన్లీ ద రియాలిటీ, నథింగ్ మోర్ దాన్ యువర్ ట్రూ నేచర్.
1: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒకటి భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
0: You have been spending time in these imaginations or delusions.
1: Munmundu is discourse anni deentone vastayi.
0: All those things that you should learn in future, they are contained here in this talk.
1: Future ante emti?
0: What is future?
1: Munduku jaragoyyetundi.
0: What is going to happen?
1: Munduku em jarugutundi?
0: What is going to happen?
1: Present ide munduku jarugutundi.
0: The present is going to happen in future.
1: Ee present ide eppudu jarugutundi?
0: What is the present?
1: Past ga marchipoyinappudu present nilustundi.
0: When once you forget the past, you live in the present.
1: Ee present nu kuchavarku marchipoyinappudu future vachestundi.
0: When once you forget the present, you live in future.
1: Kabatti anni kudanu neevi, past present future.
0: So you are the only one in the past, present and future.
1: Ninnu neeve kalpinchukuntunnavu.
0: You only appear in these three periods of time, past, present and future.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Kannikulnu bhraman cheda kaligeetundi.
0: These are all the results of one's own thought.
1: Daiva shaktulu, daiva vibhutulu annikulnu manavuniyende untunnavu kani maroka pradesham nunchi raavatam ledhu.
0: The divine power, the divine capacities are within man, not from outside.
1: Nijanga avi meeve anetundi meeku eppudu telustundi antante,
0: when would you come to know they are latent?
1: Konchi ee vidhanga practice chestu chestu randi.
0: When you go on practicing this spiritual path,
1: neeku nivve kanipistavu.
0: You will be able to see your own reality.
1: Kaduka nee reality nee ende unnadu kani reality marokaru endu raadu.
0: Your true nature, reality is within you, not from outside.
1: Kaduka reality ni man chudalante reflection kavali.
0: So if you want to see the reality, you should also consider
1: ee reflection kavalanukunte ee sound undali.
0: And for this reflection, the sound is also necessary.
1: Ee resound undalante reality ni pettukovali.
0: So for this resound and reflection, you should also develop this reality.
1: Resound reflection moodu kulanu nee ende unnavu kani bayata nunchi vachi cheripovu.
0: So reality, reflection and resound are within you, not from outside.
1: Meeku brother untadu.
0: Here is your brother.
1: ఆ బ్రదర్ కూడా పెరుగుతాడు, పెద్ద అయిపోతాడు.
0: Your brother also grows along with you.
1: అతను సమాజంలో చేరుతాడు.
0: And he is in society.
1: సమాజం నుంచి మంచి పేరు పొందుతాడు.
0: And he earns all good name there.
1: ఆ పేరు పొందింది ఎవరు?
0: Who earned that reputation?
1: ఆ బ్రదరే.
0: Your own brother.
1: ఆ బ్రదర్ అనేటువంటి వాడు ఎవరు?
0: Who is that brother?
1: ఒక ఆకారమే.
0: Your brother has a form.
1: ఆ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from he got that form?
1: రియాలిటీ నుంచినే వచ్చింది.
0: The form is out of the reality.
1: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాల మోసం చేస్తుండాలి.
0: In fact, that which comes out of you, that which comes within you, deludes you.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
0: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality.
1: మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ చాలా పొరపాటు.
0: The kind of meditation that you are following is wrong.
1: ఏదో ఆకారాన్ని పెట్టుకొని దాన్ని మీరు పెంచుకుంటూ పోతున్నారు.
0: You keep a particular form in front and go on meditating upon it.
1: ఈ యొక్క ఆకారం ఎవరు తెచ్చుకున్నారు? మీరే తెచ్చుకున్నారు.
0: దిస్ ఫామ్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఈ షాపింగ్ లోపల వచ్చినటువంటి బెవ ఎక్కడ?
0: వేర్ ఇస్ దిస్ థాట్?
1: ఆకారం నుంచి కొనే బెవలు కలుగుతున్నాయి.
0: ద థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్ అండ్ చాయిస్.
1: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవల్ని వదిలితేపితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
0: సో ది మూమెంట్ యూ గివ్ అప్ దిస్ ఫార్మ్ గ్రాడ్యువలీ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్లెస్.
1: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ గాడ్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
1: దైవం మీరే దైవము.
0: You are God.
1: మీ ఆకారమే దైవము.
0: Your reform.
1: మీ ఆనందమే దైవము.
0: Your bliss is God.
1: మీ reflection ఏ దైవము.
0: Your reflection is God.
1: మీ reaction ఏ దైవము.
0: Your reaction is God.
1: అన్నిటికీ దైవము నీరే.
0: Everything is God divine.
1: నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
0: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
1: అహం బ్రహ్మాస్మి అన్న ఉన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: What is the meaning of aham brahmasmi?
1: Nenu brahmaga unnanu.
0: I am brahma.
1: Ante neeve aa akaranga maaripothunnavu.
0: It only means you have taken the form of brahma. You become that brahma.
1: Tattvam asi.
0: You say tattvam asi.
1: Aa unnatundi nene.
0: You say the one that exists is myself.
1: Adi tattu idi tvammu.
0: That and this are one.
1: Rendu kooditavudiki asi.
0: That and this are one.
1: Asi anetundi rendu koodin tarvata okkati aipothu.
0: When once that and this asi being one, you find oneness, unity.
1: Kanuka meer unnatundi padavam lopala ee daanni kuda meer vadalakandi.
0: Therefore never give up these important aspects.
1: Anni divyamaina bhavyamainaatundi padamule.
0: All are novel and beautiful standard.
1: Shankara varu aneka rakamainaatundi yokka deenantha chooparu.
0: Shankara demonstrated this fact.
1: Anni choopi kattabadiki taane andulo leenavaipoyadu.
0: And he has got merged in his own doctrine.
1: కనుక మీరు ని కూడా చూచి తిరిగి అందులోనే లేపడం మంచిది కాదు.
0: So it is not good to go by all the ways that you come across and all the reading that you do.
1: మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కావాలనో, ఎవరికి ఏ విధమైనటువంటి రూపం కావాలనో, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
0: Therefore picture eyes the form that is so endearing to you.
1: That's why you me pinchukunnatundi picture ee kravakkameena kalulaku vachestundi.
0: Therefore the form that you picturize in your heart will appear in front of your eye.
1: Eppudu hrudayamloku vachindo ade nee kannullo kanipistundi.
0: The form of the heart will appear in front of your eyes.
1: Ee yokka kannullo kanipinchinatundi satyam ayipothundi.
0: The form that you see in your eye with your eye is the reality.
1: కనులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటుంటే అది నీకు సరైనటువంటిది కాదు.
0: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
1: కనుక మీ రియాలిటీని నీ ఎందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
0: Reality is within you, it's not coming from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
0: This thing you can achieve through love.
1: Prema lekunda edi kudunu manu sadhinchalemu.
0: Without love you cannot achieve anything in this
1: Prema
0: world.
1: Preme sarvamuku aadharamu.
0: Love is the foundation for
1: Preme
0: everything.
1: Preme daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Kaduka ee renditi endu unnatundi oka prema tattvanni meer mottamotta penchukondi.
0: We should develop this principle of love that exists between the human and the divine.
1: Aa bomma nunchi ee prema raledu.
0: The love is not the product.
1: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
0: And this love has not gone into Brahman.
1: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
0: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
1: కాబట్టి దైవం ఎవరు?
0: Who is God?
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే దైవము.
0: I am God.
1: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
0: Entertain this thought that I am God, I am God.
1: కట్టగడబడి నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Ultimately you become God.
1: కొంతకాలం బ్రహ్మ వేరు నీవు వేరుగా ఉంటావు.
0: But sometime you are separate from God.
1: క్రమక్రమేణా ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
0: Gradually with the passage of time you become God.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ దైవ స్వరూపులే.
0: You are all the forms of the God.
1: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
0: God has taken all these different forms.
1: దైవము మీరు ఒక్కటే.
0: యు అండ్ గాడ్ ఆర్ వన్.
1: ప్రత్యేకం కాదు,
0: నాట్ సెపరేట్.
1: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ ఎందే ఉంటున్నారు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
0: దిస్ యూనిటీ వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్
1: ఏకమే సత్యం, ఏకమే దైవం.
0: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
1: అదే నీవు.
0: అండ్ దట్ ట్రూత్,
1: నీవు అదే.
0: యు ఆర్ ద ట్రూత్ అండ్ యు ఆర్ గాడ్.
1: అది నీవే.
0: అండ్ గాడ్ ఈజ్
1: నేనే. అది అదే నేను. నేనే అది, అదే నేను.
0: దట్ దౌ ఆర్ట్, యు ఆర్ గాడ్. God is you only, nothing more.
1: Nikanti God tattvam ichindi
0: elektrey. God is not separate from you.
1: Niyende God aavirbhavistunnadu.
0: God is within you.
1: Ninne marchipothunnavu.
0: You are forgetting your true
1: nature. Nee marchipothe ninchede emtundi? Daivam okkade.
0: And if you forget yourself that there is God within you.
1: Ninnu nee marchitiva annitini marchinavaadu avutavu.
0: If you forget yourself, you will be forgetting the whole.
1: Ninnu nee maatram marchakoddu.
0: Never forget your true identity.
1: నీవు మర్చకుండా నీకు నీవే ధ్యానం చేస్తున్నా.
0: Never forget your true identity.
1: ఎక్కడ పోయినా గానీ నేను పోతున్నాను.
0: You say, I am going.
1: దైవం ఎక్కడున్నా అంటే నేనే దైవము.
0: If anyone asks you where is God, say that I am God.
1: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
0: This kind of steadiness, unchangeable feeling of one's own true nature.
1: ఎప్పటికీ అది కదలనటువంటిగా పెట్టుకున్నప్పుడే అది నీకు శాశ్వతమైనటువంటి సత్యం.
0: And if this remains constant throughout, that will give you true experience.
1: Kanuka mee yokka bhavani meeru mee swarupanga maarchukovali.
0: Therefore let the feelings take a definite form.
1: Tattvam asi.
0: Tattvam asi.
1: Adi Vedantamlo cheppinatundi tattvam asi.
0: That is the essence of Vedanta, that thou art tattvam asi.
1: Tattvam.
0: Tvam
1: asi.
0: Asi.
1: Enniti yokka ekatvame.
0: That thou art, both are one.
1: ఈ రెండింటి యొక్క ఉత్తమమైనటువంటి భావము మీ యొక్క దీంతో స్థిరంగా నిలుపుకోండి.
0: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
1: దేవుడు కల్లో వచ్చాడు, రాముడు కల్లో వచ్చాడు, కృష్ణుడు కల్లో వచ్చాడు, స్వామి మా కల్లో వచ్చాడు. ఈ విధంగా మీరు క్రమక్రమైన అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు.
0: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagavan appeared in your dream, this is just your imagination.
1: ఇది డ్రీమ్ లే.
0: That's all a dream.
1: ఈ డ్రీములు నువ్వు సత్యపెట్టటం.
0: How can the dream be?
1: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
0: That is there so long you are fast asleep.
1: ఆ నిద్రపోతేనే కనిపించవు.
0: When you are awake, the dream vanishes.
1: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
0: It is asleep that is the cause for the dream.
1: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
0: And it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
0: సేఫ్ గార్డ్ దిస్ లవ్.
1: ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
0: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ ఆబ్స్టకల్, బట్ స్ట్రెంగ్థెన్ యువర్ లవ్.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్, అదర్ దాన్ లవ్.
1: ప్రేమనే మీ నిజమైన దైవము.
0: లవ్ ఈజ్ గాడ్ ఇన్ ట్రూత్.
1: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
0: And the love is the proper path to God.
1: ఆ ప్రేమనే మీకు గమ్యము.
0: And love is the goal.
1: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
0: సాధన, ప్రాక్టీస్ ఇస్ లవ్. గమ్య, ద గోల్ ఈజ్ లవ్.
1: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లియర్ చేస్తాను.
0: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్. హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
1: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఆల్వేస్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్.
1: క్రమక్రమేణా మీ యొక్క భావంను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
0: వీ షుడ్ కట్ షార్ట్ అవర్ ఇమాజినేషన్.
1: బయటపడిపోతుండాలి మీ యొక్క భావములు.
0: అండ్ లెట్ సీ దట్ వీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్.
1: ఈ భావం అంతా భ్రమగా మారిపోతున్నాయి.
0: అండ్ ఆల్ అవర్ ఫీలింగ్స్ సమ్ టైమ్స్ అమౌంట్ ఇమాజినేషన్.
1: బ్రహ్మనే బ్రహ్మగా మారుతారా.
0: అండ్ దిస్ భ్రమ షుడ్ బి టు టేక్ అస్ టు బ్రహ్మ, ద రియాలిటీ.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మనే తప్పక అన్ని విధాలు చెల్లిస్తూ ఉంటుంది.
0: అండ్ దిస్ బ్రహ్మ ఇస్ ద రియాలిటీ దట్ ఈస్ విత్ అస్ ఆల్ త్రూ.
1: అది నిజమైనటువంటి ప్రభ.
0: అండ్ దట్ ఈస్ ద రియల్ ప్రభ ఆర్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్.
1: సత్ అన్నంటే ఏమిటి? అదే.
0: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, డివినిటీ.
1: తత్ అనగా ఏమిటి? అదే.
0: తత్ ఈజ్ డివైన్.
1: త్వం అనేటువంటిది ఏమిటి? అదే.
0: త్వం ఈజ్ ఈక్వలీ డివైన్.
1: తత్ త్వం అసి.
0: తత్ త్వం అసి.
1: ఈ తత్వం అసి అనేటువంటిది అహంకార రూపంలో బయలుదేరుతున్నది. అసి అనేటువంటిది అహంకారమే.
0: వెన్ వన్స్ ఐ సే అసి, ది కాంబినేషన్ ఆఫ్ తత్ అండ్ త్వం ఈజ్ జస్ట్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వానికే ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
0: దిస్ see is the union of tat and tvam, that and this.
1: ఈ రెండు తత్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక ఆశి ఎక్కడికి పోదు.
0: When once we are aware of tat, tvam, that and this, the asi, they become one.
1: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తన భద్రంగా పెట్టుకుంటాడు.
0: When once we proceed along this easy path, we can know our true nature.
1: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
0: It is a mistake to think that with this body you have seen Brahma.
1: ఈ బాడీ అంటే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుంది.
0: బ్రహ్మ గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
1: కాబట్టి బ్రహ్మ అహం రెండు కలిసి ఒకటే.
0: దేర్ఫోర్ అహం యువర్ సెల్ఫ్ బ్రహ్మ గాడ్ ఆర్ వన్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి సాధన చేయండి.
0: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ టు
1: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
0: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
1: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేని దేన్నో మీరు తలుచుకోకండి.
0: When you sit in meditation, don't have separate specific
1: thoughts. ఈ వాహనాలను ఏమాత్రం మీరు తలుచుకోకండి.
0: Never think of comforts and convenience.
1: మీ ఆకారాన్ని మీరు చేర్చుకోండి.
0: You know your own reality while you sit for meditation.
1: కనుక మీ ఆకారాన్ని మీరు ధ్యానించుకోండి.
0: Concentrate on your the true self.
1: అందులోనే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: The self contains everything.
1: అప్పుడే మీకు ఏకత్వం గుర్తించుకోవాలి వీలవుతుంది.
0: Then you find the harmony, the unity, oneness.
1: యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ కలిగిస్తుంది.
0: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
0: అండ్ దిస్ ప్యూరిటీ వి టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఆకారం.
1: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
0: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
1: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
0: దేర్ఫోర్ యువర్ ఓన్ ప్యూరిటీ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దిస్ ట్రూ యూనిటీ?
1: నీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ విత్ ఇన్ యూ, యుల్ బి ఏబుల్ టు అచీవ్ యూనిటీ.
1: అది నేను రెండు ఒకటే.
0: దట్ అండ్ దిస్, దట్ ఐ ఆర్ వన్.
1: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
0: Go by this oneness only, not by
1: multiplicity.
0: If you go on by multiplicity, what is it that you get? Add on, you get only
1: zero. And
0: when once you just add one after one,
1: you get number.
0: And the change in the number is only our imagination.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
0: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
1: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
0: తత్వం అసి ఇస్ వేదిక్ డిక్టం.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
0: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
0: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
1: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
0: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
1: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణా ఏకత్వం అవుతుంది.
0: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
1: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ని పర్యాయాలు నేను చెప్పుకుంటున్నారు.
0: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
1: మిల్క్ అనేటువంటిది అంటే అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ టు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మిల్క్ MILK, యు గో ఆన్ రిపీటింగ్ దట్ అమ్మాయిలకే, అమ్మాయిలకే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అమ్మా మదర్ ఎలికే ద ర్యాట్. But it is
1: MILK అనుకుంటూ వచ్చేస్తే అమ్మకార తీసుకుని వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ MILK, ద ర్యాట్ మదర్ విల్ కమ్ దేర్ విత్
1: ఎక్కడ ఎలికా.
0: Then she'll ask you, where is Yelka, the rat?
1: కనుక మనం చెప్పుకోవటం కూడా పవిత్రంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
0: Therefore our pronunciation, diction should be correct and exact, accurate.
1: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచి మీకు ఆవిర్భవిస్తుంది.
0: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
2: ప్రేమ ముదిత మనసే కహు కామ రామ కామ రామ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషులు ఎందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్ యంగ్ ఆర్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ They introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term, I, is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను, అయ్యా నీ పేరేమి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు. ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term, I, is pervasive.

0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యు, ఐ యామ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: హి టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్.
1: మై నేమ్ ఇస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాలు. మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvadi motta motta puttindi.
1: Right, this I is born at the time.
0: Tadupare varu veeru aneetuvadi vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ, పవర్ఫుల్, సిగ్నిఫికెంట్, సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఈజ్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ necessarily associated with compassion.
0: Karuna, hrudayam, atma, brahma, ivanni kudanu paryaya padamule nenu.
1: And hence I, compassion, atma, hrudaya are synonyms.
0: Nenu aneetuvante motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna aineetuvante okka daivatvanni, hrudayatvanni, brahmatvanni, atmatvanni inaadu marchipoyi దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: ది ఆన్సర్ ఈస్ ఐ కమ్ దిస్ మార్నింగ్.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: Deham vachindi.
1: It's the body that came this morning.
0: Kabatti dehamane nenu aneetuvanti bhrantito nenu prodduna vachinanu antunnavu.
1: So with the identification with the body, you say I have come this morning.
0: Sare dehame nee anukoni nenu prodduna vachinanu cheptavu.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: Maru nimisham lopalne naa kadupu chaala baadhaga untundadi antunnavu.
1: Next minute you say I am suffering from my stomach ache.
0: My stomach.
1: My stomach.
0: ఇంతకు ముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాను అనుకుంటున్నావు.
1: Earlier you said.
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: You consider yourself the body this morning, but whereas you say that you are different from your stomach. This is my hand.
0: ఇది నా తల.
1: My head.
0: ఇది నా పొట్ట.
1: My stomach.
0: నేనెవరు?
1: Then who am I?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్.

0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమునందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను పొద్దునొచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, at times different from it.
0: అది నిజమా ఇది నిజమా?
1: ఇస్ దట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify with your body, my body, it is
0: temporary.
1: But this I lasts for generations.
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుకుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్ రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబ్ మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illuminate.
0: బల్బుల వెలిగేది.
1: Do you mean to say the bulbs that illuminate? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్క స్టోరీ
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యం అంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: That's what
0: దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: Adi aneetvante jagattu.
1: That is this world.
0: Nenu aneetvante karana swaroopudaina daivamu.
1: I is the cause, the divinity.
0: Ee drishyame కార్యస్వరూపము.
1: ద సీన్ ఇస్ ది ఇఫెక్ట్.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: దెర్ఫోర్ డివినిటీ గాడ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఉన్నాడు,
1: ఈస్ దేర్ ఇన్ ది ఇఫెక్ట్.
0: ద్రష్టగాను ఉన్నాడు,
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగానే ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం, దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా, ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఈస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్,
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ద సీన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సీయర్ ఓన్లీ.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: అండ్ దేర్ఫోర్ దిస్ సీయర్ ద విట్నెస్ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: వేర్ ఈజ్ దిస్ బాండ్ దిస్ ఐ?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు. సర్వత్రా సర్వకాలం ఎందు సర్వ జీవులు ఎందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్, ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓమ్నిషియంట్, ఓమ్నిషియంట్, ఓమ్నిప్రెసెంట్ అండ్ ఓమ్నిపొటెంట్.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ టేక్స్ ఎ బర్త్
0: నార్ లేనటువంటిది ఈ నేను.
1: దిస్ ఐ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అపేరెంట్ సినారియో దట్ కమ్స్ అండ్ వానిషెస్.
0: ఉంటుంది.
1: దిస్ సినారియో హస్ గాట్ ఎ ఫ్లా.
0: ఈ అహంకారమునకు అహంకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego, ahankara.
0: అహంకారం అనేటువంటిది వచ్చి పోయేటువంటిది, పాసింగ్ క్లౌడ్స్.
1: The ahankara, ego, is that which comes and goes, passes
0: by. Aham anetundi shashvatamaina raaka pokalu lenetundi oka tattvam.
1: Aham the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్.
0: అతని కలర్ చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ దిస్.
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని అతను తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ ఊడు చెప్తున్నావే, కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణములు ఎట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపేరెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior might
0: be there, gunamulu untunnayo,
1: what sort of quality,
0: adu kanipincheetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkarledu.
1: One need not go that far.
0: Na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: ఎవ్రీవన్ ఆర్గ్యూస్ ఫూలిష్లీ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏమాత్రం కూడా కామన్ సెన్స్ ఉండదు.
1: దేర్ ఇస్ నో కామన్ సెన్స్ ఇన్ సచ్ ఆర్గ్యుమెంట్స్.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపము లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుందాది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపముంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ ఫోర్ ద ఫ్లవర్ దట్ హెస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హెస్ నో ఫార్మ్.
0: అదేవిధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: సైంటిస్ట్ టుక్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ట్రూత్.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: వాట్ సైంటిస్ట్ సే టుడే దట్ యు ఫైండ్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ 1000 years.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: Never doubt that God is here or there whatsoever.
0: ఇందు కలడు అందులేడని సందేహము వలదు.
1: Never doubt that God is here and that he is not there.
0: చెక్రోపగతుండు.
1: God is present everywhere.
0: ఎందెందు వెదకి చూచినా.
1: Wherever you may search.
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search, you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: దిస్ వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ సే దట్ హీ ఫైండ్స్ అటామిక్ పవర్.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూరు.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెంట్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది.
1: అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైంటిస్ట్ వాజ్ కన్వీన్డ్.
0: సరే, కొంతమంది ఇంపార్టెంట్ వాడను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాడను భోజనానికి పిలిచాడు.
1: డిస్టింగ్విష్డ్ ఎమినెంట్ సైంటిస్ట్ were invited for a dinner so that they can have opportunity to meet Bhagavan.
0: ee science anetundi dantto kevalam oka vidhamainatundi okka telivitetulu kuda chaala takkuva.
1: In the field of science even intelligence is very less and less.
0: telivivantulu anetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent but they have no faith.
0: ekkadaina meer vetiki chudandi.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీ వన్ ఏ గ్రేటెస్ట్
0: నమ్మలేడు, తనంతానే నమ్మలేడు.
1: He has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీ లో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్.
1: All the time he spends the time in the laboratory.
0: No experience.
1: Only experiments but no experience.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: what happens?
0: భోంచేస్తున్నాం.
1: It was the dining time.
0: నేను చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu Chandrudu bhoomi oke yokka padarthame kada?
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnanu annavaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను.
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: హి సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు. ఎంత సులభము.
1: దిస్ భారతీయ హస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he's a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలము నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and
0: energy. Matter energy, energy is matter.
1: Matter is energy, energy is matter.
0: Rendu kalisi okkate.
1: Both are one and the
0: same. Matter lekapothe energy manaku kanipinchadu.
1: Without matter you cannot see
0: energy. Energy lekapothe matter manaku telisaledu.
1: Without energy matter cannot exist.
0: Cheri okkate.
1: Both together is are one and the same.
0: Oka chettu malchalante oka ginja kavali.
1: For a seed for a plant a seed is necessary.
0: Aa seed ku rendu baddalu untayi.
1: A seed has two cotyledons.
0: Rendu baddalu cherinappude adi mokkaga vastundi.
1: With these two cotyledons it germinates into a plant.
0: Oke badda veste adi malchadu.
1: With a single cotyledon it not grow.
0: Karukane oka badda negative oka badda positive.
1: One is the positive while the other is the
0: oka
1: negative.
0: Oka badda anetvantidi oka vidhamaina shakti.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: Oka subbadi matter.
1: The other one is
0: matter.
1: Matter
0: and energy rendu chernappude పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యు ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా ఆమె చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యు డు నాట్ నో.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమనం మర్మము జీవా.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ రెస్పాన్సిబుల్
0: ఫర్ చూడాలి తోలు బొమ్మ.
1: ఓ పపెట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
1: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ ది సెన్సువల్
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనంబన ముసుళ్ల పండగ.
1: హియర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: మసలలేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలబడే తల నరసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఏ మంకీ.
0: ఏమిటి ఇదా మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: To understand the inherent nature, you cannot always go by the direct evidence. Here you find a tree. The tree is so gigantic and huge and green. Its branch repeatedly. And its cool shade is so comfortable. What a comfort shade
0: is
1: given. You see this. Tree only.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద ఫౌండేషన్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యూ ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్ ఆర్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్ ఇట్ ఇస్. ఇవాళ
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎంత ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎంత ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్ బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: అనేటప్పటికీ ఇందుకు అనడందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్, నెవర్ డౌట్ సో.
0: తక్షణమే కావేరీ నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
1: ఇమిడియట్లీ వాస్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
0: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
1: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హి కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
1: దెన్ త్యాగరాజు వాస్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలు ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్
1: ఆ ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయముతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: ఎ స్మాల్ మ్యాటర్ హియర్.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచిక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: it will put you in danger tomorrow.
1: It is chala tappu.
0: It is a big mistake.
1: Sisters and brothers. Anachu.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters. Anachu.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటారు.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్,
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్, సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకనే సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it you can say namaskar.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say thank
1: you. పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణం మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటున్నాండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైన్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahavijyam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: కలసి మెలిసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us also develop that.
1: కలసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము. సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎంతకాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వి షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వి షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి.

0: ಗುಳ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡಗಳ ತೋಳ ಬೆಳೆದಾರು ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ ಜಡಲೋ ಪ್ರವಹಿಂಚು ಚದಲೇಟೆ ಜಿಗುತೋಡ ಡಂಬೈನ ಪಾಲ ನೇತ್ರಂಬುತೋಡ ಕುದುರು ದೆಚ್ಚಿನ ದೊಡ್ಡ ಕುಂಕುಮ ಬೊಟ್ಟುತೋ ತಾಂಬೂಲರಗಾದರಂಬುತೋಡ ತಟಹೇ ಮೊಮಯ ವಜ್ರ ತಾಟಂಕ ಮುಲತೋಡ ವೀಕ್ಷಾಸ್ರವದ್ದಯ ವೃಷ್ಟಿತೋಡ ನಲ್ಲ ಕೊಲುವಲು ದುನು ಮಾಡಿ ಕೊಲ್ಲಲಾಡು ಮೆರುಗು ಚಾವನ ಚಾಯಲ ಮೇನಿತೋಡ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಾರ
1: embodiments of law.
0: శివరాత్రి అనగా ఎవరు ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of శివరాత్రి.
0: పదమునందే ఉన్న దీని అర్థము
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva anaga mangalakaramaina.
1: Shiva means that which is auspicious.
0: Mangalakaramaina antunte ratri Shiva Ratri ani.
1: Shiva Ratri is the holy night, auspicious night.
0: Shivudu anaga evarani?
1: Who is Shiva?
0: Sarvajeevulayandu sancharinchedi chaitanyame Shivudu.
1: Shiva is the universal cosmic consciousness present in all of the creatures, in all of the beings.
0: Kevalam manavulu maatrame kaakunda pashu pashu mrugadulayandu kudanu ee shivattam aneetvantidi prajvalinutune untadi.
1: Shiva's principle is not limited to humanity alone. You find it among birds, beasts and animals too.
0: Mukhyamga prati kshanam kudanu Shivaratri.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: ప్రేమ స్వరూపులార
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Shiva's principle of the divinity consciousness is all pervasive everywhere.
0: Shivudu anaga mangalakaramainatunte okka sardamu.
1: The term Shiva meant that which is auspicious.
0: Itti mangalakaramainatundi sarvatra vyapinchiye unnadi.
1: This auspiciousness is present everywhere.
0: Prema swarupulara
1: embodiments of love.
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృతిష్టతి సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్ ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మనము ఒక్కతూరి విచారించి చూచిన మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: If we investigate and explore, we'll find the divinity of Shiva.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు.
1: Accepting this principle of Shiva, there's nothing else.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరుదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: Shiva does not necessarily mean having matted hair and one with ochre robes only. No.
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బాలుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: It is this divinity of Lord Shiva present in everybody, the tiny tots, the boys and the adults, the men and women.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: How can you estimate the divinity of Shiva which is present everywhere?
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా బెడదారు గుంపెడు జడలతో కూడా
1: with all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: జడలలో ప్రవహించు చదయటి జిగుతోడ డంబైన పాలనేత్రముతోడ
1: with a broad forehead, with eyes so beautiful, shining, how can you estimate, how can you extol him?
0: కుదరతి చిరుదడ్డు కుంకుమ పట్టుతో తాంబూల రంగాధరముతోడ
1: with the vermilion on the forehead, with all the redness of the betel leaf,
0: tathemamaya vajratalankamulatoda vichhasra vadaya vrutsitoda
1: with the bracelet, with all the beauty, with all that grandeur, how can you extol him? Narrating
0: nallagulagulu durmari kolalaadu
1: with all the beauty of the flower of the lotus,
0: meru chaamana chayala belitoda
1: and his complexion, how can you imagine it?
0: Seela rajendra taredu ప్రత్యక్ష మగును.
1: అండ్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు, పలాని కాలంలో, పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు. ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు, పలాని కాలంలో, పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యం.

0: కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు. అది ఏ శివతాండవం అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచనమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్.
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వీ సే శివ హ్యాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటి కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వీ ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది కానీ ఈ రెండు కన్నులు, కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచాడు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్, కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్. దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు?
1: వి గో ఆన్ ఎస్టిమేటింగ్ గాడ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: ద మూమెంట్ వినాయక అప్రోచ్ క్లోజర్,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: అండ్ హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఈశ్వర్, హౌ అబౌట్ యువర్ ఎల్డెస్ట్ సన్.
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: ఈస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: ఈస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ ఇస్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిదే కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ద డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ద డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్, ఆఫ్ ఎనీ క్రేన్, ఆర్ ఎ క్రో.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావులు తిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore, divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.

0: find this consciousness even among the tiny creatures such as
1: మానవుని యందు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: There is consciousness everywhere.
1: పశుపక్షి మృగాదుల యందు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: It is there in birds, beasts and animals alike.
1: ఈ చైతన్య తత్వమే శివత్వము అని పేరు పెట్టారు.
0: This consciousness verily is శివత్వా, the శివా principle.
1: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్వ స్వరూపని శంఖచక్ర గదాధారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కాని ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
0: వి అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాద కాంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
1: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందుకూడను సర్వ మానవుడు ఎందుకూడను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములు.
0: ఇన్ దిస్ హాల్ వీ హ్యాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్ దే ఆర్ ఆల్ బేసికలీ డివైన్.
1: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
0: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
1: కనుక సర్వం శివమయం.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ శివ.
1: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
0: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
0: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
1: శివుడు అనగా ఎవరని?
0: హూ ఇస్ శివ?
1: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ ఈజ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతగాడ దత్త నిమ్మ శ్రీ చరణ మొక్కటి పాదా భిన్నాభి లోకేశ భుజప్పాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మశేషన్ చరణమకుట పాద భిన్నారు లోకేశ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ గుడి చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
0: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు వేర్ ఎవర్ యూ గో.
1: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మశ్రీచరణం ఒకటి పాతాళ లోకములందు కూడాను భూలోకమునందు కూడాను జగత్లోకమునందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
0: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
1: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రినత్రం అన్నారు.
0: And Shiva represents the three periods of time, the three basic attributes of the humanity.
1: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వము.
0: And Shiva's principle is noticed and felt in all the three periods of time.
1: కొన్ని ప్రజెంట్ తోన కొన్ని పాస్ట్ తోన కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చు కానీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందు కూడాను ఒకే రూపము ధరించినటువంటిది శివత్వము.
0: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond, that can see the past, present and future too.
1: Kaluka shivatattvamunu meeru vandinchukovalante 24 gantala sepu kodanu shivatattvamunu vandinchinappatikini tanivi teeradu.
0: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
1: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
0: దేర్ఫోర్ శివతత్వ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ
1: ఎక్కడ చైతన్యము అక్కడంతా కూడా ఉంటుంది. అది భగవత్ తత్వం.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: చైతన్యమే శివతత్వము.
0: కాన్షియస్నెస్ ఇస్ శివ.
1: ఇట్టి కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు?
0: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
1: Sarvatra tandavam aadutunnadi consciousness.
0: The consciousness dances, pervades all over.
1: Iti tattvamulaku aneka mandi aneka roopanamulu dharinchi poojistu vastunnaru.
0: People go on worshipping this consciousness, attributing different names and forms.
1: Prema swarupulara.
0: Embodiment. of love.
1: Prema enta consciousness ga untundado shivattvam kuda attidi.
0: As love is a very consciousness, so also shivattva.
1: Premaku oka vidhamainatuvanti bhedame ledu.
0: Love has no differences whatsoever.
1: Atti daivattvamunu nivu ee reetiga varninchagalavu.
0: How can you comprehend, narrate the divinity?
1: Kani nee prema adhikanga undinappudu tallini tandrini brother nu sister nu veellandarni aa yokka sambandha bandhavyanga nivu premistunnavu.
0: You love your people, kith and kin, the brother and sister, father and mother, everybody, basing on the relationship.
1: Ivanni bhavinchinatundi bhavamle kani ivi sarainatundi kaadu.
0: They are only feelings of your own attachment. They are not true or reality.
1: Bhagavantudu nirupamgane untunnadu.
0: God is in your own form.
1: Kanuka neeku nuvve neevu deeniki sakshi.
0: You are the witness to the divinity.
1: Okaroka samayam lopala Parvati ఈశ్వరుని ప్రశ్నించింది.
0: At one time Parvati questioned Ishwara.
1: ఈశ్వర మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
0: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
1: కానీ నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
0: And Lord Shiva responds this way, this consciousness is present in your very
1: heart. Naram nandu kuda nu kana kanam nandu kuda nu chaitanyam cheppuchune untanni.
0: Every cell, every moment is full of consciousness.
1: Itta chaitanyam nu ekkadi ekkadi etta untundi ani evaru kuda prashninchadaniki adhyatha ledu.
0: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
1: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
0: హూ కెన్ జడ్జ్ ద డివినిటీ? హూ కెన్ మెజర్ ద డివినిటీ?
1: ఎట్టి రూపము అట్టి భావము.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్.
1: ఎట్టి భావము అట్టి గుణము.
0: సో యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో విల్ బి ద అట్రిబ్యూట్.
1: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
0: యాజ్ ఇస్ అట్రిబ్యూట్ సో ఇస్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
0: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
1: Kanuka manam ee naadu poojinchetvanti taranchetvanti shivuni yokka tattvam.
0: So the one whom we adore, worship, sing in praise is Shiva.
1: Jagadagala migiyana nimmagala paataala dandatta nimmase charana mokata paada vinnaadu lokesana mudi brahmanda bittayoho భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల ఎందు కూడాను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
1: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
0: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
1: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది, కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
1: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
0: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్, బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలు అన్ని కూడాను భక్తుని యొక్క కల్పనలే.
0: All that you think of God are merely those of your thoughts that are attributed to him.
1: Yetti bhavamo atti brahmamo.
0: As is your feeling, so is his form.
1: Yetti brahmamo atti brahmalu.
0: And as you think of the form that leads to that kind of
1: religion. Yetti brahmalo atti swarupamulu.
0: Basing on your own expectation, imagination,
1: kanuka
0: that form.
1: Ee brahmalanu patti manam deenni brahmanu marchakoddu.
0: We should not be carried away by our imagination and thought and change the deities.
1: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
0: We go on changing our deities.
1: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
0: We describe God as the very personification of peace.
1: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
0: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
1: ఎప్పుడు కూడాను భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుచూ ఉండేటువంటి వాడే.
0: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
1: అలాంటి భగవంతునికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది మరి భక్తుని యొక్క భావతత్వం తప్ప భగవంతుని యొక్క స్వరూపము కాదు.
0: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ దట్ వి అట్రిబ్యూట్ టు గాడ్ ఆర్ ట్రూలీ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: కనుక మనము వేదంలో ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
0: Therefore, we should brush aside all these differences, duality.
1: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
0: The duality, the cause of the duality is one's own thought.
1: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
0: Therefore, we should go beyond this diversity, understand the unity in the divinity and experience.
1: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడాను మనము డివినిటీగా భావించుకోవాలి.
0: We should understand this. This capacity of awareness, understanding is divine.
1: ఈ డివైన్ అనేటువంటి ఒకటే కాని రెండు లేవు.
0: Divine, the divinity, is only one without the second.
1: కానీ ఈనాటి ప్రపంచంలో కలియుగ ప్రభావం చేత వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ డ్రింకింగ్ వైన్ ఓన్లీ అండ్ దేర్ ఫోర్ వీ ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
0: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: అడవులు ఎందున్నా,
0: maybe in the forest,
1: aakashamulunna,
0: or in the space,
1: pattanamulunna,
0: in the city,
1: pallanunna,
0: or in the village,
1: gutta meedanunna,
0: on the mountain top,
1: natteta padiyunna,
0: or deep in sea,
1: daivam okkade,
0: god is one and the same.
1: ivanni kevalamu manavuni yokka brahmana cheta aneka rakamainaatvanti perlu udbhavistu untunnayi.
0: All these are attributed to god because of our own thoughts, because of our own feelings and sentiments.
1: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
1: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం,
0: ప్యూర్,
1: అసలం, సర్వదీ సాక్షిభూతం,
0: ఎటర్నల్ విట్నెస్,
1: భావాతీతం,
0: బియాండ్ ఫీలింగ్,
1: త్రిగుణరహితం,
0: అట్రిబ్యూట్లెస్.
1: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
1: అటువంటి భగవంతునికు అనేక రకములైనటువంటి గుణములు మనం కల్పించి
0: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
1: ఆ భేదభావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
1: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
0: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
1: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
0: In fact, God begins to question, how do you find diversity in me?
1: క్రమక్రమేణ భక్తుల యొక్క హృదయములు మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
0: For these differences, for this diversity and the duality, our habits, association, food, mentality are responsible.
1: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
0: When the food and other habits are perfect, there will be no duality.
1: ఎక్కడ చూసినప్పుడు ఎవరికి ఒక్కరేగానే కనిపిస్తాడు.
0: We will see this oneness of divinity everywhere.
1: గణపతి,
0: గణపతి
1: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
0: Ganapati represents the transformation of the basic qualities or gunas.
1: అది ఎట్టి గుణములు కూడాను లేవు.
0: In fact, is beyond these gunas or attributes.
1: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
0: And Ganapati is beyond attributes.
1: గణపతికి మరొక నాయకుడు లేడు.
0: And Ganapati has no other master above him.
1: కనుకని అతన్ని వినాయకుడు అని చెప్పారు.
0: So he is Vinayaka without a master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: The one without a master, a leader above him, is Vinayaka.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడాను ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
0: లైక్ దిస్ ఈచ్ టర్మ్ ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్ ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
1: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
0: అండ్ వి థింక్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
1: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేదు.
0: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
1: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
1: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
0: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
1: మీరు క్రమక్రమేణ ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
0: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think the divine is divided. Multiplicity, duality, no, it is a mistake.
1: Divine divide చేస్తున్నారు.
0: We divide the divine.
1: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణముడే.
0: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
1: కనుక డివైడే చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ డివైడ్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
1: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
0: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
1: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
0: In fact, divinity is one.
1: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం ఇది మన యొక్క పొరపాట్లే.
0: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
1: ఈశ్వరుడన్నను, విష్ణు అన్నను, రామునన్నను, కృష్ణుడన్నను అందరూ ఒక్కటే.
0: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
1: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
0: ద నామెన్క్లేచర్ ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, cannot be limited to a particular spot.
1: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
0: There is only unity in divinity, no scope for diversity or duality.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
0: Therefore the noblest path and that immediate task in front of us is to deepen, to strengthen that principle of unity, go by the path of unity, worship and adore and live.
1: మీకు ఏ రూపం ఇష్టమతో దానిని వరించుకో.
0: You can certainly worship the form of your choice.
1: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
0: Therefore God left your own option.
1: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
0: God has no differences whatsoever.
1: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
0: You may begin to feel that if you worship Rama, Krishna will be angry, and if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you, nothing to do with God.
1: Because it's beyond anger.
0: In fact, there are no negative feelings in God. Qualities in him.
1: ఈ నెగిటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అంది ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
0: బికాస్ మోడర్న్ మ్యాన్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ నెగటివిటీ, నెగటివ్ థాట్స్. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్ టు గెట్ ఇన్ టు హిస్ లైఫ్.
1: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రముడే తప్ప మరి వేరు కాదు.
0: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
1: దైవత్వము ఒక్కటే ఒక్కటే.
0: God is only one.
1: Positive, positive, positive.
0: Positive, positive, totally, absolutely positive.
1: Negative, chance.
0: There is no chance for the negativity to get in. Even for fun, out of curiosity, you cannot find any negativity in God. Students,
1: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
0: Never think that God is dual.
1: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
0: You can prefer any form. You can worship any name of your choice.
1: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
0: Never imagine any differences in relationship.
1: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దాన్ని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
0: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
1: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
0: The differences are because of the negativity that is latent in you.
1: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది. డివినిటీ, డివినిటీ, డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి యొక్క పాజిటివ్ గా తీసుకోండి మీరు.
0: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. కన్సిడర్ ద గాడ్ ఇస్ వన్. థింక్ ఆఫ్ హిమ్, సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే.

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఏ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను, దుష్టభావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరి శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది,
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి,
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ది అవుట్వర్డ్ నేచర్, ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్, ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్,
0: భగవాన్.
1: భగవాన్
0: భా అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద
0: లైట్. తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విన్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: God means this expansive nature, vastness.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హ్యాస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండినటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఈజ్ వాట్ ఈజ్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత ఫైవ్ ఎలిమెంట్.
0: పంచభూతములు అనగా భూమి పృథ్వీ
1: మీనింగ్ ద
0: భూతటిది. దీనినే భూదేవి అని పిలిచారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ మదర్ ఎర్త్.
0: రెండవది జలము.
1: సెకండ్ వాటర్.
0: దీనిని గంగాదేవి అని పిలిచారు.
1: వాటర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగాదేవి.
0: మూడవది అగ్ని.
1: థర్డ్ ఫైర్.
0: అగ్నిదేవుడు అని పిలిచారు.
1: ఫైర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైర్ గాడ్.
0: నాలుగవది వాయువు.
1: ఫోర్ విన్.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Therefore these five elements are basically divine and worshipped as divine.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: Who is God? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్స్ అట్ ఆల్ బేసికలీ.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ యు ఫైండ్ సమ్
0: మిస్టేక్స్. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దేర్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ఎక్స్టర్నల్.
0: కంటితో చూచినవి చెవులతో విన్నవి మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of, are the elements. They are all the nature of the external part.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టర్ అండ్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent qualities.
0: అనిత్యము శాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటాది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటాది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body that
0: behaves.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: atma, ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్, ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వమే కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్
0: విత్ ఆత్మ. ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వన్ షుడ్ హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుండాలి.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly used,
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the time,
0: సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is bad.
0: అనే విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో దుంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body are in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also say,
0: ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరము త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆ
0: స్పిరిట్, మనసు యొక్క తత్వమే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: aatmaabhimanamto sancharinchetunti vaade daivattamu.
1: Giving up the mind, if one follows the self, he attains divinity.
0: Karukane atti daivatvanni pondeyadaniki ee manavudu taginatunti krushi cheyali.
1: Man should make every attempt to reach divine.
0: Manasu undavachunu,
1: mind exists,
0: shariram undavachunu,
1: body is there,
0: kaani idi shariram pani chese nimittamu,
1: but body is there to function. Kaani
0: manasu vicharana cheyali,
1: mind should inquire,
0: manchi chettunu tarkinchali,
1: mind should discriminate.
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: mind investigates,
0: aatmaabhimanamani penchukuneetundi,
1: and wants you to develop attachment to yourself.
0: Aatmaabhimanam aneetundi ee naadu marchipoyinaru.
1: Today we don't find attachment to the spirit.
0: Dehaabhimanamane jeevithamanta gaduputhunnaru.
1: The life is carried today being attached to the body.
0: Devuti,
1: what is this body?
0: Ee panchabhautikamaina dehame.
1: It is made up of the elements.
0: Kaani idi anichyamaitundi,
1: but it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద త్రీ బాడీ మైండ్ అండ్ సెల్ఫ్.
0: ఆత్మ యొక్క కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ with the body.
0: వీడినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: This is what is called the physical conduct.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Dharma has got subtle meanings.
0: ఏది హృదయ ధర్మము?
1: What is that related?
0: A constant integrated awareness.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: మొట్టమొదటి
0: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body.
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions where, when, why, how.
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక సంధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: ద బాడీ ఈస్ గివెన్ బై గాడ్ టు డూ రైట్ యాక్షన్.
0: శరీరం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఈస్ గివెన్ టు డూ ఆల్ రైట్ యాక్షన్.
0: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
1: వై మైండ్ ఈస్ గివెన్?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: మైండ్ ఈస్ దేర్ టు ఎంక్వైర్ వాట్ ఈస్ మంచి చెడ్డలు
0: పరిశీలన గావించే కోసమని.
1: అండ్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి ఫీల్ అవుతుంది?
1: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎంక్వైర్?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: ది ఎంక్వైరీ ఇస్ పాసిబుల్ బేసింగ్ ఆన్ ద లైట్ ఆఫ్ ది
0: స్పిరిట్. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: ద మైండ్ ఇస్ ఇన్ బిట్వీన్.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: ఆన్ వన్ సైడ్ దేర్ ఇస్ ద బాడీ, ద అదర్ సైడ్ ద సెల్ఫ్.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి,
1: ద మైండ్ షుడ్ ఫాలో ద స్పిరిట్,
0: శరీర కర్మను ఆచరించడం.
1: అండ్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ విత్ ది బాడీ.
0: మార్గమే.
1: దిస్ ఇస్ ది ప్రాపర్ పాత్.
0: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తూ భావిస్తున్నారు.
1: టుడే వన్ హస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, శరీరమే
0: ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: self. శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్,
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీ కొన్ని నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యు హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సింప్లీ అటాచ్డ్ టు ది సెల్ఫ్.
0: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ, మైండ్ విల్ ఎంజాయ్
0: పీస్. మనసు ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్, వన్ కెన్ విజువలైజ్ ద
0: సెల్ఫ్. ఈ మూడు కూడాను ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్, వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా,
1: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్,
0: మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా,
1: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్ ఫర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా,
1: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్?
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిజువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
0: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సెక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ సొసైటీ?
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్లీ.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటది?
1: What is A?
0: అసోసియేషన్ పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హ్యాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: ఇష్టం
0: వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ అబౌట్ ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫాలో ద మైండ్ సొసైటీ.
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: వి ఫాలో ద సోషల్ నార్మ్. వెన్ వన్ ద స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనం పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కు

0: కొన్ని సామాజిక ధర్మములని చదివే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: వి ఫాలో ద సోషల్ నార్మ్స్.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ద మిస్ కాండక్ట్ ఇన్ సొసైటీ.
0: కానీ స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద సొసైటీ ఆటోమేటికల్లీ ఇన్ ఎ సింపుల్ వే.
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances, spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean and low.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింప చేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore it is the conduct that decides your nature.
0: కనుక ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your dissatisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: తేతాయుగ ద్వాపర యుగములందు,
1: in earlier ages of Kruta-yuga
0: కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల ఈ పాపములకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచుటకు వీలు కాదు.
1: And it's not possible to give up
0: either. ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి కణం కూడాను పాపమే.
1: Every moment is full of
0: sin. ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు,
1: ఆల్సో సేస్ అర్జున,
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: నెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the fate is certain,
0: nyayamu genchu,
1: justice will be triumphant,
0: sinchu swarthamu,
1: sacrifice the self
0: will be given kadoyi,
1: and this is going to be the
0: kanugammika nannu neevu anusarishte kanugammika,
1: understand this,
0: noorguru biddala tandrikaina,
1: the father with 100 sons,
0: anchammuna pindamiyudu ekkugalagaradada prarabdham adeemito,
1: the father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu,
1: not only this,
0: inka saravarsham tappadu vishwajatikinna,
1: there is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu, saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali,
1: there should be the rain of arrows.
0: Ravulkone manta minta vivachuni inta,
1: and it's going to happen all over here and there.
0: Vakavaipuni shakuni,
1: and there is Shakuni,
0: one wife Karnudu,
1: and Karna on one side.
0: Ee ittulu kudunu durmargamaina margaanni avramistunnaru.
1: They are following the wrong wicked path.
0: Satyam telisi kudunu Karnudu praveshinchadam ledu,
1: and Bhishma has not gone into the right way.
0: Satya dharmamunu poorthi telisina Karnuniki,
1: and Karna knows satya and dharma.
0: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: Karnudu antati vaadu
1: Karna,
0: కడపటికి ఏమయ్యే?
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: the son of Bharat, understand this.
0: కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: You know the Karna stands for charity.
0: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: What happened to Karna at the end?
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,

0: నకులుడు సహదేవుడు ఇద్దరు కూడాను పాదాలపై నిలబడ్డారు.
1: నకుల సహదేవ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: దే లవ్ కృష్ణ ఇంటెన్స్లీ.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ట్రీటెడ్ దెమ్ యాస్ హిస్ చిల్డ్రన్.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: కృష్ణ వాట్ హ్యాపెండ్ దేర్?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: హి సెడ్ దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: Having gone there for compromise,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: you have returned safe enough.
0: ఇది ఏ 10,000 నేటికి?
1: This is enough and enough all the wealth for this day.
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: We are afraid of your situation. కానీ మా కృష్ణుడు
0: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: You returned safe.
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: This is everything for our life.
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: They were so happy at that moment.
0: ఇంతే కాకుండా,
1: not all this.
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: Arjuna committed certain mistakes.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్.
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సేడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు. అభిమానం మారిపోయింది. దేహాభిమానము, అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinnannadu.
1: My head is reeling. I am not able to stand here. Let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddhamani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddhamalaka kaalahrana meekayela.
1: And you said why waste of time?
0: Gopala,
1: be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యూ సెడ్ డోంట్ వేస్ట్ టైం.
0: యుద్ధం సిద్ధమని చెప్పు.
1: బీ రెడీ టు ఫైట్.
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హీ సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణా ఇస్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: అండ్ దే లైక్ ద ఆల్మోస్ట్ పాయిజనస్.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: అండ్ దే ఫుల్లీ హైలీ పాయిజనస్.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితరము.
1: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫులిష్నెస్.
0: మీ నిమిత్తమే నేను ఇవంత కూడా రాయబారానికి వెళ్ళాను. కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇన్ ద
0: పుష్కరుని మ్రోలా?
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతం సృజింపవీలా? ఈ కాలకూటమున అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
0: బోధిస్తే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
0: నీకు సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
0: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్
0: ఎక్కడ చూసినా కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ
0: ప్రయత్నము దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పదు విశ్వశాంతికి. కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: ద రెయిన్ ఆఫ్ ఆరోస్ మస్ట్ షుడ్ హ్యాపెన్.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: వాట్ ఫర్? ఫర్ ద వరల్డ్ పీస్.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: ఈవెన్ ఫర్ వరల్డ్ పీస్ వన్ హ్యాస్ టు ఫైట్.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం? అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈజ్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈజ్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: Kanukane,
1: so,
0: ఈనాడు
1: today,
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు సర్వస్వం తప్పుతూ
1: On one side you find the rain of arrows.
0: కొన్ని వైపుల దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness in justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు అన్న.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడాను గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము.
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడి మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ was only one at home.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహం పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ది డివైస్ ఆఫ్ పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయమనేటువంటి చెప్పటము చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇంటు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామయ్య అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ after the return of my father Arjuna, uncle Krishna,
0: నా కులములకు కీర్తి ఇచ్చావని,
1: they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: Being born a son, I should bring the repute, good name to the family.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: They should get a good name.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతుకు వస్తాడు నా తల్లి.
1: And therefore if he finds that I am bringing a bad name, he will kill me.
0: కనుక నేను ఇక్కడ ఉండను.
1: Therefore I won't stay back.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్, వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్, బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్, స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: గుడ్. నీ మామయ్య తండ్రి ఏరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో
0: వాజ్ గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటను చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తలపింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపట ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షి బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండు చెప్పలేము మీ మామయ్య తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాజ్ ది ఎంటైర్ పద్మ వ్యూహా ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matrudasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Ganaraksha.
1: The mighty blessing.
0: Sri raksha. Yanga raksha. Rakshalandunu divyamamu Sri Rama raksha. Todu nidai ninnu kapadugaka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paathudayyadu.
1: And then he He was so totally blessed.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడున్నారు?
1: Where do you find such a son today?
0: అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
1: And most of the people bring bad.
0: ఈ కలికాలం లోపల చూస్తామంటే
1: in this Kali Age
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: And in fact for education
0: we go విదేశాలలో కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: And there we lead the life much worse than that of a dog.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: And we behave much worse than animals.
0: వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: And parents also endorse this idea.
0: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: And they praise their children.
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులు కొస్తున్నారు.
1: And in fact they are killing their own words.
0: ఈ విధమైన తల్లి లోపల ఈ పవిత్ర భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in the
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేసుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced to propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయన, ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being. You are not animal. You are not demon. Behave properly.
0: నోరెత్తితే అపద్ధము.
1: And if you find
0: పాలు పెడితే అధర్మము.
1: And if we are unrighteous, then it is
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినాయి.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచి వారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: First if you are good, the whole country would be good.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad of the country depends upon the students.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts
0: pure. సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: Get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర says,
0: నాయన, ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: Now your task begins, he said.
0: అనగా ఏమిటి?
1: What is it?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: Meaning what? Annihilating the demonic temperament.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: Then that will be totality.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ, నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: When the total task is realized, Viswamitra blessed him.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: Then message is received from Janaka.
0: సీత యొక్క స్వయంవరం కోసమని.
1: It was the time of the wedding of Sita.
0: శివధనుస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: And the one who would withstand the test of lifting the శివధనుస్సు should participate.
0: ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు,
1: and this message is conveyed to them.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: శివధనస్సు అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: చూడాలి, ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: And Rama was not initially prepared.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన, ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
1: యూ మస్ట్
0: చూడ తగినటువంటిది.
1: యూ షుడ్ నెసెసర్లీ సీ దిస్ శివధనస్సు.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామా సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్ నాట్ టు గో టు మిథిల.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్రామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్స్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వి డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనస్సును చూస్తున్నాం.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: చాలా యువకులు.
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravesinchestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్ దేర్.
0: రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
1: రామ లక్ష్మణ హాస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanasa.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద
0: స్ట్రెంగ్త్. కరెక్ట్ గా కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: రామ వాట్ ఇస్ సిచ్యువేషన్.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనస్సును పెంచడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనస్సు.
0: పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్ బికాస్ శివధనస్సు ఫెల్ ఆన్ హిమ్.
0: నెవర్ హర్ట్, నెవర్
1: హెల్ప్, ఎవర్ హర్ట్, నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఆ పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Sivadhanasa was lifted, all were astonished.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100% to
1: 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up that
0: Sivadhanasa. ఆ దివ్య పర్ణే ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెజెంట్ దేర్ 100%.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్ జనక్.
0: ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra command is
0: necessary.
1: One has to follow the command
0: of Guru.
1: And my
0: Guru.
1: My Guru brought me here. I cannot disobey him. And he watched
0: Vishwamitra.
1: And Vishwamitra gave him signal to proceed. And then he was trying to bend the bow. It broke.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి.
1: దేర్ వాజ్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: People started praising Sri Ramachandra, Jai.
0: Kani inka kalyanamu.
1: And then wedding.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్,
0: నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అంటాడు ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్
0: ఎట్ హర్. ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించాను, వచ్చాను.
1: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనస్సును చూడటానికని వచ్చాను.
1: Following your command, I follow the శివధనస్సు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to get married.
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Janaka was very surprised.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
1: Are there people of truth and righteousness?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: Well, Rama did not concede.
0: సైన్యాన్ని పంపించాడు రథాలతోపల అయోధ్యకు.
1: And the army was sent.
0: తిరిగి వారు రావడం కోసం నాలుగు దినములు పట్టింది.
1: It took 4 days time to get the reply.
0: ఈ నాలుగు దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
1: by time they returned,
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
1: రామ లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పూనినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి,
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: రామ భరత శత్రులు ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్లి వారికి నమస్కరించారు.
1: రామ లక్ష్మణ భరత శత్రులు నా పేరు దేర్ ఒబసాన్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు.
1: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
1: And it happened.
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
1: All the four took their places.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: And they're holding garlands.
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: They're about to garland, they were ready.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ముల వల్ల నలుగురు బిడ్డలు కూడా తన సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ది బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తన కిందికి వంచుకొని ఉన్నాడు.
1: అండ్ హి బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడా కొంచెం, రామ నీవు ఆజానుబాహుడు, కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామ ఇస్ సో టాల్, జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ,
1: గురుజీ,
0: నేను రాజకుమారుడు, నేను పురుషరత్నాన్ని, నేను సత్యశీలము కలవాడు, నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ వుమన్.
0: నేను వంచను.
1: నో, ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ వుమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు.
1: వాట్ రిలేషన్షిప్ ఐ హావ్?
0: అలాంటి ఆమెకు నేను తిరస్కరించి ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: షీ మై బెండ్ టు మై వైఫ్. ఆమె వేరు, నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నా.
1: ఐ డోంట్ బెండ్, హి సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముని చెప్పాడు.
1: అండ్ రామ సెడ్,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైజ్ దట్ పార్ట్ వేర్ సీత ఈస్ స్టాండింగ్, ద హోల్ ఎర్త్ మస్ట్ బి రైజ్డ్.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు,
1: యూ విల్ ఆల్సో బి రైజ్డ్.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హి సెడ్.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్. to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కూతలూస్తున్నారు.
1: In fact, they went there to watch this holy wedding.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: And they have got the limitless joy and the bliss.
0: చచ్చనే ఉన్నటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Immediately, Lakshmana ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతను లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him.
1: And that was the wedding time.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయన నేను పుట్టినది దీనికోసమే.
1: And in fact I am
0: నా తపస్సంతా దీనికోసమని.
1: And all this
0: నా శక్తంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తిని అంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, "Here is my daughter Sita," then
0: Rama looked at her.
1: And till not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today are
0: not. జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో? ఏమిటి ఈ పాపమో ఏమిటో?
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్
0: పాత్. తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: మీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly, softly.
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడూ ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంత వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సమాజంలో అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
0: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్,
0: వివాహ విషయమునందు మాత్రము ఏమాత్రం కూడా మనసు చరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Wherefore you got this wish?
0: Consciousness అనేటువంటి ఆత్మ నుంచి రావాలి.
1: It should come out of your
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: Is out of your bad looks, bad temperament.
0: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: Your wish is based on the bad looks, bad thoughts.
0: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా?
1: Are your words
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు.
1: They are utterly false.
0: దుర్గుణమైనటువంటి చూపులు.
1: All bad looks.
0: దురాచారమైనటువంటి చర్యలు.
1: All bad practices.
0: దీని వల్ల నీకు ఈ దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: And that's the cause for all bad qualities.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెం.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెం హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్
0: దురాచారములను త్యాగం చేయడం కోసమని, సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే.
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్
0: ట్రూత్. ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ దుఃఖములే.
1: ఎక్కడ చూసినా కానీ విచారం లేదితే చాలు డెడ్ బాడీస్. The moment you see the newspaper killing and violence, ee vaarthalu vinatamu kaadu kaadu, and we find everywhere the agitation.
0: Eppudu nunchi cheptunnanu mottamota indriyalu arikattinappudu manaki ee vidhamaina durmarga bhavalu raavu.
1: When once you control your senses, there will be no bad ideas.
0: Appudu evaripaina dvesham raadu.
1: Then you will not hate anybody.
0: Tittinavaadu naa yende unnadu, nenu kuda nu tittinavaani yende untunnanu.
1: In fact, the one accused me is in me, and I
0: tittinavaadu nenu,
1: I am there in him. And we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవచ్చుకుంటే ఎవరిపైన ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxieties.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love. We should have single
0: ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ హావ్ దిస్
0: దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
1: బాడీస్ మే బి డిఫరెంట్,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: మైండ్స్ మే వేరీ,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: సో మెనీ హావ్ అసెంబ్డ్.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివే.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ దే బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
1: develop the atmic feeling,
0: aatmaabhimanamu abhirudhi parchukoni,
1: get attached to the
0: self, dehaabhimanamu kramakramena tannaginchu chesukondi,
1: cut short your body attachment.
0: అతి శీఘ్ర కాలమునందే
1: very soon
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: with this
0: లోకములో యుద్ధములు కానీ, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ వెన్ వి హావ్ వన్ పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. డోంట్ హేట్ ఎనీబడీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: మనమందరం ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతే.
1: ద హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
0: తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
1: brotherhood of man and fatherhood of god.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy,
0: అతి శీఘ్ర కాలంలోనే
1: very soon
0: ఈ జగత్తునందు,
1: in this world,
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful.
0: ప్రార్థన మీరు చేసి
1: pray like that.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
1: and experience the joy and
0: peace. జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.

పండించుకొనుచున్న వాడే క్రైస్తవుండు వాడే సిక్కు. హృదయమందు ప్రేమ పండించుకొనుచున్న వాడే క్రైస్తవు వాడే సిక్కు. వాడే హైందవు.

0: The one who cultivates the harvest of love in the field of heart, he is a true Christian, he is a Sikh, he is a Hindu, and a Muslim too. He is a true human on earth who cultivates this love in the field of his heart.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Premane Manavani Yokka Pranam.
0: Love is the life of man.
1: Premane Jeevula Yokka Chaitanyam.
0: Love is this awareness of the beings.
1: Premane Jeevuni Yokka Gamyam.
0: Love is the goal of life.
1: Sarvamu Premamayamaipattide Manava Jeevitam.
0: Human life is full of love.
1: Kani Atti Satya Nityamainatvanti Prema Tattvanni Manavudu Gurtinchukolaleka Laukikamaina Bhautikamaina Prakrutamaina ee Bhautika Chintana Cheta Kuminipothunnadu Manavudu.
0: Man is not able to experience, understand this eternal principle of love, which is all truth. But he ruins himself and totally frustrated by this fleeting, physical, ephemeral, transient, sensual pleasure.
1: Prati maravani garbhamanandu kudanu. Hiranya garbhudu. Hitamayana 20 oka martal cheta. Sanitamayana 20 oka sambandham cheta. Divyatvani nirupistu vastunnadu.
0: Within the man, there lies the Hiranyagarbha, who expresses, manifests himself through this intimate, pleasing, sweet talk.
1: Kani Atti Hiranyamunaku Aneka Vidamalainatuvanti Yokka Nirupayogamainatuvanti Yokka Lohamunu Cherchinappudu Aa Hiranyam Yokka Swarupame Roopu Maaripothundi.
0: Such gold. Dani
1: Yokka Viluva Kudanu Cheeninchipothundi.
0: Such gold within the man, if it's mixed with other materials and the metals, it loses its shining brilliance and also its value.
1: Parishuddhamaina, pavitramaina, bangaru yandu, kunta kalam tarvata, kunta ragi kalipinappudu, aa bangaram yokka roopu marpu chendutundi.
0: When we mix copper in gold, which is pure, naturally it forms and its shining changes, it diminishes.
1: Mari kunta kalam em jarigina tarvata aa yokka suvarnam nandu kunta vendini kalipinappudu aa yokka suvarnam yokka roopamu marinta marpu chendutundi.
0: Later, if you mix silver there in the gold, it forms changes further.
1: మరి కొంతకాలం జరిగిన తర్వాత ఆ సువర్ణమునందు వెండిని చేర్చినప్పుడు ఇది మరింత మార్పు చెందుతుంది.
0: There's further change more and more because of silver mixed there in the gold.
1: మరి కొంతకాలమునకు పిత్తాన్ని చేర్చినప్పుడు బ్రాస్ కానీ ఆ యొక్క బంగారు స్వరూపమే రూపు మారిపోతుంది.
0: And when once the brass is mixed there in the very form of the gold changes totally.
1: కేవలం రూపు మార్పటమే కాకుండా విలువ కూడాను క్షీణించిపోతుంది.
0: Not only shining changes, it loses its value too.
1: అప్పుడు ఆ యొక్క పదార్థమును ఏ లోహమని కూడాను చెప్పుటకు వీలు కాదు.
0: At that juncture, you cannot decide what metal it is.
1: ఇది వెండియా లేక కాపరా లేక బ్రాసా లేక ఏ విధమైనటువంటి యొక్క పదార్థము అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: At that point of time, it is not possible to decide whether this metal is silver, copper, or brass, or gold.
1: ఈ విధమైనటువంటి మార్పుల చేతనే స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజి అనేక విలువలను కోల్పోయి తన సస్వరూపాన్ని కూడా కోల్పోయి ఏ రూపము కాకుండా ఏ విలువ కూడా లేకుండా పోతుండాలి.
0: That shining, brilliant gold, with all its latent shining, its value, loses its form because of so many changes as it's mixed with other metals.
1: అదే విధముగానే ఈనాటి మానవ జీవితం లోపల విలువలేనిటువంటి మానవుడుగాను ప్రకాశము లేనిటువంటి మానవుడుగాను ఈనాడు జీవిస్తున్నాడు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ ఈస్ హైలీ వాల్యుబుల్, బట్ మ్యాన్ ఈస్ లీడింగ్ ఎ వాల్యూలెస్ లైఫ్ టుడే వితౌట్ ఎనీ బ్రిలియన్స్.
1: హిరణ్యమయుడేమిటి తన హృదయమునందు అనేక విషయవాంఛనను చేర్చుకోవటం చేత ఈ హిరణ్యమయమైనటువంటి ఒక స్వరూపము మార్పు చెందుతూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఈజ్ గోల్డెన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇట్ హెస్ అండర్గాన్ చేంజ్.
1: కానీ ఈనాటి మానవుడు అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైనటువంటి ఈ లౌకిక వాంఛనైనటువంటి లోహములు చేర్చుకోవటం చేతనే మానవుని యొక్క స్వరూపమే నిరూపణ కాకుండా పోతుంటాడు.
0: The very human nature, the form, the golden form, has undergone changes because of the metals which are like falsehood, the temporary, which are ephemeral, have been mixed over there.
1: ఈ అనేక లోహములు చేరినప్పుడు ఇది బంగార, వెండ, కాపర, పిత్తళ అని చెప్పడానికి ఏ విధంగా సాధ్యం కాదో అదే విధంగానే మానవుని యందు విశేష సంబంధమైనటువంటి యొక్క లోహమును చేర్చినప్పుడు ఇతను మానవుడా లేక దయ్యమా లేక భూతమా లేక రాక్షస అనేటువంటిది ఏది కూడా నిర్ణయించలేకపోతున్నారు.
0: జస్ట్ యాస్ వెన్ వీ మిక్స్ సో మెనీ మెటల్స్ దేర్ ఇన్ ద గోల్డ్ ఇట్ దేర్ కమ్స్ అ స్టేజ్ దట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ మెటల్ ఇట్ ఈస్ ఇస్ దట్ ద గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ బ్రాస్ ఆర్ కాపర్ లైక్లీ సేమ్ వే ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ గోల్డ్
1: కనుకనే పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమైనటువంటిది ఈనాడు కనిపించటమే లేదు.
0: దట్ విల్ నాట్ బి ఏబుల్ టు సే వెదర్ వేర్ డెమన్ ఆర్ ఎనీ అదర్వైజ్ అదర్ క్రీచర్ దేర్ఫోర్ దేర్ ఇస్ నో లవ్ ఎట్ ఆల్ టుడే ఇన్ మ్యాన్కైండ్.
1: ప్రేమ లేనటువంటి ఒక జీవితము రాక్షస జీవితమా లేక పిశాచి జీవితమా లేక దయ్యపు జీవితమా ఏమని జీవితం అని చెప్పాలో అర్థం కాకుండా పోతున్నాడు.
0: హౌ ఆర్ యూ గోయింగ్ టు డిస్క్రైబ్ ది లైఫ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్? ఇస్ దట్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ ఎనీ అదర్ ఈవిల్ స్పిరిట్?
1: రాక్షస గుణములు, దేవతా గుణములు లేక దయ్యపు గుణములు, పిశాచపు గుణములు అన్నీ చేరినప్పుడు ఇది మానవుడిని ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
0: When there are evil qualities there, like there are a demon and evil spirits, how do we decide that is a human?
1: సత్య మార్గమే, నిత్య మార్గమే, ప్రేమ మార్గమే, శాంతి మార్గమే, ధర్మ మార్గమే అనేటువంటిది తెలియకుండా మానవుడు కేవలము దయ్యం వలె జీవిస్తున్నాడు, దైవం వలె కాకుండా.
0: Man is leading the life of a demon, not aware of the path of truth, not aware of the path of eternity, not aware of the path of love and righteousness.
1: ఈ దయ్యములు అనేటువంటిది కానీ భూతములు అనేటువంటిది కానీ జగత్తులో సృష్టింపబడలేదు.
0: In this world there are no creatures such as demons and the evil spirits.
1: కానీ మానవుడు తనకు తానే సృష్టించుకొనుచున్నాడు.
0: They are the creation of man all by himself.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: ఫర్ దిస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
1: పాండవులు అరణ్యవాసం చేసే సమయమునందు వారి యొక్క స్థితిగతులను గురించి వారి యోగక్షేమం గురించి తెలుసుకోవాలని కృష్ణుడు బయలుదేరాడు.
0: వెన్ పాండవస్ వెంట్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్జైల్ టు నో దేర్ వెల్ఫేర్ ఇన్ ద కండిషన్స్ కృష్ణ విజిటెడ్ దెమ్.
1: వారితో ఒక రాత్రి గడుపుతూ వచ్చాడు.
0: He spent one night with them in their company.
1: Aanadu Pandavulu yokka paristhi e vidhanga untundali?
0: What was the plight of Pandavas then?
1: Aneka rakshasu cheta aneka vidhamainatti baadalu padutu vacharu.
0: They went through boundless suffering in the hands of the evil spirits and the demons.
1: Kaani veeri madhya oka stree Draupadi untunnadi.
0: However, there in their midst is a woman by name Draupadi.
1: ఈ పంచ పాండవులు కూడాను పాంచాలని రక్షించే నిమిత్తమై ప్రతి దినము కూడాను ఒక్కొక్క గంట వారు పారా చేసుకుంటూ వస్తున్నారు. ఇది వారి యొక్క డ్యూటీ.
0: ద ఫైవ్ పాండవర్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద్రౌపది, ఇన్ టర్న్స్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ అవర్ ఈచ్.
1: ఆనాడు కృష్ణుడు ధర్మజునితో మాట్లాడుతూ, బావా ఏమిటి మన బ్రదర్స్ ఏం పనిచేస్తున్నారు అన్నారు.
0: Krishna asked Dharmaja, brother, now what is it that your brothers are doing now?
1: Appudu Nakuludu, Sahadevudu, Bhimudu, vari duties aipoyindi.
0: By the time Nakula, Sahadeva, Bhima completed their turn of work,
1: prati okkaru kudanu okkoka ganta తామున్నటువంటి పర్ణశాలను చుట్టుతూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు.
0: ఈచ్ వన్ వాజ్ డూయింగ్ సెక్యూరిటీ డ్యూటీ వన్ అవర్ ఈచ్.
1: అప్పుడు కృష్ణుడు అడిగాడు, బావా నాకు కూడా నువ్వు ఈ డ్యూటీలో ఒక భాగం అందిస్తారా అన్నాడు.
0: కృష్ణ దెన్ ఆస్క్డ్ బ్రదర్ లవ్ యు ఆల్సో గివ్ మీ దిస్ డ్యూటీ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీ.
1: అప్పుడు కృష్ణుడిని ధర్మజుడు నవ్వుతూ, కృష్ణ ఈ తుచ్చమైనటువంటి ఒక వాంఛ నీకెందుకు పుట్టింది?
0: దెన్ ధర్మజ ఆస్క్ కృష్ణ, వాట్ ఈస్ దట్ యు హావ్ సచ్ ఎ లో డిజైర్?
1: సర్వలోకమును సంరక్షించేటువంటి నీవు ఈ పర్ణశాలను రక్షించడానికి ఒక సేవను కోరుతున్నావు.
0: In fact, you are the protector of the entire universe and the world. But you want the security service of taking care
1: Kani
0: of the hermitage.
1: Kati, ee adavi lopala oka bhayankaramainatundi oka dayyam untundi.
0: Here in this forest lies a very cruel, wicked demon.
1: Prati dinamu kudanu naa sodarulu chustunnaru, nenu chustunnanu, naato maatladutunnadu, adi maato fight cheyataniki anaga yuddham cheyataniki kudanu siddhanga untundadi.
0: There the demon, we watched, all of us saw that, is ready to attack any moment of time.
1: Kanuka meeru ee paniki ponakkarledu swami annaru.
0: Swami, you don't need to do this security duty.
1: Memu manavulu maaku etti kashtamulu nashtamulu jariginappudikini memu savarinchukuntamu edo oka vidhanga daarini samrakshinchukuntamu.
0: We are humans anyway. We are ready to resist and face all the problems, the suffering and the losses.
1: మీరు ఈ దయ్యం చేత బాధపడకుండా ఉండాలి. మమ్మల్ని యోగక్షేమాన్ని చూచే నిమిత్తమై ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈనాడు మీరు క్షేమంగా ఆనందంగా నిద్రించండి అని కోరుకున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ ప్రేడ్, స్వామి, వీ డోంట్ వాంట్ యూ టు సఫర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డెమన్. ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ కమ్ హియర్ టు విజిట్ అస్ అండ్ ఫైండ్ అవుట్ అవర్ వెల్ఫేర్.
1: అప్పుడు కృష్ణుడు, ధర్మజ, ఇంతకాలమైనప్పటికీ నన్ను ఇంత మాత్రమేనా తెలుసుకున్నావు?
0: Then Krishna says, Dharmaja, is this that you have known, spending a lot of time?
1: Vakavaipana loka samrakshakudu antunnavu.
0: On one hand you say that you protect the whole world.
1: Vakavaipana nannu nenu rakshinchukolenatundi abarunduga bhavistunnavu.
0: Another time you also feel that I am not able to protect myself against the attack of the devil.
1: Naa satyaswarupanni intha maatrameena neevu telusukovatamu?
0: Is that your estimate of my form of truth?
1: Aa dayyam nannu em chestundo, ee vidhamaina baadalu guri chestundo ani neevu bhayapadutunnavu.
0: In fact you are afraid of the situation that I'd be put to suffering by this demon.
1: Ee dayyamu ee bhootamu ee dayyamu nannu ee maatramu cheradu, nannu ee maatramu baada pettavu.
0: No demon, no evil spirit can ever attack me and put me to suffering.
1: Kanuka andaru chesinattuga nenu kuda oka ganta ఈ పర్ణశాలను సంరక్షించడానికి డ్యూటీ తీసుకుంటానన్నాడు.
0: సో లైక్ ఎనీ వన్ ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ రెడీ టు డూ సెక్యూరిటీ సర్వీస్ వన్ అవర్.
1: సరే, డ్యూటీ ఇచ్చారు. ఆ ఒక్క గంట కూడాను చుట్టూ తిరిగాడు, ఒక రాతి పైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు.
0: యాక్సెప్టెడ్ ది సెక్యూరిటీ సర్వీస్ గివెన్ టు హిమ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెర్మిటేజ్ ఫర్ అన్ అవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్ ఓవర్ దేర్ స్మైలింగ్.
1: ఇంకా అర్జున డ్యూటీ వచ్చింది.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjunudu bhayapadutu velladu.
0: Arjuna was afraid of the
1: situation. Ee dayam enni badhalu pettindo emto, ye vidhanga kashtapadutunnado emo ani parigettukoni poyadu Arjunudu.
0: Arjuna ran the long distance thinking that Krishna must be suffering a lot at the hands of the demon.
1: Taanu okati dalchin dayam okati telchunnattuga Arjunudu Dharmajudu ee vidhanga bhavinchinappudikini Krishnudiki ee badhalu levu. Raati paina kurchoni chirunavvu navutu unnadu.
0: Though Arjuna has been feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on the stage. For an hour, sitting on a stone over there smiling.
1: Inka Arjuna duty vachindi.
0: Thereafter, it was Arjuna's turn.
1: Arjuna bhayapadutu velladu.
0: Arjuna was afraid.

0: And feeling so, yes, Krishna was all the time ecstatic, sitting there smiling on the boulder there.
1: అర్జునుడు పరిగెత్తుకుని పోయి పాదముల పైన పడివి, స్వామి ఈ దయ్యము మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో రాత్రి, ఆమెను హతమార్చినారా కనుకనే మీరు సంతోషిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: అర్జున ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ అండ్ సెడ్, యూ మస్ట్ హావ్ సఫర్డ్ అ లాట్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ డెమన్, పర్హాప్స్ యూ మస్ట్ హావ్ కిల్డ్ ఇట్ అండ్ దేర్ ఫోర్ యూఆర్ హ్యాపీ స్మైలింగ్.
1: అర్జున, నా సృష్టిలో దయ్యములు భూతములు అనేటువంటివి నేను సృష్టించలేదు.
0: అర్జున, ఐ హావ్ నాట్ క్రియేటెడ్ డెమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ దిస్ క్రియేషన్.
1: నేను దయ్యములు ఈ యొక్క అడవిలో ఏ విధంగా ప్రవేశిస్తాయి?
0: How do you expect these demons to step into this forest?
1: అది దయ్యమే కాదు.
0: It's no demon at all.
1: మీ యందున్నటువంటి ఒక ద్వేషము, అసూయ, చెడ్డ గుణములే ఈ దయ్య స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
0: In fact, the hatred and the jealousy within you are the very demons within your heart.
1: నీ కోపమే నీకు ఒక దయ్యంగా రూపొందుతుంది.
0: Your anger has manifested in the form of the demon.
1: దానిని చూచుకొనేది నీ కోపం మరింత పెరిగిపోతుంటుంది.
0: And the anger is rising more and more as you think of it.
1: నీ కోపం బలపడే కొలది ఆ దయ్యం యొక్క స్వరూపం కూడా నువ్వు పెంచుకుంటుండాలి.
0: As your anger is strengthened moment to moment, the anger is also gaining strength.
1: కాదు నీ క్రోధమే.
0: So there is no devil as such.
1: మానవుని ఎందున్నటువంటి దుర్గుణములే, దురాచారములే, దుర్భావములే, దయ్యము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ పిచాచంగా మనం బాధ పెడుతున్నాయి.
0: All the wickedness, wicked behavior, the cruel thoughts are the very demons and the evil spirits within man.
1: కనుక ఈనాటి మానవుడు దయ్యములు భూతములు అనేటువంటి బాధిస్తున్నాయని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake for the man today to think of evil spirits and the devil.
1: ఇవన్నీ కూడా మానవుని ఎందున్నటువంటి దుర్గుణములు, క్రోధములు, ఈ అసూయనే తనకు దయ్యములుగా రూపొంది తనను భక్షిస్తున్నాయి.
0: In fact, that the very reflections of his anger and the jealousy putting mankind to suffering.
1: ఈ ద్వేషములు, అసూయలు పెరిగే కొలది కూడాను ఆ దయ్యపు యొక్క స్వరూపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది.
0: In fact, the demon is gaining his strength because of the hatred and the jealousy.
1: Imagination, psychological ga vacheetvanti yokka swaroopamule ivanni.
0: All this is simply psychological, the mental imagination.
1: Lokamulo janminchinatvanti yokka manavunaku baadhinchetvanti yokka rakshasulaga unnaru kaani dayyamuluga ekkada kanipinchadaniki veelledu.
0: In fact, it's only man who will put another man to suffering. There's no demon as such.
1: Na srishti ende ee dayyamulu levu, bhootamulu levu.
0: There are no evil spirits and the demons in this creation.
1: ఈ మీ భావములు సృష్టించుకున్నటువంటి స్వరూపములే అన్నాడు కృష్ణుడు.
0: They are only of your mental makeup that have manifested this way.
1: ఆ యొక్క మాటల చేత అర్జునుడు చక్కగా ధైర్యం తెచ్చుకుని సత్యాన్ని గుర్తించుకుని ఎక్కడ చూసినా కానీ ఏ దయ్యము కనిపించలేదు.
0: By these words, Arjuna picked up courage, understood the truth behind it, and he was not afraid anymore.
1: ఇది మానవుల యొక్క ప్రతిబింబములే ఈ దయ్యములు.
0: These devils.
1: ఈనాడు నేను ఈ సత్యాన్ని గుర్తించుకున్నాను.
0: Krishna, I have understood these are the reflections of man.
1: ఈ సత్యాన్ని మాకు బోధించే నిమిత్తమై ఈనాడు మీరు అరణ్యంలో ప్రవేశించారు.
0: You have come to this forest in the pretext to visit us, to teach us the principles.
1: ధన్యులము, ధన్యులమని పాదాలపై నమస్కరించుకుని కృష్ణుంతో కూడి తిరిగి తెల్లవారేటప్పటికి పర్ణశాల చేరుకున్నాను.
0: They were highly grateful for Krishna's visit, fell at his feet and expressed their thanks and gratitude to Krishna.
1: ee naati manavuni endunnatvanti durgunamule manaku aneka rakamulaina rakshasulu kuda nu roopondutu unnai.
0: And the evil qualities in man are the demons.
1: Manchi cheddulu manavuni yokka gunamule tappa marokarivi kaadu.
0: Good and bad depends upon our own qualities.
1: Ide oka samayamnandu buddhudu sanyasamu dharinchi అరణ్యంలో సంచరిస్తూ వచ్చాడు.
0: బుద్ధ వాస్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ యాజ్ అ రెనన్షియంట్.
1: అతను చక్కని యవ్వనుడు.
0: హి వాస్ యంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
1: తేజస్సు ఉట్టి పడుతుంటుండాలి.
0: హి ఇస్ ఫుల్ ఆఫ్ రేడియన్స్, బ్రిలియన్స్.
1: చాలా అందమైనటువంటి తేజస్సుగా ఉంటుండాలి.
0: హి వాస్ వెరీ హ్యాండ్సమ్ విత్ ఆరా అరౌండ్ హిమ్.
1: అలాంటి స్వరూపాన్ని చూచి అనేక మంది ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: సీయింగ్ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ బ్రిలియన్స్ ఆఫ్ బుద్ధ, మెనీ వర్ సర్ప్రైజ్డ్.
1: యువకుడు, చక్కని రూపం గలవాడు, రాజకుమారునిగా కనిపించుతున్నటువంటి వాడు, ఇతను ఈ సన్యాస వస్త్రము ధరించడం లోపల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అనుకునేటువంటి వారు.
0: దే వర్ థింకింగ్ విదిన్ దెమ్సెల్వ్స్ వాట్ మేడ్ బుద్ధ వేర్ ది ఆకర్ రోప్స్ అండ్ ది లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ రెనన్షియంట్ బీయింగ్ ఎ ప్రిన్స్ అండ్ సో హ్యాండ్సమ్ అట్ ఎన్ యంగ్ ఏజ్.
1: ఆ సమయం లోపల ఎవరికి వారే తమకు తాము సమాధానం చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.

0: For each one was trying to find an answer to one's own self.
1: ఒకనాడు బుద్ధుడు ఒక పట్టణంలో ప్రవేశించాడు.
0: One day Buddha stepped to a town there.
1: మార్గంలో నడుస్తూ పోయినప్పుడు అతని తేజస్సంతా కూడాను ఒక పెద్దగా కాంతిగా కనిపిస్తూ వచ్చాడు.
0: On his way while he was passing through that path, they could find the aurora, the brilliance around.
1: అంబశాలి అనేటువంటి ఒక స్త్రీ ఆ రూపాన్ని చూచింది.
0: One woman by Ambashali saw that form.
1: ఆమె భరించుకోలేక ఎదురునకు వెళ్లి, అయ్యా మీరెవరో రాజకుమారుడిగా కనిపిస్తున్నారు.
0: She could not bear that light there, the effulgence, and said, you seem to be very noble one, the great.
1: మహాప్రకాశవంతుడిగా నీవు కనిపిస్తున్నావు.
0: You are the one of light and effulgence.
1: ఇలాంటి ప్రకాశవంతుడు, ఇలాంటి యవ్వనుడు, రాజకుమారుడు అయినటువంటి నీవు ఈ సన్యాసం ధరించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అన్నారు.
0: What is the secret behind this, that you have worn this ochre robes, being a prince at an engage?
1: Amma, nenu moodu rahasyalu telusukovalani ee sanyasanni dharinchanu annadu.
0: And he said, I have accepted this state of celibacy, renunciation, to find three important secrets.
1: Inta andanandamuga undinatundi naa swaroopamu vaardhakyamu pondutuku lopala unnatundi kaaranam emti, idi vaardhakyanni ee vidhanga pondutu undali danni telusukovalani nenu dharinchanu annadu.
0: I want to know how one would attain old age, losing the handsomeness earlier.
1: ఇంత అందమైనటువంటి దేహము రోగములకు గురి కావటము నీకు కారణం ఏమిటి అని రెండవ రహస్యం తెలుసుకోవాలని.
0: I want to know the second reason why man suffers, because of some sickness, having been so strong now.
1: ఇంత పుష్టిగాను సంతుష్టిగాను ఉండినటువంటి మానవుడు మరణించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అని తెలుసుకోవాలన్నాను.
0: He wants to know the secret of death, being so strong, so handsome, powerful today.
1: రోగములకు మరణములకు ఏది కారణమో నేను గుర్తించాలని సన్యాసాన్ని ధరించానన్నాడు.
0: I have accepted this state of renunciation to know the secrets behind the old age, afflictions and death.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఆ యొక్క వ్యక్తి అనగా స్త్రీ అంజశాలి.
0: That woman who has understood this truth.
1: అప్పుడు స్వామి, ఇలాంటి మహనీయులు ఎంత సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారో, తమ జీవితాన్ని కూడా దీనికి దారబోసి సత్యాన్ని గురించి విచారణ చేస్తున్నారు. సత్యాన్వేషకులైనటువంటి మీరు మా ఇంటికి ఈనాడు భోజనానికి రావాలి అని.
0: స్వామి, యు హావ్ బీన్ ఎ ట్రూ సీకర్ ఆఫ్ ట్రూత్. యు హావ్ స్పెంట్ ఆల్ యువర్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్. I want you to visit us at home.
1: కొన్ని క్షణముల లోపల గ్రామం అంతా తెలిసిపోయింది.
0: The news has spread all the way, all around the village.
1: గ్రామ ప్రజలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ యొక్క బుద్ధుని చేరి, స్వామి మీకు తెలుసునో తెలియదో, లేక మీరు విచారించారో లేదో తెలియకుండా ఈ ఇంటికి మీరు భోజనానికి పోతున్నారు.
0: All villagers gathered there and said, Swami, whether you know or not, whether you know it or not, but still you have accepted her invitation to visit.
1: లేక మంచి చెడ్డలు రెండింటిని సమత్వంగా గుర్తించినటువంటి మహాపురుషులు మీరు.
0: In fact, you are a noble soul who has got that feeling of equanimity.
1: కాని మా గ్రామంలో ఈమెంత చెడ్డ మనిషి మరొకరు లేరు.
0: Here in our village, she is the worst woman. There is no comparison to her.
1: ఇలాంటి చెడ్డ మనిషి ఇంటికి మీరు భోజనానికి పోవటము మీకు గౌరవం కాదు, మాకు గౌరవం కాదు అని.
0: It's not respectful on your part to visit her. Or for us, for
1: అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పెద్దలు, చిన్నలు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరు కూడా వచ్చి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది విలేజెస్ దే వెంట్ ఆన్ కంప్లైనింగ్ ఇన్ ది సేమ్ వే, ది యంగ్ ఓల్డ్.
1: ఈ కంప్లైంట్స్ అంతా వింటూ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు.
0: బుద్ధ వాజ్ లిజనింగ్ టు ఆల్ దీస్ కంప్లైంట్స్, క్లోజ్ హిస్ ఐస్, స్మైలింగ్ ఆల్ అలాంగ్.
1: తెరిచి
0: ఓపెన్ హిస్ ఐస్.
1: ప్రజలారా, మీ యొక్క కంప్లైంట్స్ అంతా అయిపోయిందా అని అడిగాడు.
0: ఓ పీపుల్, ఈజ్ యువర్ స్టఫ్ ఎగ్జాస్టెడ్ నౌ?
1: అయ్యో చెప్పాలంటే కొన్ని నెలలు కావాలి, ఇంకా ఉన్నాయని చెప్తూ వచ్చారు.
0: విలేజర్ సెడ్, వీ నీడ్ మంత్స్ అండ్ మంత్స్ మోర్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ ఫోర్ ఆల్ దిస్ కంప్లైంట్స్.
1: చెడ్డదని మీరు విశ్వసిస్తున్నారు.
0: అండ్ యూ థింక్ దట్ షీఈస్ వెరీ బ్యాడ్.
1: ఈ గ్రామం పెద్ద ఎవరు అని అడిగాడు.
0: హీ ఆస్క్డ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్.
1: ఒకరిని తీసుకొచ్చారు.
0: One person was brought there.
1: Atani daggariki pilchi buddhudu atani kudichey pattukunnadu.
0: He wanted him to come near him and he caught hold of his right hand.
1: Ayya pedda manishi, ఈమె చెడ్డదని మీరు కూడా అంగీకరిస్తున్నారా అని ప్రశ్న చేశాడు.
0: హి సెడ్ యు ఆర్ హెడ్ ఆఫ్ దిస్ విలేజ్ డు యు ఆల్సో అక్సెప్ట్ దట్ షీ ఇస్ ఎ బ్యాడ్ ఉమెన్.
1: ఒక తూరి కాదు వెయ్యి తూర్లు చెడ్డది అని నేను చెప్పగలను అన్నాడు.
0: హెడ్ ఆఫ్ ది విలేజ్ సెడ్ నాట్ వన్స్ థౌసండ్ టైమ్స్ ఐ వుడ్ సే దిస్ షీ ఇస్ రియలీ ఎ బ్యాడ్ ఉమెన్.
1: భోజనానికి పోకూడదు అన్నాడు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో దేర్ ఫర్ డైనింగ్.
1: అప్పుడు ఒక చేయి పట్టుకున్నాను. నాయన నాకు ఒక సందేహం ఉంటుండాలి.
0: దెన్ బుద్ధ సెడ్ ఐ హావ్ గాట్ వన్ డౌట్.
1: నీవు తాళం కొట్టమని చెప్పాడు.
0: హి వాంటెడ్ హిమ్ టు క్లాప్.
1: అప్పుడు చెప్పాడు ఆ పెద్ద మనిషి, ఒక చెయ్యి మీ చేతిలో ఉంటుండది, ఒక చెయ్యి ఉంటుండది, నేను దీంతో తాళం ఎట్ట కొట్టేది అన్నాడు.
0: దెన్ హి సెడ్ వన్ హ్యాండ్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్, హౌ కెన్ ఐ క్లాప్ నౌ.
1: ఒక హ్యాండ్ ఉంది కదా, ఒక చెయ్యి ఉంది కదా, దాంతో నీవు తాళం కొట్టు.
0: Yes, you have got one. You are left with one hand now. Come on, clap.
1: అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక చేతితో తాళం కొట్టడానికి సాధ్యం కాదు అన్నాడు.
0: And that elderly person said, it's impossible to clap with one hand.
1: అయ్యా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ ఒక్కతే చెడ్డది కావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: Then he said, likewise, this single woman can't be bad all
1: alone. అనేక మంది మీ గ్రామంలో చెడ్డమైన మగవారు ఉండటం చేతనే ఈమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Because there are many, many bad men in this village, she also has become bad naturally.
1: మీరెవరు మంచివారుగా ఉంటుంటే చెడ్డవారు కాకుండా ఉంటే ఈమె కూడా చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: If all of you are good actually speaking, she wouldn't have turned bad.
1: కనుక మీరందరూ చెడ్డవారు.
0: Therefore you are all bad.
1: మీ ధనం కోసము, మీ యొక్క సహాయం కోసమని, మీ బలం కోసమని ఈమె చెడ్డదిగా మారిపోయింది.
0: Because of your money, she wanted some support. Therefore,
1: మీ ధనమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your money that made her mad.
1: మీ బలమే ఈమెను చెడ్డదిగా మార్చింది.
0: It's only your strength that made her mad.
1: కనుక ఈమెను చెడ్డదిగా మార్చింది మీరేను అన్నారు.
0: Therefore, you made her mad.
1: చెప్పి తర్వాత ఇందులో ఎవరైనా చెడ్డవారు లేనటువంటి వారి పేరు ఎవరైనా చెప్పండి, నేను వారింటికి భోజనానికి వస్తానన్నాడు.
0: Then here in this congregation group, if there is any man who is perfect, I am prepared to visit your house.
1: ఎవరు రాలేదు.
0: Nobody came forward.
1: ఇంతమంది చెడ్డవారి లోపల ఈమె ఒకదాని మాత్రం చెడ్డదని భావించుకోవటం ఎంత పొరపాటు.
0: There are so many bad people all around. How do you declare that she alone is bad?
1: మీరు మగవారులై సత్యాన్ని గుర్తించుకోలేక ఎవరో అవనులని వారిని అనంతగా మీరు నిందిస్తున్నారు.
0: You are all men of strength. But you blame that woman, a weak person.
1: ఒకే స్త్రీ ఉంటుంది ఆమె చెడ్డది కావడానికి అవకాశం లేదు.
0: Being all alone, she can't be bad herself.
1: మీరందరూ చెడ్డవారితో చేయటం చేతనే ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది.
0: Since you are all bad, she too became bad.
1: మీ కంపెనీ యొక్క బలం చేతనే ఆమె చెడ్డదైపోయింది.
0: It is the strength of the bad company that made her bad.
1: Tell me your company, I shall tell you what you are. నీవెవరో నీవు చెప్పగలను.
0: That's what is meant by tell me your company, I shall tell you what you are.
1: మీ చెడ్డ కంపెనీతో చేరటం చేత ఆమె కూడా చెడ్డదిగా మారిపోయింది. కానీ మీరే మొట్టమొదటి చెడ్డవారు.
0: బికాస్ షీఈస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ షీ బికేమ్ బ్యాడ్. ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బ్యాడ్ టు బిగిన్ విత్.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ప్రజలందరూ కూడాను బుద్ధునికి పాదముల పైన పడి క్షమించి అప్పుడు ఆమె ఇంటికి వారు కూడాను భోజనానికి వెళ్లారు.
0: ఆల్ విలేజర్స్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ బుద్ధ సాట్ హిస్ పార్డన్. దే టు జాయిన్డ్ హిమ్ అండ్ విజిటెడ్ ద రెసిడెంట్.
1: ఆమె తన దోషాన్ని గుర్తించుకుని ఈ చెడ్డవారి వల్ల నేను చెడ్డదైపోయినాను కదా అని ఈ యొక్క బుద్ధుని యొక్క బోధ చేత ఆమె సన్యాసం స్వీకరించింది.
0: The lady also could realize her mistake that she turned bad because of the bad company, and since then she has become a renunciant.
1: పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భావాల లోపల తన జీవితాన్ని సార్థకంగా ఆవించుకుంది.
0: And she worked for her liberation, redemption of her life, entertaining sacred feelings and sentiments and
1: కనుకనే మానవుని యొక్క మంచి చెడ్డలంతా కూడాను కేవలము ఒకరి చేత వచ్చిందని కానీ మరొక చేత పోయిందని కానీ మనం భావించడం మంచిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ డిసైడ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్.
1: ఎవరు చెడ్డ ఎవరు మంచి,
0: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: మొట్టమొదటి నీ యందు ఉన్నటువంటి యొక్క చెడ్డని నీవు తీసి పారవేయి.
0: ఫస్ట్ గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ ఇన్ యూ.
1: నీవు మంచి వారితో స్నేహం చేయి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్.
1: నీలో కావలసిన చెడ్డనంతా ఉంచుకుని పరులను చెడ్డవారు చెడ్డవారిని భావించుకోవటము దూషించటము ఇది మహాపాపము.
0: విత్ ఆల్ ది ఈవిల్ విత్ ఇన్ యూ, హౌ డు యూ బ్లేమ్ అదర్స్ అండ్ కండెమ్ దెమ్ యాస్ బ్యాడ్.
1: ఈనాటి ప్రపంచమంతా కూడా ఇదే స్థితిలో ఉంటుంది.
0: దిస్ ఇస్ ద ట్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ టుడే.
1: తమలో ఉన్నటువంటి దోషములు కొండలు కొండలుగా ఉంటున్నప్పటికీ బయట ఉన్నటువంటి అనుసుమాత్రమైన దోషాన్ని గురించి అనేకంగా దూషిస్తూ ఉంటారు.
0: Man has forgotten the mistakes of the size of a mountain, whereas he is prepared to find out the mistakes of an atom in others.
1: Jesus kuda oktu cheppadu.
0: This is what Jesus said at one time.
1: Tana kantilo gaadidi pudi porlaadutunte kuda kanipinchatam ledita.
0: Though there's a donkey simply there in his eyes moving about, he is able to point to the mole in the eye of others.
1: తన ఎందున్నటువంటి దోషములను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ మిస్టేక్.
1: ఎందున్నటువంటి లేని దోషాలను కూడా వెతకడానికి సహస్ర నేత్రములతో చూడడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ హస్ థౌసండ్ ఐస్ టు సర్చ్ ఫర్ ద మిస్టేక్స్ ఇన్ అదర్ పర్సన్ విచ్ ఆర్ నాట్ దేర్.
1: ఈ మానవత్వంలో చేరినటువంటి యొక్క మాలిన్యము.
0: దిస్ ఇస్ ఆల్ ద పొల్యూషన్ టుడే.
1: పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క బంగారు వంటి హృదయం లోపల ఈ అపవిత్రమైనటువంటి భావాలు చేర్చుకోవటం చేతనే ఈ మాలిన్యమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్ బికాస్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ మెటల్స్ ఓవర్ దేర్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రిస్టైన్.
1: ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకరినొకరు దూషించుకోవటమే.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే
1: ఒకరినొకరు విమర్శించుకోవటమే.
0: ఈచ్ వన్ ఇస్ క్రిటిసైజింగ్
1: ఉన్నటువంటి తప్పును ఒకరు కనిపెట్టడమే.
0: ఈచ్ వన్ ఇస్ పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్.
1: తప్పునే వెతుకుతూ పోతున్నారు కానీ మంచిని వెతికేటువంటి మానవుడు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ప్రిపేర్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ అదర్స్ and we are not able to find the merits in us.
1: Manchini vetikeetunti manavude nijamainatundi manavudu.
0: In fact, you are a true human if you find the merit in others.
1: Prema pantanu pandinchukunu vaade vaade Christundu.
0: Therefore is a true Christian if he grows and cultivates the harvest of love in the field of his heart.
1: Christian ante vaadu ideal Christian ga tayar kavali.
0: Therefore a Christian should be an ideal Christian.
1: Anaga appudu tana yokka hrudayamlo prema pantanu pandinchukovali.
0: And then you find the harvest, the crop of love.
1: Athane nijamainatvanti Christundu.
0: And he is a true Christian in the spirit.
1: Inka sikkulanaga evaru anukunnaru?
0: Then who are sikkulu?
1: Turban kattukoni gattri pettukoni idiga chesukunnatvanti vaadu kaadu.
0: Not the one wearing the turban and having the sword.
1: Tana hrudayamandu prema pantanu pandinchukunnappude
0: he is a true Sikh if he has got this crop in the yield of love in the field of his heart. So a true Sikh is full of love. Sikh is the very embodiment of love.
1: పరులను చంపటము పరుల వెంట పోవటము పరులను బాధించడము కాదు సిక్కుల యొక్క లక్షణం.
0: ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ సిక్ కిల్లింగ్ ద అదర్ మ్యాన్ అండ్ హైండ్ ద అదర్ వన్ టు సఫర్. హిందువులు
1: ఎవరని?
0: Then who are Hindus then?
1: ఆ హిందూ కూడా అతనే.
0: And he's a very Hindu himself.
1: హృదయమందు ప్రేమ పంటను పండించుకుని వాడే హైందవుడు.
0: He is a true Hindu if he cultivates this crop of love.
1: కానీ ఆ ప్రేమ పంట ఎక్కడా లేదు.
0: That crop is not found.
1: ప్రేమ విత్తనాలు కూడా నాటటం లేదు.
0: In fact, he is not sowing the seeds of love.
1: పండుతుంది.
0: How do you expect the crop?
1: ఇలాంటి ప్రేమ లేనటువంటి మానవుడు హిందూ అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది?
0: How do you call him a Hindu if he has no love in him?
1: నేను అప్పుడే చెప్పాను. హెచ్చనగా హ్యూమానిటీ.
0: హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యుమానిటీ.
1: అదే మానవత్వము.
0: దాట్ ఈస్ హ్యుమానిటీ.
1: ఐ ఇండివిజువాలిటీ.
0: ఐ ఇండివిజువాలిటీ.
1: ఎన్ నేషనాలిటీ.
0: ఎన్ నేషనాలిటీ.
1: డి డివినిటీ.
0: డి డివినిటీ.
1: యూ యూనిటీ.
0: యూ యూనిటీ.
1: ఈ ఐదు యొక్క లక్షణములు ఉండినటువంటి వాడే హిందువు.
0: ద వన్ విత్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఈజ్ ఎ ట్రూ హిందూ.
1: ఈ ఐదు లక్షణములు మన ఎందుకు కనిపించటమే లేదు.
0: These five qualities are not found in us.
1: ఇలాంటప్పుడు మనం హిందూ అని ఎత్తి చెప్పుకోగలం.
0: Then how can we call ourselves Hindu?
1: ఇవన్నింటి యందుకును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిదే ప్రేమ.
0: In fact, it's the love which runs as an undercurrent.
1: కనుక ఇట్టి ప్రేమ తత్వమే మానవుని యందు పండించుకోనకుండా నేను హిందూ హిందూ అనుకుంటే ఎట్టి హిందువుకు అర్థం?
0: Without the spirit of love, how can you call yourself a Hindu?
1: కనుకనే హిందూ అనేటువంటి వాడు కూడాను ప్రేమతో మయమైనటువంటి వాడే.
0: సో ఏ ట్రూ హిందూ షుడ్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఇంకా ముస్లిం.
0: దెన్ ముస్లిం.
1: ఈ ముస్లిం కూడా ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే.
0: ముస్లిం ఆల్సో ఇస్ ద రెసిపియంట్ ఆఫ్ లవ్.
1: ముస్లిం.
0: ముస్లిం.
1: వీరిని దీనికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
0: ఇట్ హస్ అనదర్ మీనింగ్.
1: వాడు అల్లా అని పిలుస్తాడు.
0: అండ్ హీ కాల్స్ గాడ్ యాజ్ అల్లా.
1: అల్లా అనగా ఏంటి? దేవుడు అనే అర్థము.
0: అల్లా మీన్స్ గాడ్.
1: Great.
0: Great.
1: అనగా గొప్పవాడు అని. అల్లాహో అక్బర్. అక్బర్ అనగా పెద్దవాడు, గొప్పవాడు.
0: అల్లాహో అక్బర్. గాడ్ ద గ్రేట్.
1: గొప్పవాడు.
0: గ్రేటెస్ట్.
1: ఎవడు? భగవంతుడు.
0: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవంతుడు గొప్పవాడే.
0: గాడ్ ఇస్ గ్రేట్.
1: ఇస్లాం అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ ఇస్లాం?
1: శాంతంగా జీవితాన్ని గడిపేటువంటి వాడే ఇస్లాం.
0: Islam wants everyone to lead the life of peace.
1: ఈ శాంతం ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
0: when do you remain in peace?
1: ప్రేమతో హృదయం నిండినప్పుడే శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of love, you will be peaceful.
1: కనుకనే ప్రేమలే లేకుండా శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: Without love, you cannot be peaceful.
1: కనుక ప్రతి జాతి యందు, ప్రతి మతం యందు, ప్రతి వ్యక్తి యందు కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలి.
0: Therefore, in every person of any religion, of any caste, of any creed, there
1: should
0: be love.
1: ప్రేమనే శివం అన్నారు.
0: This love is శివం.
1: అదే మంగళం.
0: That is auspicious.
1: ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు.
0: Love will never hurt anyone.
1: కనుక నేను బాధించినటువంటిదే మంగళకరమైనటువంటిది.
0: That which doesn't hurt is auspicious.
1: అది ఏ శివత్వము అని.
0: That is శివత్వం.
1: ఆ ప్రేమ లేకపోతే వీడు శవస్వరూపుడే.
0: Without love, he is Shiva, the corpse.
1: ప్రేమ ఉండినప్పుడే వీడు శివస్వరూపుడు.
0: The one with love is శివస్వరూప.
1: కనుక నే శివరాత్రి.
0: శివరాత్రి.
1: రాత్రి అనగా ఏమిటి?
0: What do you mean by
1: రాత్రి? చీకటితో కూడినటువంటి దాన్ని రాత్రి అంటారు.
0: That which is dark is night.
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. వేదం నందు కూడా దీన్ని బోధించింది.
0: Veda teaches that the moon is the presiding deity.
1: చంద్రుడనగా మనస్సు, మనస్వరూపుడు.
0: Moon is the presiding deity of the
1: mind. కాబట్టి మనస్సు అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి?
0: Mind in what form should it be?
1: పవిత్రమైన ప్రేమమయంగా ఉండాలి.
0: Mind should be full of sacred love.
1: గుండె యందు ప్రేమ పండించుకొనిచున్న వాడే హిందువు.
0: హీఈస్ ఎ హిందూ. ఇఫ్ హి హాస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు పూర్తి విస్మరించాడు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే టోటలీ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్.
1: ఇంకా కొన్ని విషయాలు మీరు చక్కగా గుర్తించాలి పిల్లలు.
0: The students will have to recognize it.
1: ఏదో వేదాంతములని మనకు అర్థం కాని వేదాంతములంతా కూడాను మనం తీసుకుని వేదాంతాలంతా విని కట్టగలిపిన కన్ఫ్యూజన్ అనగా తబ్బిబ్బైపోయి ఒక్కదాన్ని కూడా ఆచరించడానికి వీలు కానటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం.
0: టుడే వీ లిసన్ టు వేదాంత సో మెనీ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ టోటల్ కన్ఫ్యూజన్.
1: ప్రాచీన కాలమునందు యజ్ఞ యాగాది క్రతువులు జరిపేటువంటి వారు.
0: ఇన్ ద ఎర్లియర్ డేస్ యజ్ఞాస్ అండ్ యాగా సీక్రెట్ రిచువల్స్.
1: ఈ యజ్ఞములు యందు కొన్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుండాలి.
0: దేర్ వాజ్ సాక్రిఫైస్ ద ట్రెడిషన్ ఆఫ్ సాక్రిఫైస్ at the time of this
1: అమాయకులైనటువంటి యొక్క ఒక మేకను,
0: సమ్ గోట్,
1: ఒక తెలివితేటలు లేనటువంటి యొక్క ఒక గొర్రెని,
0: ఆర్ సమ్ షీప్,
1: అజ్ఞానంతో కూడినటువంటి ఒక పశువును,
0: ఆర్ సమ్ కౌ,
1: దీన్ని బలి ఇవ్వటము ఆనాటి వాడుకగా తీసుకున్నారు.
0: దే వర్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది సేక్రెడ్ రిచువల్స్.
1: మహనీయుడు ఆ దారిని వస్తున్నాడు.
0: ఎ నోబుల్ సోల్ వాస్ పాసింగ్ బై.
1: నాయన, ఎందుకు ఈ యొక్క జీవులంతా కూడా ఇంత ప్రొసెషన్ గా తీసుకెళ్తున్నారు?
0: దెన్ యాస్ వై ఆర్ యూ టేకింగ్ ఆల్ దీస్ అలంకారం చేశారు. దే వర్ ఆల్ డెకొరేటెడ్
1: చక్కగా బ్యాండ్ తో తీసుకుని పోతున్నారు.
0: దే వర్ ఆల్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్.
1: ఇంత గొప్పగా తనము దీనికి ఇస్తున్నారు.
0: యు ఆర్ సాక్రిఫైసింగ్ దెం.
1: కానీ దేనికోసం ఇస్తున్నారు?
0: వాట్ ఫార్?
1: అంటే దీన్ని పోయి మా దేవునికి బలి ఇవ్వడానికి పోతున్నామన్నారు.
0: దే సెడ్ వి వాంట్ టు ఆఫర్ దీస్ innocent animals a sacred offering.
1: ఈ బలి వల్ల మీకు వచ్చేటువంటి ఫలితం ఏమిటింది అని.
0: వాట్ ఇస్ ద రిజల్ట్? వాట్ ద పర్పస్ బిహైండ్?
1: అయ్యా మహనీయ, దీనిని మేము భగవంతునికి బలి ఇచ్చినప్పుడు ఇది మోక్షాన్ని పొందుతుంది అన్నారు.
0: ఓ నోబుల్ మ్యాన్, అండర్స్టాండ్ వెన్ వన్స్ ఐ కిల్ దిస్ కౌ, అండర్స్టాండ్ ఇట్ విల్ గో టు ద హెవెన్.
1: ఓహో, చాలా గొప్ప స్థానమే చెందిపోతుండాలి.
0: సో ది కౌ ఇస్ గోయింగ్ టు వెరీ ఎగ్జాల్టెడ్ ప్లేస్.
1: ఈ యొక్క మేక స్వరూపాన్ని పొందినటువంటిది మోక్షాన్ని పొందినటువంటి ఎంత అదృష్టము.
0: It's a really good fortune of the goat to go to the heaven.
1: Ayya, yajamanuda, nee talli mochchani kortha undi, nee tandri mochchani korutunnadu, nee bharya mochchani korutundadi, nee kumarudu mochchani kondutunnadu, kabatti veellandari mottamottu bali ivvakuda.
0: Then this noble man said, your father wants liberation, your mother wants liberation, so also your wife and your son. Why don't you kill them, sacrifice them?
1: Koreetundi talidannulku mochchanu andinchu, koranatundi amayakulaintundi ee meka gooliki enduku nee mochchanu.
0: And in fact your parents wish that sort of liberation, not the sheep.
1: Meeku nijanga mochchame labhistundi anetundi nammakame untunte nee talidannulu enduku neeku mochchanu andinchukodadu.
0: And in fact by this act of sacrifice, if you think that this liberation is guaranteed, why not you sacrifice your parents?
1: అదే విధంగా ఈ నాడు జరుగుతూ ఉంటుందది.
0: Such a thing is happening today.
1: అనేక మంది పూజలు చేస్తే, భజన చేస్తే, సేవలు చేస్తే ఈ పవిత్రమైన స్థితి మనకు లభిస్తుందని.
0: Many people think that they will attain liberation by worshipping.
1: నిజంగా ఆ పవిత్రమైన స్థితి మీకు లభించినట్టయితే మీరు ఎందుకు చేయకూడదు సేవలు?
0: And if you think that you will reach that exalted place, why don't you do that? Why don't you do some acts of charity?
1: మీరు ఎందుకు చేయకూడదు యజ్ఞయాగాది కర్తవులు?
0: Why don't you do these sacred rituals?
1: కానీ చెప్పుట సులభంబు చేయుట కష్టంబు తాతకైన వాడి దాతకైన అని.
0: Therefore, it is easy to say but so difficult to do it, either to Brahma or his grandfather.
1: కనుకనే మనం ఈనాడు చెప్పడం చాలా సులభం.
0: సో ఇట్స్ సో సింపుల్ టు సే టుడే.
1: మోహక్షయమే మోక్షము.
0: ద డిటాచ్మెంట్ మోహక్షయ.
1: ఈ మోహం చేతనే మనం ఇన్ని బాధలకు గురి అవుతున్నాము.
0: దిస్ మోహా, ద అటాచ్మెంట్ ఈస్ ద కాజ్ ఫర్ సఫరింగ్.
1: కనుక మొట్టమొదటి మోహాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ మోహా ఆర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమే అటాచ్మెంట్.
0: దిస్ ఈస్ అటాచ్మెంట్.
1: ఈ అటాచ్మెంట్ చేతనే నీకు అనేక విధమైన బాధలు సంభవిస్తున్నాయి.
0: వేర్ పుట్ టు మిజరీ బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్.
1: నిన్నటి దినం ఏదో ఒక గృహం అమ్మాయి.
0: Yesterday was a girl.
1: నీవు ఏదో ఒక గృహం అబ్బాయి.
0: And you are a boy staying elsewhere.
1: కానీ ఆ యొక్క అమ్మాయికి అబ్బాయికి ఎట్టి సంబంధము లేదు.
0: There was no relationship between the two.
1: ఆ అమ్మాయికి హై టెంపరేచర్ వచ్చినా కానీ లేక భరించలేనటువంటి బాధ కలిగినప్పటికీ నీవేమీ బాధపడవు.
0: When that girl was running high temperature or passing through excruciating pain, you are not bothered.
1: వివాహం జరిగింది మీ ఇద్దరికి.
0: Yes, but you got in unison in wedlock.
1: ఆ వివాహం జరిగిన తక్షణమే
0: ఆఫ్టర్ దాట్
1: అమ్మాయికి ఏదో 99 టెంపరేచర్ వచ్చిందంటే అబ్బాయి ఆఫీసుకు పోడు.
0: When the girl runs the temperature of 99, the boy is not prepared to attend his office.
1: ఇంత బాధపడటానికి కారణం ఏమిటి? ఈ అటాచ్మెంటే.
0: Why this boy suffering is
1: పెండి కాక మునుపు వారు ఎంత బాధల్లో ఉన్నారో ఎవరికెవరికి సంబంధం లేదు.
0: Before the wedding, they were not related at all, unmindful of the suffering.
1: ఈమె నా భార్య అనేటువంటి అభిమానం కలిగినప్పుడు ఈ బాధలకంతా గురి అవుతున్నాయి.
0: It's only this attachment that she is my wife.
1: నాది అనేటువంటి అభిమానం కలిగినప్పుడే దీనిపైన బాధ కలుగుతున్నది.
0: It is only this attachment of mine that the cause.
1: కనుకనే మోహం అనేటువంటిది మనం పెరిగిపోవటం చేతనే.
0: Because of the attachment that is ever on the rise.
1: ఈ విధమైనటువంటి యొక్క మోక్షం అనేటువంటి దానికి అతి దూరం అయిపోతున్నాం.
0: వీఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ దిస్ లిబరేషన్.
1: ఉండవలసింది మోహము.
0: Yes, there is attachment.
1: ఈ మోహానికి కూడా ఒక పరిమితి ఉంటుండాలి.
0: Attachment is under certain limits.
1: మానవుడు
0: man
1: నది లోపల మునిగినప్పుడు
0: when he just gets into the river
1: గొంతు వరకు నీరున్నంత వరకు మునిగినా కూడా మాట్లాడవచ్చు.
0: He can continue to speak if he gets drowns himself in the river neck deep.
1: కాని నీటిలో పూర్తి మునిగిన తర్వాత మాట్లాడడానికి వీలు కాదు.
0: If he drowns himself totally, he can't speak later.
1: అదే విధంగానే
0: likewise
1: దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ఏ విధంగా మాట్లాడడు.
0: The one who has experienced the divinity in total cannot speak.
1: ఏదో పైపై అలలుగా పై తిరిగినప్పుడు ఈ మాటలు ఈ బోధనలు ఇవన్నీ జరుగుతున్నాయి.
0: Is only at the superficial level of the waves he converses.
1: కనుక మనము పూర్తి మునిగాలి.
0: Therefore, to drown ourselves, immerse ourselves.
1: దేంతో మునిగాలి?
0: Where?
1: దివ్యమైన భావాల్లో మనం మునిగాలి.
0: We should drown ourselves in
1: పవిత్రమైన ప్రేమలో మనం మునిగాలి.
0: And immerse in love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క బిరుదు మరొకటి లేదు.
0: There is no other title greater than love.
1: ఈనాడు ప్రేమ కోల్పోవటం చేతనే
0: as the love is lost today.
1: ఇంటికి ఇంటికి జగడము.
0: There is infighting in every family.
1: ఊరికి ఊరికి జగడము.
0: There is fight between villages.
1: రాష్ట్రానికి రాష్ట్రానికి జగడము.
0: Conflict between
1: దేశానికి దేశానికి జగడము.
0: And countries turn opposite each other.
1: ఇంటికి ఉండినటువంటి మధ్యలో ఉన్నటువంటి జగడమే మనము దూరం చేసుకోలేకపోతున్నాము. రాజ్యానికి పోయినప్పుడు ఈ రాజ్యాన్ని మనం ఏ రీతిగా చేయగలం?
0: When we are not able to solve our own family problems, how do you expect to solve the problems of different
1: nations? కనుక దీనిని పురస్కరించుకుని వేదాంతము నిన్ను నీవు తెలుసుకో అన్నారు.
0: Basing on this Vedanta said, know thyself.
1: నాయన నీవు ఎవరెవరినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు.
0: ఓ మ్యాన్, యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీవన్.
1: ఎవరైనా హాల్లో ప్రవేశించడానికి మీరెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్న వేస్తున్నావు. నీవెవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పరులను ఎంక్వైరీ చేసుకుంటూ పోయేటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో జీవించిన వాడే.
0: It is the life of external trend, pravruti. If we go on finding out the names of the persons and the places they belong to.
1: ఎక్కడి నుంచి వచ్చారు అని తనం తాను విచారం చేసుకునేటువంటి వాడే నివృత్తి.
0: Inward path means that one has to find out his own self, the true nature.
1: తనం తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే పాజిటివ్.
0: The one who finds out himself, his true nature, is positive.
1: ఇతరుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడే నెగటివ్.
0: The effort to know others is negative.
1: ఈనాటి మానవుడంతా కూడా నెగటివ్ థాట్స్ అంతా హృదయంలో నింపుకొని పాజిటివ్ ఫలితం రావాలంటే ఎట్ట వస్తుంది? మనం
0: మ్యాన్ హ్యాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ నెగటివ్ థాట్స్, హౌ డు ఎక్స్పెక్ట్
1: లోపల దేన్ని ఉంచుకున్నావో అదే నీకు లభ్యం అవుతుంది.
0: వాట్ లైస్ విదిన్ విల్ కమ్ అవుట్ నేచురలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: మామిడి పండు తినేసేసి నీవు దోసకాయ రేపు రావాలంటే వస్తుందా?
0: హావింగ్ ఈటన్ మ్యాంగో ఫ్రూట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ దాట్ ఆఫ్ కుకుంబా బెల్చ్ ఆఫ్ ఎ కుకుంబా.
1: కనుక మొట్టమొదటి మనలో పవిత్రమైనటువంటి యొక్క పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ పాజిటివ్ థాట్స్.
1: ఈ పాజిటివ్ థాట్స్ అంటే అవి దైవతత్వంకు సంబంధించినటువంటి.
0: ది పాజిటివ్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
1: ప్రేమ, సత్యము, సహనము, సానుభూతి, ధర్మము, శాంతము ఇత్యాది పవిత్రమైన గుణములే మన యొక్క పాజిటివ్లు.
0: ద పాజిటివ్ ట్రెండ్స్, ద ట్రేట్స్ ఆర్ ట్రూత్, కంపాషన్, టాలరెన్స్, ఫర్బేరెన్స్.
1: పాజిటివ్ గుణములంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: హౌ డు యూ గెట్ దెన్ ద పాజిటివ్ ట్రేట్స్?
1: హృదయం నుంచి వస్తున్నాయి.
0: ద ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
1: ఇంకా నెగిటివ్ థాట్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది?
0: నెగిటివ్ థాట్స్ వేర్ యూ గెట్?
1: హెడ్ నుంచి వస్తుంది.
0: దట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది హెడ్.
1: కనుకనే ఈనాటి మానవునికి హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
0: సో ఫర్ మ్యాన్ కైండ్ ద హెడ్ అండ్ హార్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: హెడ్ అనేటువంటిది నెగిటివ్ థాట్స్ అంతా ప్రాపంచిక సంబంధమైన విషయాలను గుర్తింపజేస్తుంది.
0: హెడ్ ఈజ్ వరల్డ్లీ, టోటలీ నెగటివ్.
1: ఇది కంప్లీట్ సైన్స్.
0: దిస్ ఇస్ దట్ కంప్లీట్ సైన్స్.
1: ఇదే వైజ్ఞాన శాస్త్రము.
0: This is science and technology.
1: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లో మనం మునిగిపోవటం చేత ఇది ఒక టెక్నాలజీగా మారిపోతుంది.
0: టెక్నాలజీ హ్యాస్ బికమ్ ట్రిక్నాలజీ టుడే.
1: ఎందుకంటే మనం పాజిటివ్ వరకు దీన్ని ప్రయాణం చేయటం లేదు.
0: బికాస్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్.
1: తలతో ప్రతి ఒక్కటి కూడా తలతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ యాక్ట్ బేసింగ్ ఇన్ అవర్ హెడ్.
1: ఈనాడు ఇంకా కొన్ని సమయ సందర్భాల్లో తలను కూడా మర్చిపోతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అవర్ హెడ్ ఆల్సో.
1: ఎక్కడైనా రెండు పదార్థాలు మనం కొన్నప్పుడు
0: ఒక
1: పదార్థం ఎంత, దీనికి నాలుగు పదార్థములకు ఎంత అవుతుంది అని మనం చక్కగా చెప్పవచ్చు తనతో.
0: వెన్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ప్రైస్ ఫస్ట్.
1: ఇది తెలివితేటలు.
0: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్.
1: ఈనాడు తెలివితేటలు కూడా పోతున్నాయి.
0: ఈవెన్ ఇంటెలిజెన్స్ ఇస్ గాన్ టుడే.
1: ఒక షాప్ కు వెళ్లి
0: షాప్
1: ఒక షర్ట్ ప్యాంట్ తీసుకున్నావు.
0: You wanted to buy the shirt and pant.
1: Oka towel teeskunnavu.
0: Also towel.
1: Two handkerchiefs teeskunnavu.
0: Two handkerchiefs.
1: Deenikante enta indatunte calculate ottu kucchunnadu. Tananu kuda marchipothunnadu veedu.
0: To know the total bill, he needs calculator. He has lost his memory and basic intelligence.
1: Kanaka ilanti telivitetalu untundi prayojanam emiti?
0: What is the fun of the intelligence today?
1: Chaduvulanni chadivi chaala vivekiyai magidi tannerugudu mandamathudu.
0: Man today acquired various forms of knowledge. But he has not understood his innate
1: ye chadavu chadivi ye niti unnanu heenunu gudambu manaledu.
0: With all the forms of knowledge, the mean man is not able to give up his low quality.
1: Tarachi chadavu chadava takkamadame kare poorna gnanam eppudu pondaledu.
0: After all this knowledge takes you to argumentation but not total comprehension.
1: Chadavu chadavu chadivi chavanganeetiki chavuleni chadavu chadavale.
0: After all having acquired the knowledge, one has to ultimately die. We should study to be immortal.
1: Kanaka ee naadu ee chadavulanta kuda adhikamaipovatam chetane.
0: Today there's more and more of learning.
1: Hudayam varku tana yokka bhavamu ప్రవేశించడం లేదు.
0: ఫీలింగ్స్ హావ్ నాట్ గాన్ దట్ డీప్ ఇన్ టు అవర్ హార్ట్.
1: పంట పండని భూమి 10 ఎకరం లేలా.
0: వాట్ ఫార్ ద 10 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దట్స్ బ్యారన్.
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: ఓన్లీ లిటిల్ ల్యాండ్ ఇస్ ఎనఫ్ విచ్ ఇస్ ఫెర్టైల్.
1: నీ హృదయం నుంచి వచ్చేటువంటి ఒక పవిత్రమైన గుణాన్ని ఒక్కదాని నీవు పెంచుకో చాలు.
0: Develop that idea that comes out of your heart.
1: ఈ తన నుంచి వచ్చేటువంటి ఒక పిచ్చి భావాలంతా ఊర్లోకి వచ్చినప్పటికి ప్రయోజనం లేదు.
0: The mad thoughts that come out of the human brain, hundreds of them, they are useless.
1: ఈనాట సైంటిస్ట్ అంతా కూడాను తలకు పని చేసుకుంటున్నారు.
0: Scientists today make use of his head.
1: ఈ తలకు అధికంగా పని పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే మీకు చక్కగా అందరికీ తెలుసు విద్యార్థులు.
0: Students know pretty well what will happen. Your head is put to work more and more.
1: Newton. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: Yes, invented the gravitational
1: force. ఎన్నో పరిశోధనలు చేసి
0: he did many experiments.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు.
0: And he discovered that this gravitational
1: force. విదేశీయుడే.
0: And he is a foreigner.
1: కానీ ఈ ఆకర్షణ శక్తి విదేశమునందు మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఉంటుండాలి, జపాన్ లో ఉంటుండాలి, పాకిస్తాన్ లో ఉంటుండాలి, బంగ్లాదేశ్ లో అన్ని ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
0: గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దాట్ కంట్రీ ఓన్లీ, ఇట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇన్ ఎవ్రీ కంట్రీ.
1: ఇంత పరిశోధన చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టినటువంటి వాడు కట్టగడపకి ఏమైపోయినాడు, తన మెదడులో ఉన్నటువంటి యొక్క గుణమంతా కూడా క్షీణించిపోయింది.
0: హ్యావింగ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ డిస్కవరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్, వాట్ హ్యాపెన్డ్ టు హిస్ బ్రెయిన్? అల్టిమేట్లీ
1: మరణించడానికి పూర్వము
0: బిఫోర్ డెత్
1: మెంటల్ హాస్పిటల్ లోపల 5 సంవత్సరాలు ఉంటుంది మరణించాడు.
0: బిఫోర్ డెత్ హీ వాస్ అడ్మిటెడ్ దెన్ He was admitted in mental hospital.
1: And
0: we should not exhaust all our intelligence. Students today spend all the time in studies. And Swami passes by in his car. He finds
1: young tiny thoughts.
0: Bhagavan finds young children carrying the load of books on their back. They are not able to walk freely.
1: Inta pustakalu aa chinna biddalaku tallopala praveshimpa cheyalante enta baadha untuntadi.
0: That heavy load of books, all the stuff cannot get into the head of the boy.
1: Aa chinna pillalu yokka hrudayanni bhavani telivitetanu kuda paadu chestunnaru.
0: And the very study, the load, head load will settle, will spoil him.
1: కనుకనే మనం చదవటం కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore our study also should be under certain limits.
1: దీనివల్లనే తనలో ఉన్నటువంటి ఒక తెలివితేటలు కొంతవరకు మనలో నిలుస్తుంటాయి.
0: That retains intelligence.
1: కానీ హృదయం నుంచి వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి అమితమైనటువంటివి.
0: That which comes through the heart or limitless.
1: అనంతమైనటువంటివి.
0: They're infinite.
1: అమృతమైనటువంటివి.
0: They're nectarine.
1: ఇలాంటి అమృతమైనటువంటి అనంతమైనటువంటి తెలివితేటలు ఒక్కటైనా మనం యూజ్ చేస్తున్నామా?
0: That nectar and immortal things, at least are we following one?
1: ఒక శాంతము, దాన్ని మీరు రక్షించుకుంటే చాలదా?
0: Peace, yes, will it not protect you?
1: భజన అయిన దర్శనమే శాంతి శాంతి శాంతి చెప్తున్నావు, కానీ కించితైనా శాంతి మనలో లేదు.
0: At the end of భజన we say thrice శాంతి, but not even a trace of peace within us.
1: పక్కరాయ ఏమైనా కొంచెం కదిలిందంటే ఆమె పేరు కోపంతో శాంతి శాంతి శాంతి, ఆ శాంతిలో కూడా కోపం ప్రవేశిస్తుండాలి.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ మూవ్స్ అబౌట్ ద సిట్టింగ్ నెక్స్ట్ టు అస్, దెన్ వీ ఇమిడియట్లీ సే హార్ష్లీ శాంతి శాంతి. లేదా
1: ఆ శాంతి చెప్పడంలో కూడా శాంతి లేకుండా పోతుండాలి.
0: ఈవెన్ అటరెన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ దేర్.
1: ఆ శాంతి నీ హృదయమంతా నిండి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్
1: ఎంతైనా ఖర్చు పెట్టు.
0: In fact, peace is there full in your heart. And it's one that is immortal and nectarine. The more and more you spend, it goes on increasing. It is no end. This true wisdom, jnana. Constant integrated awareness.
1: Jnana. Not wisdom.
0: Not wisdom. And it is endless. That is our heart.
1: ప్రేమ అనే పంటను పండించుకున్నామంటే ఇంతకంటే మన మానవత్వానికి ఇంకా ఫలితం ఏమిటి?
0: ఇన్ దట్ ఎండ్లెస్ ఫీల్డ్ ఇఫ్ యూ కల్టివేట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్, వాట్ యూ కెన్ ఇమాజిన్ ద రిజల్ట్.
1: అతనే మానవుడు.
0: అండ్ ఈజ్ ద ట్రూ హ్యూమన్.
1: హృదయమందు ప్రేమ పంటను పండించు, అతనే మానవుడు.
0: కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ లవ్ ఓవర్ దేర్ అండ్ యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ దెన్.
1: కానీ ఆ ప్రేమ పంటను మనం పండించుకోవటం లేదు.
0: యెస్, వీఆర్ నాట్ కల్టివేటింగ్.
1: ద్వేషము,
0: హేట్రెడ్,
1: అసూయ,
0: జెలసీ,
1: దంభము,
0: పాంప్,
1: ఈ విధమైనటువంటి దుర్గుణాలను మనం పెంచుకుంటుంటే మనకు శాంతం ఎక్కడి నుంచి వస్తుంది?
0: When we have these evil qualities, how do you expect to remain?
1: ఎవరైనా మనల్ని నిందించారనుకోండి,
0: if anyone accuses you,
1: నీవు దానికి ఏ మాత్రమూ తలవద్దు.
0: Don't bend down, don't be worried about it.
1: ఏ మాత్రమూ నీవు వరి చేయవద్దు.
0: Don't worry about it.
1: ఇది నా మంచి కోసమే.
0: It's for my own good.
1: అంటే అనుకున్నాడు.
0: Let him say what he
1: wants. ఆయన నన్ను దూషించినంత మాత్రం నాకు నష్టం వచ్చిందేమి?
0: I don't put to loss by criticism.
1: గట్టిగా దూషించాడా గాల్లో కలిసిపోయింది.
0: If he shouts loudly, it will go into the wind, air around.
1: లేక తనలో తాను దూషించుకుంటా తనకే చెందిపోయింది.
0: If he criticizes me within himself, it goes to him.
1: నా వరకు రాలట్లేదు.
0: He doesn't reach me anymore.
1: కాబట్టి ఆ విధమైనటువంటి ఒక శాంతంలో మనం జీవితాన్ని గడుపుకోవాలి.
0: We should lead our life in that level of peace.
1: ఎప్పుడు చూసినా ఇతరులు దోషములు, ఇతర దోషములు, ఇతరులు తప్పును పట్టడము, ఇతరులో లేనటువంటి దోషాన్ని కల్పించడము, ఇది చాలా పాపము.
0: It is the worst of the sins. To be in search of the mistakes in others, or to the extent of attributing mistakes in others which are non-existent.
1: నీలో ఉన్నటువంటి దోషాన్ని నీవు నిర్మూలం గావించుకో.
0: Kill the mistakes within you first.
1: ఇతరుల యందు ఉన్నటువంటి మంచిని నీవు తీసుకో.
0: Accept good in others.
1: అప్పుడు ఇది మానవత్వం అనే దాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
0: Then the human quality in you will develop.
1: కానీ మానవత్వం అని పేరు పెట్టుకుని,
0: being a human by name,
1: కేవలం రాక్షసత్వంగా మనం జీవిస్తున్నామంటే ఇది మానవత్వానికి రూపమేనా?
0: Calling ourselves a human, lead the life of a demon, how can you call yourself
1: మానవ రూపము రాక్షస గుణము?
0: It's human in form but the demonic temperament.
1: హృదయమందు
0: in the heart
1: ప్రేమ పంటనే లేకున్నా,
0: without this crop of love,
1: క్రైస్తవుడు కాదు.
0: He is not a Christian.
1: వాడు సిక్కు కాదు.
0: He is not a Sikh.
1: వాడు హిందుడు కాదు.
0: He's not a Hindu.
1: వాడు ముస్లిం కాదు.
0: He's not a Muslim.
1: వాడు రాక్షసుడు వస్తుందో?
0: He is the very demon on earth today.
1: అంతకంటే గొప్పదా?
0: Do you find anything
1: more? In fact, if you
0: develop this love, you are very God.
1: When once there
0: is no love in you, and you are the demon.
1: కరుకనే రాక్షసుడు కావాలన్నా లేక దైవం కావాలన్నా మన యొక్క భావములే మనకు మూల కారణము.
0: యూ బికమ్ గాడ్ ఆర్ ద డెమన్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: కనుక ఎవరి ఎందుకును దోషాన్ని మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ ఫైండ్ అవుట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: ఇతను మంచివాడు, అతను చెడ్డవాడు.
0: ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అండ్ ఈజ్ బ్యాడ్.
1: ఆమె ఇంటికి భోజనానికి పోయినటువంటి ఇప్పుడు బుద్ధుని ఇన్ని రకాలుగా దూషించారు పాపం.
0: Buddha was criticized in so many ways when he accepted the invitation of that woman.
1: ఆమె ఒక్కటే చెడ్డది కాలేదే.
0: She has not become bad all
1: అనేక మంది ఆమె చెడ్డది కావడానికి వీళ్ళు తోడ్పడ్డారు.
0: There were many responsible for her nature.
1: దీనిని గురించి ఐదు రకములైనటువంటి యొక్క సాక్షులు దీనికి ప్రధానమైనటువంటి వారు ఉన్నారు.
0: So there are 5 witnesses who would certify this.
1: గొప్ప సభ లోపల
0: in a big congregation
1: దుర్యోధన దుశ్శాసనాదులు
0: దుర్యోధన అండ్ దుశ్శాసన
1: ద్రౌపదిని పరాభవం భావించారు.
0: ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్
1: ఆ సమయం లోపల సత్య స్వరూపి అయినటువంటి ఒక ద్రౌపది.
0: ద్రౌపది ఇస్ ఎంబాడిమెంట్
1: అగ్నిపుత్రి.
0: షీ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద పాంచాలి. ఇస్ పాంచాలి
1: పరమ పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటిది.
0: షీఈ్ వన్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ.
1: ఆమె శాంతంగా వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ పీస్ఫుల్లీ.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: గురువు దగ్గరికి వెళ్ళింది. ద్రోణాచార్యుని దగ్గరికి
0: షీ వెంట్ టు గురు ద్రోణ.
1: తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. పితామహుడైనటువంటి భీష్ముని దగ్గర.
0: దెన్ షీ వెంట్ టు భీష్మ.
1: పితామహ
0: హి సెడ్ పితామహ
1: నన్నోడి తానోడినా తానోడి నన్నోడినా చెప్పండి అన్నింది.
0: ప్లీజ్ టెల్ నౌ హ్యాస్ హీ లాస్ట్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆర్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హ్యాస్ హీ లాస్ట్ మీ ఫస్ట్.
1: ధర్మజుడు ఓడిన తర్వాత నన్ను ఒడ్డాడా లేకపోతే నన్ను ఓడిన తర్వాత ధర్మజుడు ఓడాడా?
0: Who is the loser first? Has he lost himself first and pledged me later?
1: Or has he pledged me first
0: and lost? And in fact, Dharmaja pledged himself first and lost. Having lost, he cannot pledge me later. So how do you say that I lost? Nobody could give an answer. Then she asked
1: Bhishma. ద్రోణాచార్యుని ప్రశ్నించింది.
0: ద్రోణ ఆల్సో.
1: తర్వాత మామయ్య అయినటువంటి యొక్క ఇతన్ని ప్రేమించింది.
0: అండ్ షీ ఆస్క్డ్ అంకుల్ టు.
1: ఎవరిని ప్రేమించినప్పటికీ ప్రశ్నించినప్పటికీ ఎవరు జవాబు చెప్పలేదు.
0: నన్ కుడ్ గివ్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్.
1: ధృతరాష్ట్రుడు పెదవులు కల్పించలేదు.
0: ధృతరాష్ట్ర డిడ్ ఓపెన్ హిజ్ మౌత్ ద లిప్స్.
1: కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ క్యాన్ షీ డూ అట్ దట్ మోమెంట్?
1: అప్పుడే చెప్పాడు విదురుడు.
0: దెన్ విదుర సెడ్
1: పాపం చేసిన వాడు మాత్రమే కాదు నరకానికి పోటము.
0: నాట్ ఓన్లీ ద వన్ హూ కమిటెడ్ ద ఫాల్ట్ ద వన్ దట్ గోస్ టు హెల్.
1: పాపం చేయడానికి పురికొల్పిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ ఎంకరేజ్ ద అదర్ పర్సన్ టు కమిట్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్.
1: పాపం చేసిన చూచినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ వాచ్డ్ ద సిన్ బీయింగ్ కమిటెడ్ విల్ ఆల్సో గెట్ ఇన్ టు ద హెల్.
1: పాపం చేయడానికి కారణాలు తెలిపినటువంటి వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద అదర్ పర్సన్ కమిటింగ్ ద సిన్ విల్ ఆల్సో గో టు ద హెల్.
1: చూచిన వాడు కూడా నరకానికి పోతాడు.
0: ద వన్ హూ వాచెస్ ద సిన్ ఆల్సో విల్ గెట్ ఇన్ టు ద హెల్.
1: నరకానికి పోయేటువంటి వాడు పాపం చేసిన వాడు మాత్రమే కాదు.
0: Therefore, not the mere person who committed the sin. All these 5 people will go to
1: him. Watching all this,
0: obviously they have not prevented. Therefore, you are bound to go to hell.
1: Bhishmacharya. అతను సభలోనే ఉంటున్నాడు.
0: Was there in that assembly.
1: మహాజ్ఞాని.
0: The one of
1: ఇంత జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఆ పరస్త్రీని నిరపరాధి అయినటువంటి స్త్రీని ఆమెను హింసిస్తుంటే తాను ఎందుకు అడ్డు చేయకూడదు?
0: How is that Bhishma could not prevent the humiliation of Draupadi in that open court?
1: 56 dinamulanta kudunu seratalpam paina aa paapanni anubhavinchadu.
0: Therefore Bhishma had to rest on the bed of arrows for 56 long days for the sin he committed.
1: Anubhavinchadu.
0: In fact he had the direct experience of pain.
1: కనుక ఈ పాపానికి అడ్డే తగిలి ఉంటే ఇది ఈ బాధ పడినటువంటి వాడు.
0: అండ్ హి ప్రివెంటెడ్ ది హ్యూమిలేషన్ ఆఫ్ ద్రౌపది అట్ ద టైం.
1: పాపం కానీ పుణ్యం కానీ ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: వి డోంట్ నో వెన్ యూ టేక్ ది గుడ్ ఆర్ మెరిట్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలో దీన్ని ప్రవేశపెట్టారు.
0: దేర్ ఫోర్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్.
1: నాయన నీకు తెలిసో తెలియకునో పాపాలు చేస్తున్నావు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
1: నీవు అనేక రకమైనటువంటి యొక్క కష్టములు అనుభవిస్తున్నావు.
0: యూ సఫర్ ఎ లాట్ ఇన్
1: ఈ పాపంకు తగిన ఫలితమని నీవు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: యూఆర్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు రికగ్నైజ్ ద బ్యాక్
1: గ్రౌండ్. నీవు ప్రయత్నం చేయి.
0: దేర్ ఫోర్ అండర్ టేక్ మెరిటోరియస్
1: కార్యాలు నువ్వు ఆచరించు.
0: డూ సీక్రెట్ యాక్ట్.
1: దివ్యమైన భావాన్ని నీవు పెంచుకో.
0: ఎంటర్టైన్ డివైన్
1: ఫీలింగ్స్. పరోపకార పిచ్చును పెంచుకో.
0: హెల్ప్ అదర్స్ సర్వ్ అదర్స్.
1: ఆ విధమైన మార్గంలో నీవు ప్రవేశించవు. ఇది ఏ భక్తి
0: అన్నారు?
1: కేవలం పుష్పాలు వేయటము, పూజలు చేయటం మాత్రమే కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు గాడ్.
1: కర్మలు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ పార్ట్ దట్
1: సారి. లోపల నుంచి సద్భావమును మనం ఆవిర్భవించాలి.
0: గుడ్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: సద్భావములు మన యందు ఆవిర్భవించినప్పుడే నిజమైన సత్కర్మలు మనం చేయగలం.
0: వెన్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ విదిన్, నేచురల్లీ యు కెన్ టేక్ ది గుడ్ డీడ్స్.
1: లోపల దుర్భావములు పెట్టుకుని
0: వికెట్ థాట్స్ విదిన్,
1: సత్కార్యములు చేస్తున్నామని మనం వచనములు చెప్పినప్పుడు మాత్రమే ఇది పాపం పరిహారం కాదు.
0: యు మే డిక్లేర్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్ బట్ దే ఆర్ నాట్ సో.
1: ఏదైనా పబ్లిక్ ఇదంత సభలు జరిగే సమయం లోపల
0: ఇన్ పబ్లిక్ అసెంబ్లీ మీటింగ్స్ లైక్ దిస్
1: ఒక విధమైన సత్కార్యములకు డొనేషన్ డొనేషన్ అని అడుగుతారు.
0: పీపుల్ seek donations.
1: ఒకరు వచ్చేస్తారు, అయ్యా నేను 10 లక్షలు ఇస్తాను అంటాడు.
0: వన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే డొనేట్ 10 లాక్స్.
1: ఆయన నా వాడు 10 లక్షలు ఇస్తామని చెప్పాడు కాబట్టి నేను అంతకంటే ఎందుకు తగ్గాల అని వీడు 15 లక్షలు అంటాడు.
0: పోటీల
1: పైన ఒకరికొకరు చెప్పుకుంటారే గాని
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటీషన్.
1: ఇవ్వడానికి పోయినప్పుడు ఆ ఇనుప పెట్టి దగ్గరికి పోయినప్పుడు 10 రూపాయలు కూడా చిక్కవు.
0: When once he goes close to the iron safe, he does not give even 10 rupees.
1: ఈ విధమైన సభ లోపల మాత్రము గంభీరంగా పలికించుకొని దానికి చేసే కర్మలు ఎందు మాత్రము సులభంగా చేయకుండా పోతే ఇది ఎట్లవుతుంది?
0: ఇన్ ఓపెన్ అసెంబ్లీ దే గో ఆన్ డిక్లేరింగ్ అనౌన్సింగ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాక్చువల్లీ స్పీకింగ్.
1: చెప్పిన మాటలకు చేసిన పనులకు తలచిన తలపులకు ఏకత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ షుడ్ బి యూనిటీ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: వాట్ ఈజ్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ ప్రాపర్ స్టడీ మ్యాన్ కైండ్ అనేది ఏంటి? ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ఇట్ ఈస్ దర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి మానవత్వం?
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ మానవులుగా జీవిస్తున్నారు.
0: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్.
1: కానీ మీరు మానవులుగా సార్థకం కావాలనుకుంటే ఈ ప్రేమ పంటను మీరు హృదయంలో పండించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, సీ దట్ యూ కల్టివేట్ గ్రో దిస్ లవ్.
1: ఈ ప్రేమ పంటకంతా కూడాను ప్రేమ జలమునే పెట్టాలి.
0: ది క్రాప్ ఆఫ్ లవ్ కెన్ బి కల్టివేటెడ్ విత్ దిస్ వాటర్.
1: జలమే మానవుని యొక్క ప్రాణము.
0: అండ్ ద వాటర్ ఇస్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి జలమును మనం అందించకపోతే మన జీవితం ఏం ప్రయోజనం?
0: అండ్ ఇఫ్ యూ డోంట్ సప్లై వాటర్ విచ్ ఇస్ ది బేసిక్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
1: వాటర్ అనేటువంటి ఎలాంటిదంటే నారాయణ స్వరూపమే.
0: వాటర్ ఈజ్ డివైన్, నారాయణ.
1: దీనికి నారములు అని పేరు పెట్టారు.
0: వాటర్ ఇన్ సాంస్క్రిట్ ఇస్ కాల్డ్ నారములు.
1: నారములు అనగా జలము అని.
0: నారము మీన్స్ వాటర్.
1: కనుక నారా ప్లస్ నయనము నారాయణము అన్నారు.
0: నారా ప్లస్ నారాయణం.
1: మన కంటి నుంచి ధారలు ఇచ్చే సమయం లోపల నీరు వస్తుంది.
0: We shed tears, naturally water comes out.
1: దీనికి నారాయణ యొక్క అర్పితము అన్నారు.
0: It seems it's an offering to Narayana God.
1: నయనముల నుంచి వచ్చేటువంటి జలమంతా నారాయణమే.
0: All the water that comes out of the eye is Narayana.
1: శోక భావం కాదు.
0: Not the tears of grief.
1: ఆనంద భాష్పములు రావాలి.
0: The tears of ecstasy.
1: ఈ ఆనంద భాష్పములు ఎప్పుడు వస్తుంది?
0: When do you shed the tears of joy?
1: మనం కష్టపడినటువంటి చేసినప్పుడే ఆనంద భాష్పములు వస్తాయి.
0: When once you are successful, all your endeavors are successful, you shed the tears of joy.
1: మీరందరికీ తెలుసును.
0: You all know this.
1: ఈ సభలో కూడా ఉంటున్నారు చాలా మంది.
0: In this hall there are many.
1: మహబూబ్ నగర్,
0: మహబూబ్ నగర్,
1: ఇంకా
0: మెదక్,
1: మెదక్ ఈ రెండు గ్రామాలకి నీరిస్తామని ఒప్పుకున్నాం.
0: We have accepted to supply drinking water to these two districts.
1: ఎవరు కూడా స్వామిని నన్ను చూడలేదు.
0: దోస్ విలేజర్స్ హ్యావ్ నెవర్ సీన్ స్వామి బిఫోర్.
1: ఈ నీటి యొక్క ప్రభావం చేత వారు పడినటువంటి ఆనందము ఇంత అంత అని చెప్పడానికి వీలు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద జాయ్ అండ్ ద థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ దే హావ్.
1: వృద్ధులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని అందరు కూడా ఆనందంగానే జీవితాన్ని గడుపుతున్నారు.
0: మెన్ అండ్ విమెన్, యంగ్ అండ్ ఓల్డ్, దే ఆర్ ఎక్స్టాటిక్, దే ఆర్ హ్యాపీ.
1: ప్రతి వారం కూడా చాలా మంది పుట్టపర్తికి వస్తున్నారు.
0: ఎవ్రీ వీక్ పీపుల్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఫ్రమ్ దోస్ డిస్ట్రిక్ట్.
1: ఈ జలం వల్ల వారికి కలిగినటువంటి ఆనందము ఆ కంటిదారంతో జనాన్ని నిరూపిస్తున్నారు.
0: దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ జాయ్ బై షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: ఇట్టి ఆనందమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో మనం అందరూ ప్రవేశించాలి.
0: ఇన్ సచ్ సీక్రెట్ టాస్క్ వి షుడ్ ఆల్ ఇన్వాల్వ్ అవర్ సెల్వ్.
1: దీన్ని మహాభారతం నందు చెప్పినటువంటి రెండు పదములు.
0: ఇన్ మహాభారత టూ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్.
1: మనం చేతనైతే హెల్ప్ చేయటం దానికి చాలా ప్రమాణం.
0: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
1: ఎవరిని హర్ట్ చేయదండి.
0: నెవర్ హర్ట్ ఎనీ వన్.
1: నీ చేతనైతే చేయి మంచి సహాయం.
0: ఇఫ్ ఇట్స్ పాసిబుల్ హెల్ప్.
1: లేకపోతే చేత కానప్పుడు గుడ్ బై చెప్పి కూర్చో.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సే గుడ్ బై.
1: అపకారం మాత్రం చేయొద్దండి.
0: నెవర్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైన జీవితాన్ని మనము ఈనాటి నుంచి అభివృద్ధి చేసుకోవాలి.
0: వీ షుడ్ లీడ్ సచ్ ఎ లైఫ్.
1: కనుక మన యొక్క మానవత్వం అనేటువంటి దానికి, హిందుత్వం అనేటువంటి దానికి, క్రిస్టియన్ అనేటువంటి దానికి, ముస్లింలు అనేటువంటి దానికి, సిక్కులు అనేటువంటి దానికి, యువరాశ్రయం అనే దానికి, ఇంకా బౌద్ధులు అనే దానికి ప్రేమ అనే ప్రధానమే.
0: సో టు బి ఎ ట్రూ హిందూ ఆర్ ఎ ముస్లిం ఆర్ ఎ సిక్ ఆర్ ఎ క్రిస్టియన్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ది యార్డ్ స్టిక్ ద పారామీటర్.
1: ప్రేమ లేనటువంటి వాడు ఎవరు కూడా ఏ జాతికి సంబంధించిన వాడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ నేషన్
1: జాతికి సంబంధించినటువంటి వాడు.
0: అండ్ ద వన్ వితౌట్ లవ్ ఇస్ ఎ డెమన్.
1: కనుకనే మనం ప్రేమను పెంచుకోండి.
0: లెట్స్ డెవలప్
1: గ్రో మన విరోధిని కూడా మనం ఆనందంగా మనం దగ్గర చేరాలి.
0: లెట్స్ గో క్లోజ్ టు అవర్ ఈవెన్ అవర్ ఎనిమీస్.
1: మన విరోధిని కూడా మనం ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ అవర్ ఎనిమీస్.
1: అనవసరమైన లేనిపోని మాటల చేత ఒకరి మనసును నొప్పించకూడదు.
0: ఎనిమిటీ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ బై హార్ష్ వర్డ్స్.
1: కానీ ఈనాడు మనం నొప్పించే సమయంలో మాత్రం ఆనందపడుతున్నాము.
0: యు ఆర్ హ్యాపీ బై హర్టింగ్ అదర్స్ టుడే.
1: తదుపరి దీని పదింతలంతా కూడా మనం నొప్పి పడవలసి వస్తుంది.
0: యూ హ్యావ్ టు సఫర్ 10 టైమ్స్ మోర్ టుమారో.
1: అప్పుడు నీవు ఏడ్చి ప్రయోజనం ఏంటి?
0: Fun of crying later.
1: కనుక నీవు ఈనాడు అని రేపటి దినం ఏడ్చేదానికంటే ఈనాడు అనకుండా ఉండటమే చాలా గొప్పది.
0: Instead of hurting today and suffer later, better you don't hurt anybody today.
1: నీవు ఎవరికి ఏ అపకారం చేస్తున్నావో ఆ అపకారంత పైంతలు నీకే వచ్చేస్తుంది ఆ కీడు.
0: If you harm anybody, it will come back to you as a reaction tomorrow.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇంకో మరొక మార్గంలో ప్రవేశించడు.
0: The one who has understood the principle of truth will never harm anybody.
1: ఇది నిజమైనటువంటి శివరాత్రి.
0: This is true శివరాత్రి.
1: పవిత్రమైన భావాలను పెంచుకున్నటువంటి శివరాత్రి.
0: శివరాత్రి ద సీక్రెట్ నైట్ వెన్ వీ డెవలప్ సీక్రెట్
1: దివ్యమైనటువంటి ప్రేమగా మార్చుకున్నటువంటి శివరాత్రి.
0: ఇట్ ద వన్ దట్ షేప్స్ ఇన్ టు డివైన్ లా.
1: మన దుర్గుణములు, దురాచారములు, దుర్బుద్ధులు దూరం చేసుకోవటమే శివరాత్రి.
0: ఇట్ ఈస్ ది డే వెన్ వీ గెట్ రీడ్ ఆఫ్ ఆర్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: చీకటిలో లైట్ వెలిగించడమే ఒక శివరాత్రి.
0: లైటింగ్ ఎ క్యాండిల్ ఇన్ పిచ్ డార్క్నెస్ శివరాత్రి.
1: ఆ విధమైన శివరాత్రి అనగా ఒక దినము రాత్రి మాత్రమే కాదు.
0: శివరాత్రి ఈజ్ నాట్ సింగిల్ నైట్.
1: ఈనాడు శివరాత్రి అంటే పూర్తి మనం ఒక పారాయణ చేసుకుంటూ ఆనాడంతా కూడా జాగరణ చేస్తారు.
0: శివరాత్రి వి అబ్జర్వ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
1: కానీ ఒక రాత్రి మనము జాగరణ చేసినంత మాత్రం శివరాత్రి అవుతుందా?
0: ఇట్స్ నాట్ అబ్జర్వింగ్ విజిల్ ఫర్ వన్ నైట్ ఇట్స్ నాట్ ఇనఫ్.
1: ఇంకా కొంతమంది రాత్రి అంతా మేల్కోవాలనేది కొంతమంది అంతా చేరుతారు డబ్బున్న వాళ్ళు.
0: సమ్ వాంట్ టు కీప్ అవేక్ త్రూ అవుట్ నైట్. దే
1: కాట నాడుచు
0: దే ప్లే
1: ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణ యగున.
0: Is it the observance of whistle, spending all the time in playing cards cheerfully?
1: Cards aadukuntu raatrantha velukuntaru.
0: In the name of jagrana they play cards.
1: Endukayya nee enga melukunnav ante ippudu shivratri.
0: Why are you
1: awake? Julia lopulu kuda shivratriya.
0: Why are you awake last night? In the name of shivratri he plays cards.
1: Idi kaadu shivratri.
0: It's not shivratri in the true sense.
1: Nirantaram kuda nu daiva naamanu chintinchukuntu aa raatrini gadapali.
0: You should chant the glory of God. Repeat the name of God.
1: పవిత్రమైనటువంటి రాత్రిగా నీవు భావించాలి.
0: Consider it a sacred night.
1: దివ్యమైనటువంటి ఒక రాత్రిగా మనం విశ్వసించాలి.
0: It is divine night.
1: ఈ విధమైనటువంటి ఒక సత్కర్మలు ఆచరించుకుంటూ పోయినప్పుడే ఈ శివరాత్రి అవుతుంది.
0: We should spend time in doing good deeds.
1: చేపల కొరకునై చెరువులో జారెళ్ళు పొంచిచూచెడి ముక్తి ముక్తి కగున. గాలం వేస్తారు. ఆ చేప పట్టినప్పుడు ఆ గాలం పైన బెండు లాగుతుంది. ఆ బెండు లాగుతుందో లేదో అని ఏకాగ్రతగా చూస్తుంటాం. అది ధ్యానమా?
0: ద ఫిషర్మెన్ గోస్ ఆన్ వాచింగ్ వెన్ హీ వుడ్ బి ఏబుల్ టు ట్రాప్ ది ఫిష్ బై ఆఫరింగ్ ద బెయిట్ ఓవర్ దేర్ గోస్ ఆన్ వాచింగ్. కెన్ దట్ బి మెడిటేషన్?
1: భార్యపై అలిగియు పస్తు పరుండిన వాడు ఉపాసమగున.
0: బికాస్ హీస్ యాంగ్రీ విత్ హిస్ వైఫ్ హీ డజంట్ వాంట్ టు టేక్ ఫుడ్. కెన్ యూ సే ఇట్ ఇస్ ఫాస్టింగ్?
1: అవంతా ఉపవాసం అవుతుందా?
0: నో.
1: ఇదంతా మెడిటేషన్ అవుతుందా?
0: కెన్ యూ కాల్ మెడిటేషన్?
1: ఇదంతా కూడా జాగరణ అవుతుందా?
0: ఓకే, ఇస్ దట్ కానీ
1: కాదు.
0: నో.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకుని సత్యమైన మార్గంలో మనం చక్కగా ప్రవేశించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది ట్రూత్.
1: ఈ పిచ్చి మార్గంలో మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
0: వి షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: చేతనైనప్పుడు ఉపకారం చేయాలి.
0: ఇట్ ఇస్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: కనుక పల్లెలు ఎందుకు కానీ,
0: అదర్ విలేజెస్,
1: కొన్ని పట్టణం మధ్యలో పలుకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ అంతా కానీ,
0: దేర్ ఆర్ ఇన్ సిటీస్ దేర్ ఆర్ సర్టెన్ స్లమ్ ఏరియాస్
1: మనం ప్రవేశించి
0: గో దేర్,
1: వాటంతా పరిశుద్ధపరిచి,
0: వి షుడ్ క్లీన్,
1: ఆ చిన్న చిన్న పిల్లలకంతా వాళ్ళకు తగినటువంటి ఒక సహాయపరిచి,
0: వి షుడ్ హెల్ప్ ది చిల్డ్రన్ దేర్,
1: ఇంత కడుపుకి ఇంత అన్నము,
0: వి షుడ్ ఫీడ్ దెమ్,
1: కట్టడానికి ఇంత బట్ట,
0: గివ్ క్లోత్స్,
1: మనం సహాయం చేస్తే ఎంతనో మనం మేలు చేసిన వారు మాత్రం.
0: ఇఫ్ వి సర్వ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గ్రేటెస్ట్ సర్వీస్.
1: నేను ఇప్పుడే కాదు,
0: నాట్ ఓన్లీ నౌ,
1: గృహమ్మాయి ఉన్నప్పుడు చెప్పేటువంటిది పాపం.
0: అండ్ ది మదర్, ఫిజికల్ మదర్ ఆఫ్ దిస్ బాడీ యూస్ టు సే దెన్,
1: పుట్టినప్పటి నుంచి కూడా నేను,
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చైల్డ్హుడ్ భగవాన్,
1: ఎవరైనా వచ్చి అమ్మా పిచ్చము అని ఏడిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ ద డోర్ స్టెప్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్,
1: ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు లేదు పోపో అనేటువంటి వాళ్ళు,
0: ద రెసిడెంట్స్ దే సే నౌ ఇస్ నాట్ ద టైమ్ గో,
1: నేను మెత్తగా వాళ్ళు బయటకు పోయిన తర్వాత దీన్ని తీసుకునేది వచ్చి తెచ్చి వాళ్ళకి పెట్టేది.
0: And in the meantime, Bhagavan would have slowly and softly collect all the grain there and offer the beggar at the doorstep. If anyone says that he wants clothes,
1: Bhagavan,
0: he had only one pair, one shirt, one knicker, which he had for one summer. Throughout the year he had only one pair. He will wear that dress as he goes to school.
1: ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పేసి టవల్ కట్టుకుని దీన్ని తిరిగి తడుపుకొని దాన్ని చక్కగా ఉతుక్కొని తిరిగి దాన్ని ఇస్త్రీ మాదిరి చేసుకుని ఒక పాత్రలో నిప్పు పోసుకొని దాంతో నేనే ఇస్త్రీ చేసుకోవటం.
0: After returning home, he will wear the towel and then wash them, the two clothes, and then iron them.
1: నా దగ్గర ఉన్నటువంటి పాత వస్త్రాలంతా వాళ్ళకి ఇచ్చేది.
0: Like this, he gave all the used clothes to the people.
1: ఇంట్లో గృహమబ్బాయి ఉండేటువంటి వాడు.
0: And the father of this physical body was also there.
1: నన్ను తిట్టేటువంటి వాడు కాదు పాపం.
0: హీ నెవర్
1: అక్యూజ్డ్, ఎప్పుడు తిట్టలేదు ఎప్పుడు కొట్టలేదు.
0: హీ నెవర్ బ్యాంగ్డ్ హిమ్, హీ నెవర్ బెట్.
1: మహా త్యాగిరా నీవు.
0: అండ్ హీ సెడ్ యు ఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నీ వైరాగ్యం మాకందరికి ఎక్కడ వస్తుంది పో
0: అని. వీ డోంట్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ రెనన్సియేషన్. యెస్,
1: నన్ను తమాష చేసేటువంటి వాడు. పేరు కూడా ఓ వేదాంతి వేదాంతి అని పిలిచేటువంటి వాడు.
0: అండ్ ద ఫాదర్ యూస్ టు కాల్ భగవాన్ ఓ ఫిలాసఫర్ ఓ ఫిలాసఫర్.
1: తమాష కింద ఆ విధంగా మంచి పేర్లే పెట్టేటువంటి వాడు.
0: అండ్ దే యూస్డ్ టు కాల్ హిమ్ లైక్ దిస్ గుడ్ మ్యాన్.
1: అమ్మాయి కూడా అంతే.
0: హిస్ మదర్ ఆల్సో.
1: ఆమె కూడా చాలా ప్రేమతోనే చూసేటువంటిది.
0: హి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిమ్ విత్ ఫుల్ లవ్.
1: నేను ఏదైనా అరిస్తే వాడివి వీళ్ళు ఎందుకు పైకి తీసుకుని వస్తావు, వీళ్ళు మాట వీళ్ళు శుద్ధులు వాళ్ళ శుద్ధులు నీవు పట్టించుకోవద్దు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకో అని నేను చెప్తే, స్వామి ఇవన్నీ నాకు పట్టవపో అనేది.
0: And when she goes on telling about other things, the other gossip, Bhagavan used to tell her, why are you concerned? Why are you bothered about these tales and stories? And the physical mother used to say, they all come and tell me.
1: Amma, meereena cheppandi, meereena cheppandi ani aam paadala paina padtaru.
0: All those people will fall at the feet of the physical mother of this body.
1: Swami,
0: telling, at least tell Swami.
1: Ina sahayam cheyakapothe nenu putti prayojanam emiti anedi paapam.
0: Swami, if I just don't pass on all the suffering that other people, what for is my life?
1: వాళ్ళ బాధ బాధ నీకు చెప్తే వాళ్ళు కొంత పరిహారం అవుతుంది.
0: అట్లీస్ట్ బై టెలింగ్ హర్ దే విల్ అటోన్ దేర్ సిన్స్.
1: ఏమన్నా కోప్పడండి నన్ను,
0: యు మే బ్లేమ్ మీ,
1: నేను చెప్పడం మానను.
0: ఐ వోంట్ గివ్ అప్ దిస్, ఐ విల్ జస్ట్ పాస్ ఆన్.
1: ఆ విధంగా పవిత్రమైన భావాలతోనే వాళ్ళ ఇంట్లో జరిపేటువంటి వాళ్ళు.
0: లెట్ ది లైఫ్ ఆఫ్ సీక్రెట్ సీక్రెట్.
1: ఈ విధంగా కూడాను ఆ కుటుంబాన్ని పట్టి ఆ యొక్క వంశమంతా కూడా అభివృద్ధి అవుతుంటుంది.
0: ఇట్ ఇస్ బేసింగ్ ఆన్ ది ఫ్యామిలీ ట్రేడ్, ద హోల్ క్లాన్ హాస్ గ్రౌన్ వెల్.
1: కనుకనే మనం ఇంటి ఎందుకు అని బయట ఎందుకు అని మంచి గుణాలు మనం పెంచుకోవాలి.
0: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మనం మంచివారం అవుతాం.
0: దెన్ వీ బికమ్ గుడ్.
1: చెడ్డవారితో చేరి
0: చెడిపోవడానికి
1: ఏమాత్రమో ప్రయత్నం చేయద్దండి.
0: వీ షుడ్ నెవర్ బీన్ ద బ్యాడ్ కంపెనీ అండ్ టర్న్ బ్యాడ్ అల్టిమేట్.
1: పిల్లలైనటువంటి మీరు ఎంతో దీర్ఘ ఆయుష్మంతులుగా ఉండాలి.
0: యంగ్స్టర్స్ యూ హావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటుంటారు.
0: దేర్ ఆర్ గ్రోన్ అప్స్.
1: వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ ట్రైన్ లోపల పక్క స్టేషన్ లో దిగే దిగి పోతుంటారు.
0: దోస్ హూ ఆర్ గ్రోన్ అప్ దే ఆర్ బౌండ్ టు గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్.
1: మీరు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు కాబట్టి మీరు పవిత్రమైన భావాలంతా మీరు హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హావ్ గాట్ లాంగ్ లైఫ్, యూ హావ్ టు మేక్ లాంగ్ జర్నీ.
1: కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి.
0: యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఏమాత్రం అభివృద్ధికి రారు.
0: If you don't have self confidence, you
1: are
0: progress. Today all have lost the self confidence. Therefore they suffer.
1: నిజంగా భగవంతుని నమ్మినటువంటి వాడికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ వాడు ధీరుడై విజయాన్ని సాధిస్తాడు.
0: In fact, in spite of all suffering and the losses, if you have got true faith in God,
1: కొన్ని కష్టాలు మనకు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చును,
0: there may be difficulties,
1: కానీ దానికి మనం ఏమాత్రం కూడా దాన్ని భయపడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దాన్ని
1: ఎదుర్కోవాలి.
0: యూ షుడ్ రెసిస్ట్,
1: దాన్ని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ అచీవ్,
1: అప్పుడే మనకు సరైన సంతోషం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ ది ట్రూ హ్యాపీనెస్ ఇన్ స్పిరిట్.
1: అప్పుడే మనము పరులకు సహాయం చేయవచ్చును.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హెల్ప్ అదర్.
1: కష్టంలో వచ్చాయని భగవంతుని దూషించొద్దండి.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: అన్ననాటి పాండవులు ఆకులలుములు వేసి అడవి పాలైపోయిరన్న.
0: Pandavas, after all, they have partaken the leaves, they spent the
1: Ramulantati
0: time in the forest.
1: Ramani Sita Nibasi, Pabalini Valayachananna.
0: Even that Rama had to cry because of separation from Sita.
1: Yenado, Yetiru, Yavar Chappagararu, Anubhavinchuta Siddhamanna.
0: what is going to happen, when it is going to happen, one is bound to suffer.
1: తప్పక ఫలితం వస్తుంది.
0: You are bound to face the consequences. చెడు చేసినా
1: తన ఫలితం మనకు వస్తుంది.
0: Good or bad, you are bound to face the
1: consequences. కానీ భగవంతు అనుగ్రహం ఉంటే చెడును కూడా మనం మంచిగా మార్చుకోవచ్చు.
0: When there is God's grace, even bad can be transformed into good.
1: కనుక భగవత్ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి.
0: Develop faith in God more and more.
1: ఎక్కడో చూసినటువంటి స్నేహితుని హలో హలో అని పోయి వాడిని నమ్ముతున్నావు కానీ,
0: you have got total faith in a friend whom you met long back. గ్రీటింగ్ హిమ్
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు వెంట జంట ఇంట కంటా ఉండి నిన్ను కాపాడేటువంటి భగవంతుని నమ్మడానికి మీకు నమ్మకం రాదా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు కాపాడేటువంటి భగవంతుడిపైనే నమ్మకం లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి వారిపైన నమ్మకం ఏ రీతిగా కుదురు?
0: యూ డోంట్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ ఇస్ ద రిడీమర్, ద ప్రిజర్వర్ అండ్ ద ప్రొటెక్టర్, హౌ కెన్ యూ బిలీవ్ అదర్స్?
1: చూడండి, ఒక చిన్న చాకలవాడున్నాడు.
0: హియర్ ఇస్ ద వాషర్మన్.
1: ఆ చాకలవాడికి ఎంతో బాగా కుట్టించుకున్నటువంటి మంచి సిల్క్ చొక్కా ఉంటున్నాడు.
0: అండ్ యూ హావ్ గాట్ సిల్క్ షర్ట్ న్యూలీ స్టిచ్.
1: చాకలికి వేస్తే ఏం చేస్తాడో అని భయంతో వాడిని కూడా నువ్వు వేయకుండా పోతుంటావు.
0: అండ్ యూ డోంట్ పుట్ యువర్ ది సిల్క్ షర్ట్ టు ది వాషర్మన్ బికాజ్ హీ మస్ట్.
1: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ కూడా వాడికి వేస్తావు.
0: బట్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
1: బార్బర్ ఉంటున్నాడు.
0: హియర్ ఇస్ ద బార్బర్.
1: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఓవర్ దేర్,
1: వాడికి బార్బర్ దగ్గరికి పోయి వాడు డబ్బు ఇచ్చి తల వంచి వాడు కత్తితో అంతా కత్తిరిస్తాడు.
0: యూ బెండ్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బార్బర్ పేయింగ్ మనీ.
1: వాడి దగ్గర నీవు తల వంచుతున్నావు.
0: యూ బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బార్బర్.
1: డ్రైవర్ దగ్గర నీవు తల వంచుతున్నావు.
0: బెండ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డ్రైవర్.
1: ఈ దైవం దగ్గర నీవు తల వంచకూడదా?
0: Why can't you bend your head?
1: దైవానికి దగ్గర తల వంచితే నీకేమి నష్టం వచ్చింది?
0: వాట్ లాస్ దట్ యుడ్ సస్టైన్ ఇఫ్ యూ బెండ్ యువర్ హెడ్?
1: దుష్టులైనటువంటి వాళ్ళంతా కూడా తల వంచిన దాన్ని విమర్శిస్తూ పోతుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సమ్ పీపుల్ హూ క్రిటిసైజ్ ఫర్ బెండింగ్ దర్ హెడ్ ఇన్.
1: కానీ వాడిపై నమ్మకం ఏమిటే ఆ షర్ట్ కూడా వాడికి వేస్తావు.
0: బట్ యూ గాట్ ఫెయిత్ ఇన్ ద వాషర్మెన్, యూ విల్ గివ్ యువర్ సిల్క్ షర్ట్.
1: బార్బర్ ఉంటున్నాడు.
0: హియర్ ఇస్ ద బార్బర్.
1: నీకు అందం కావాలనే ఉద్దేశం కలిగినప్పుడు,
0: అండ్

0: What loss that you would sustain if you bend your head in front of God.
1: In fact, there
0: are some people who criticize for bending their heads in front of noble people.
1: ఇలాంటి దుర్మార్గులకు దైవం దగ్గర దలవంచేటువంటి ప్రాప్తి లభించాలంటే సాధ్యమవుతుందా?
0: వికెట్ పీపుల్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు బెండ్ డౌన్ దేర్
1: భోజరాజు ఒక్కడు చక్కగా ఏదో ప్రయాణం అయి వెళ్తున్నాడు ఒక గ్రామానికి.
0: భోజరాజు వాస్ గెటింగ్ ఇన్ టు అనదర్ విలేజ్, వాస్ పాసింగ్ బై.
1: మధ్యలో ఒక బుద్ధ సన్యాసి వచ్చే నడుచుకుని వస్తున్నాడు.
0: ఆన్ ది వే హీ సా ఎ సన్యాసి కమింగ్.
1: తక్షణమే రథం దిగి ఆ యొక్క భోజరాజు ఆ సన్యాసి తలపైన పాదం పైన తలపెట్టి నమస్కరించాడు.
0: ఇమీడియట్లీ కింగ్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ చారియట్, ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది సన్యాసి.
1: ప్రక్కన ఉన్నటువంటి మంత్రి కొంచెం తెలివితేటలు గలవాడు.
0: ది మినిస్టర్ ఇస్ ఇంటెలిజెంట్ బై హిస్ సైడ్,
1: బాగా విద్యావంతుడు,
0: ఎడ్యుకేటెడ్.
1: అతను కొంచెము విమర్శించాడు మహారాజును.
0: హీ క్రిటిసైజ్ ది కింగ్,
1: స్వామి ఎవరు ఇంత సన్యాసి వేషం వేసుకుని పోతే అతని యొక్క పాదం పైన మీ విలువైనటువంటి తలను పెట్టచ్చునా అన్నాడు.
0: ది మినిస్టర్ సెడ్, ఓ కింగ్, యూఆర్ ది కింగ్, how do you fall down at the feet of this sanyasi there?
1: అప్పుడు ఆయన నవ్వుకున్నాడు తనలో తాను.
0: Then sanyasi smiled.
1: దీనికి జవాబు చెప్పేటువంటి ఒక ఇది సమయం వస్తుందన్నాడు.
0: There'll be a time when I give you a reply.
1: సరే, అప్పటికి ఆ మాట మర్చిపోయారు.
0: And people forgot about this sometime later.
1: కొన్ని దినములు అయిన తర్వాత
0: after some time
1: మంత్రి
0: ఓ మినిస్టర్
1: అని పిలిచాడు.
0: He called him.
1: నీవు రేపు దినం పోయి ఒక మేక తలను తీసుకుని రా అన్నాడు.
0: Tomorrow you go there and bring the head of a goat.
1: ఇంకోటి గొర్రె తలం తీసుకుని రా అన్నాడు.
0: ఆల్సో ది షీప్.
1: ఒక గోవు తలం తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ఆల్సో ది కౌ.
1: ఒక మనిషి తలం తీసుకుని రా అన్నాడు.
0: అండ్ ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ఈ నాలుగు తలలు తెప్పించుకున్నాడు.
0: ఆల్ ది ఫోర్ హెడ్స్ ఆర్ బ్రాట్.
1: ఈ మంత్రితో చెప్పి నీవు పోయి మార్కెట్ కి పోయి నువ్వు అమ్ముకుని రా అన్నాడు.
0: అండ్ హి కాల్డ్ ది మినిస్టర్, కమ్ ఆన్ సెల్ దెమ్ అవుట్ ఆల్ దీస్ ఫోర్ హెడ్స్.
1: మార్కెట్ లో పెట్టేటప్పటికే గొర్రె తల అమ్మడిపోయింది.
0: అండ్ ది హెడ్ ఆఫ్ ది షీప్ వాస్ సోల్డ్.
1: మేక తల ఎవరో తీసుకున్నారు.
0: అండ్ ఆల్సో ది గోట్.
1: గోవు తల కూడా తీసుకున్నారు.
0: అండ్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది కౌ.
1: మనిషి తలకి ఎవరు దగ్గర కూడా రాలేదు.
0: నో వన్ వాస్ ఎనీవేర్ నియర్ ది హెడ్ ఆఫ్ మ్యాన్.
1: తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ ఇట్ బ్యాక్. ఇన్
1: రాజా, దీన్ని ఎవరూ కొనటం లేదు అన్నారు.
0: ఓ కింగ్, నో వన్ ఇస్ ప్రిపేర్ టు బై ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ.
1: పిచ్చివాడా,
0: ఓ మ్యాన్,
1: ఆనాడు నేను బుద్ధుని యొక్క బుద్ధ సన్యాసి యొక్క పాదం పైన నా తల పెట్టినప్పుడు చాలా విలువైందన్నాడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు ఈ విలువ?
0: ఓ మినిస్టర్, యూ సెడ్ ది హెడ్ హ్యూమన్ హెడ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: జీవితం ఉండినప్పుడే మానవుల యొక్క పాదం పైన మన శిరస్సును పెట్టాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ హెడ్ షుడ్ ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్.
1: ఈ జీవుడు పోయిన తర్వాత ఈ తలను గద్దలు కూడా చూడవు.
0: ఇన్ ఫ్యాక్ట్ విన్ ద లైఫ్ ఈస్ గోన్
1: కూడా చూడవు.
0: When the moment life is gone, even the dog won't be near this body.
1: మనం ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
0: Therefore, you should develop our respect more and more.
1: ఈ గౌరవ మర్యాదలు తెలియనటువంటి మూర్ఖులే దీన్ని విమర్శిస్తుంటారు.
0: Only fools who do not know the dignity and respect. They are fools, fools, double fools, triple fools.
1: ఇలాంటి వారు ఈనాడు లోకంలో అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
0: And such fools are increasing day by day.
1: ఆత్మవిశ్వాసం కొంటే వచ్చేటువంటిది కాదు.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: గురువు ఉపదేశించేటువంటివి కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి టాట్ నార్ బై
1: తో నేర్చుకునేటువంటివి కాదు.
0: నార్ కాన్ బి లర్న్డ్.
1: అది ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటివి.
0: ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ డిజర్వ్.
1: ఇలాంటి ప్రాప్తానుసారం లభ్యమయ్యేటువంటి ఒక దివ్యమైన భావాలను ఈనాడు మనం ఎందుకు అభివృద్ధి పరచుకోకూడదు?
0: వై డోంట్ యు డెవలప్ ద డివైన్ థాట్స్ by attaining the deservedness? Why don't you grow them more and more?
1: నిజంగా గా ఇంత అదృష్టం మీకు కలిగింది.
0: In fact, you are fortunate enough.
1: లేకపోతే ఇంత ప్రపంచంలో ఇంత కొద్ది మంది మాత్రమే ఇక్కడ రావడానికి ఏం ప్రాప్తి ఉండాలి?
0: బికాస్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ కుడ్ బి హియర్ టుడే.
1: ఈ ప్రాప్తిని మీరు సంరక్షించుకోండి.
0: సస్టైన్ దిస్ గుడ్
1: ట్రాన్స్ఫర్మేషన్. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద రైట్ఫుల్ పాత్.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్ ఇన్ గాడ్.
1: మీ ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆ దైవం మీ దీన్ని రక్షిస్తుంటాడు.
0: యూ మే హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.
1: ఎప్పుడు మీ వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతుంటాడు.
0: గాడ్ ప్రొటెక్ట్స్ యూ, ప్రిజర్వ్స్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్.
1: దుర్గుణాలకు దుర్భావములకు ఏమాత్రం చోటు ఇవ్వకండి.
0: Don't give any scope for bad feelings, bad thoughts and bad deeds.
1: చెడ్డ సంకల్పాలను దగ్గరికి రానివ్వకండి.
0: Don't entertain bad thoughts any time.
1: ఎవరిని మనం దూషించకండి.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: ఈ విధంగా కూడా పరదూషణ అనేటువంటిది మహాపాపం.
0: ఎక్యూజేషన్ ఇస్ ది వరస్ట్ ఆఫ్ ది సిన్స్.
1: పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్న.
0: వరస్ట్ ఆఫ్ ది సిన్స్ ఇస్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: ఇంతకంటే గొప్ప పాపం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ హైయర్ సిన్.
1: లేకపోతే నోరు మూసుకో.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: అంతేకాదు ఇతరులు ఏమాత్రం మనం నిందించకూడదు.
0: బట్ డోంట్ బ్లేమ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి మంగళకరమైన భావాలు మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఆస్పిషియస్ థాట్స్.
1: అప్పుడే మన జీవితం కూడా మంగళకరమైన జీవితంగా రూపొందుతుంది.
0: దెన్ అవర్ లైఫ్ ఆల్సో బికమ్స్ ఈక్వల్లీ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
0: టుడే,
1: అనేక విధమైనటువంటి కొన్ని గడియలు లోపల,
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ టైం ఫ్రమ్ నౌ ఆన్,
1: ముందు చెప్పినట్టుగా మన వైస్ ఛాన్సలర్,
0: యాజ్ వైస్ ఛాన్సలర్ బిఫోర్,
1: పూర్వమంతా కూడా ఆత్మలింగం.

0: నుండి వచ్చేటువంటిది.
1: దేర్ వాస్ ఆత్మలింగ ఎమినేటింగ్ ఫ్రమ్ భగవాన్.
0: ప్రతి శివరాత్రి కూడాను
1: ఎవ్రీ శివరాత్రి
0: లింగోద్భవం జరిగేటువంటిది.
1: దేర్ వాస్ దిస్ ఎమినేషన్
0: లింగోద్భవం నిమిత్తమై చిన్న చిన్న హాల్ అంతా ఉంటుండేది. దానిలో చాలా మంది పడి కాళ్ళు చేతులు విరుచుకొని చాలా బాధలు పడేటువంటి వాళ్ళు.
1: టు వాచ్ దిస్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ సస్టైన్డ్ ఈవెన్ ఫ్రాక్చర్స్.
0: నేను ఈ లింగోద్భవం చేయటం ఎందుకు, వీరికి ఈ బాధలు కలిగించడం ఎందుకని దాన్ని మానేసాను.
1: సో లింగోద్భవం వాస్ డిస్కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: దీనికి కూడా ఒక విధమైనటువంటి కొన్ని గడియలు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ ఆల్సో దేర్ సమ్ స్పెసిఫిక్ టైమ్.
0: రాత్రి వేళందు
1: యువర్ నైట్ టైం
0: ఎప్పుడైనా కూడా 8:10 మధ్య లోపల ఏ నిమిషమైనా కూడా రావచ్చు.
1: బిట్వీన్ 8 and 10 ఇట్ మే హ్యాపన్ ఎనీ మూమెంట్.
0: ఇక్కడ రాకపోయినా నాకు అక్కడైనా వస్తూ ఉంటుంటాది.
1: ఇఫ్ నాట్ హియర్ లింగోద్భవం మే టేక్ ప్లేస్ దేర్.
0: ఎక్కడైనా రాక తప్పదు.
1: ఎనీవేర్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: శివరాత్రి యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఆన్ దిస్ శివరాత్రి.
0: అది దాని యొక్క లక్షణము.
1: ఇట్ ఇస్ క్వాలిటీ.
0: దాని యొక్క పవిత్రము.
1: ఇట్ డైరలైజ్ ద శాంక్టిటీ.
0: కనుకనే
1: సో
0: ఆ లింగోద్భవం అనేటువంటిది మహాపవిత్రంగా దర్శించినటువంటి వారికి ఏ పాపములు ఉండవు.
1: దోస్ హూ హావ్ వర్ లక్కీ ఎనఫ్ టు హావ్ వాచ్డ్ ద లింగోద్భవ దే విల్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్.
0: దగ్గర ఉండి కూడాను అది వచ్చేది కనిపించదు వాళ్ళకు.
1: దోస్ హూ ఆర్ సమ్ ఆర్ సో క్లోజ్ దే డోంట్ వాచ్ ఇట్.
0: వచ్చేది చూడాలి అంతే.
1: వన్ మస్ట్ సీ హౌ ఇట్ కమ్స్.
0: వచ్చిన తర్వాత అందరూ చూస్తారు.
1: ద మూమెంట్ ఇట్ కమ్స్ అవుట్
0: కానీ కొంత సార్థకం అవుతుంది.
1: అఫ్ కోర్స్ ఇట్ విల్ సాల్వ్ ఇట్స్ రిడెంప్షన్.
0: ఈ విధమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో చాలా పవిత్రమైనటువంటి యొక్క సుగుణాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అటాచ్ టు దీస్ అకేషన్స్.
0: కనుక మీరు రాత్రి అంతా కూడాను ఒక్క దిన సంవత్సరానికి ఒక్క దినమైన కూడాను రాత్రి పూర్తి మరి భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతులవుతారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లక్కీ వన్స్ ఇఫ్ యూ స్పెండ్ హోల్ నైట్ వన్స్ ఇన్ ఇయర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ యొక్క చంద్రుడికి 16 కళలు ఉంటున్నాయి.
1: మూన్ హ్యాస్ 16 కళాస్.
0: ఈ 16 కళల లోపల శివరాత్రి దినము 15 కళలు దైవంలో లీనమైపి ఒక్క కళ మాత్రమే ఉంటుంటుంది.
1: ఆన్ ది శివరాత్రి డే ఓన్లీ వన్ కళ ఇస్ లెఫ్ట్.
0: ఆ ఒక్క కళను కూడాను మనం స్మరించడం చేత అది కూడాను లీనమైపోతుంది.
1: అండ్ యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ దట్ గెట్స్ డిస్ట్రాయిడ్.
0: జీవితంలో ఒక్క రాత్రి మనం మేలుకొని ఒక్క రాత్రి అంతా కూడా భగవంతుని యొక్క చింతన చేయలేకపోతామా?
1: ఆర్ యూ నాట్ ఏబుల్ టు స్పెండ్ వన్ ఫుల్ నైట్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్?
0: కనుక మీరు ఒక్క రాత్రి అయినా కూడాను పవిత్రమైనటువంటి యొక్క కాలమును మీరు సార్థకం చేసుకోండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ దిస్ నైట్ ఏ హోలీ నైట్ ఏ సీక్రెట్ నైట్.
0: ఆ భజన లోపల ఉండేటువంటి ఆనందము,
1: బ్లెస్ దట్ యు గెట్
0: భగవంతుని నామంలో ఉన్నటువంటి మాధుర్యము,
1: ద స్వీట్నెస్ ఇన్ ద డివైన్
0: భగవంతుని రూపంలో ఉన్నటువంటి సంతోషము,
1: ద హ్యాపీనెస్ ఇన్ ద డివైన్
0: మరి ఎక్కడా చిక్కదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఎక్కడా చిక్కదు.
1: యు డోంట్ గెట్ ఇట్.
0: ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చిక్కదు.
1: యు మే స్పెండ్ మనీ, యు డోంట్ గెట్ ఇట్.
0: కానీ ఇది కేవలం ప్రేమ చేత మాత్రమే లభ్యమవుతుంది.
1: ఇట్స్ పాసిబుల్ ఓన్లీ బై లవ్.
0: ప్రేమని పెంచుకోండి,
1: డెవలప్ లవ్.
0: పవిత్రత ఎంచుకోండి,
1: డెవలప్ ఆల్ సీక్రెట్.
0: జీవితాన్ని సార్థకం గావించుకోండి,
1: రిడీమ్ యువర్ లైఫ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണ പ്രേമയന്ദു പുട്ടുന്നു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു പൂർണ പ്രേമയന്ദു പുട്ടുന്നു സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു
2: You will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekainuma, prema lekainuma, shemangu ledaya. പ്രേമ ലേഖയുന്ന ക്ഷേമം ബുലേദയ സത്യസായി മാട പ്രേമൂട സത്യസായി മാട പ്രേമൂട
2: ഇഫ് യു ആർ ഗ്രേറ്റ് ഓഫ് ലവ് ദർ ഇസ് നോ ക്ഷേമ ഫോർ യു ദിസ് ഇസ് ദിസ് വേർഡ് ഓഫ് സായി ദി സ്പ്രിംഗ് ഓഫ് ലവ് സ്ട്രീം ഓഫ് ലവ് This world of sorry is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
1: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This world of sorry is spring of love. Stream of love.
1: Khema sarupulara.
2: Embodied love.
1: Embodiment of love. Nanam Ganamuttamam. Prapanchamalo enniyo vidhamulainatuvanti jnanamulu untunnavi.
2: In the world, there are several varieties of knowledge.
1: Sangeeta, Sahitya, Nrutya, Chitra, Silipi, ityadi jnanamule kaka. లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది అది మానవులకు.
2: అండ్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ వన్ కెన్ హ్యావ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: ది గ్రామర్ రూల్స్ దేర్ఫోర్ ది గ్రామర్ రూల్స్ నహి నహి రక్షతి దే కెనాట్ సేవ్ యూ వెన్ డెత్ కమ్స్ సో సేస్ ఆచార్య శంకర.
1: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
1: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ పీస్ ఫర్ యూ.
1: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ థింగ్స్.
1: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృతిత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: Atmajnana will make you to see unity and diversity and immortality and mortality.
1: Itti pavitramayatunti sushtittunu pavitramayatunti yukka divyamarumaya margamunu prabodhin chetvantadi adhyatmika jnana.
2: The adhyatmika jnana is that which gives you this divine knowledge.
1: Aite ee jnanamunaku aadharam emiti?
2: What is the basis for this knowledge?
1: Deeniki నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
1: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరము.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
1: ఈ కర్మలు సదాచారంచే, సత్వవర్తనంచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ you must perform this satya karma, nitya karma, this sadachara.
1: Itti ekaka pavitramayatanti Bharata, Bhagavata, Ramayana, Gita, Upanishattu, Brahma Sutra, ityadi pavitra grantharulu kudanu patimpa cheyadaniki kudanu upayoginchukuneetundi kudanu satkarmale.
2: The satkarma is that which makes you to read the holy scriptures, Bhagavata, Bharata, Ramayana, Upanishad, etc.
1: దాన గంధాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కర్తలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును.
2: ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్, మేబీ ఏ గ్రేట్ పండిట్,
1: కానీ
2: మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో.
1: సర్వజ్ఞుడు కాలేడు, సర్వదేశుడు కాలేడు, సర్వజ్ఞుడు.
2: ఈ కెనాటిక మామినిషియేట్
1: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ పాత్, ఆత్మ విజ్ఞాన ది పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
1: తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
1: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవడానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యు కెనాట్ కాన్కర్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
1: శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందం చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అది ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
1: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరి కూడా అర్హులే.
2: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య? ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
1: చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ by having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
1: Kaani aapta vidya cheta daivalu kutunike paathurlai divyatamaina aapta tattvani kudanu pundekinte avakasam untundali.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoy the supreme
1: happiness. Kaani itti vidyanu pondutaku లౌకిక విద్యలు ఎందు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ, కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ఫ్రీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
1: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హి బిలాంగ్స్?
1: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే.
2: నందన, ఇన్ విచ్ విలేజ్ వాజ్ బాన్?
1: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా?
1: గజరాజు ఏ విద్య కలిగి ఉండే
2: గజరాజుంత
1: వయసు కలిగి ఉండే వసుధ గృహంత కలిగి ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ దిస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు
1: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తు వస్తాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధములు లేదు.
2: లాస్ట్ స్టేజ్ జాతి విద్యారూపకుల ధరకయా విభేద ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ట్రీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
1: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
1: నీవు ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్
1: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్
1: లవ్ హాస్ గాట్ అన్ ఇంపార్టెంట్
2: ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్. యో మద్భక్త సమీప్య టు మీ డేరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
1: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సీ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
1: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
1: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
1: మై దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
1: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెడ్ that you should have faith in yourself first.
1: Kanuka mottamota manavunaku oka divyamainatundi oka vishayam paina sampurnamainatundi vishwasamunu pechukovali.
2: Human being should develop faith in the divinity first.
1: Ee raati vidyalu laukika sambandhamainavai ainappatikini ihamuna sukimpa hema taraka vidya paramuna sukimpa బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
1: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరు.
2: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరాదు.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
1: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
1: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడాను నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దే ఆర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫో ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దే ఆర్ ఆనర్డ్ బై ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
1: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ wrote 18 Puranas, therefore we can understand they were also involved in secular vidya also.
1: Lokamulandu gala samasta padarthamulu kani సమస్త లోకములు కాని దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
1: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
1: అతను ఆశించేటువంటి లేదు. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్సెప్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
1: అందుకోసమని పోతన చెప్పాడు,
3: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయంగుని.
2: దట్స్ వై ది గ్రేట్ వై పోతన ఐ సెడ్ యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ. హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ.
3: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిద దీపమునెవరు పట్టగలరు.
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్.
3: సర్వజీవులయందు సంచరించి నీకు సరి అయిన పేడ సత్యమగునా.
2: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్ హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్.
3: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజ్యము నీకు పెట్టటమునా.
2: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ యువర్ స్టమక్. హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్
3: యూనివర్సిటీ. శ్రీ రామ రామాయణు
1: వసుధ తెలుపుతున్నది.
2: ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకొనిచున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్ ఎట్ ఆల్. ఫర్ ది సాటిస్ఫాక్షన్
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
2: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
2: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
2: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
1: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
2: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు. అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
2: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
2: హీ వాస్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ హీ వాస్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
1: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి వచ్చిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
2: వెరీ వెరీ బ్యాక్వర్డ్ సెక్యులర్ లోని ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ ఇన్ టుడే ఎవరి వేర్ యూఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ ఈ ఆనర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదే విధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
2: ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అండ్ కౌంట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పై గలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే இந்த ஜெகத்யாசினி வந்தவர்கள்
2: பிரகாதாவாசன்மன்
1: பவித்திர செருத்தோடு காதலிகள் సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
2: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హి బికేమ్ వరల్డ్ ఆనర్డ్ ఎవరీ పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హి బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు పక్షు జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
2: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఏ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులకులను సర్వ జీవులకులను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలదు.
2: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
1: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతలో 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
2: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. That's the most important thing in the Bhagavad Gita. That's why you have started.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu, bhajanlu chetamu, jhanamu chetamu, japamulu chetamu, chetramulu potamu, divyamayku, darshana, sparshana, sambhashana, kondutamu, inta matrame kaadu bhakti yokka lakshanamu.
2: Bhakti is not going on to pilgrimages, repeating the japa. This is not bhakti.
1: Ini nirmalamaina kunti yokka prema tattvame భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
2: అండయింగ్ ద ప్యూర్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ భక్తి.
1: ఇది స్వార్థరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: ఇది దోషరహితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్.
1: నిశ్చలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ పర్మనెంట్ ఎటర్నల్.
1: నిర్మలమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ప్యూర్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట స్వార్థక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాక్టిక.
1: ఈ ప్రాక్టిక మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
1: నేను ఎవరు?
2: హుయామై?
1: ఈ దేహమా నేను?
2: ఇదేంటి బాడీ?
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
2: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. సో షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ?
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
2: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవమని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాము. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
2: If you say my heart, heart is different from you. You are the possessor of the heart.
1: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ హూ ఆమ్ ఐ అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో యూ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
2: మై ఇస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎత్తుకుడు సాక్షిభూతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరీథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
2: దట్ ఈస్
1: కాన్షియస్నెస్.
2: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దానికి చైతన్యముడి కూడా చెప్తారు.
2: ఇట్ ఇస్ ఆల్సో దాని చైతన్య.
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
2: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వే.
1: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
2: ఈ చైతన్య కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంది. ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: దిస్ కాన్షియస్నెస్, దిస్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవరివేర్.
1: అట్ ది చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: టు రియలైజ్ దట్ చైతన్య ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ.
1: ఇది అంతర్ముఖం కావాలి.
2: ది మైండ్ మస్ట్ బి ఇంట్రాన్.
1: దృష్టిని అంతర్ముఖము రావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతమునందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఈజ్ నాట్, మైండ్ ఈజ్ నాట్, బుద్ధి ఈజ్ నాట్, చిత్రం ఈజ్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
2: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
2: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
1: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
2: టు సర్చ్ ఫర్ గాడ్ there is no separate path for that.
1: Sarvatra undine kunti oka divyatvanni ekkadaina kudalo manam sandarshinchavachu.
2: Divinity is everywhere, therefore you can see that everywhere.
1: I see nirguna nirakara prabrahmamaina kunti tattvamu saguna sakaramto konta aadharanni teeskovali.
2: The nirguna which is formless and nameless has become saguna with form and name also.
1: Saguna sakaramlo leka nirguna nirakaramlo praveshinchaledu.
2: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
1: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
2: Therefore, in the beginning, you must worship the Lord with the name and form.
1: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
2: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
1: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
2: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
2: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
1: పుష్పమే లేక కాయి కాదు.
2: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
2: దట్ షో ఫ్రూట్ అట్ ఆఫ్ ఫల్
1: వితౌట్
2: రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
1: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్ రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గం.
2: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
2: ది అన్ రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
2: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస.
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా
2: ఏర్పడుతుంది.
1: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
2: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ వి మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్షము అనే గురించి చింత చేయాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
1: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
1: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
2: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకని మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
2: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్ డీడ్.
1: ఏంటి హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
2: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ will be in unison.
1: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది.
2: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
1: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
2: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
2: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
2: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
2: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
2: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
2: టూ దీస్ వన్ సేవ్స్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
1: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
2: లార్డ్ ఈజ్ వన్ హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటుంటున్నాం.
2: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
1: పసి బిడ్డ
2: బేబీ.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షములు అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
2: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికీ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
2: అంటారు. హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
2: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: మొట్టమొదట ఆస్తి అక్కార్తి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
2: ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే
1: ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
2: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్ వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
2: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
2: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
2: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
2: సంశయ జ్ఞాన సంశయ భక్తి సంశయ కర్మ
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
2: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ మేబి.
1: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలానే మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
2: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
2: బై ముఖం
1: కూడా ఉండాలి.
2: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది.
1: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పాండవాస్తేవ కిము కురువత్ సంజయ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ చేస్తే కురుక్షేత్రే ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరుద్ర తస్త శ్రీ విజయ విభూతి యువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
2: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేరితే మమ ధర్మ బోధించింది గీత.
2: ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
2: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సెప్షన్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
1: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
1: వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
1: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: పీపుల్ ఆఫ్ రిలంటేషన్
1: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
2: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ దట్స్ ది టీచింగ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలం ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ప్రహకు గురి అవుతున్నాడు.
2: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్ దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
1: అర్జునుడు గృహస్థుడే.
2: అర్జున హౌస్ హోల్డర్.
1: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
2: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాక్ ఫీల్డ్.
1: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
2: హీమస్ ఫుల్ఫిల్
1: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
2: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
1: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
2: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ నాట్
1: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
2: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
1: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
1: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
2: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష డిస్ట్రక్షన్ ఆఫ్
1: కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు. ఒక గృహం కాదు
2: మోక్ష ఇస్ కాల్డ్ ఎయిర్ కండిషన్.
1: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
2: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ బెటర్.
1: మోహక్షయం మోక్షం
2: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
1: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
2: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
2: ఎవరి వన్ ఫుడ్ get by heart the slokas and practice the teaching of those slokas, then everybody will be blessed by them.
1: Kali aneka mandi bhaktulu kalamnu vyaktam chestunnaru.
2: Several many devotees are wasting their time.
1: Kali dinini chaala jagrataga chuchukovali. Time is everything. Don't waste time. Time wastes life waste. Time pradhanam ayi puttiga chesukovali. Kala swarupude bhagavantudu.
2: Lord is in the form of time. Time is fleeting away, art is long, therefore everybody must be careful.
1: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
2: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
1: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
2: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
1: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
2: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
2: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల తాజ జీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
2: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ.
1: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి ఒక ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
2: టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివన్ హియర్.
0: that was the very first discourse in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter.
4: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: and care.
1: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
0: We don't have disciples who respect their gurus or preceptors.
1: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
0: Nor do we have teachers who have concern for their students.
1: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర.
0: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
1: Intilo tandrulu ye vidhanga melagali.
0: At home, how parents should conduct themselves.
1: Pillalaku ye vidhamainatundi yokka aadarshanni andinchali.
0: How children should grow in an ideal way.
1: Aneetvantidi ee naadu ye inti endukodunu manaku kaanu raavatam ledhu.
0: Not even a trace of this is noticed at any residence today.
1: Annadammulu kalasi melisi ye vidhamga melagali.
0: How kutumbam
1: yokka gauravanni ee kumarulu ye vidhanga nilapali aneetundi oka aadarshamu ee naadu kanipinchatam ledhu.
0: How brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family, well, those things are not noticed today.
1: పతులను సతులు, సతులను పతులు ఏ విధంగా కూడాను మెలిగి ఆదర్శాన్ని సమాజమునకు అందించాలి అనేటువంటి ఒక ఇది ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
1: గౌరవ మర్యాదలే అడుగంటిపోయినవి.
0: The courtesy and respect are totally gone.
1: కానీ స్వేచ్ఛ మితి వీరినది.
0: We find the freedom is more and more.
1: పరేచ్ఛకు విరుద్ధమైనది.
0: It's quite against the others' feelings.
1: ఇలాంటి పరిస్థితులు యందు ప్రాచీన చరిత్రలైనటువంటి యొక్క ఈ పవిత్రమైన రామాయణము అన్ని రంగములు యందు కూడాను ఆదర్శాన్ని అందిస్తుంది.
0: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
1: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రము చేయటం లేదు.
0: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
1: ఏదో 5 సంవత్సరములు వస్తే ఆ పిల్లలను ఏ ప్రైమరీ స్కూల్ లోపల ఏ విలేజ్ స్కూల్ లోపల చేర్చినంత మాత్రమే వాళ్ళ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు.
0: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
1: మొట్టమొదట పిల్లలకు తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
0: In fact, for a child, a home is the first school of learning.
1: ఆ పాఠశాల యందే పెద్దలను ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
0: దేర్ ద చైల్డ్ ఇస్ టాట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు స్పీక్ ట్రూత్.
1: ఈ సత్యధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
0: హౌ టు ఫాలో ధర్మ, హౌ టు స్పీక్ ట్రూత్ ఆర్ టాట్ ఎట్ హోమ్.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: దేర్ ఇన్ ద స్కూల్ హౌ వన్ షుడ్ బిహేవ్.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
0: How one should respect one's own teacher.
1: Toti balulato manam ye reethiga pravartinchali.
0: How to conduct, how to mingle among friends.
1: Ee vidhamainatundi vishayamulu ee naadu ekkada kudanu evaru yochinchatam ledhu.
0: Nobody is bothered about these aspects of life.
1: Paathshalaku poyina tachaname toti balulu cheta manam ye reethiga melagali aneetundi danni mottamota gurtinchali.
0: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
1: Intiye kaaka aa yokka nibandhanalu kudanu manamu chakkaga gurtinchi vartinchali.
0: We should also take into cognizance the regulations of the institution.
1: Vidya samasthala yokka discipline nu manam kontha varaku gurtinchi vartinchali.
0: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ee vidhamainatundivi satyantyamulainatundi gurtulu manam gurtinchinappude vidyarthulu ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: నామము నామిని చూపుతుంది.
0: The name will direct you to the person.
1: నామరూపంలో రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
0: The name and form speak of the conduct, the behavior.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
0: These two aspects must be realized, understood in full and practiced in life.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
0: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
1: పరుతోముకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
0: They attend to their calls of nature, they will have their bath.
1: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
0: They will consume the food in a limited way, in a palatable way.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
0: They go to school in all humility and learn.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
0: Never move about in rain.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: Never be anywhere near.
1: దరి నుండి నీయకు దాన కీడగును. దరి నుండి నీయకు.
0: Never be anywhere near that.
1: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
0: And then participate in games, run well.
1: సరి అయిన వేళలో సలుపుచునుండా.
0: If you act at the right moment,
1: పై రీతులన్ని పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించదువు.
0: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: We have to maintain our perfect health before we go to learning.
1: దశరథునకు లేక లేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
0: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రము జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
1: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథ దగ్గరికి రావటం చేత
0: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
1: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
0: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
1: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
1: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
0: దశరథ, ఐ హావ్ డిటర్మిన్ టు కండక్ట్ ద సీక్రెట్ రిచువల్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్.
1: కానీ దీనికి అనేక విధములైనటువంటి యొక్క రాక్షసులు ఆటంకములు కల్పుతున్నారు.
0: బట్ వి దేర్ కాన్స్టెంట్ ఇంటర్ఫేరెన్స్ బై ద డెమన్స్ ఇన్ దట్ ఏరియా.
1: నాకు శక్తి లేకపోలేదు.
0: ఐ డూ హ్యావ్ పవర్.
1: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
0: ఐ హావ్ ఆల్ ద వెపన్స్.
1: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
0: ఐ హావ్ ఆల్ కెపాసిటీ.
1: కానీ యజ్ఞదీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపై ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
0: సిన్స్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద సీక్రెట్ రిచువల్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ వెపన్.
1: నేను యుద్ధ ప్రమాణమును స్వీకరించాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ sacred ritual to be performed.
1: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
0: At this stage, I am not supposed to punish anybody.
1: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
0: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
1: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
0: దశరథ వాజ్ షాక్డ్.
1: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా నువ్వు వారు ఆచరించలేదే, చూడలేదే. అలాంటి కషగంధలను, అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించటం లేదు.
0: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
1: Swami, chaminchandi.
0: Please pardon me.
1: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
0: Swami, please pardon me.
1: Enni vela sainyamnanta kudanu nenu teesukoni vastanu.
0: I will be followed by thousands of battalions
1: of army. Maatramu ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
0: Please don't ask for these young boys.
1: వారికి ఏమీ తెలియదు.
0: దే డు నాట్ నో ఎనీ.
1: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
0: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ వెపన్స్.
1: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
0: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
1: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
0: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ద సీక్రెట్ యజ్ఞ?
1: ఈ సమయం పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
0: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
1: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
0: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
1: Meer ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
0: In fact, you have promised that you will follow what I said.
1: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
0: Can you take your promise back?
1: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
0: Is it justifiable? If you think so, I will return.
1: Kani rishul daggara chala jagrataga undali.
0: One has to be very careful with regard to sages.
1: Swamulu daggara paamulu daggara chala jagrataga meligali.
0: One has to be very careful as you deal with swami and paamu the snake.
1: Then ye shapamlo ostado emo?
0: Well, one may be put to any curse.
1: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: He was very much afraid of the situation and summoned Vasistha.
1: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుడిని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
0: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
1: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
0: దశరథ వాజ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: నీవి కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
0: Because of your worldly physical attachment and affection, you are losing this sight.
1: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
0: from your point of view they are your
1: sons. రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
0: In fact, they are mighty and very powerful.
1: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know their capacities, their potentialities.
1: రాముల్ని పిలిపించాడు.
0: And then he asked Rama to go there.
1: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
0: And Rama will be followed by Lakshmana.
1: ఇది వారి యొక్క అలవాటు.
0: This has been the practice.
1: ఇద్దరు కూడా వచ్చి
0: both came.
1: తండ్రికి నమస్కరించారు.
0: They did namaskara to
1: him. గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
0: Also Vasistha.
1: తండ్రి గారు విశ్వామిత్రుడిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
0: And Vishwamitra was introduced by Dasaratha to both of them.
1: నెమ్మదిగా నిలుచుకున్నారు.
0: They stood there silently.
1: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపింపజేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ టు డూ నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
0: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డూ నమస్కార.
1: అని తనలో తాను నమస్కరించుకొని
0: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
0: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
0: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
1: ఎక్కడికి పోయినప్పటికీ
0: వేర్ ఎవర్ దే గో,
1: రాముని వెంట లక్ష్మణుడు,
0: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
1: భరతుని వెంట శత్రుఘ్నుడు,
0: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణమేమిటి?
0: వై?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
0: when once we investigate
1: ee kaaranalu manaku chakkaga artham avutayi.
0: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigin tarvata
0: at the end of putrakameshti
1: yaga prasadam entundi payasamanu
0: when the sacrificial food is offered
1: vasishtha varu techi
0: vasishtha brought
1: తండ్రి అయినటువంటి దశరథ చేతికి ఇచ్చారు.
0: అండ్ ఆఫర్డ్ టు దశరథ ద ఫాదర్.
1: దశరథుడు కౌశల్య చేతికి ఇచ్చి మీరు ముగ్గురు పంచుకోండి అన్నారు.
0: దశరథ గేవ్ దిస్ పాయస ద పుడింగ్ టు కౌశల్య, వాంటెడ్ టు షేర్ విత్ అదర్ టూ.
1: కౌశల్య పట్టపురాణి.
0: Kausalya is the queen.
1: ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు తప్పక రాజ్యం చిక్కుతుంది అనేటువంటి ధైర్యం ఉంది.
0: In fact, she has got full conviction that her son would be coronated.
1: పెండికి పురము
0: prior to the wedding
1: కేకేయ రాజు దగ్గర ప్రమాణం తీసుకున్నాడు దశరథ మహారాజు.
0: In fact, Dasharatha made a promise to the Kekaya king.
1: మీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: He made a promise that her son would be coronated.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
0: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
0: సుమిత్ర ఇస్ వర్చ్యువస్ లేడీ.
1: పవిత్రమైన హృదయం కలిగిన
0: సీక్రెట్ హార్ట్
1: ఆమెకు కూడా ఇచ్చారు.
0: అండ్ షీ టు హ్యాడ్ హర్ షేర్.
1: ఆమె తెలుసుకుంది లోపల.
0: షీ వాస్ థింకింగ్ విత్ హిమ్
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము.
0: What for the children who are begotten after partaking this prasad?
1: పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
0: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
0: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
0: She collected that cup with the rice pudding prasada and climbed to the terrace.
1: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
0: షీ హ్యాడ్ హెడ్ బాత్. దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
1: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
0: యాజ్ ఇట్ వాజ్ ద బ్రాడ్ డే లైట్ షీ కెప్ట్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాజ్ డ్రయింగ్ హర్ హెయిర్.
1: తక్షణమే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక గరుడ వచ్చింది ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
0: ఇన్ ద మెయిన్ టైమ్ కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ ద కప్.
1: చాలా భయపడిపోయింది సుమిత్ర.
0: షీ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్.
1: నేను అలక్ష్యం చేయటం వలన
0: బికాస్ ఆఫ్ మై
1: అజాగ్రత్తగా ఉండటం చేతను
0: బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్
1: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
0: షీఈస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
0: షీ గాట్ డౌన్ ద ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
0: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
1: కౌశల్య కైకేయి చాలా గుణవంతులు.
0: కౌశల్య కైక ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
0: దే ఆర్ హైలీ రెప్యూటెడ్.
1: యజ్ఞయాగాది కతవుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సెక్రెటరీ నేర్చినటువంటి కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
1: కైక చాలా గుణవంతురాలు.
0: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కడ పిలిచింది.
0: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మనం ముగ్గురు ఒక్కటే.
0: All the three of us are one.
1: అందరం ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
0: Let us share what all lot we
1: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
0: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము ఈ అహంకారహీనత కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
0: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
1: Tana kappulo ardanni ame kappulo posindi.
0: And she shared half of her lot.
1: Kausalya pattaprani.
0: Kausalya is the queen.
1: Amma mana mugguru samanule.
0: All the three of us are same.
1: Igo nadi kudinu ardham postunnanani ame kappulo ardham payasamu sumitra kappulo posindi.
0: And she also shared her half.
1: Ee mugguru kappulu teesukunnaru.
0: All the three collected cups.
1: Vastra var daggariki velli
0: they approached her sister.
1: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
0: they paid all respect to the altar.
1: ఆజ్ఞ పుచ్చుకున్నారు.
0: And they got permission.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
0: Vasishtha permitted them to go ahead.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
0: All the three did namaskar.
1: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
0: Closing their eyes in all humility and prayerfulness, they consumed the prasad.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
0: కొన్ని
1: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
0: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
0: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
0: అండ్ షీ హాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
0: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
0: శత్రుఘ్న లక్ష్మణ, దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లలు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
0: Surprised, worried why the kids were crying all the time.
1: Guruji,
0: and approached Vasishtha to know the reason.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
0: She said, Guruji,
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
0: Do they have any pain or any complaint?
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
0: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
0: Please let me know the reason why they cry.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు, యోగ దృష్టితో చూచాడు.
0: He closed his eyes and he could have vision.
1: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
0: యు ప్లీజ్ అండర్స్టాండ్, లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
1: కౌసల్య అర్థ పాశం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
0: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ కౌసల్య. కైక
1: అర్థ భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ ఆఫ్.
1: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
0: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
0: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
0: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్నుని పండబెట్టండి.
0: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
0: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
0: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కంతలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ హూ డిడ్
1: ఆడుకుంటూ ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ సో నైస్లీ.
1: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
0: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
0: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
0: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క,
0: సిస్టర్,
1: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
0: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
0: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో, ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
0: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
0: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
0: They are your property.
1: నేను నిమిత్తం మాత్రమే.
0: I'm only an instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
0: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
0: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
0: I'm really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
0: I'm really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
0: She was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్న ఇచ్చింది.
0: And she gave Shatrughna to follow Bharata.
1: Ramulu venta Lakshmana ichindi.
0: And Lakshmana was to follow Rama.
1: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmana ekkada povali.
0: Right from that moment Lakshmana followed Rama.
1: Bharatudu ekkada adigu pedithe Shatrughna ekkada povali.
0: So also Shatrughna followed Bharata.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
0: That has been the pattern of life.
1: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు.
0: They are not merely servants.
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
0: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చి ఇస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
0: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
0: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
0: సో ఆల్సో భరత.
1: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
0: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ Bharata never accepted any food.
1: Kanukane Bharatunni vivahamaina tarvata,
0: so after the wedding of Bharata,
1: tana menamama ainatundi Kaikeyi Raju,
0: his own uncle, the king of Kaikeyi,
1: anaga Kashmir Raja,
0: the Raja of Kashmir,
1: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
0: And he has in fact taken his daughter along with him.
1: Appudu
0: then
1: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
0: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
1: భరతుడు కూడా నువ్వు శత్రుని రమ్మని చెప్పలేదు.
0: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
1: ఏ చరిత్ర ఎందుకు లేదు.
0: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాజ్ దేర్.
1: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
0: వెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
1: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
0: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
1: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు సర్వ్.
1: నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
0: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
0: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా టు బి ఫాలోడ్.
1: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
0: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఎంత చెప్పినా కూడా వినలేదు.
0: హీ డిడ్ంట్ పే హీడ్.
1: శత్రుడు అంతే.
0: సో ఆల్సో శత్రుఘ్న.
1: శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణములు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
0: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
1: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
1: ఎక్కడే గాని రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
0: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
1: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
0: అండ్ శత్రుఘ్నలో
1: అతనికి వివాహమైంది.
0: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
1: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
0: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
1: తండ్రి గారింటికి.
0: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
1: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
0: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
1: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
1: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
0: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది. అనగా
0: మిథిలాపురం
1: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
0: ఆఫ్టర్ ద హోలీ వెడ్డింగ్ దేర్ ఇన్ మిథిలా ఆల్ ద ఫోర్ సన్స్ రిటర్న్ టు అయోధ్య.
1: దశరథుడు చెప్పాడు.
0: దశరథ సేడ్,
1: నాయన ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె ఎనిమిది నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
0: వాచింగ్ ఆల్ ఫోర్ సన్స్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హావ్ వాచింగ్ ద ఎయిట్ ప్లానెట్స్.
1: కానీ వారి వెంట సతులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా ఎనిమిది నేత్రములు.
0: అండ్ యూఆర్ ఫాలోడ్ బై వాయుస్ ఆల్సో.
1: ఎనిమిది ఎనిమిది పదహారు, ఈ పదహారు కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
0: ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఆస్పెక్ట్స్.
1: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను.
0: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
1: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
0: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ యూ సెడ్
1: ఎంతటి అదృష్టము నా ఇది.
0: హౌ లక్కీ ఐ యామ్.
1: ఈ తపఫలము యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
1: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
0: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
1: వీరిద్దరికి నీ సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటా, ఇది భగవత్ అనుగ్రహమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
1: అని చెప్పి అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
0: అండ్ హీ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
1: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
0: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
1: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
0: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
1: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
1: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: జనకునికి మొదటి బిడ్డ సీత.
0: ది ఫస్ట్ బాండ్ చైల్డ్ జనక సీత. ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
1: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
0: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
0: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
1: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
0: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
1: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
0: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha. And he never said no to the proposal. And in fact, they followed the command of the mother.
1: రాములతో బయలుదేరాడు.
0: అండ్ హీ ఫాలోడ్ రామ.
1: వెళ్ళిన తర్వాత సరయూ నది తీరం లోపల
0: వెరీ క్లోజ్ టు సరయూ రివర్
1: ఆయన ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది.
0: వీఆర్ వెరీ క్లోజ్ టు సిద్ధాశ్రమ.
1: మీకు ఒక మంత్రోపదేశం చేస్తారన్నారు.
0: అండ్ దెన్ ఐ విల్ టీచ్ యు ఎ మంత్ర.
1: మాయా, ఇదియే మాయా,
0: దిస్ ఇస్ ఇల్యూజన్.
1: సర్వజ్ఞుడు రామకృష్ణుడు రామచంద్రులు అని తెలిసి కూడాను,
0: హి నోస్ రామ ఇస్ ఓమ్నిషియన్,
1: సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను,
0: హి నోస్ రామ ఇస్ ఆల్ పవర్ఫుల్,
1: తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు.
0: యట్ విశ్వామిత్ర వాంటెడ్ టు టీచ్ ఎ మంత్ర.
1: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను.
0: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ డిసిల్యూషన్మెంట్.
1: నాయన, ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
0: ఇన్ సిద్ధాశ్రమ until all the demons are killed, no one should partake in
1: food. You
0: will not have any time.
1: ఆహార నిద్రమును రెండు కూడాను జయించుకునే నిమిత్తమై
0: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
1: బల, అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
0: నౌ హీ టాట్ దెమ్
1: బల నిద్రను సాధిస్తుంటాయి.
0: బల విల్ హెల్ప్ యు టు కాంక్వర్ స్లీప్.
1: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
0: అతి బల విల్ హెల్ప్ యు టు కాంక్వర్ హంగర్.
1: ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారంలో లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
0: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
1: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
0: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
1: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
0: We have children at every
1: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
1: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాళ్ళు.
0: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
1: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
0: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్ పార్టీ.
1: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
0: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
0: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అండ్ ఎ ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే రాములను అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు.
0: సో ఆల్ ఫాలోడ్ రామ.
1: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ దే డెమాన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఇస్, వాట్ హార్మనీ ఇస్.
1: ఒక్క భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
0: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
0: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
1: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంకా ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
0: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
1: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రము లేదు.
0: బట్ అట్ ద రెసిడెంట్ దశరథ నథింగ్.
1: కానీ మీరు తలచవచ్చును, కైకి ఈ విధంగా కోరింది కదా, కైకి ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో. కానీ కైకకు చేసింది కానే కాదు.
0: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్.
1: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
0: only to kill the demons.
1: Tana patiki ichinatunte aadney prakaramu ee vidhanga tanu nadchukuntu poyindi.
0: In strict obedience to the command of her husband she prayed so.
1: Ramulu raksha samhanam gavinchali.
0: Rama has to kill the demons.
1: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
0: And so she wanted that the two boons to be granted because she doesn't want to disobey.
1: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani anek rakalaga manam bhavichukuntuntam.
0: But we consider that Kaika listened to all the bad words of Mandara.
1: Mandara maata cheppinatundi vineetundi Kaika gaadayim.
0: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
1: Goppa gunavanturalu.
0: She is highly virtuous.
1: Sadhyamaduralu.
0: She is chastefully.
1: Seelavanturalu.
0: She is one of character.
1: Eeme kevalamu daivaagniga bhavinchi
0: she considers God's command.
1: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
0: Unless Rama is in the forest demons will not be killed.
1: Ravana mardam jaragali.
0: Ravana has to be annihilated.
1: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
0: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
1: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
0: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
1: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
1: కుమారుడు వచ్చాడు,
0: సంఖ్య
1: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్? హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బోన్స్?
1: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
0: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే,
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్,
1: ఈ సంకల్పంను పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
0: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్రత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ మాస్టర్ ప్లాన్. వీఆర్ నాట్ ఇండిపెండెంట్
1: అని చెప్పి అందరికి సమాధానం గతించింది.
0: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి,
1: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు,
0: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
1: అప్పుడే
0: దెన్
1: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
0: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
1: రావణులు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీబడి ప్రే టు దశరథ బికాస్ రావణ వాజ్ పుట్టింగ్ ఆల్ ఏంజల్స్ టు సఫరింగ్.
1: అప్పుడు చెప్పాడు,
0: దెన్ సే
1: నాయన నా కుమారుడు పుట్టాడు,
0: ఐ హావ్ ఎ సన్,
1: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు,
0: హి సో యంగ్,
1: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు,
0: హీ కెన్ క్యారీ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ,
1: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు,
0: అండ్ హీ హాస్ గాట్ దట్ కెపాసిటీ,
1: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు,
0: అండ్ ఐ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ హిస్ కెపాసిటీస్
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
0: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్,
1: మీరే విచారించండి అన్నారు.
0: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అతనికి మరణం కావాలి.
0: And he wants
1: ee maranam evar vara jarugutundi,
0: he is to be killed at whose hand?
1: Ante adi matram dasaratha cheppadu,
0: that only dasaratha said,
1: devatala cheta gaanu,
0: either by angels,
1: igni agadi kratulu cheta gaanu,
0: or by sacred rituals,
1: kinnara kimpurushulu cheta gaanu,
0: or kinnara and kimpurusha,
1: okaloka samayalo naaku maranam undakoodani nanne prarthinchadu ravanudu.
0: Ravana prayed that he should never be killed at the hands of
1: any. Anandu nenu aa ravanuku nene varam icchanu.
0: That was the boon I granted.
1: దేవతల చేత గాని, కిన్నర కింపురుషుల చేత గాని, రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
0: And he will never face death at their hands.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
0: But one point we have to think here.
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
0: He didn't ask for this prayer. He didn't ask for this prayer
1: కాబట్టి
0: రాముడు die at the hands of man.
1: రాములు మానవాకారము,
0: రామ ఇస్ ఎన్ హ్యూమన్ ఫామ్,
1: రాములు చేతనే అతని మరణం జరుగుతుంది.
0: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కనుక నీ దేవతల చేత జరిగేటువంటిది కాదు,
0: ఇస్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్,
1: కిరుల చేత జరిగేటువంటిది కాదు,
0: ఆర్ అదర్
1: కింపురు చేత జరిగేటువంటిది కాదు,
0: పురుష
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు,
0: ఐ నో అదర్ వే ఆర్ బీస్ ఆర్ వాట్స్ ఎవర్,
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
0: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో,
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
0: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ ఇస్ సో ప్రౌడ్.
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ ఆస్క్.
1: విష్ణువు కూడా అతనికి వరం ఇచ్చాడు,
0: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కాని,
0: either by angels,
1: నరుల చేత, కిన్నరుల చేత గాని,
0: or kinnara,
1: కింపరుల చేత గాని,
0: or kimpurusha,
1: రాక్షసుల చేత గాని,
0: or demons,
1: నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
0: you are not going to die.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: But this exemption has not been sought. That he's not going to die in the hands of man.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: This is the secret.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడి అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైమ్.
1: దీనినే లంకకు చేరినప్పుడు,
0: వెన్ హి వాస్ క్లోజ్ టు లంక,
1: హనుమంతుడు పోయినప్పుడు,
0: వెన్ హనుమంత వెంట్,
1: లంకని చెప్తుంది,
0: లంకని స్టార్టెడ్ టెల్లింగ్,
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది,
0: దట్ టైమ్స్ ఆర్ సో నియర్,
1: ఒక కోతి వచ్చి,
0: ఎ మంకీ విల్ బి హియర్,
1: ఈ లంకని కొట్టినప్పుడు,
0: అండ్ వెన్ లంకని ఇస్ హర్ట్,
1: ఆమె తల తిరిగి పడిపోయింది,
0: అండ్ షీ విల్ ఫాల్ విత్ ది
1: బ్లీడింగ్ ఫీలింగ్, ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు,
0: ఇస్ షీ నాట్ ఆర్డినరీ వన్,
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో,
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్,
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్, దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ ఫర్ లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుకు చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు?
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వి హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్,
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ there at the place where Anjani Devi was in meditation.
1: Anjali kadu, Anjani Devi.
0: She's Anjani Devi.
1: Ame aa payasanni tissindi.
0: And she has received that payasam.
1: Ame garbhamulopala Hanumantudu praptinchadu.
0: And Hanuman is born because of the grace.
1: Ee Ramalakshmana Bharata Shatrughna yokka amsame Hanumantudu kudanu.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనే ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ ఆఫ్ రామాయణ ఈ
1: రహస్యాన్ని వెతికి చూచిన వాళ్ళు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: if you inquire clearly,
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రము ఉండదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
1: ప్రతి కుటుంబములకు,
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
1: ప్రతి అన్నదమ్ములకు, ప్రతి అక్క చెల్లెండ్రులకు,
0: సిస్టర్,
1: ప్రతి తల్లిదండ్రులకు,
0: పేరెంట్స్,
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్,
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
0: This may modern age or ultra modern age.
1: Matane.
0: Our sort of command.
1: Satyanni patinchali.
0: And one has to follow.
1: Vinayanni pradarshinchali.
0: And you have to be humble.
1: Vidheyatanu nirupinchali.
0: And you have to be obedient.
1: Nijamainatundi aadarshanni manam andinchali.
0: And you have to be true ideal.
1: Prati manavudu kudunu oka aadarshanni andinche nimittame janminchadu kani ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బోర్న్ టు బి ఎన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను,
0: ఎవ్రీ పర్సన్,
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
1: అతిది ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ దిస్ స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
0: And how mother should take care of the child.
1: Bidda ee reethiga tallini gauravinchali.
0: And how the child should respect
1: mother. Intiki vachinatundi aditi abhyavatanu ee reethiga manam gauravinchali.
0: Our guests are to be received in respect.
1: Ivanni kudunu oka kutumbam nunchi vachinatundivi.
0: All these norms are to be observed in every family.
1: Prapanchamanta oka illu.
0: The whole world is one home.
1: Manavulandaru oka kutumbame.
0: The humanity belongs to one family.
1: Kanukani ee oka kutumbamainatundi manavulu ee vidhamaina bhedabhavaluku avakasam ivvakunda.
0: In this family of humanity, there should not be differences.
1: దేహములు ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో.
0: Just as we have various limbs to this body.
1: చెయ్యి పని చేస్తుంది.
0: The hand works.
1: కన్ను చూస్తుంది.
0: The eye watches.
1: చెవులు వింటుంది.
0: Ears hear.
1: నోరు మాట్లాడుతుంది.
0: The tongue speaks.
1: కానీ చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ.
0: Though their functions are different.
1: అన్ని అంగములు కూడాను శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో.
0: Just as we find harmony and unity in this body.
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ది లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సన్.
1: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితి.
0: దిస్ హస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి,
0: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
0: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
1: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
0: the children of one
1: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
0: and when once they got married,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: Parents never cried that the daughter is going to another place.
1: ఇది మా కర్తవ్యము.
0: It's our responsibility.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: My daughter has to go to in-laws house and serve there.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్
1: ఆనందం లేదు.
0: లాస్ హౌస్
1: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-laws house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
1: నారములు అంటే నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములు అంటే కన్నులు.
0: నయన మీన్స్ ఐ.
1: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలు అని.
0: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
1: ఇది శోక భాష్పం కాదు.
0: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: కనుక కంటిదారలు అంటే ఏమిటి? ఆనంద పాశ్వములనే కంటిదారలు.
0: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ షుడ్ ఫ్లో నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ.
1: దుఃఖంతో పరితపించేటువంటి దారలు కాదు ఇవి.
0: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ అవుట్ ఆఫ్ సాడ్నెస్.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండే.
0: దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
1: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
0: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్ సమ్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజ్.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
1: హర్ సన్. కానీ మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
1: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్నెస్ టు డిశ్చార్జ్. అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
1: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నువ్వు
0: యూ కన్సిడర్ దట్ యూఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీ ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్ యూ అండ్ దట్ ఫారెస్ట్ విత్ యూ ఇస్ వెరీ అయోధ్య.
1: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
0: సో దట్ ఫారెస్ట్ ఈస్ యువర్ అయోధ్య.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
0: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఇస్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: దట్ వాస్ ద ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక
0: సో
1: మనం రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
0: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
1: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
0: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్.
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హి నోటిస్డ్
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాములు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ ద రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
0: అండ్ పర్హాప్స్ రామా మస్ట్ హావ్ ప్లేడ్ ఆల్ ద డే అండ్ బికాస్ ద పెయిన్ ఇన్ ద లెగ్ హీ మస్ట్ హావ్ బీన్ ప్రెసింగ్ హిజ్ ఫీట్. సో హీ సెంట్ టూ సర్వెంట్స్.
1: నొప్పులు లేవు.
0: నో పెయిన్ అట్ ఆల్.
1: ఎందుకోసం?
0: వై?
1: ఈ కాళ్ళ యొక్క స్వభావము.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి ఒక మసాజ్ చేయాలి.
0: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
1: పరులు నా పాదంలో చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: కనుక అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారముల యొక్క లక్షణములు, అవతారముల యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని.
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు.
0: దశరథ.
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
1: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యు ఆర్ టు హావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక.
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు.
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద టెల్లింగ్స్ సెడ్ బై మందర. అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు.
0: నో.
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
0: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
0: In fact, she supported Dasharatha every moment when the wheel was disturbed, and she could hold her finger there.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
0: కైక is highly courageous and virtuous.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: Do you think that she will be so low in me?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: Do you mean say that you will make somebody to cry and shed
1: tears? కౌసల్యనిగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
0: And she loved Kausalya very much.
1: ఏదో ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: As the times passed by, the stories also are diverted.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: God has all the determination.
1: అది సౌశీల్యము.
0: That is సౌశీల్య
1: క్యారెక్టర్. అది అతని యవనముకు మూల కారణము.
0: That is the cause character of God for you.
1: వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడాను లభించలేదు.
0: There is no old age at all.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హి వాస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
1: నో, ముసలివాడే కాలేదు.
0: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హి బి ఓల్డ్?
1: కాదు కాదు.
0: నో.
1: రాములు,
0: రామ,
1: రామును కూడాను అంతే.
0: సో ఆల్సో రామ,
1: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: ఆల్వేస్
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టి ముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్,
1: దేహానికి 77.
0: భగవాన్ ఈజ్ 77.
1: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
1: చాలా క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నేను నడచటం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: పరిగెత్తితే ఇప్పుడు అట్లా నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ విల్ సేమ్ హిమ్. భగవాన్
1: రాణుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు, రావు.
0: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే.
0: Any incarnation.
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యూ ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో ఇలా కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాటరాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ద ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
1: అచీవ్. శక్తియా ఎవరికి తెలియదు.
0: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎనీ.
1: ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
0: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
1: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతారు.
0: ఇప్పుడు దీని ఎక్సెస్ హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
1: ఇది ఎట్లా ఉంటారంటే స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటుంటారు చూడండి రోడ్ లో.
0: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
1: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
0: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
1: కొన్ని దగ్గర రెండు పెట్టేస్తారు.
0: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
1: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
0: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
1: అంతేగాని కార్ లో దోషం లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
1: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
0: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
1: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
0: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: వెన్ డు యు నో?
1: క్రమక్రమేణ ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
0: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
1: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
0: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
1: దేహం మానవాకారమే కానీ
0: బాడీ ఈజ్ హ్యూమన్.
1: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
1: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
0: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
1: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ఇన్ వెలర్ ఇస్
1: గణతింపక. దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాలు ముద్రలు లేవు.
0: ఇట్ హాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: నిజంబు చూడ, ఐ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహం దేహం అంటే అదే నిజమైన దేవ సంబంధం.
0: అండ్ దాట్ ఈస్ ది బేసిక్ ఇన్వెలర్.
1: రాముడు కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
0: దాట్ వాస్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
1: కట్టగడపడికి రాముడు పోయాడు,
0: రామ లెఫ్ట్,
1: కృష్ణుడు పోయాడు
0: దేహాన్ని.
1: కానీ ఎట్లా పోయారు?
0: హౌ డిడ్ దే గో?
1: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
0: Many people who do not know, they think
1: యాదవుల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: They thought that they killed among themselves.
1: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
0: It's not so.
1: రాములు సరయూ నదిలో దిగాడు.
0: Rama got down into Sarayu river.
1: సరయూ నదిలో దిగి అంతర్ధానం అయ్యాడు.
0: There he disappeared.
1: ముందుగానే సీతను పంపించాడు.
0: He sent Sita first.
1: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
0: So also Krishna.
1: ద్వారక లోపల పోయి.
0: There in Dwaraka.
1: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
0: As he was gone.
1: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
0: He sat under a tree.
1: ఉద్ధవుడు చూచాడు.
0: Uddhava saw.
1: చూచినాడు. ఒక నిమిషంలో అర్ధత్వానం అయిపోయాడు.
0: And then he has withdrawn, vanished in a moment of time.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: In fact, they cannot leave the mortal coil at the hands of anybody.
1: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: You should have all the power and strength to know the divine.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: Then you can understand, comprehend the divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ
0: భగవాన్
1: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
0: భగవాన్ మూవ్ సమిష్టే
1: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
0: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
1: అజ్ఞానమే మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్ వాట్సోఎవర్.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థం.
0: Then you can understand, comprehend the divinity.
1: Prema swarupulara,
0: embodiments of love.

0: And his ignorance is the main cause for this delusion.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హెస్ నో వీక్నెస్.
1: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే, స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
0: భగవాన్ మోస్ట్ బ్లెస్ఫుల్.
1: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
0: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
1: ఇది రోబ్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ద రోబ్.
1: ఈ రోబు మోకాటి వరకు కూడా కుడతారు.
0: ఇట్ ఇస్ సో లాంగ్.
1: అక్కడ కుట్టి వేస్తారు.
0: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
1: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
0: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్లీ.
1: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
0: అండ్ దేర్ఫర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్.
1: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
0: ఇఫ్ యూ నో ద రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
1: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్, సో బ్యూటిఫుల్.
1: మృదుమధురమైనటువంటి నడక.
0: ఇట్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్.
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్, నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunade karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karma naga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier body.
2: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: be it good or bad,
2: పాపం కాని పుణ్యం కాని,
1: be it sin or virtue,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మన్,
2: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: ఆస్కింగ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్,
2: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
2: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ,
2: దశరథ కౌరవులకు కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
1: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌసల్య,
2: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
2: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ
1: మను.
2: నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హిడ్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటివాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి ఆరోగ్య సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvagnudanu.
1: I am omnipresent.
2: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: సర్వకాలములు ఎందు కూడా నేను ఉన్నాను.
1: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
2: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యువర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్సర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
2: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
2: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
2: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకొనకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
2: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu motta motta.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamaina untundi.
1: This is individualistic.
2: Parakramakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: కనుకొ సంఘము కూడాను ఒక విధమైన పంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
2: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
2: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayititi dharmaha, jagatune dharinchinatvantidi ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti aneetvantidi manam kontha vichariste aa padarthamu yokka gunami.
1: When we try to find out the meaning of dharmam,
2: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Adi parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
2: కనుకనే
1: body.
2: కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: ధర్మ ఇస్ ది బాడీ ఆఫ్ గాడ్ అండ్ దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఐ కమ్ అగైన్ అండ్ అగైన్.
2: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మన్.
2: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
2: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యములకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం The entire creation becomes Brahma for you.
2: Jagatunu బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ యువర్ విజన్
2: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
2: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
2: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is
2: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ టు ఇన్వైట్ బ్యాటిల్.
2: కౌరవులే నీ కాలంత్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: It is the Kauravas who have declared a war against you.
2: Kanaka nenu neeku aagnapinchetuvantidi nee kartavyanni nirvartinchavannadu.
1: My only command is you follow your duty.
2: Ee kartavyanni naa yokka aagnanu sirasa vahinchi neevu cheyali annadu.
1: Even while performing your duty, obeying my command, you perform your duty.
2: Ee dharmam yokka swaroopanni kuda nu nirupinchadu.
1: He has also proved the very form of dharma.
2: Arjuna, agniki dahana shakti తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండినా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
2: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్.
2: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్, యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
2: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
1: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
2: చక్కెరకు తీపి దాని సహజధర్మము.
1: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
2: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్
2: చక్కెర కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
2: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
2: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
2: ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి ఎందు ఉంచుకో.
1: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
2: నీ మోహమును నిర్మూలము గావించుకో.
1: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
2: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
2: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: Do not give up God.
2: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: Do not disobey the command of the Lord.
2: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: Recognize your humanity.
2: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
2: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
2: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
2: A, atma, see.
1: A stands for seeing of atman.
2: N, nirvanam attain.
1: M stands for attaining nirvana.
2: Maya nirmulam gavinchi,
1: removing the ruining, I mean destroying
2: maya. Daivanni darshinchi,
1: take darshan of God.
2: Nirvanam ane atma anandamulo leenam kavatame manavattam yokka kartavyam.
1: Merging in the joy of atman, that is the very duty of man.
2: Deenini pade pade neevu chintistura.
1: Repeatedly, again and again, you should contemplate on this.
2: Shanti anetundi manaku bazaar lo labhinche padartham kaadu.
1: Peace is not an object which is available in the market.
2: Leka nee rajyam lopala neevu sampadinchetundi kaadu.
1: It's not a thing which can be earned in your kingdom.
2: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetundi kaadu.
1: It is not a gift which can be given by your relatives.
2: Neeku kavalsinatundi shanti niyende untunnadi.
1: Peace is inherent and it is within you.
2: Nee ende nee vetukunnappude neeku shanti labhistundi.
1: Only when you search for it within yourself you will be able to get it.
2: Kanuka neevu loka drushtini emaatram kuda nee unchukonaka antar drushtini abhirudhi parchukomannadu.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted vision.
2: Pasuhu baita drushti kaligineetundi pasuhu.
1: Extroverted vision only an animal has.
2: Antar drushti kaligineetundi vaade manavastu.
1: A man has introverted vision.
2: Kanuka ee manavatvanni neevu saarthakam kaavinchukomannadu.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
2: ఒకానొక సమయంలో,
1: once upon a time,
2: నారద ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
2: 64 విద్యలంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
2: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
2: ఈ దుఃఖములకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
2: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
2: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
2: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
2: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
2: దీనికి ఏమి కారణమని సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
2: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్.
2: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
2: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
2: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంక జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ హావ్ నాట్ లెర్న్.
2: సనత్ కుమార్,
1: హి సెడ్ సో ఫార్ సో గుడ్, వెల్ హ్యావ్ యూ లెర్న్ ఆత్మ విద్య?
2: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: హి సెడ్ ఎక్సెప్టింగ్ ది ఆత్మ ఎడ్యుకేషన్,
2: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పని చెప్పాడు సనత్ కుమార్.
1: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
2: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
2: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learnt everything else, then only you would have learnt.
2: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
2: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
2: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
2: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
2: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
2: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
2: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
2: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంటవాళ్లు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
2: మీరు కూడాను మా ఇంటికి భోజనానికి రావాలి.
1: She invited her also. You please
2: మా బిడ్డ వైభవాలంతా మీరు చూడాలి.
1: To just enjoy all the grandeur.
2: గొప్ప విశాలమైన పెండాలంతా వేస్తున్నాము.
1: We are going to put on a very big pandal.
2: ఆ పక్కింటాన అన్ని బాగానే ఉంటుండాలి. అబ్బాయి ఏ ఊరు వాడు, ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్, హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్?
2: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
2: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
2: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంటవాళ్లు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bridegroom, whom are you going to just marry?
2: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
2: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
2: మానవుడు,
1: టుడేస్ మ్యాన్,
2: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
2: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
2: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
2: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
2: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
2: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
2: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్,
2: బాధలు,
1: పెయిన్,
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు,
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: tarchi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
2: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu valiyi unnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
2: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
2: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ ఇస్ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్, హి వాంటెడ్
2: టు ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
2: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ passengers are waiting to board that train.
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: The luggages which these passengers had brought were very huge and
2: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
2: ఎవరి పాటికి వారు సీటు పైన పడుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: Endukante na baru daniki em mattham ivakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
2: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
2: Evaro pakkaru unnatundi vyakti hetcharinchadu emitayya nee avastha nee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, sir, why are you carrying this much luggage on your own head? Why should you not keep it down?
2: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage.
2: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్, బై కీపింగ్ ది లగేజ్
2: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
2: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున, యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్,
2: గొప్ప విద్యావంతుడవే,
1: యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
2: ఎన్ని నిగ్రహం కలగాడవే,
1: యూ హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యూ హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞ శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు.
1: You are not the body.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: The sense organs have no connection with you.
2: ఇంద్రియాలు దేహముతో కూడినటువంటివి.
1: They are associated with the body. Sense organs.
2: దేహము కర్మతో చేరినటువంటిది.
1: Body is associated with
2: కర్మ ఫలితమే ఈ దేహము.
1: Body is the result of action.
2: కర్మను ఆచరించుకున్న దేహం సార్థకం కాదు.
1: If body does not perform action, it is not
2: కర్మణ్యేవ అధికారస్య. నీవు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: You have every right to perform action.
2: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: All the rest you offer it to me.
2: లెమ్ము.
1: Get up, arise.
2: లెమ్ము ధనుంజయ.
1: Arise, O ధనుంజయ.
2: విధి బలీయము.
1: Fate is very powerful.
2: న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
2: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
2: సదా యువ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
2: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
2: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
2: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట ప్రారంధములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్
2: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
2: last rites.
1: What is the reason for this?
2: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
2: Dhritarashtram. Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: You are also becoming a brother to him.
2: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
2: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not any you.
2: Ajnanamu.
1: This is ignorance.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
2: హృదయముందు దేహమందు.
1: Heart is within the body.
2: జీవుడుండు దేహమందు.
1: The indweller is also in the body.
2: హృదయమందు దేవుడుండు.
1: In the heart there is God.
2: రెండు కూడి ఆటలాడి
1: these two will be playing together.
2: ఒకరినొకరు వీడుచుందరు.
1: They will be living separate.
2: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే
1: there is one who makes this play.
2: సూత్రధారి ఒకడు కలడు.
1: There is a director who conducts this play.
2: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: There will be bad and good which will be
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
2: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ద ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్ బాడీ ఇన్ ద బాడీ.
2: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
2: perishable. Deha pranti ni dooram chesi.
1: If you remove the delusion of the body.
2: Jeeva brahma ikhya anusandhanamulo.
1: If you want to bring about the unity of jeeva.
2: Nityanandamunu anubhavinchamannadu.
1: You have to enjoy the eternal bliss.
2: Brahmanandamulo cheramannadu.
1: Enter into the ananda
2: of Advaita. Anandanni artham chesukomannadu.
1: Understand the ananda of Advaita.
2: Ee vidhanga bodhinchi kattagadapatiki atanki oka vidhamainatvanti sthitapragna drishtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
2: knowledge. Sthitapragnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
2: indriyalaku ematram kuda nu vasham kaaka.
1: Not being subject to the senses,
2: samadhi chittudai,
1: having an heart of
2: sukha dukkhamulanu,
1: sorrow and joy,
2: mana abhimanamulanu,
1: attack,
2: ninda stitulanu,
1: censure and praise,
2: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
2: యు అన్ని ఇప్పుడు నువ్వు భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
2: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
2: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞ నీవు శిరసావహించమన్నాడు.
1: యు బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్ హీ సెడ్.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga gocharamayyetunte prati padarthamulaku konni rangulu untuntayi.
0: The material that we find outside has got certain colors.
1: Kani aa rangulu aa padarthamulaku sahajamani bhavistunnam.
0: We consider the color of an object is a natural quality.
1: Kaadu kaadu.
0: No.
1: Adi mana yokka bhavamula yokka marpule ee rangulu moola kaaranam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamunu chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramunu chuste neela ranguluga untundadi.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela ranguto ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatvanti rangu mana kantiki kanipistundadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is a fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగాని
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన మన యొక్క భావములపైన మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina roopamu kanipinchetunte kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutu undadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani కరెంటు మనకు కనిపించటం లేదు.
0: Yet you don't see the current directly.
1: ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి కానీ కరెంటు మాత్రం కనిపించదు.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: అదే విధంగానే సమస్త జీవులు సమస్త ప్రాణులు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: Likewise, all living creatures, all living beings, they're born out of the divinity.
1: Kani atma tattamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ అట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడీ వచ్చాడు.
0: He concluded that assembly then and there itself and left for Kaladi.
1: తల్లి కన్నులు మూసేకు పురమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: Shankara could reach the place Kaladi before the end approach.
1: కాని అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: But in those times, all the Keralites were opposed to this theory.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa, renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: Shankara being an renunciant himself, he started performing the ritual.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: No matter mother or father, an ascetic should not perform ritual.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: To make students understand, Bhagwan wants us to take into the
1: మొట్టమొదటి సన్యాసం తీసుకునేకు పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual
1: called విరిజా హోమం. అంటే ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: విరజా హోమ ఈజ్ ఎ రిచువల్ వేర్ ద పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డెడ్ అండ్ గాన్ అండ్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ ఆల్ హిమ్సెల్ఫ్. దేర్ స్టార్ట్స్ ఎ న్యూ లైఫ్.
1: పూర్వపు రూపం పోయింది.
0: ద ఎర్లియర్ ఫార్మ్ ఇస్ గాన్.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారు కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్జెక్ట్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే భగవంతుని తోడనే బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramakrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagavan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేం చేస్తాం మీరు కూర్చోండి చీచీ నా డ్యూటీ నాది నేను స్వామి దాసుడను నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్డ్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే. దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు. సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్ సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్ యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క మూర్గల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు
0: శంకర
1: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. ఆ దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలే ఉంతతుగా అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kudanu levu.
0: There were no torch lights in those times.
1: Ee pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా తీరు ప్రయాణం చేసేటువంటి వారు.
0: ఏ లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmani evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young sisters and students. You are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: ఈ సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
1: కట్టగడపటికి కాలిపోయే శరీరం లేదు.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
0: వాట్ హ్యాపెన్
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనము.
0: దిస్ యూత్ ఈజ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed this shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatunti varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: carefully.
0: They should forget the body feeling whatsoever.
1: Idi anta kodunu kevalamu oka durgandham tho koodinatunti oka shariramlu.
0: The whole body is full of foul smell.
1: Deeni anda sandamanta kodunu ekkada untunnadi?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ స్టోరీ.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
0: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరం సరియైన వయసు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu Raju chaala baadha kaligindi.
0: King felt very sad.
1: Kaani kumaruni baadha pettadam thaniki ishtam lekapoyindi.
0: But it's not his intention to make him feel sad.
1: Sare em maatladukunda lopaliki vellaadu.
0: Without talking anything he retired.
1: Ee tandito ee vidhamga kuda maatladadani manasu koncha varaku nu baadha kaligindi.
0: The son also felt little bit sad.
1: Notito annadu maatrame kaani conscience tripti kaaledu.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: Aa abbayi gurra nekkadu kontha manasika marpu kosam ani aranyaniki povali anukunnadu.
0: That boy just
1: ee aranyamlo kontha nigarinchinappudu manasu marpu raavachanu anukunnadu.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: Potunnadu gurram paina.
0: He was proceeding on the horse.
1: Kinda nadi.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: షీ హాస్ డిటర్మిన్డ్ నాట్ టు లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: దట్ షీ షుడ్ లివ్ అన్మ్యారీడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: షీ హాస్ డిటర్మిన్డ్ టు సరెండర్ హర్ లైఫ్ టు గాడ్ ఓన్లీ.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: Ani ame chuttu oka parda kattukoni dani naluguru chelikettalu pattukoni aa madhyalo ime tirigi nadileki vedutunnaru.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: Nadi oddu gattu paina untundadi.
0: And she was walking along the edge of the river.
1: Ee gattu paina gurram paina poyyetundi ee rajakumarudu aa amma yokka mukhanni choochadu.
0: The prince on the horse looked at the face of this girl.
1: Prarambhamaindi vyadhi.
0: There started the disease.
1: Aa yokka gurranni reverse chesadu intiki.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కానీ బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: Oka dinamu aame cheppindi nenu vivaham aadanu.
0: One day she said, I am not going to marry.
1: Raju ye vidhanga cheppali annaru.
0: How to convey this?
1: Vivaham cheskodaniki ishtam ledu maa biddaku ani cheppandi nenu.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: Ee vaatra cheppetappudiki raju garu chepparu, nenu rajunu. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: ద కింగ్ సెడ్, ఐ యామ్ ద కింగ్, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ టేక్ యూ టు టాస్క్, ఐ కెన్ బ్రింగ్ హర్ బై ఫోర్స్ అండ్ గెట్ హర్ మ్యారీడ్.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: ఫాదర్ ఆన్ ఏ
1: నిమిషంలో ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: ఆ సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath and she sat in meditation.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా,
0: in order to hold on to my vow,
1: రాజుకు అసంతృప్తి కాకుండా,
0: in order not to dissent,
1: నా తండ్రికి ఏ విధమైనటువంటి చింతలు కాకుండా,
0: to see that my father,
1: ఏదైనా ఒక విధమైనటువంటి విజన్ నాకు ఇచ్చేసి,
0: please show me a way, give me some vision,
1: ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి,
0: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరి అయిన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్ హర్ సెల్ఫ్.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించు అని చెప్పి
0: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్ సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: హౌఎవర్ 8 డేస్ టైం షుడ్ బి గివెన్ టు మీ.
1: సరే ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
0: ద ప్రిన్స్ వాజ్ డిసప్పాయింటెడ్ బికాస్ 8 లాంగ్ డేస్ హి హాడ్ టు వెయిట్.
1: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
0: దిస్ మెసేజ్
1: చాలా సంతోషించాడు.
0: ద కింగ్ వాజ్ హ్యాపీ.
1: ఆనాటి నుండి
0: సిన్స్ దెన్
1: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
0: దిస్ లేడీ వెంట్ టు ఎ డాక్టర్ అండ్ షీ టుక్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ పర్గెటివ్.
1: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that perfect strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందది, కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ, యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలిగా.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: చూస్తున్నాడు చాటక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె.
0: This prince is waiting for her arrival like a chataka bird.
1: ఈ అమ్మాయి దిగింది.
0: The girl got down.
1: ఆమె ఇద్దరు చెలికత్తెను పట్టుకుని నడచడానికి కూడా శక్తి లేదు.
0: లోపలి
1: చూచాడు ఈ రాజకుమారుడు.
0: She didn't have enough of strength to walk on her own. She was accompanied by 8
1: మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying. చూచాడు రాజకుమారుడు.
0: The prince saw.
1: నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది.
0: The girl I saw was very beautiful.
1: ఈ బిడ్డ ఎవరో కురుపి అయినటువంటి రోగి.
0: Who is this ugly lady?
1: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
0: She is suffering from disease, I believe.
1: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
0: So I never wanted such a lady.
1: ఆమె చేతులు జోడించి ఆ కన్య
0: with folded hands she said, "Oh prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
0: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
1: తర్వాత నన్ను వివాహం ఆడ.
0: లేటర్ యు మ్యారీ మీ.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహం అందం ఎక్కడ ఉంటుందని.
0: How do you find the beauty in
1: నా
0: a body?
1: అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: And my beauty is in this form
1: ఈ
0: of
1: మలమూత్రంలే నా అందము.
0: And it is the fecal matter you need my beauty.
1: దీన్ని చూచానా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్ దెన్ హిస్ మైండ్ ఆల్సో టర్న్డ్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు చీ,
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పంచ భౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifetime span is
1: fixed,
0: you cannot believe it.
1: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను ఉద్దకవద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by the
1: దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఏమిటి
0: వాట్ ఈజ్ యువర్ డ్యూటీ?
1: బాల బాలికలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: డైలీ యూ గో టు సినిమాస్.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: యూ సీ సినిమా.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
0: దేర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం దేర్.
1: చక్కగా వివరిస్తున్నాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
1: స్క్రీన్. కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: వాట్ ఫర్?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే దేర్.
1: తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: దే గో అండ్ కమ్ అగైన్.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గట్. జా గట్ రావటం పోవటం రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see
0: the screen.
1: మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: నెక్స్ట్ మూమెంట్ హీ టాక్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: అంతా విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is
1: illusion. ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్లు.
0: శంకర said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం.

0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంత కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommalatone kalichi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాజ్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్. The whole thing is divine.
1: Screen lekapothe ee bommalu levu.
0: Without screen there are no pictures.
1: Kabatti screen kuda na bommallo untundadi.
0: Therefore screen is also there in the picture.
1: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
0: So you think only a picture.
1: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
0: There in this picture.
1: Adi atma tattamu.
0: That is omniscience.
1: Isha vasyam idam jagat.
0: The whole universe is fully divine.
1: Anni bommalu enduku kuda undinatvantidi atma okkati.
0: In all the pictures, adi in all the forms,
1: adi ye screen.
0: In all the forms there is only one atma.
1: Screen valane anni kuda vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
0: Because of the atmic principle of screen,
1: aa screen lekapothe bommale kanipinchavu manaku.
0: Without the screen you cannot see the picture.
1: Kanuka adantha satyamaintundi.
0: Therefore that's all true.
1: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
0: This theory of non-dualism was taught to the entire world.
1: Jagatanta oka screen.
0: The whole world is a screen.
1: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
0: All the creatures born and that die later appear on the screen.
1: Kaani prati bomma endukudanu ee screen kuda nu leenamai untundadi.
0: But in every picture there is screen.
1: Screen lekapothe bommale manaku undavu.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై నాన్ డ్యూయల్?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
1: అది మూలాధారం స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: Jagatanta ikkunu vachi poyetunte oka mithyamu.
0: The whole world is something that goes and passes.
1: Ee mithyamainatundi jagatanta satyamaina screen paina aadharapadi untundi.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal.
1: Kanukane ekam satya vipra bahudha vadanti unnadi okkate.
0: So truth is one, only one
1: thing. Ee lekapothe edi ledu jagattu.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
1: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
1: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
0: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
1: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
0: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణువు అన్నారు.
0: విష్ణు.
1: దాన్నే శివుడు అన్నారు.
0: శివ.
1: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
0: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
1: ఈ పుట్టినవి పెట్టినవే, కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నేదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
1: పెట్టింది కూడా కాదు.
0: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
1: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: బట్ ద డివైన్ పవర్, ప్రాణశక్తి,
1: అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు.

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ థౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, ida
0: pingala
1: retained, ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadanne atma sambandhamaina sadanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic principle.
0: Yama asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐబ్రోస్.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగ అని పేరు పెట్టారు.
1: It is called prayaga.
0: Prayaga managa emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga aatma daggara cheripothunnayi.
1: They merge there in atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anagame Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge, wisdom.
0: Adi kaadu antarvahini.
1: It is an inner current.
0: Kanukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: Therefore, for the path of action and devotion, the path of wisdom is under current that flows in between.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్లో ఏ కారులోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగ వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ లైక్
0: కార్య. 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పిన రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
1: 200 years ago when Meera was necked out of the palace by her husband, she addressed her mind not to the body.

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని.
0: గంగా యమున వాటర్.

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వీ ఫైండ్ కృష్ణ.
0: అక్కడ ఉన్నాడు.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ జమునాతి.
1: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
0: మొత్తం వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
0: హే మన్
1: మేక్ ఇన్ రిజర్వేషన్
0: గంగా జమునా తీర్ చెల్లు రేమన్.
1: She commanded her mind to go to that place.
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: దట్ ఈస్ ది సీక్రెట్ థాట్ అవుట్ ఆఫ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాస్ టాక్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
0: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: This non-dualism theory
0: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: Everybody started accepting this principle.
0: ఆ సమయం లోపల
1: at that time
0: గురు గోవింద అనగా గౌడపాదుడు,
1: గౌడపాద
0: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
1: He also came to కాశీ.
0: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరా శంకరా అని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనపడు వచ్చింది.
1: Earlier he was addressed, he was called by this name శంకరా శంకరా.
0: అక్కడ కొంతవరకు శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
1: దేర్ వాస్ అన్సీక్రెట్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
0: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ ఇంటు అన్ అద్వైత.
0: మధ్య మార్గంలో
1: ఆన్ ది వే
0: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
1: హీ వాస్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
0: ఆ సమయం లోపల
1: అట్ ద టైమ్
0: తన భార్య, పండితుని భార్య,
1: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
0: నీకు మొన్న చెప్పాను
1: భగవాన్ సిద్ధార్థ,
0: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
1: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
0: కట్టగరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
1: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాస్ హర్ డిసిషన్.
0: భర్తనే ఓడిపోయాడు.
1: హర్ హస్బెండ్ lost, was defeated.
0: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
1: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
0: ఆ ఉభయ భారత్ చెప్పింది.
1: ఉభయ భారతి సెడ్,
0: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
1: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: నేను అర్ధాంగి.
1: ఐఎమ్ హిస్
0: వైఫ్. బాడీలో హాఫ్ బాడీ నేను.
1: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
0: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదనింది.
1: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
0: Sare vaadinchamannadu Shankar.
1: He said okay, argue now, he said.
0: Aame
1: she
0: grahastha dharmamainatundi oka kama shastrani prashna vesindi.
1: She questioned on the certain things of householder state.
0: Shankarla variki teliyadu.
1: Shankara has no knowledge of a householder level.
0: Appudu ubhay bharat daggara oka nela time teeskunnadu.
1: And he wanted 1 month time.
0: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
1: To answer her questions, he wanted 1 month time.
0: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
1: And he was proceeding.
0: ఆ రాజ్యంలో కాశీ రాజు
1: there at the time the king
0: మరణించాడు.
1: He died.
0: మరణించేటప్పటికి కాశీ రాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
1: The dead body of the king of Kashi was kept on one side.
0: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
1: As it was the right time, Shankara
0: కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
1: She questioned on the certain things of householder state.
0: శంకర్ల వారికి తెలియదు.
1: శంకర has no knowledge of a householder level.

0: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము, ఆ దేహంలో ప్రవేశించాడు.
1: యాజ్ ఇట్ వాస్ ద రైట్ టైం, శంకర్ హస్
0: మరణించింది.
1: And the body of Shankara was there on the other side.
0: Rajugari dehamlo praveshinchadu.
1: He has entered into Raju the body.
0: Rajugari nadu cheptani aa yokka prajalandaru chaala aanandinchi aa yokka shavanni rajabhavan lek teeskani poyyaru.
1: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
0: Kaani akkada raju kaadu, aa dehamlo sancharinchina Shankarle.
1: In fact, it's not the king who is moving about, it's
0: Raju undinatundi guhasthasamlo taanu kodunu praveshinchadu.
1: And he became a householder since then.
0: Kalukune you apavitrudaipoyinavu cheptani athanni velupulu pettaru.
1: And therefore it was pointed out, you have become unsacred by being a householder, having entered the body of the king.
0: Tana kudan tana angikarinchaledu.
1: And he didn't accept for that man.
0: Appu tachchalame raju dehanni vadalapetti ee yokka tirigi tana dehamlo vachi cheripoyi తిరిగి ఉభయభార్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
0: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. అక్కడ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
1: He answered and he went to Kashmir where we find greatest exponents.
0: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
1: The Kashmir scholars are very great.
0: ఆ కాలంలో అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
1: It was Kashmir king who was taking care of all these scholars.
0: Kaikeyi Raja nagemi Kaike tandri.
1: The king of Kashmir is the father of Kaikeyi.
0: Kanuka aa panditulu odinchalani poyyadu.
1: He wanted to defeat them all.
0: Eppudu Kashmir lo athanu praveshinchado,
1: the moment he
0: Kanaka Durga Devi konda pai unnatundi oka devalayamlo talpulu moosukunnayi.
1: The moment he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్లు తెరవలేదు.
1: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
0: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
1: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయర్
0: ప్రార్థనలు సల్పుతున్నారు.
1: దే ప్రేడ్ అండ్ ప్రేయర్
0: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమునంతా కూడా పఠిస్తున్నారు.
1: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
0: కానీ ఏమి తెరవలేదు.
1: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
0: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీర వాణిగా ఒక వాక్కు చెప్పింది.
1: Kanakadurga, the goddess, replied by an ethereal voice.
0: Shankarlu varu chaala goppavari.
1: Shankara is great.
0: Atani ippudu aacharyudu.
1: Now he is preceptor.
0: Aneka mandi shishulainaru kabatti aacharyudu anipinnaru.
1: Since he has many disciples, now he is acharya.
0: Prathi okati aacharinchi taanu cheppichu vachadu.
1: Therefore that what he has been
0: telling. Aacharyude.
1: He is a
0: kaani atanlo oka malinyam cheripoyindi.
1: Now he is polluted to some.
0: Aa malinyanni తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
1: When once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
0: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
1: And then he started.
0: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
1: Then he started extolling the deity, the goddess.
0: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించిన దోషమే.
1: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
0: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
1: హి హస్ ఫర్సేకెన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్టుక్ డీప్ పెనెన్స్.
0: 12వ దినం తలుపు తెరుచుకుంది.
1: ఆన్ 12th డే ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
0: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
1: That was the strong determination of Shankara.
0: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్?
0: అది కూడా ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: ది టీచింగ్ ఆఫ్ శంకరా ఈజ్ టు ఆన్సర్ ఉభయ భారతి.
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషం ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of atma,
0: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
1: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit atmaabhimana.
0: Aatmaabhimanamu adi e nijamainatundi prema.
1: Actual love in spirit
0: atti prema ne God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Atti premato unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా మీ చిత్తశుద్ధిగా మారిపోయింది.
1: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రంబును నేర్పగలిగియున్న, పద్య గద్యంబులను పాడగలిగియున్న, చిత్తశుద్ధియు లేకున్న చెడు

0: Bhagavan said yesterday, one might recite Veda and Vedangas repeatedly. Not the sacred texts, the epics and Vedas are not important.
1: Manchide.
0: With purity of heart, whatever you do, that's good.
1: Adiye pavitramu.
0: That is sacred.
1: Adiye divyattamu.
0: That is divine.
1: Adiye atmatattvam.
0: This is the principle of Atma.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ టు అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే, ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడి.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకునే శంకరుల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ he started propagating teaching the Vedanta of non dualism
1: kattagalapati inkanu ee pillalakanta yokulainatunte varikanta inka kathininga cheptu vachadu
0: and he spoke rather harshly to youngsters also
1: meer kevalamu deeni vishayam telisinanta maatrame cheppinanta maatrame virakti raadu naaku telusunu
0: bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily
1: oka pedda businessman
0: there is a very big businessman
1: prati dinamu kudanu
0: every day
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల.
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడాను అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్మునముదచ్చితే
0: దెన్ పండిట్
1: పూర్ణమవుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 డేస్ కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: 5 దినాలు జరిగింది.
0: 5 డేస్ పాస్.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్.
1: బాబు అనుకో చూడు, 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు. అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హీ సెడ్ వీ మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ది 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend the
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ టు ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హీ వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Lakshmi pandit tiriki panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: nee eppudina maa kumarunu pampistunnanu.
0: Tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచికం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దాట్ సో దాట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కొడుకు కోసం నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హి స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: 6 దినాలు విన్నారు.
0: ఓ బిజినెస్ మ్యాన్, యు హర్డ్
1: వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: Just for one day.
1: రాదు రాదు రాదు.
0: Just for one day you'll not. జన్మ జన్మాంతర సంసారం
1: అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలికి తొలగిపోతాయి.
0: All the sins accrued from the past lives are still hold on. అంత
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: It's not that simple to develop.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షిత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: అప్పుడు నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: Then we can make use of that.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: Those of the daily use must be cleaned every day.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత
0: after the food partaken is vomited out
1: ee kakkina annanni evadaina tinadaniki prayatnistada
0: will anyone be ready to eat that vomited food
1: kakkina annam pai enta teevramainatundi oka idi vastundo virakti aa vidhanga raavali virakti
0: just as you'll be disgusted with vehemence that food which is vomited out
1: I should have that I shall try anante try anukunte dry aipothundi
0: we should never say I shall try because when you say try it becomes dry
1: must do
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై యూ మస్ట్ డూ యూ మస్ట్
1: మీకోసమే
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హ్యావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు
0: హీస్ ఎటర్నల్ ట్రూత్
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము
0: దట్ ఈస్ ది ట్రూత్
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి
0: and we should be strong enough in respect of the divine
1: adiye our determination
0: we should develop the
1: strong determination
0: strong determination
1: chala pattudalato pattali
0: we should have strong determination
1: dani teginatvanti oka phaltam kudana manaku labhyam avutundi
0: then we'll get the appropriate result
1: kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu
0: it's not something like giving up and accepting later
1: kan okka thuri vadalna vadle pettindi ayipoyindi
0: when once it is given up that's all end of the man
1: atti teevramainatti bhavani udamlo pettukunnappude daivattamallo avirbhavistadu
0: then once we have the strong determination
1: actually satyam satyam satyam
0: you settle understand is the truth and truth alone
1: kanuka shankarulu vachi vairagyamu jagatnaku entanu upkaram chestu vachindi
0: the principle of detachment taught by shankara helped this world
1: naati advaita siddhantam aneetundi andaru panditulu bodhisthunnare kaani వారెవరు నడుచుకోవటం లేదు
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ
1: నడుచుకోవాలి
0: దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి
0: ద బాడీ షుడ్
1: నెసెసరీ త్యజించాలి
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ ది మైండ్
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం
0: దాట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్ అది కేవలం
1: సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది
0: దట్ విల్ గెట్
1: దైవం సత్యం
0: గాడ్ ఇస్
1: జ్ఞానం సత్యం
0: విజ్డమ్ ఇస్
1: అనిత్యం
0: Everything is ephemeral.
1: Satya jnanam anantam brahma tattvam.
0: Therefore, God is infinite. God is wisdom. God is truth.

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthiniyulara.
0: Dear students, boys and girls,
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటో, వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ to understand the real nature of the spirituality and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికం అనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: Yavat manava jeevitam madhya prema bheejamulu naati,
0: in the midst of humanity sowing the
1: shanti prasunamulu vikarippa chesi,
0: awakening patience, perseverance and such great virtues,
1: pavitra premanu prajalaku andinchatame ee yokka aadhyatmikam yokka antarartham.
0: Offering sacred love and distributing among the men, that is the true meaning of spirituality.
1: Indulo pratyekamaina kunti okka divyatvanni manam vicharinchinappudu ikkada aadhyatmikamani kaani vyaktigatamaina kunti swatantramani kaani rendu levu.
0: If you were to just examine this in a divine way and fashion, there is nothing like separate spirituality and individual freedom.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: The debate that was carried on was not very fruitful and throwing light.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రం అని భావించారు.
0: They expressed the feeling that giving expressions to one's own feelings is freedom.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: No one in this world has freedom.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: But politically it is possible to obtain freedom.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
0: It is considered that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం, ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ, We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: By merely mentioning freedom,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: Only when we get unity, then we can say that we have freedom.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: Without getting unity, if we say we have got freedom, it is freedom only in words, not freedom.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: Freedom should emerge and emanate from the heart.
1: హృదయం అంటే ఏమిటి?
0: What do you mean by heart?
1: కేవలం రక్త మాంసముతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: It is not this physical heart which consists of blood circulation and muscles.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కాని ఒక కాలమునకు కాని ఒక వ్యక్తికి కాని ఒక దేశమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: When you say heart, it is not with reference to a particular state, a particular time, a particular individual or a particular country.
1: సర్వత్ర సర్వకాలముల యందు కూడాను సర్వ దేశముల యందు కూడాను సర్వ వ్యక్తుల యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: Heart is such a divinity and divine principle which is all pervasive and obtained in every place and at all times, in every country and...
1: ఈ హృదయమునకు రూపము లేదు.
0: There is no form for this heart.
1: కాని మానవుని యొక్క దేహమునందు దేనిని మనం హృదయముగా భావిస్తున్నామో అది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపుల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్డ్ ఎవరీ అదర్ ప్రిన్సిపుల్ ఇఫ్ వన్ రియలైజెస్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదా అండా అంటే తదా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: When you say andanda, it refers to the individual.
1: Brahmandamanaga samasti swarupam.
0: Brahmanda refers to the cosmos.
1: Tananu taanu gurtinchukunnatundi vyakti sarvamunu gurtinchagaladu.
0: The one who has realized himself has realized everything else.
1: Aithe taanante evaru?
0: When you say he, who is that?
1: Eenaati manavudu prapanchamulo sarvamunu తెలుసుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: హీ ఆల్సో ఫీల్స్ ప్రౌడ్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు.
0: ఇఫ్ హీ డస్ నాట్ నో, హీఈ్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్ టు నో.
1: కాని మానవుడు తానెవరో తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ హీ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి సేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: ఇన్ ఉపనిషత్ దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ ఇన్ ఉద్ధాలక సెంట్ హిస్ సన్ శ్వేతకేతు to another master for studies.
1: 12 సంవత్సరములు చక్కగా సర్వ విద్యను కూడాను గ్రహించాడు.
0: He spent 12 years learning all types of education.
1: కాని అన్నియూ తెలుసునని వెర్రవీగి వెర్రివాడై తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నేను సర్వ విద్యను నేర్చినాను అన్నాడు.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: He was a little, he got down from his conceit and ego a little.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనం వేస్తూ ఉంటుంటాది.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదు అంటే మనం ఏమని భావిస్తాం? అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యు కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్ లెట్ అస్ అస్యూమ్ యు ఆస్క్ హిమ్ మే ఐ నో హూ యు ఆర్ ఇఫ్ హి టెల్స్ యు ఐ డు నాట్ నో హూ ఐ ఆమ్ యు కన్సిడర్ హిమ్ యాజ్ ఎ మ్యాడ్ పర్సన్
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ యు ఆర్ if you really do not know who you are and if you are trying to find out everyone else, are you not worse than that mad person?
1: Kanaka mottamotta tanam taanu gurtinchukodaniki prayatninchali.
0: In the first instance, therefore, everyone has to understand who he is.
1: Leka daniki jawabu cheppachu, nenu palani ramayyanu ani cheppachu.
0: One may say that I am such and such ramayya.
1: Nenu ramayyanu annapudu ramayya deham yokka peru. నేననేటువంటిది ఎవరు?
0: When one says that I am Ramayya, Ramayya is the name given to the body, then who is that
1: Ramayya? ప్రత్యేకంగా నేను అనేటువంటిది ఒకటి ఉంటుండాలి కదా అధికంగా.
0: There is one I separate from Ramayya. Who is that I?
1: ఆ యొక్క నేను తత్వాన్ని మాత్రం గుర్తించాలి.
0: It is necessary to find out that I principle.
1: ఆ నేను అనేటువంటిదే హృదయము.
0: That I,
1: ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ నేను అనేటువంటిదే బ్రహ్మం.
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ హార్ట్, ఆత్మ అండ్ బ్రహ్మన్.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ అనే పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తన చిత్రించాడు.
0: ద పిక్చర్ వాస్ కాట్ ఇన్ సచ్ ఎ పోస్టర్ దట్ ఇట్ వాస్ రిప్రజెంటింగ్ డాన్సింగ్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ హర్స్ హ్యాండ్.
1: తల త్రిప్పినట్టుగా కనిపించింది, కాలు వంచినట్టుగా కనిపించింది, చేలు వంచినట్టుగా కనిపించింది, వేళ్లు వంచిన అన్ని వంపులతోన హెచ్చు తగ్గులతోన కనిపించింది ఆ చిత్రము.
0: In that picture, it was so clear that the head was turned, the hand, movement of hand, the movement of legs, fingers, everything was giving the impression.
1: దృశ్యానికి హెచ్చు తక్కువగా కనిపిస్తుంది కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: When you see the picture there are those ups and downs. But you see the surface of the paper, there is nothing, no difference on the surface.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations and
1: కాని పిక్చర్ను మనము ఆ యొక్క కాగితము అంటి చూస్తే అందులో ఏమాత్రం కూడా హెచ్చు పల్లం లేవు.
0: బట్ యూ ఫీల్ దాట్ పేపర్ విత్ యువర్ హ్యాండ్, దెర్ ఇస్ నో అప్స్ నో డౌన్స్, ఇట్ ఈస్ ఎ క్లీన్ సర్ఫేస్.
1: అదే విధముగానే ఈ హృదయమునందు ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యూ ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్. బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్ సెల్ఫ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్.
1: అంత్యమునకు లేనటువంటిది మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
0: దాట్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ద ఎండ్, ఈవెన్ వెన్ ఇట్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద మిడిల్, ట్రూలీ స్పీకింగ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ఇది ఒక టంబ్లర్ అంటాము.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: దీనికి రూపము ఒక్కటి నామం ఒక్కటి ఉంటుండాలి.
0: ఇట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఇది రూపము.
0: దిస్ ఇస్ ది ఫామ్.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎంటి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: యు రిడ్యూస్ ఇట్ ఇంటూ ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది. మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యు గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
1: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
1: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
0: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
1: విద్యార్థులారా, సూర్యుడు లేనప్పుడే చంద్రునికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికి ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారం లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధాన్యతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
1: సర్వద్వందము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చేయాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యూ టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈస్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావము.
0: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్.
1: స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ ఇస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హీ సేస్ హి హస్ ఫ్రీడమ్.
1: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్ట అవుతుంది?
0: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్ దిస్ బి?
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వ అదే ఏకం.
0: స్వ రెఫర్స్ టు దట్
1: స్వభావం. అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్ఛ ఈజ్
1: స్వేచ్ఛ. స్వఇచ్ఛ స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము. అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్ ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఇస్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రుని స్వాతంత్రుని అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్. నో, ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: పదములకు అక్కడ స్థానమే లేదు.
0: There is no room for any bondage at all.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: కొంతమంది అంటుంటారు, నేను స్వామికి సంపూర్ణ శరణాగతిని అయిపోయినాను, కానీ నా బాధలు తగ్గలేదు, నా దుఃఖం నివారణ కాలేదు, నా కష్టములు తీరలేదు అని అనుకుంటుంటాడు.
0: Some people say that we have completely surrendered to Swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ హావ్ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డు యు మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ ది సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: Kani idi samadhi lo unnadu anukuntam.
0: But we think that he is in a state of samadhi.
1: Deeniki samadhi ane peruku idi sarthaka naamam kaadu.
0: ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాలింగ్ దట్ స్టేట్ యాజ్ సమాధి.
1: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
0: ఇట్ మే బి ఎన్ ఎమోషన్.
1: లేక హిస్టీరియా కావచ్చు.
0: ఇట్ కుడ్ బి హిస్టీరియా.
1: లేక ఫిట్స్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి ఫిట్స్.
1: లేక వీక్నెస్ కావచ్చును.
0: ఇట్ కుడ్ బి అనదర్ వీక్నెస్.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్, అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ one can say that equality is experienced.
1: అది నిజమైనటువంటి స్వభావం.
0: దట్ ఈస్ ద రియల్ నేచర్ స్వభావ.
1: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ ఆఫ్ ద మైండ్ ఆర్ అవేరేషన్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను స్వాతంత్రం అనేటువంటిది ఎవ్వరికీ లేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైండ్ హీ డస్ నాట్ హ్యావ్
1: ప్రాకృతమైనటువంటి మార్గంలో ఏదో కొన్ని కొన్ని, ఇది నా స్వాతంత్రము, నా ధనము నేను అతనికి ఇస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనుకోవచ్చు. అది స్వాతంత్రం కాదు.
0: ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్ పీపుల్ మే సే ఐ హావ్ ది ఫ్రీడమ్ టు యూజ్ మై మనీ ది వే దట్ ఐ
1: వాంట్. స్వేచ్ఛ కాదు.
0: దట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్. దట్ ఈస్ నాట్ ఫ్రీ విల్.
1: మనోభావంలో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
0: దిస్ ఆర్ ఆల్ ది సాత్విక క్వాలిటీస్ అరైజింగ్ ఇన్ మైండ్.
1: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటుంది.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్.
1: ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటుంది.
0: వన్ క్వాలిటీ ఎమర్జెస్ అండ్ ప్రీడామినేట్స్ అట్ వన్.
1: అతనికి నేను ఒక రూపాయి ఇవ్వాలని సంకల్పించుకుంటావు.
0: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవిచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటి ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: If one says that man has that free will, there is nothing like free will in nature at all.
1: Justice Kastigiri cheppindi. Oka vyakti oka karranu chetilo pattukoni taru tana swatantranga oka vidhamainatundi yokka exercise chestu undadu.
0: Justice Kastigiri mentioned that one individual took hold of a stick in his hand and began doing
1: it. Compound lo chesukochunu, తన టెరస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కర్రను తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: What is done in the public road is not freedom.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: ఇట్ వుడ్ బి అగెనిస్ట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్.
1: తన కంపౌండ్ లో తన టెరెస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు.
0: ఈవెన్ డూయింగ్ ఆన్ ద టెరెస్ ఆఫ్ హిస్ హౌస్ ఆర్ ఇన్ హిస్ కాంపౌండ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము తన ఇష్టము.
0: That is only his own will, his own desire.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between one's desire and freedom.
1: ఇష్టం వస్తువులను పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ
0: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్
1: కనుక ఏ వస్తువైనా కాని ఏ స్థానమందైనా కాని ఏ వ్యక్తి ఎందైనా కాని ఏ కాలమందైనా కాని తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ప్లేస్ వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్ దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేధాశక్తులు కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడ నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఫ్రమ్ సంవేర్
1: తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుడి అనుకుంటాం.
0: You consider yourself as very weak.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాను అనుకుంటాం.
0: బై అండర్టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ హావ్ అచీవ్డ్ సంథింగ్.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: Dear students, to consider that one has attained by one's own effort,
1: సర్వము నీయందే ఉంటుండాలి.
0: Everything is within you only. There is nothing external to you.
1: ఎందుండినటువంటి దానిని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: All your efforts are to manifest what is already there in you.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: మనసు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
0: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
1: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
0: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
1: సర్వము నీ యందే ఉంటున్నది.
0: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
0: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
1: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
0: అర్జున, వెన్ యు ఆర్ బోర్న్ డిడ్ యు నో ఆర్చరీ?
1: పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
0: When you were born, did you learn all these?
1: Kramakramina edo goppa vidyanu nerchukunnamani meeru bhavisthunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learned.
1: Mee endunnatvantive meeku aavirbhavimpa chesindi.
0: The only thing is all those things which are already there within you have manifested themselves
1: Arjuna,
0: for you.
1: Dronacharyudu emto neeku viruvidya nerpinadani neevu bhavisthunnavu.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యు ఆర్చరీ.
1: ద్రోణాచార్యం నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యు ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానినే తాను బయట తెప్పి చూపించాడు.
0: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
1: నీలోనేటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దానిని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
0: నో మాస్టర్ నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హావ్ విత్ ఇన్ యూ.
1: దురదృష్టం కాని,
0: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
1: ఆనందము కాని దుఃఖము కాని,
0: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
1: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక బావి తవ్వినాం,
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యు హావ్ గాట్ వాటర్.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: హావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
1: దానికి దీనికి మధ్య, నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్.
1: అంతేకాని నీవు నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: యూ హావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు.
0: అర్జున, యూ హావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మర్చడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: బికాస్ యూ హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రం కాని, దుఃఖం కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడాను మనలో ఉండినటువంటివి.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రం అని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: If you say that you have got this on account of your freedom,
1: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: It is not free will, it is your own capacity to do.
1: కనుక ఫ్రీవిల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: When you say you have free will, there is no meaning.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: There is only one free will and that is the state of heart.
1: అది ఎప్పటికీ ఉన్నది.
0: It is always there.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: This is not something which comes once and goes away at another time.
1: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: As long as man has got this mental feelings, he will be having all this kind of experiences.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
0: Therefore, you will have to just get the freedom of the heart and not freedom of this mind.
1: Sampath cheppadu.
0: Sampath said,
1: oka student tanu edo oka vidhanga kurchoni question veyatamu lekapothe answer teppinchukotamu adaniki swatantram unnadi ani.
0: That a student sitting in a particular physical posture and putting a question and getting an answer he has that right.
1: Ee swatantram ani cheppadaniki akkada veeru kaadu.
0: It is not real freedom.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడాను కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతను పురస్కరించుకొని,
0: in tune with humility and obedience,
1: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని,
0: and he should be in a proper posture.
1: Prashninchatamlo kodunu oka nibandhana untundali.
0: He has to put question. This is the proper rule.
1: Prashna adagatamu daniki jawabu teeskovatamu idi swatantram,
0: not real freedom.
1: Teliyinatvanti vishayanni telusukovadaniki prayatninchadu.
0: He has tried to know what he did not know.
1: Ee prayatninchetvanti vidhanamlo kodunu taanu adigeetvanti yokka

0: విషయంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
1: He has to put question. This is the proper rule.
0: ప్రశ్న అడగటము, దానికి జవాబు తీసుకోవటము, ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం. ఇది స్వాతంత్రం కాదు.
1: Putting a question and getting a reply is not freedom.
0: విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
1: This is the rules and regulations.
0: నీ కర్తవ్యం అది.
1: It is your duty.
0: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is a difference between one's duty and one's freedom.
0: మూడు రకములు ఏర్పడి ఉంటుండాలి.
1: There are three types.
0: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
1: One is స్వాతంత్రం, ఫ్రీడమ్.
0: దీనిని ఒకటి నిబంధన,
1: వన్ ఇస్
0: ఒకటి కర్తవ్యము,
1: అనదర్ ఇస్ డ్యూటీ,
0: ఒకటి స్వాతంత్రం అన్నాం.
1: థర్డ్ వన్ ఇస్ ఫ్రీడమ్.
0: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
0: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
1: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
0: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
1: You wanted to just arrange for a tea party.
0: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
1: You have made all arrangements for the same.
0: హై టెంపరేచర్ వచ్చింది.
1: You got very high temperature on that day.
0: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
1: Then you force your friends.
0: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
1: I am having high temperature. I cancel today's tea party.
0: ఇది స్వాతంత్రము.
1: This is
0: అనుకుంటున్నాం.
1: You can
0: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
1: You consider this as a freedom because you can have it if you like, you can cancel it if you so like.
0: నీవు ఆఫీస్ లో ఉంటున్నావు.
1: You are working in an office.
0: అక్కడ కూడా అధికంగా టెంపరేచర్ వచ్చింది.
1: You developed high temperature when you are in
0: office. అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీస్ ని విజిట్ చేస్తున్నాడు.
1: On the same day, your director was scheduled to visit your office.
0: నీవు అప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: You don't have, it is not possible for you to apply.
0: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీవు ఆఫీస్ పోయే తీరాలి.
1: You approach a doctor, take some medicine, and with fever continuing, you go to the office.
0: ఇది నిర్బంధం.
1: This is restriction.
0: మొదటిది సంబంధం.
1: The first one is సంబంధం, relationship.
0: మూడవది కర్తవ్యం.
1: The third one is
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the relationship between the restriction, the type of relationship, and the type of compulsion which you have.
0: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్య భర్తలు కొంత పోట్లాడుకున్నారు.
1: On account of some incidents, there is a fight between husband and wife in the house, at home.
0: ఈ కోపం చేత భర్త ఆమెను 2 కొట్టాడు.
1: Being enraged, he husband hit wife.
0: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
1: She did not cook food that day. She went to the bedroom and she was crying.
0: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
1: The man of the house, he was in the drawing room.
0: చాలా కోపంగా ఉన్నాడు.
1: He was in a highly enraged mood.
0: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు.
1: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
0: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
1: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్డ్ హిమ్. హలో హలో
0: కూర్చోమని చెప్పాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
0: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలంను గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చెయ్యి అన్నాడు కోపంగా.
1: హి రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
0: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
1: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
0: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
1: His friend should not know that he was

0: angry with the wife. His wife should not know he was friendly with the friend.
1: ఇది కర్తవ్యం.
0: This is the duty.
1: ఈనాడు సంబంధము పోయింది.
0: Today the relationship is lost.
1: నిర్బంధము పోయింది.
0: The restrictions and the rules are also
1: ఈ కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు.
0: And duty is not existing even for sample.
1: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు.
0: This is the decline of dharma. And
1: వారితో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పెట్టింది అనుకుంటాడు.
0: జస్ట్ బికాస్ ఎ పర్సన్ హస్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్.
1: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములను కానీ మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
0: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈస్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
1: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి ఎందుకు మానవ స్వతంత్రం లేదు.
0: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్
1: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
0: వి అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రము.
0: అవర్ రియల్ ఫ్రీడమ్,
1: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చేయి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
0: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ డూ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్
1: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరు వేరుగా లేవు.
0: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈ.
1: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
1: ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: పాలు ఉన్నాయి,
0: దేర్ ఇస్ మిల్క్.
1: పాలు పెరుగు చేసుకున్నాము,
0: యు హావ్ కర్డ్ ఇట్.
1: పెరుగును చిలికినాము,
0: యు హావ్ చర్న్డ్ ఇట్.
1: వెన్న వచ్చింది,
0: యు హావ్ గాట్ బట్టర్ అవుట్ ఆఫ్
1: మజ్జిగ నిలిచింది,
0: దేర్ ఇస్ బటర్ మిల్క్.
1: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము ఇన్ని రూపాలు చెందింది.
0: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
1: అయితే ఇన్ని రూపములో ఉండినటువంటిది పాలు ఒక్కటే.
0: But all these forms are different, but milk is the same.
1: అదే విధంగానే
0: ఇన్ ది సేమ్ వే
1: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామము ధరించింది కానీ నాలుగు చేరి ఒక్కటే.
0: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్ బట్ ఫోర్ నేమ్స్.
1: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు.
0: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
1: సాలోక్యం,
0: సాలోక్యం,
1: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
0: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
0: యాజ్ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
1: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
0: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్ యూ ఫీల్ లైక్ గెటింగ్ స్వామిస్ ఫార్.
1: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
0: Once you want get the feeling that you would like to have the same form of ivanni
1: kudanu okadani yokka binna swaroopam le kaani veru veru kaadu.
0: All these things are different forms of the same thing.
1: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalam veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, అభిమాన స్వాతంత్రం అని చెప్పొచ్చు.
0: ద టైప్ ఆఫ్ వరల్డ్లీ ఫ్రీడమ్ దట్ వన్ ఎంజాయ్స్ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఈగో, ఫ్రీడమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ క్రేజ్, మ్యాడ్నెస్, ఫ్రీడమ్ ఆఫ్
1: నా బిడ్డ పైన నాకు స్వాతంత్రం ఉంటుండాలి, నేను కొట్టవచ్చు తిట్టవచ్చు.
0: When you say that these are my children, you have got the right to beat
1: నా భార్య పైన నాకు స్వాతంత్రం ఉంది, ఆమెను కొట్టవచ్చు తిట్టవచ్చు.
0: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
1: ఇది కేవలం నీ భ్రాంతియే కాని నీకు అధికారం లేదు.
0: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
1: మంచిని చెప్పవచ్చును, మంచిని బోధించవచ్చు.
0: You can tell something good and teach also something good.
1: కొట్టడము తిట్టడము నా స్వాతంత్రం అనుకోవటము ఇది కేవలం తెలివి తక్కువ పని.
0: Chiding and beating are not freedom.
1: నిజముగా మానవుడిగా ఉండినటువంటి వాడు మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
0: If man wants to live as a human being, his behavior must be human and he should not be this kind.
1: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టమును నీకు ఎంత స్వాతంత్రమో ఆమె ఇష్టమును కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
0: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
1: బయట వారి స్వాతంత్రం అణగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా?
0: Is it not selfishness to try to suppress one's
1: freedom? నిజమైన స్వాతంత్రం అనుకుంటే ఏంటి? బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
0: రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సప్రెస్ సమన్ ఎల్సెస్ ఫ్రీడమ్.
1: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
0: That kind of real freedom is not obtained with reference to any man.
1: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: If there is some fight going on, police people
1: ఇది నాకు అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: He says that I have freedom, therefore I am doing it.
1: కానీ అతనికి అధికారం కాదు అది.
0: He doesn't have that power or authority.
1: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as
1: ఈ విధంగా ఒకదానికొకటి పైపైన ఉంటుండటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
1: అందరికంటే ఉన్నత స్థాయి ఉన్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest state,
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటి లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: As there is no second entity at all, he also does not have freedom.
1: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవరికి కూడా స్వాతంత్రం లేదు.
0: If you think on these proper lines, truly speaking,
1: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ అర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ టూ.
1: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
1: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాన్ సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదములకు అర్థమే వానికి తెలియదని.
0: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ రియల్ ఫ్రీడమ్
1: వానికి జన్మమే లేదు.
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
0: Once he comes with a body into this world, he does not have freedom.
1: Jayamma cheppindi.
0: Jayamma
1: said, oka pasuvunu madhya gootaniki katti petteste,
0: one animal was tied to a peg విత్ ఎ రోప్.
1: అది ఒక 10 అడుగులు దూరంగా ఉంటుంటే 10 అడుగుల వరకు మాత్రమే పోగలదు, కానీ ఆ తర్వాత పోవడానికి వీలు కాదు.
0: ఇట్ కెన్ మూవ్ ఓన్లీ ది లెంగ్త్ ఆఫ్ ద రోప్ 10 feet ఆర్ వాట్ ఎవర్ బి దాట్. బియాండ్ దట్
1: గూటం చుట్టూ తిరగవచ్చును, గూటంకు దగ్గరికి పోవచ్చును, మధ్యలోకి పోవచ్చును, అంతేగాని దానికి ముందుకు పోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ మూవ్మెంట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు దట్ ఏరియా వే ఇట్ కమ్ టు ది సెంటర్.
1: కాబట్టి దానికి స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది?
0: వేర్ ఈస్ ఫ్రీడమ్ ఫర్ దిస్ ఎనిమల్?
1: ఒకటి గూటం ఉంది, రెండోది తలుపు ఉంది.
0: There is a peg, there is a rope.
1: ఇది స్వాతంత్రం కాదు.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: All our freedom has certain limits and limitations.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే కానీ తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి యందు అదే హృదయమే ఉంది.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ your own heart, the other one also has his own heart.
1: Nee yokka deshi endu kuda nu ide hrudayame untundadi.
0: Even in your physical body you have got your own heart.
1: Sarvulu endu oke hrudayame untundadi.
0: Everyone has a same.
1: Aithe sarvulu endu oke hrudayam undinappudu sarvulu bhavamlu okati gane raavalu kada.
0: If everyone has the same heart, the feelings must also be the same.
1: Kaani ee bhavamlu manokalipitadu.
0: But there are so many differences in the feelings.
1: Vidyarthulara ee bhedamulu ee bhavamulu ee yokka charyalu anni konu manasuto vachinatuntivi kani hrudayamto vachetuntivi kaadu.
0: Dear students, all these things arise from mind, not from heart.
1: Heart ante physical heart okkundadi, spiritual heart okkundadi.
0: When you say heart, there is a physical heart, there is a spiritual heart.
1: Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
0: When I say heart, I am not referring to physical heart.
1: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
0: I am referring to spiritual heart, which is all pervasive.
1: Deeniki roopam ledu kani ani roopamu taane.
0: It doesn't have a form.
1: Sarvata paanipadam tasarvato chesi roomukam sarvata srutimalloki sarvama avrutisthadi. Annintu endukudu taanu ekamai untundali.
0: It exists in everything. It is a part of everything.
1: ఏ విధంగా అంటే,
0: you may ask, how is it possible?
1: ఒక చక్కెర పాకం చేసి,
0: there is a sugar juice made.
1: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
0: With this sugar essence, you have converted this into forms of
1: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పులి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
0: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
1: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
0: In the eyes of these small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the sugar.
1: Idi yenugu annadu, idi jinka annadu, idi puli annadu, idi simham annadu. Idi kevalamu vaari yokka drishti kalpitamainatundi swaroopame.
0: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
1: Chakkeralo etti bhedamu ledu.
0: This is all on account of difference in one's own looks, one's own
1: hrudayam.
0: దట్ ఈస్
1: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
0: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
1: ఒకని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
1: ఒకని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్ ఆఫ్
1: ఒకని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
1: కనుకనే నీ యొక్క రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తునందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రిసౌండ్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు భేదములు ఏమాత్రము కలగవు.
0: If you give up reaction, resound and reflection which relate to nature and fix your sight on her, then there is no difference whatsoever.
1: Bhagavantunaku yetti vidhamenti bhavamru levu.
0: God doesn't have any such difference at all.
1: Kani vyakti yokka charyalanu puraskarinchukoni, vyakti yokka poojalanu puraskarinchukoni, vyakti yokka bhavamunu puraskarinchukoni, vyakti yokka prarthanalanu puraskarinchukoni taanu daaniki taginattuga natistuntadu.
0: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on.
1: Bhagavantunaku aagrahamu ledu, anugrahamu ledu.
0: God has neither anger nor special grace.
1: Ishtamu ledu, aishtamu ledu.
0: He has no likes, no dislikes.
1: Ee yokka tattamunandu prati okkati kodunu mee yokka pratibimbamu yokka sarvabhavame.
0: What you see is only a reflection of your own feelings.
1: దేహాన్ని ధరించడం చేత అవతారములు ఎందుకును ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్ రియాక్షన్స్ రీసౌండ్స్ అంతా ఉంటాయి.
0: యాజ్ అవతార్స్ హావ్ టేకెన్ ఎ బాడీ, యూ కెన్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఈ అవతారములందుకును ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్స్ ఉండాలి?
0: వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్ ఎన్ అవతార్?
1: అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఆఫర్ ఎన్ ఐడియల్ టు దిస్ ఫిజికల్ వరల్డ్, దిస్ కైండ్ ఆఫ్ రిసౌండ్.
1: కులమని కాని ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములనేటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
0: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, విమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
1: రాముడు. మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
0: కన్సిడరింగ్ దట్ రామ వాజ్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
1: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
0: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
1: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వం.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, దేర్ ఇస్ నో రూమ్ ఫార్ నారో మైండెడ్నెస్.
1: ఇవన్నీ సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు.
0: దిస్ ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్, నారో ఇంటర్ప్రిటేషన్స్, నారో ప్రిన్సిపల్స్.
1: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
1: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
0: వెన్ యు సే స్పిరిచువాలిటీ, యు షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
1: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
1: ఇవన్నీ మానసిక వికారం.
0: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
1: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
0: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
0: You go on describing God as a mother, father, so on and so on.
1: Endukinta devudu, daivamu, talli, tandri, snehitudu, ee rakamainatundi bhavalu enduku? Neeve nenu, nene neevu anukunte pothundi kada.
0: Why all these kind of feelings? God, father, mother, you can as well say you and I are one and the same.
1: Anti aithe you and I are one anatam kuda nu ikka sariga saripodu.
0: Even if you say you and I are one, it is not proper, it is not.
1: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
0: స్పిరిచువాలిటీ కండమ్స్ దిస్ క్రిటిసిజం.
1: యు అండ్ ఐ ఆర్ వి అవుతుంది కానీ వన్ కాదు.
0: యు అండ్ ఐ ఆర్ వి, ఇట్ కెనాట్
1: బి వి అండ్ వి ఆర్ వన్.
0: వి అండ్ వి ఆర్ వన్
1: అనగా నీలోనే నేనున్నా, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం.
0: ఐ ఆమ్ ఇన్ యు ఆర్ ఇన్ మీ, అండ్ వెన్ వి బికమ్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్.
1: వి అండ్ వి ఆర్ వన్. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ ఉయ్,
0: వెన్ వి సే ఉయ్, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్
1: బాడీ. ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఒకటి. ఇక్కడ కూడా ఉయ్.
0: ఇన్ ది సెకండ్ ఎంటిటీ ఆల్సో దేర్ ఇస్ ఎ ఫిజికల్ బాడీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, దేర్ ఫోర్ ఇట్ ఇస్ రైట్ టు సే ఉయ్.
1: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
0: వన్స్ యు కరెక్ట్లీ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ ఫాదర్
1: కనుక ఫ్రెండ్ ఇరువురు ఒక్కరే ఇరువురు అనేటువంటిది లేదు.
0: దేర్ ఆర్ నో టూ అట్ ఆల్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్
1: రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే.
0: దే ఆర్ అపియరింగ్ యాజ్ టూ బట్ ట్రూలీ దేర్ ఇస్ ఓన్లీ వన్
1: ఇక్కడే మీకు ప్రత్యక్షం ఇవి రెండుగా కనిపిస్తున్నాయి.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ యూ కెన్ సీ దెమ్
1: కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి.
0: బట్ యూ కెన్ హియర్ ఓన్లీ వన్ సౌండ్ కమింగ్
1: కనిపించడం రెండు వినిపించడం ఒక్కటే.
0: యూ కెన్ సీ టూ థింగ్స్ దేర్ ఇన్ ద మైక్ బట్ వాట్ ఈస్ హర్డ్ ఈస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక దేహాత్మభావం
0: దేర్ ఫోర్
1: ఈ యొక్క హృదయం తత్వం ఒక్కటిగా చేర్చాలి.
0: You have to combine.
1: అదే మనం చేయవలసిన సాధన.
0: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈజ్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్ ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ అండ్ మేక్ దెమ్ ఇంటు వన్.
1: విద్యార్థులారా స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికమనగా దైవంతో ఏకము కావటమే.
0: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
1: దైవము నీవు వేరు కాదు.
0: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్
1: నీవే దైవము దైవమే నీవు.
0: యు ఆర్ గాడ్ గాడ్ ఇస్
1: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ అదర్ సాధన.
1: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కానీ నీవు నేను ఒక్కటేని ఆచరణలో శూన్యం.
0: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యూ అండ్ ఐ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ప్రాక్టీస్ దే డూ హౌ ది
1: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
0: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
1: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
1: స్వామి శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
0: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
1: శివోహం నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
0: ది మీనింగ్ ఈజ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
1: నిజమే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
0: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
1: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
0: If he had really experienced that divinity and that spirituality, that atmic principle in him, he would not have got, there is
1: ఒక స్నేహితుడు వచ్చాడు.
0: He came to his friend's house.
1: శివోహం శివోహం అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు.
0: His friend asked him, what is the meaning of శివోహం which you are chanting?
1: శివోహం అంటే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అర్థం చెప్పాడు.
0: He replied to his friend, that means I am శివ.
1: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: Then the friend asked, if you are శివ, what is the
1: meaning? నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా.
0: If you are really considering yourself as Shiva, you can say
1: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం అపరాధం పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
0: The moment friend put the question, what is your relationship with Parvati, he said, well, I am so sorry.
1: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
0: If you consider your physical body relationship, all these wrong feelings
1: కనుక ఈ విధమైన తల్లి తండ్రి స్నేహితుడు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
0: Therefore, you should not
1: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
0: We should not develop this kind of worldly relationships at all.
1: నీవే నేను నేనే నీవు.
0: I am you and you are I.
1: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
0: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
1: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
0: This is real freedom.
1: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
0: This is real free will.
1: అదే స్వేచ్ఛ.
0: That is real his will.
1: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు.
0: Free will.
1: మనమే స్వేచ్ఛ.
0: Free will is not something which you can acquire and accomplish.
1: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
0: While speaking about dharma in Bhagavad Gita, he introduced two concepts, swadharma and
1: paradharma. Paradharma managa deha dharmam.
0: Paradharma refers to the
1: swadharma
0: dharma of the body.
1: Atma dharmam.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
1: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
0: హియర్ ధర్మ ఈజ్ నాట్ విత్ రిఫరెన్స్ టు ది ధర్మ ఆఫ్ ది క్షత్రియ.
1: స్వధర్మం ఆత్మధర్మం.
0: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మ.
1: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
0: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
1: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
1: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలను కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనము గురి కాము.
0: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
1: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
1: అప్పుడు ఎట్టి దుఃఖములు కానీ కష్టములకు కానీ నిందలకు కానీ నిష్ఠూరములు కానీ ఏమాత్రమూ మనకు అవకాశం చిక్కదు.
0: దెర్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్.
1: విద్యార్థులారా మీకు తెలియకపోవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్ యూ మే నాట్ నో.
1: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
0: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి
1: నమ్మకపోయినప్పటికీ
0: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్.
1: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ రియలీ డు నాట్ నో వాట్ సారో ఈజ్.
1: విచారం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ రియలీ డు నాట్ నో వాట్ వరీ ఈజ్.
1: కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ డు నాట్ నో వాట్ డిఫికల్టీ ఈజ్.
1: నిందలు నిష్ఠూరం చేస్తున్నారంటే ఇది ఏమిటో బాధ అంటే నాకు తెలియదు.
0: వెన్ పీపుల్ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఐ రియలీ డు నాట్ నో.
1: అది వాడి ఇష్టము. పూజ చేయటం నీ ఇష్టము. ఎవరిష్టం వారిది.
0: క్రిటిసైజ్
1: ఎందుకు మనం బాధపడాలి.
0: క్రిటిసైజింగ్ ఈజ్ హిజ్ విష్, వర్షిపింగ్ ఈజ్ యువర్ విష్.
1: నా భావం ఏమిటి, గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
0: ఈ వన్ టాక్స్ లౌడ్ ఇట్ గోస్ ఇన్ హెయిర్. ఈ వన్ టాక్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇట్ విల్ రిమైన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నా వరకు రాదేది.
0: ఇట్ కెన్ నెవర్ రీచ్.
1: నేను ఎందుకు బాధపడాలి.
0: వై షుడ్ ఐ బీ ట్రబుల్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
0: రికగ్నైజ్ యువర్ రియల్ ట్రూత్. దెర్ విల్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫికల్టీ.
1: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండాది అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
1: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి.
1: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికీ సమత్వమే.
0: అవర్ రిలేటివ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ.
1: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
0: ఐ రియలీ వాంట్ టు సీ వాట్ రియల్ సారో ఈజ్.
1: లేకపోతే
0: సారో విల్ నెవర్ కమ్ టు మీ.
1: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
0: ఇన్ థింగ్స్ రిలేటింగ్ టు స్వామి దేర్ మే బి సో మెనీ అప్సెటింగ్ థింగ్స్ విచ్ మే బి హ్యాపెనింగ్.
1: అనేక మంది అనేక రకమైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ.
1: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
0: ఆన్ వన్ సైడ్ పీపుల్ హూ వర్షిప్ మీ.
1: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతం.
0: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటన్.
1: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలు ఉంటున్నాయి.
0: బట్ బిసైడ్స్ బోత్ దీస్ మౌంటన్స్ దెర్ ఈస్ ఎ బిగ్.
1: ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
0: ఇఫ్ దెర్ ఈస్ వన్ మౌంట్ దెర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
1: ఈ గుట్ట మట్టి గుంత మట్టి, గుంట మట్టి గుట్ట మట్టి.
0: ది మట్ ఇన్ ది పిట్ అండ్ ద మట్ ఇన్ ద మౌంట్ ఆర్ ద సేమ్. ఈ రెండు
1: సమానమే.
0: ఫర్ మీ బోత్ ఆర్ ద సేమ్.
1: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
0: This is the real type of ఆత్మతత్వ which one has to.
1: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
0: Sometimes I act as if I am angry depending upon what is
1: నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
1: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
0: Sometimes for months I do not talk.
1: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
0: This is medicine appropriate to his disease.
1: Endukante varini sarichese nimittamai ee rakamainatundi mandalu upayogapettali.
0: In order to rectify and correct them, this kind of treatment is
1: necessary. Endukante naato maatadatam ledhu.
0: Why is Swami not talking to me?
1: అడిగే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ఇష్టం.
0: Well, it is my wish.
1: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: One small example here.
1: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
0: Four patients go to a doctor.
1: నలుగురికి కడుపు నొప్పి.
0: All the four of them have the stomach.
1: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
0: When you see from an external point of view, both of all of them.
1: వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
0: Doctor examines one patient.
1: నానా ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
0: You give a little hot water fermentation, then everything will be okay.
1: పంపించేస్తాడు తక్షణమే.
0: He gives medicine.
1: ఇంకొకరు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
0: The second person comes with
1: వాళ్ళకి సోడా బైకార్బోనేట్ మాక్సిల్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
0: It is a gastric trouble and he gives the medicine and disposes him off.
1: మూడవ వాడు వస్తాడు.
0: The third person comes.
1: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూర్లు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
0: If the bowels were to move, you would be all right. He gives the medicine and he sends him.
1: నాలుగో వాడు వస్తాడు.
0: Fourth person comes.
1: Immediately ఆపరేషన్ చేయాలంటాడు.
0: He says immediate operation is required.
1: ఈ వీడిపైన ద్వేషం ఆ డాక్టర్ కు.
0: Is he angry with him?
1: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
0: Your disease, you is
1: worse. Appendicitis.
0: This is appendicitis.
1: తక్షణమే చెయ్యాలి.
0: Therefore, there is need for surgery.
1: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
0: I give the appropriate treatment depending
1: on ఒక్కొక్కరి చూడనే చూడను.
0: I do not look at all some person.
1: ఒక్కొక్కరితో మాట్లాడనే మాట్లాడను.
0: I do not talk to some people at all.
1: ఒక్కొక్కరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
0: If some people come this way, I go the other way.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు ఇంత ఇచ్చేటువంటివి అవన్నీ.
0: These are all the prescriptions and the medicines given to the various diseases.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: Why am I giving this medicine?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: I also have some code.
1: నా మాటకు చాలా విలువ.
0: My word is extremely valuable.
1: నేనుకపోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: You may not give value to my word, but I give value to my word.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
0: If one does not follow my word, I don't want to waste my word on him.
1: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
0: In order to protect the value of my own word, I don't talk.
1: మీరు ఎందుకు నడుచుకుంటారు? స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following Swami?
1: Kevalam idi one way traffic kaadu.
0: This is not
1: one way traffic.
0: This is not one way traffic.
1: Give and take. Rendittini vicharam cheyali neeku samatvam unte.
0: There must be give and take.
1: Nenu ee vidhanga cheyatam chetane Swami naato maatladatam ledu aneetundi yokka satyanni neevu gurtinchukunte neevu inka mundu aa rakamga cheyakunda untavu.
0: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not talking to you.
1: Kaani ee naati bhaktulu aa rakamga vicharinchatam ledu. స్వామి మాట్లాడటం లేదు అది అన్నీ చూస్తున్నారు, కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్, స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్, ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ద రెయిన్, ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్
1: ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: ఫాలో ది కమాండ్స్, grace dawns there automatically.
1: విద్యార్థులార, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: Dear students, respect the word which you have just given. Consider your own word as a valuable word.
1: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చును మీరు.
0: You have got two eyes.
1: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చును మీరు.
0: You have two ears.
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: But you have got only one.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: That is why truth is the very life of the world.
1: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు వాలు కోటి తరితిం.
0: For the promissory note, it is the signature.
1: కోటకు
0: ఫర్ ది ఫోర్ ఇట్ ఈస్ ది ఆర్మీ విచ్ ఇస్ ది లైఫ్.
1: జాతికి ప్రాణము మానము.
0: ఇట్ ఈస్ ది రెస్పెక్ట్ అండ్ ఆనర్ విచ్ ఇస్ ది లైఫ్.
1: నోటుకు ప్రాణము రాను.
0: ఫర్ ఎ ప్రామిసరీ నోట్ ఇట్ ఇస్ ది సిగ్నేచర్.
1: మరి సిగ్నేచర్ లేకపోతే ప్రామిసరీ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
0: ప్రామిసరీ నోట్ ఈస్ వాల్యూలెస్ వితౌట్ ది సిగ్నేచర్.
1: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ ది లైఫ్ ఆఫ్ అవర్ వరల్డ్.
1: అప్పుడే సత్యమేవ జయతి.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
1: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవరీవన్ టు అండర్స్టాండ్.
1: సాయి దైవం దేనికి కూడా కుంగడు పొంగడు.
0: గాడ్ నెవర్ సింగ్స్ ఆర్
1: ప్రపంచమంతా వచ్చి దూషించినా గానీ నేను కుంగరు.
0: లెట్ ది హోల్ వరల్డ్ కమ్ అండ్ క్రిటిసైజ్.
1: ప్రపంచమంతా వచ్చి వర్ణించినా నేను పొంగను.
0: ఐ డోంట్ గెట్ ఫ్లాటర్డ్ ఈవెన్ ది హోల్ వరల్డ్.
1: సత్యము నాది.
0: మై ట్రూత్ ఈజ్ ట్రూత్ బై ఇట్ సెల్ఫ్.
1: కుంగి పృంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
0: ది పర్సన్ హూ సింగ్స్ సింగ్స్ అన్ అకౌంట్ ఆఫ్
1: దోషం. ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him either to sing?
1: Kanukane ee hrudayasthayindu unnatundi okkate ade pavitramu aneetundi vishwasanni manam balaparchukunte inga denikini manam ee vidhamainatundi vicharamuku avakasame undadu.
0: If you can strengthen the faith, that heart is a divine entity, and if you fix your sight on that, there is no need for
1: anybody. Kramakramena mana yokka summer class course anta kudanu samipistuntunnayi. ముగించడానికి
0: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువలీ కమింగ్ టు ఎండ్.
1: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఎ నైస్
1: ఆపర్చునిటీ. నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
1: దానిని మీరు అర్థం చేసుకుంటే
0: రియల్ ఫార్మ్ ఆఫ్
1: స్వామి మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: The real basis of Swami, not merely
1: ఆధేయమంత మార్పు చెందేటువంటిది.
0: The form may be changing.
1: ఆధారమే మార్పు చెందనటువంటిది.
0: The basis does not change.
1: అదే సత్యం, అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
0: That is heart, that is ఆత్మ, and that is yourself.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మార్థకామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ పీపుల్ హ్యావ్ గోన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్.
1: యోగ భ్రష్టు అయినటువంటి మహనీయులు తమ యొక్క అనుభూతి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క సత్య సూక్తులే వేదములు.
0: వేద ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్డ్ బై సీయర్స్ అండ్ సెయింట్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
1: విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది వేదము.
0: వేద ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ దిస్ విత్.
1: వేదమనగా జ్ఞానము.
0: వేద మీన్స్ విజ్డమ్.
1: ఈ జ్ఞానమనేటువంటిది త్రికాలములు ఎందుకూడను త్రిలోకములు ఎందుకూడను మానవుని యొక్క యోగక్షేమమును గురించి దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
0: వేద ఎక్స్ప్రెసెస్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatundi jeevitanni prayojanavantamainatundi jeevitanni prakrutamainatundi karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulaneetundi కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థకామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: ee vedamulu motta modata okkati gaane untundeetundi.
0: The veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetundi dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kaalamunandu కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈజ్ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: ది హ్యుమానిటీ క్యారీడ్ విత్ ఇట్ and it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramina moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ee moodu okka vedamulu yendu kodanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
0: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
1: Tarupadi ee yajurvedam nandu rendu vedamulaga vibhajinchabadinatundi.
0: Later yajurveda is subdivided into two:
1: shukla yajurvedamu, తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తరువాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదం.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: దేర్ఫోర్ ది ప్రాసెస్ ఇస్ లిసనింగ్.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called
1: శ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth,
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది, నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమం.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: సంహిత.
0: సంహిత. సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది కృతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం. శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu anetvantidi
0: aranyakamu
1: grahasthasamu tarvata manavudu vanaprasthamlo poi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kalam kudanu taanu ee vedamunu adhyayanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife
1: Vanaprastha
0: and stays there in the forest. Vanaprastha is full of austerity.
1: Sanyasamulaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sanyasa. Aranyakamu.
1: Grahasthasamu tarvata manavudu Vanaprasthamlo poyi భార్యా సమేతంగా అరణ్యములో సంచరిస్తూ

0: కూడినటువంటిది.
1: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
0: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
1: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాస.
0: వానప్రస్థము లోపల సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనవిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గమును అనుసరించడానికి వీలవుతుంది.
1: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
0: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
1: Both husband and wife should leave their home.
0: వదలనటువంటి యొక్క భార్య భర్తలు ఉత్తర దిశం వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
1: Having left their homes, the couple should travel northward.
0: ఎంతవరకు మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
1: Until they die, they should walk along north direction.
0: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
1: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
0: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సంస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
1: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దాట్ దట్ హీ విల్ బీ ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్స్.
0: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
1: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: బ్రదర్ అండ్ సిస్టర్. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
1: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food every day.
0: Amavasya purti raminchali aa bhojanam.
1: By dark night, by the time they reach that dark night,
0: amavasya nunchi tirigi okoka pichcha abhruddhi chesukuntu povali.
1: They from that day they should start adding on a morsel of food.
0: Tirigi paunam dinam vachetappudiki purti danni viraminchali.
1: By the time they reach full moon day, they should stop partaking.
0: Yavaraina దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
1: ఎనీ వన్ విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేస్.
0: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్స్.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
1: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
0: దానిని బయటనే భుజించి
1: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
1: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
0: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
0: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
1: They are prescribed to control the mind.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
0: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమైనటువంటి యొక్క పరభక్తి కాదు.
1: It is not the objective of the objectives of life which is supreme.
0: పరభక్తి వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
1: Therefore Vedas have limited themselves to the earthly sojourn.
0: తదుపరి వేదాంతము.
1: Then comes వేదాంతం.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
1: It is the goal and it is the beginning for spiritual field.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
1: The beginning and the end are one and the same.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: It's very difficult to know the different levels prescribed by Vedanta.
0: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధములైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
1: The entire Vedanta is summed up into three.
0: మొట్టమొదటిది.
1: The first.
0: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
1: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
1: మోస్ట్ ఇంపార్టెంట్.

0: And things are these three that we have to know.
1: Modatiti tarakam.
0: First one, tarakam.
1: Tarakam.
0: Tarakam. Tarakam.
1: Rendavadi sankhyamu.
0: Second, sankhyamu.
1: Moodavadi amanaskamu.
0: Third one, amanaskamu.
1: Ivi moode vedantam yokka gamyamulu, vedantam yokka antyamulu, vedantam yokka saramulu.
0: These are the three states which mark the end of Vedanta and the essence of Vedanta.
1: Tarakam ante yemiti.
0: What do you mean by tarakam?
1: Dinni kechari, bechari, madhyama.
0: Kechari, bechari, madhyama.
1: Tarvata nijamainatuvanti yokka tattvamu Bhagavati.
0: And Bhagavati.
1: Ee munalinti yokka tattvamunu chakkaga gurtinchadaniki prayatninchali.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు నా ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: one should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: with all investigation
1: పరిశీలించి
0: examine
1: దానిని అనుభవించి
0: experience
1: ఇది అవసరమైనది కాదు
0: and then
1: అది దానిని త్రోసివేసి
0: and feel that it's not necessary and brush it aside
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: have the vision of నాద బిందు
1: నాద బిందు
0: నాద బిందు
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: రెండవది సాంఖ్యము
0: ద సెకండ్ వన్ సాంఖ్యము
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దానిని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీనివల్ల నా యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: And the knowledge that is the real Atma.
1: Ah, Atma ne nenu aneetuvanti dani telusukovali.
0: The total identity of this I with that Atma is to be known.
1: Idi e Sankhya Yogamu annaru.
0: This is called Sankhya Yoga.
1: Anaga
0: meaning
1: idi kevalamu bahirmukhamainatunti antarmukhamainatunti oka sarveendriyamulu kudumu manam vicharana cheyali.
0: It only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము
1: ఈ అమనస్కం అంటే ఏమిటి
0: వాట్ డూ మీన్ బై అమనస్కం
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు
0: యు సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ Only one Brahma, not two, it's only one
1: principle.
0: The entire creation is
1: Brahma.
0: There is no second one there.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: సంకల్ప వికల్పములు ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: అనంతము లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: When that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: Whatever you see is Brahman.
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: Whatever you listen to is Brahman.
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: Whatever you think is Brahman.
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: Whatever you speak
1: ఏది చేసినా బ్రహ్మనే.
0: Whatever is done is Brahman.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: Wherever you go is Brahman.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: When everything is Brahman, there is no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పము బయలుదేరుతుంటాయి.
0: When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి.
0: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
0: That love is truth.
1: Truth love ఈ రెండు ఒక్కటే అని.
0: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
0: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
0: యశోదా వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్యమైన మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోదాస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణాని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సిస్ట్.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: ఐఎమ్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
1: పరిశుద్ధమైన,
0: ప్యూర్,
1: పవిత్రమైన,
0: సేక్రెడ్,
1: అహంకార రహితమైనటువంటి ప్రేమ కలుపుని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: Egoless, therefore Krishna manifested there.
1: హృదయములో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
0: యశోద కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధా అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దెన్ ఐ లవ్.
1: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
0: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీం అండ్ టాప్ మోస్ట్.
1: నా పొరపాటు,
0: ఇట్స్ మై మిస్టేక్.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద ఆస్ రాధ టు టీచ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: రాధ చెప్పింది, అమ్మా, ఇది ఒకరు బోధించేటువంటిది కాదు,
0: Rather said, it cannot be passed on by anybody.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
0: కృష్ణ రిటర్న్
1: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
0: Krishna, you don't eat what I serve.
1: పెట్టినది తినవు.
0: You don't eat what I serve.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: You visit the houses of cowherd boys and eat secretly fistful of butter.
1: నే పెట్టితే తినవు వెన్న.
0: You don't eat the butter.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: We have so much of butter.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: You don't eat our own butter.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: కనుకని అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంక కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
0: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా సూర్యుడు పగిలినాడట, హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్టెడ్.
1: భూమంతా పగిలినప్పుడు సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్.
0: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వేస్
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: Then when can you decide?
1: ఒక ఆకారం ఉన్నప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
0: Though the form is gone, it remains permanent.
1: ట్రూత్ ఉన్నాడు.
0: That is truth, he said.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: We have given a name, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడాను ఆవు అనే శబ్దం మరణించదు.
0: Even after the cow dies, the name of a cow remains.
1: Manishi anetundi unnappudu manishi maraninchina kaani aa padam maraninchadu.
0: The name human remains even after the human being dies.
1: Adhe reetigane aatma anetundi oka aakaram dharinchinappudu aakaram poyinappudiki aa aatma anetundi maraninchadu.
0: Therefore, atma when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanveshan salpalani Jhun Sahib cheppadu.
0: Jhun Sahib also said one should be in such
1: a అన్వేషణ జరపాలి,
0: సర్చ్ ట్రూత్.
1: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
0: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
1: ఏని చోటైతే మనం అన్వేషించరపాలి.
0: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
0: The words of truth, what you speak, may vanish, but not the truth as such.
1: Adhe vidhamugane
0: likewise
1: ee brahma tattvam anetundi ye naatiki kuda nu maarcheyatundi kaadu maareyatundi kaadu.
0: Likewise the nature of brahman is changeless.
1: Ee eppatiki undeyatundi ee brahma tattvam,
0: it exists all the time.
1: Shabda roopamlo untuntadi,
0: it is in the form of sound.
1: Kaanti roopamlo untuntadi,
0: in the form of light.
1: చలన శక్తిలో ఉంటుంటాది,
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం,
0: అవేర్నెస్.
1: అవేర్నెస్
0: అవేర్నెస్
1: దాంట్లో ఒక కాన్షియన్స్,
0: కాన్షియన్స్
1: కాన్షియస్నెస్,
0: కాన్షియస్నెస్
1: అన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
0: ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆల్ దీస్ వేరియస్
1: ఫార్మ్స్. ఏ రూపమని దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
0: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ రూమ్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
0: ఏ గ్రేట్ సేజ్,
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
0: హిజ్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్
1: బ్రహ్మంగారు అంటారు. అతను బ్రహ్మం.
0: హిజ్ నేమ్ ఇస్ బ్రహ్మంగారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల
0: ఇన్ హిస్ టీచింగ్,
1: ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్రాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా,
0: without any knowledge or forgetfulness, without
1: niratamu swapna sushuptilo endukudanu jagra swapna sushuptilo endukudanu
0: the waking state, the dreaming state and the deep sleep
1: aramaralu lekunda eppudu,
0: without any kind of confusion or disturbance,
1: tarachuganu
0: quite frequently
1: jeevaatma jadavidi tarakam annadu.
0: It is the individual soul atma that is tarakam.
1: Anaga ee panchindriyam panchindriyamato kaani,
0: not with the five senses,
1: ఈ పంచభూతములతో కాని,
0: not with the five
1: elements, పంచకోశములతో కాని,
0: not five
1: పంచ ప్రాణములతో కాని,
0: not five life breaths,
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారక ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: అపాన
1: వ్యాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన. ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడాను కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అని బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్, యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
1: ఫోర్ లక్స్ సోప్స్,
0: ఫోర్ లక్స్ సోప్స్,
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్,
0: two buckets of water,
1: one bucket of chunnamu,
0: one bucket of chunnam or lime,
1: 900 matchsticks of phosphorus,
0: 900 matchsticks phosphorus,
1: phosphorus tarvata 5 pencils lead,
0: and lead present in 5 pencils,
1: aapaina 8 cells yokka idi chusamu
0: జింక్,
1: ఇవన్నీ చేరితేటప్పటికి ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఇన్ వర్త్ 2 రూపీస్.
1: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మం.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 మంత్స్ 9 డేస్.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: Till then it is in the form of a football.
1: Adi idi oka oval idi kuda kaadu.
0: It is not even oval shape.
1: Football maadiri untuntadi.
0: It is of the shape of a football.
1: Eppudu ee vibration prarambhamaindo appudu tirugadaniki prarambhamavutundi.
0: As vibration enters it starts movement.
1: Ee tirugatam prarambhamain tarvata oval shape avutundi.
0: As it starts to move it becomes oval
1: shape. Ee vibration ekkada nunchi vastundadi?
0: Where from you get
1: talle emaina lopale pampistundada?
0: Has mother sent in any way?
1: Evvaru pampicheetundi kaadu.
0: No one can send it in.
1: Idi kevalam ee matter nunchi aa yokka energy akkada lopale prarambhamavutundi.
0: The energy started out of this matter within.
1: Ee matter plus energy rendu cherinappude body tayaravutundi.
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనగానే చెప్పాలి.
0: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
0: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
0: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను,
0: భగవాన్ స్పీక్స్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్,
0: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్ సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫామ్ ఈజ్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయంతు రాజచంద్రముడునైన.
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన.
0: హీ మే బి ద వన్ ఆఫ్ వేలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
0: వితౌట్ లవ్ యు కెనాట్ అటైన్ లిబరేషన్.
1: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా ప్రవేశించదు.
0: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
0: డోంట్ సీ హియర్,
1: ఇన్సైడ్ చూడండి.
0: సీ విదిన్, ఇన్సైడ్.
1: పశ్చన్న పిచాన పశ్చటి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: ఎవ్రీ మూమెంట్ యు సీ అవుట్వర్డ్.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
0: And once you see within,
1: appude nee yokka swaroopam akkada prarambhamavutundi.
0: Then you will see your true form within.
1: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala chudali.
0: So you should not look outward, you should look
1: bayata. Unnadanta panikira anatunte vanni untayi.
0: All that is outside is useless.
1: Oka inti yajamani untuntadu
0: as the master, the householder.
1: Aa inti yajamani lopala పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దేర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
0: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
0: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
0: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
0: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
0: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూర్య మరక మాటకి ఓమేది పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పట్టి నేర్చుస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
0: మోస్ట్ ఈ
1: తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
0: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
1: ఉంటున్నాయి,
0: దే ఆర్ విదిన్ యూ,
1: కానీ నీకు తెలియటం లేదు.
0: బట్ యూ డూ నాట్ నో.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
0: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్నీ నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫ్రెండ్షిప్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయనీదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గోయింగ్.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
0: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: Then once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
0: otherwise
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: అప్పుడు పైనటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
0: Then master will come and watch.
1: ఓ హలో, నీ వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
0: Then he will say, hello, you're here. He'll come down.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకెళ్తే కుక్క ఏమనదు.
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమనదు.
0: When once the master is there,
1: ఒంటరిగా పోతివా, నిన్ను లోపల రానివ్వదు.
0: If you go alone, the dog will attack you. With the owner, it will not be.
1: ఓదమ అతశాఖ. అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: Therefore, God, the eternal witness, is present at a higher level.
1: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
0: At the entrance, he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: To have a control over this maya is jnana mayam
1: yetta vasam cheskovali.
0: How to have control?
1: Maya evar nimminchinatundi?
0: Whose creation is maya?
1: Yajamanudu nimminchinatundi? Ee dog ni yajamanudu pettukunnadu akkada.
0: This dog is appointed, kept there by the master.
1: Kanukane yajamanudu yokka tattvanni neevu gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
0: When once you know the master very well, you will not be affected by this maya.
1: Taanu yajamanudu okkatainatundi yokka tattvanni taaru gurinchi cheppukovali.
0: Then you have to introduce yourself that you and the master
1: are one.
0: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
0: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice, Rama Krishna. He himself will come down.
1: ninnu venta teeskoni pothadu.
0: He will escort you inside.
1: Appudu ee maya ni nemi cheyadu.
0: Then you will not be affected by maya. Kanukane
1: aa yajamanunni bhagavantuni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappaku nee yajamanni chudavachchu.
0: Therefore, in order to see the master God himself, either you should have jnana, wisdom, or bhakti, devotion.
1: కనుకనే ఎరుకు మరపుకుండా జాగ్రత్త నిత్యం ఒక స్వప్న సుషుప్తిలో, ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేసుకుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
0: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the
1: subjects. ee sandeshamunaku avakasame ledhu.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
0: Consider every act as divine.
1: వంట చేస్తున్నావు,
0: you cook.
1: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
0: Have the material equal to that of the vessel.
1: వంటకు తగిన మంట పెట్టు.
0: And have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
0: ఇది వెసల్ ఈ స్మాల్,
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: If you fill it up, the small vessel, with excess of rice, you cannot cook. That is what is called the inquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking. If the vessel is so small but the flame is in excess, everything will spoil. Until it reaches final stage, you should extinguish fire gradually. Then once you cross the river, you don't need the boat. Then once cooking is over, you don't need the fire any longer. You need food until the hunger is satiated. Then once hunger is appeased, you
1: know more of food.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Gratitude. Vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali inka evaraina dani daatutaru.
0: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
1: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్పపైన మనం చూపాలి.
0: And we should show this sort of expression of gratitude.
1: నేను దాటినాను కదా ఆ తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: కాదు కాదు. భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
0: When once you recognize this spirituality, you experience yourself Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
1: Unnecessary matalanta kuda abhirudhi chestunnaru kani దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
0: యు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్
0: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: వీ షుడ్ నాట్ యూస్ సచ్ యూస్లెస్.
1: చదవాల్సిన చదువు కరెక్ట్ గా
0: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
0: వెన్ యూ ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశ శక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
0: That is the true awareness, Eruka.
1: Awareness and TMT.
0: What is awareness?
1: Ade chitta.
0: That is chit.
1: Ah, chitta and TMT.
0: What do you mean by chit?
1: Ade paramapurna mentality jnanamu.
0: That is comprehensive total wisdom.
1: Jnanamu.
0: It's a total wisdom.
1: Kalukani yinadu anitanga matatan chetane. ఈ జ్ఞానమనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
0: Let us not use unnecessary words.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటివాని మనసు చెలించవచ్చు.
0: Our mind may not waver. By our useless talk, the mind of others may waver.
1: Kanuka ee rendu eruku marupu edati vaanide needi rendu kudanu gurtinchalani prayatninchali.
0: So you have to know your own and also the person in front of you.
1: Nenu paapam cheyaledu aa edati vaadu paapam chesante vaadu paapam chestunnadi neevu chustunnavu kada aa paapamlo neeku aa half share untundadi.
0: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకని ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞానమంతా ఉంటుంటాయి.
0: So in Vedanta there are so many subtleties like that.
1: మహా నిండు సభలోపల
0: and in a big congregation
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన was humiliating ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: She prayed to everybody.
1: కానీ భీష్ముడు ఉన్నాడు.
0: There is Bhishma.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు ఉన్నాడు.
0: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు.
0: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
0: కృష్ణ సెడ్ లేటర్
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
0: భీష్మ యు ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
0: ద్రోణాచార్య యు ఆర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు గురు సమానులు.
0: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్ యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
0: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు నీవు కూడా నోరెత్తడం లేదు.
0: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో.
1: దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
0: Therefore, the sin is not completely limited to
1: Duryodhana.
0: Since you also stood in absolute silence, you
1: are also sinners.
0: Having known it, you have not objected to it, it is also sin.
1: You have
0: watched all the violence that went on, you are also
1: committed sin.
0: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raise your voice.
1: Chesinavadu, chuchinavadu, pukalipinavadu, anubhavinchinatvadu, ee naluguru kuda nu paapulu ani cheppadu.
0: Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encourages to commit this sin, they are all sinners.
1: Evaro tappu chestunnattu vaadiki maatrame kaadu ee doshamu.
0: Is not the one who merely commits the mistake. The one who does not correct it. The one who watches the sin. The one who encourages such
1: acts. ద్రోణాచార్య భీష్మాచార్య శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకుని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు.
0: ద్రోణాచార్య శుక్రాచార్య భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
0: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
0: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినాడు?
0: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
0: వెన్ ధర్మరాజు సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహనం ఉంటున్నాయి, ధనేషణ ధారేషణ పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్స్.
1: ఇది వేదాంతం, ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one-pointed concentrated attention, God will manifest in front of you.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు యందు ఉంటుండాలి.
0: That the divine principle of Brahma is present in everyone.
1: కనుకనే
0: so,
1: అర్జునుడు చెప్పాడు.
0: అర్జున ఇసే
1: కృష్ణుడు,
0: కృష్ణ టోల్డ్
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ,
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మా మనస్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను,
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్ హి.
1: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశి దినము యుద్ధమునకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
0: Chaturdashi, fourth day, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
1: Arjuna yantano idini uttri chesadu Krishnundi.
0: In fact, he applied all pressure and
1: force. Ee yuddhamunaku em matram kodanu yuddhame manam siddham anukundam.
0: You don't go Krishna as an emissary.
1: Rayabharame nu cheyavaddu annadu.
0: Nothing like an ambassador or a compromise.
1: Alanti vaadu repati dinam yuddham anetapatike kungipoyadu.
0: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్,
1: జ్ఞానబోధ,
0: దట్ ఈస్ ది టీచింగ్.
1: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదట టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
1: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
0: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
1: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
0: నో ఇట్స్ నాట్ పీకాక్,
1: పెద్ద గరుడ.
0: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
1: అవును స్వామి, అది గరుడే.
0: హి సెడ్ yes స్వామి, ఇట్స్ ఎ బర్డ్.
1: మరి వీప్ పైన కొట్టాడు.
0: హి ప్యాటెడ్ హిమ్ ఆన్ ద బ్యాక్.
1: పిచ్చివాడా, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగిల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్?
1: ఇది పావురము అన్నాడు.
0: ఎస్ ఇట్ ఇస్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్ yes it is.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్?
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగిల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్,
1: అర్జునుడు
0: అర్జున సెడ్,
1: కృష్ణ
0: అది
1: నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a peacock, you may transform it, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గ్రద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: తల గట్టిగా ఒత్తాడు.
0: Then he pressed
1: his మన్నా భవమత్ భక్తో మధ్యాజి మాం నమస్కరే మామే వైశేషి సత్యం తే ప్రతియానే ప్రయోజమే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
0: Now you are my devotee.
1: ఎడదంపా.
0: Let's go now.
1: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్,
1: గీతను బోధించే ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీత టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: Therefore, on this Vedanta, one should have intense faith. Then once you have strong, intense faith, you will be able to conduct
1: act.
0: Paripurna vishwasamto. With total faith.
1: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
0: కంటిన్యూస్ థాట్
1: స్వామి ఆజ్ఞను సరసావహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్
1: ఒక్క క్షణం, ఒక్క క్షణం.
0: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యయోగం అనేటువంటి దాంట్లోపనే ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించాలి.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
1: పంచభూతములు
0: ద ఫైవ్ ఎలిమెంట్స్
1: పంచేంద్రియములు
0: ఫైవ్ సెన్సెస్
1: పంచ ప్రాణములు
0: ద ఫైవ్ లైఫ్
1: పంచకోశములు
0: ఫైవ్ లైఫ్
1: ఇరవై అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది.
0: ఫోర్
1: తర్వాత వైబ్రేషన్ లైఫ్
0: ద లైఫ్
1: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్
1: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
0: వి షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: వేదాంతం ఇస్ సో ఈజీ.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుంది. అది
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుంది.
0: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది.
0: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్స్ సో ఈజీ, సింపుల్.
1: ఈ రేఖనైనా నమలటం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be even difficult to press the petals of the rose flower.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
0: But to follow Vedanta is much easier than that.
1: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: To press the butter it may be little difficult.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
0: But Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది. అది
0: ద బట్టర్ ఇస్ సో సాఫ్ట్.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది. అది
0: బట్టర్ ఇస్ వెరీ సాఫ్ట్.
1: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
0: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైన కరిగిపోతుంది.
0: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ee moodu raallu,
0: the three stones there,
1: sattva rajo tamo gunamulu,
0: are the three attributes, sattva rajo
1: tamo. ee paina pettinatvanti okka paatra na dehamu,
0: the vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
0: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
0: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
0: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: Manam endukosam nippu pettam kinda.
0: Why did you keep fire beneath?
1: Biyam udakalani pettavu.
0: In order to boil the rice.
1: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
0: But the fire will not reach the rice directly.
1: Ee heat motta motta paatrani heat chesindi.
0: This heat will heat the vessel first.
1: Tarvata water nu heat chesindi.
0: Then water also will be heated.
1: Aa water ee rice ni heat chesindi.
0: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
0: Therefore this heat should come to the body.
1: Near, near, near అనేటువంటిది.
0: This amounts to this word near, near.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
0: And then the heat is required to this water of love.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
0: When once the water is hot enough, the rice, the desire, will be boiled in us.
1: కొలుకనే మొట్ట మొట్ట దేహము నియర్.
0: So body is near.
1: మనసు dear.
0: Mind dear.
1: రెండు ఒకటైపోయినప్పుడు desires spoil, desires disappear.
0: So when once near and dear together, disappears, so vanish, disappear.
1: Desires and I
0: desires disappear.
1: Desires and disappear.
0: Desires disappear.
1: ఇది వేదాంతం యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
0: This is the teaching of Vedanta.
1: ఎంత సులభం చెప్పండి.
0: How simple it is.
1: నిత్య జీవితంలో
0: ఏ
1: గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: You don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: Vedanta is taught in a simple path in those days.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: There are very simple words.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
0: in three lettered words
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 volumes can be written.
1: ఎట్లా?
0: How?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
0: In English language there are 26 letters.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
0: With all these 26 letters, you can write a very big volume.
1: Anta inta grandamlo kudunu 26 letters undayi.
0: Such a big volume is full of these 26 letters only.
1: Violin, four wires untundari violin lo.
0: The violin will have four strings.
1: Kani 40 tunes anta manam dani aadinchachu.
0: But you can play 40 tunes on the violin.
1: Ade vidhamgane.
0: Likewise.
1: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
0: But the divinity, these two, faith
1: and love. Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది. అది
0: డివినిటీస్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అదే
0: హి సెడ్ దట్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
0: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆల్ గాడ్, యు ఆర్ డివైన్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్
0: లవర్
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా.
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరినో ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి
1: లవ్ కా.
0: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. అందరికీ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రము అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి.
0: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మనస్సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
0: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
1: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: Unnecessary things will vanish on their own accord.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: This is the principle of non-dualism.
1: ఒక్క చెరకు ఉంటుండాలి.
0: Here sugar cane.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
0: Sugar cane has so many
1: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: Sugar cane has so many bends, but the juice has no such bends.
1: కనుక నీ థాట్స్ అంతా కూడా బెండ్ బెండ్స్ అయిపోయి పోవచ్చు.
0: యువర్ థాట్స్ మే బి జిగ్జాగ్.
1: దాంట్లో కూడా ఈ ప్రేమను చేర్చుకో.
0: సీ దట్ దిస్ లవ్ విత్ ఇన్.
1: రసమునకు ఏమాత్రము బెండ్స్ లేవు.
0: దిస్ జ్యూస్ హ్యాస్ నో బెండ్స్.
1: అదే రసో వయస్ అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఎసెన్స్ ది జ్యూస్ ఇస్ బ్రహ్మన్.
1: అదే ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రసాది భగవంతుడు
1: రసస్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రసాది.
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
0: ఇట్ దట్ ఇస్
1: ప్రేమరసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ. ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీ పాదరసం అంటారు.
0: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటుంది.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాయి.
0: బట్ దిస్ రస ద ఎసెన్స్ ఆఫ్ లవ్ విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారం ఉంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఏ సింపుల్ వే టుడే. బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికి
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి ఒక ప్రేమభావంతో చుట్టూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ విత్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he
1: is
0: not the mind. The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుంది.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil, and the wick.
1: కానీ దీపపు వెలుగు కలుగున.
0: బట్ డూ యూ గెట్ ద లైట్?
1: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
1: పూలు సూది దారముండి పుష్పమాల తానగున.
0: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఈస్ దేర్ కెన్ ఇట్ బి గార్ల్?
1: అని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి వన్ మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కలదు.
0: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
1: జ్ఞాన సిద్ధి కలుగునా?
0: బట్ డూ యూ హ్యావ్ ద విజ్డమ్?
1: ఆ బుద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: అతని టీచర్
0: దేర్ యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: మీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
0: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేచర్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈజ్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్ విమెన్.
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్.

0: మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హి టీచెస్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హి టీచెస్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యు ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డాన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or that.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: సో మోర్ దెన్ వేద వేదాంత ఇస్ వెరీ
0: ఎసెన్షియల్. ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమే.
1: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bedalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: చిన్నగా కొంచెం పెట్టినప్పటికీ అది భావము నేను చూస్తాను. ఈ బాక్యమును, ఈ ముంతలు, ఈ చీరలు, ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను.
1: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
0: కనుక నేను స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: Let it be small, a fraction.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
1: What is that Rukmini used at that time to balance Krishna?
0: చిన్న తులసి దళంతో చూచి.
1: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేరుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: కడకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుక అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little, a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలం చేయండి.
1: Kill the ego totally.
0: అర్పితమనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jivaloke jivabhuta sanatana andaru na amsame ani bhagavad gita jagattunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద ఎస్పరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ ఫార్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖము లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్, వేర్ ఇస్ ది ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యు, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకానొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణ smiled.
0: అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine.
0: నీవు నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You think that you think of me constantly.
0: Mam anuruchyacha anusmaranacha. Anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture e kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: put there. ఇతరులను అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్,
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
1: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: With these spiritual pursuits, man should spend his daily routine life.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: Nothing is permanent.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: None are permanent.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: So long we are alive, we should uphold the good name.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: But discharge our duty.
0: అయితే
1: but
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry like
0: enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalam oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka manamu tarakamu aneetvanti oka tattvanni manam chakkaga gurtinchali.
1: So we have to clearly understand the principle of tarakam.
0: Unnanta varaku annintini anubhavinchu.
1: To the extent possible, yes, experience them.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: Make use of them to the extent needed.
0: తప్పు లేదు.
1: No mistake.
0: కానీ
1: but
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: Install this fundamental truth that none of these actually belong to you.
0: ఇదంతా కూడా భగవంతుని యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world,
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world,
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any,
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతకును భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడాను భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this.
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past.
0: ఫ్యూచర్ని విచారం చేసుకుంటూ
1: worrying for the future.
0: వర్తమానాన్ని విసర్జించడం చేత మానవత్వంలో అనేక విధమైనటువంటి అశాంతులు కలుగుతున్నాయి.
1: We brood over the past, worry for the future and forget the present. Therefore we are restless.
0: భగవంతుడు కేవలం ప్రేమ స్వరూపుడు.
1: God is the embodiment of love.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: Love can be acquired by love only, not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్ దెర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: ఇంతే కాక
1: not only this.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: Love is the result for love.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
1: we should follow that love.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాప్తమైన జీవితంలో
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్
0: ఈ లౌకికమైన జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ సోజర్న్
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ ఎఫీమరల్ వరల్డ్
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ వన్ వే ట్రాఫిక్.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు గివ్ అండ్ రిసీవ్.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: యు హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: అండ్ టు ద వరల్డ్ యూ షుడ్ గివ్.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గం అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తి అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to less and reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు తెలుసుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma.
1: Shiva.
0: ఎవరు?
1: హూ ఇస్ బ్రహ్మ?
0: ఈ విష్ణు ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: ఈ శివుడు ఎవరు?
1: హూ ఇస్ శివ?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్, ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: ద పైయస్ క్వాలిటీ విదిన్ అస్ ఈజ్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఆర్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వి సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విదిన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi.
1: we might go to sleep.
0: kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwara.
1: ishwara kept the half ఐస్ క్లోజ్డ్ వై విదౌట్ గెటింగ్ టు స్లీప్ నాట్ సీ ద మూవ్మెంట్
0: పైన దృష్టి ఉంచుకోవటం
1: అండ్ టు కాన్సన్ట్రేట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది టూ ఐబ్రోస్
0: ఈ నాసికాగ్రం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు నిద్రలను రాదు
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్
0: యు
1: నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్
0: ఈశ్వరుడనగా ఎవరు
1: హూ ఇస్ ఈశ్వర
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి
1: హూ ఇస్ ఈశ్వర
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ
0: లయాకారుడే ఈశ్వరుడు
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు
1: దిస్ ఇస్ కాల్డ్ లింగము
0: లియతే గమ్యతే ఇది లింగ లియమనిగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్
0: తమో గుణము
1: దిస్ ఇస్ తమో గుణ ద డాలింగ్
0: గమ్యాన్ని చేరుస్తుండాలి
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యు టు ద డెస్టినేషన్
0: విష్ణు అనగా ఏమిటి
1: దెన్ హూ ఇస్ విష్ణు
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త
1: విష్ణు ఈ సస్టైనర్ ద ప్రొటెక్టర్
0: మానవుడు జన్మించిన తర్వాత
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే
0: ఈ అడ్డు తగిలినటువంటి వాడిని రక్షించి
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్
0: బ్రహ్మ అనగా
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు ఇది అర్థము
1: నాట్ మియర్లీ క్రియేటర్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్
0: త్రిగుణాతీతులు
1: beyond three attributes
0: kevalamu aakaramulu veru veru ga roopisthu vacharu
1: their forms seem to be different
0: vishnu ku oka vidhamainatvanti chakramu shankamu pettaru
1: vishnu has got the conch and the wheel
0: anaga ee shankam ante emti
1: what is this conch
0: shabdamu
1: its conch stands for the sound
0: chakram anaga emti kala chakramu
1: is what's the wheel of time
0: kalamu
1: the time
0: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది కేవలం నాభి నుంచి వస్తుండాలి
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్
0: అనగా ఏమిటి మూలాధారమైన శబ్దమే బ్రహ్మ
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణు
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: కనుక కాలము
1: టైం
0: కేవలం ఒక శబ్దము
1: ద సౌండ్
0: బలము
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి
1: ద టైమ్ సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం
1: ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఈక్వల్ టు త్రీ లీవ్స్
0: త్రిగుణం త్రిదళాకారం
1: అండ్ జస్ట్ టేక్ ద త్రీ లీవ్స్ త్రియత్రంత
0: చ్యాయుధం
1: ఎ త్రీ ఐడ్ వన్
0: త్రిజన్మ పాప సంహారం
1: విత్ ఎ ట్రైడెంట్
0: ఏక బిల్వం శివార్పణం అన్నారు
1: అండ్ ద లీఫ్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ అండ్ ద త్రీ క్వాలిటీస్
0: ఏమిటి
1: వాట్ ఇస్ దిస్ డివినిటీ దెన్
0: కేవలము ఒక శివునికి మాత్రమే ఉన్నదా
1: ఈ శివ ఓన్లీ డివైన్
0: భగవంతుని యొక్క త్రియత్రము ఇదియే
1: దిస్ ఇస్ త్రీ ఐడ్ నేచర్
0: మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి
1: మ్యాన్ హెస్ టూ ఐస్
0: పాస్ట్ ను చూడగలడు
1: హీ కెన్ సీ ది పాస్ట్
0: ప్రెజెంట్ ను చూడగలడు
1: హీ ఆల్సో సీస్ ది ప్రెజెంట్
0: రెండు నేత్రములు
1: దీస్ ఆర్ ది టూ ఐస్
0: కానీ భగవంతుడు అది కాదు
1: గాడ్ ఇస్
0: పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ను కూడా చూస్తాడు
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ది పాస్ట్
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు ముక్కంటి అన్నారు
1: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ హీ ఇస్ త్రీ ఐడ్ వన్
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ
0: దైవం ఒక్కడే
1: గాడ్ ఇస్ వన్
0: జీవుడు ఒక్కడే
1: ది ఇండివిజువల్ ఇస్ వన్
0: కనుకనే జీవత్వమే దైవత్వం దైవత్వమే జీవత్వం
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్ గాడ్ ఇస్ ద ఇండివిజువల్
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: మనలో దుర్భావములు కానీ దుశ్చింతలు కానీ దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్ వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ అందరూ
0: అనుకోవచ్చును స్వామి సామాన్య మానవుని నీవే దేవుడు అంటున్నారే ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యూఆర్ గాడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్
0: యూఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్
0: బ్రహ్మైవ భవతి అనేది వేదం
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్ ఐ గెట్ డివైన్ థాట్స్ నాట్ వికెట్ థాట్స్
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతన్ని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తాను రామకళగుణం ఉట్టి పడిపోయింది
1: రత్నకార రోబా As he thought of Rama, he had on his face
0: the brilliance of Rama. Cheta, Prahlada
1: was in constant thinking of the Lord and therefore the brilliance of his law, of the divinity on his face.
0: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు
1: సో వెన్ యు థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్ యు
0: నేను దైవాన్ని ఈ పనులు చేయవచ్చునా నేను
1: ఐఎమ్ గాడ్ ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని
1: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్
0: కాబట్టి నేను దైవమును
1: ఐఎమ్ గాడ్
0: పవిత్రమైన కార్యములు చేయాలి
1: ఐ షుడ్ డు సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి
1: ఐ షుడ్ అట్టర్ సేక్రెడ్ వర్డ్స్
0: పవిత్రమైన శ్రవణం చేయాలి
1: I should listen to sacred things.
0: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్ యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద
0: దైవం మనకంటే వేరు కానే కాదు
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్
0: పేరే కాన్షియన్స్ అన్నారు
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు నాలుగు ఎఫ్లు
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్ These are four Fs, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను
1: ఫాలో ద మాస్టర్
0: ఎవరు నీ మాస్టర్
1: హూ ఇస్ యువర్ మాస్టర్
0: నీ గాడే నీ మాస్టర్
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్
0: ఫేస్ ది డెవిల్
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది
0: డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు
1: వాట్ ఇస్ ద డెవిల్
0: కేవలం ధనం కింద పోతుంది
1: You think it's well.
0: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తోయాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: Third F.
0: F, F, F. Face the devil. Fight to the end.
1: Third F, fight to the end.
0: Finish the game.
1: And fourth,
0: మన ముక్తి.
1: Fourth F, finish the game, liberation.
0: ముక్తి అనగా ఏమిటి?
1: What is ముక్తి, liberation?
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attain divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish
0: anything.
1: Because of this mind which is a monkey, we have all doubts.
0: At a tender
1: age, Krishna found the downpour of rain in Gokula.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని క్రింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith
0: went. నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that is a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain, may drop on our head.
0: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected and saved.
0: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిని తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
0: Cheyatam kaadu Balaramuni yokka pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: mani intilo kavasanni untunnai.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలము బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: Cheyi pattukundi, noru terchu.
1: She caught hold of his hand, asked him to open the mouth. And Yashoda slapped him on the cheek.
0: Krishnudu navutu cheptunnadu.
1: Krishna smilingly said,
0: amma,
1: mother,
0: mannu tinanga nee shishuvuna.
1: To eat clay like that, am I a child?
0: Tina, verina.
1: Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను foolish కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమన్నా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was usually
0: యశోద.
1: And Yashoda

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోదా ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balaramudu.
1: Balarama said truth.
0: Kani velli talli daggariki cheppadu, amma nenu nee koduku kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: బాధను పడక దైవత్వం అనేటువంటిది బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అంటే పెట్టదు అది.
1: సో జస్ట్ సేయింగ్
0: అనేక రకమైన బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్ మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was crying.
0: ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్ మదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: వేర్ ఇస్ ద నీడ్?
0: కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారుడిగా పుట్టాను కన్నాను

0: reason is that the divinity must be publicized to the entire humanity. Where is the need for Rama to follow the command of the Father?
1: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
0: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the
1: Father. అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
0: all incarnations
1: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
0: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
1: Kani,
0: to humanity.
1: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
0: But the devotee does not understand clearly.
1: ఎందువల్లనగా
0: why?
1: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
0: God is one. But he needs to act in different times.
1: మీకందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
0: You all know last night there was heavy rain.
1: ఈ వర్ష బిందువులు నీరే.
0: Yes, the water drops.
1: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
0: You also find hailstones.
1: ఆ వడగళ్ళు కూడా నీరే.
0: That's also water.
1: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
0: But you will be hit by the hailstone but not by the rain water.
1: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
0: Yes, when hailstones hit
1: నీరు తగిలితే దెబ్బ తగలదు.
0: But you will never sustain injury because of water.
1: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
0: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
1: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
0: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
1: ఐస్ లో కూడా జలమే ఉన్నది.
0: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
1: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
1: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
0: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
1: మనం ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
1: విచారం చేయటం మన యొక్క దోషమే.
0: ద వరీ
1: ఎందుకంటే మనము అంశము
0: విత్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
0: బీయింగ్ ద
1: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ విల్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
0: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
1: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
0: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
1: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
0: One religious laddu, another religious
1: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
0: వన్ రిలీషియస్ బర్ఫీ అనదర్ జిలేబీ.
1: చాపల్యమే కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
0: Though the taste differ, the sugar content is same in all.
1: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
0: Our spiritual pursuit.
1: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
0: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
1: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
0: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
1: వారి ప్రీతి,
0: దాట్స్ వాట్ దే లైక్.
1: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
0: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
1: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
0: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
1: దైవత్వం దైవత్వమే.
0: గాడ్ ఈస్ గాడ్ అలోన్.
1: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
0: యూ షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
1: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
0: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ ఫారినర్స్.
1: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
1: బట్ దివ్యత్వం ఒక్కటే.
0: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
1: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
0: యూ మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
1: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
0: యూ గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఏకం సత్య ప్రాభవదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
0: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ద ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
1: అన్నింటి ఓం యత్.

0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వీ ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసు.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: యాజ్ యూ ప్లే ఆన్ ద హార్మోనియం శృతి
0: ఒక్కొక్క రీడి కొత్తినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరువేరుగా వినిపిస్తాయి.
1: వెన్ యూ ప్రెస్ ద రీడ్స్ యూ ఫైండ్ ద డిఫరెంట్ సౌండ్స్ నోట్స్.
0: సౌండ్స్ డిఫరెన్స్ కానీ గాలి ఒక్కటే.
1: దో సౌండ్స్ డిఫర్ ది వెరీ ఎయిర్ దట్ గోస్ ఇన్ ఇస్ సేమ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మనకు పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms
0: divyatvamainatundi okate untundadi.
1: Names and forms are different but divinity is one.
0: Karu aa divyatvanni meeru gurtinandinchukondi.
1: We have to keep in view this
0: divinity. Aa divyatvanni mee hrudayamlo pratishtha cheskondi.
1: Let us install the divinity in our heart.
0: Arjuna,
1: Arjuna,
0: nannu baita ratamlo kurcho pettaku.
1: Arjuna, don't make me sit in the outer chariot.
0: Nenu baita manushini kaadu.
1: I am not an outer person.
0: Nenu lopalinti vaadini.
1: I am you within
0: me. హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బి సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇచ్చి. చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పనిచేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: యంత్ర ఇస్ ద మెషిన్ దట్ వర్క్స్ బట్ ఇట్స్ ఇట్ హాస్ నో
0: లైఫ్. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
1: మంత్ర కెన్ డూ
0: ఎంతటి సహజాన్ని అయినా కూడా అరికట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ట చేసుకోవాలి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్
0: హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: హిమ్. బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: when we use harsh words we will not
0: you cannot always oblige but you can speak always obligingly.
1: you cannot always oblige but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద
0: జెలసీ
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్?
0: కానీ నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్?
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి.
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: సైకలాజికల్ పీస్.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ mentally and spiritually.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి యందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి యందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace
0: spiritually. కానీ శారీరకంగా నీవు సరైన ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేది మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ ఎస్పైరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్.
0: అనేక రకములుగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండే దేనికోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్. లెట్ యు ఆల్సో
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్ దా?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్.
0: దేహాభిమానికి అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: So body and mind relate to tamas or darkness.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: It is said God is beyond this darkness,
0: the tamas. ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: Not that he is separate or in a foreign land, he is beyond darkness.
0: తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కనుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ఆ ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years, and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you will realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్లా లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the light start burning like that, you'll have realization in a moment of time.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharged our duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: consider the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: The entire material of this world is divine.
0: అన్నిటిని కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices. The modern spiritual practices are utterly
0: selfish. ఈ స్వార్థమైనటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయేసినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాద టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజమంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: mana hrudayanni parishuddham cheskovali.
1: We should make our hearts pure.
0: Idi parishuddham cheskunnappude paramatma tattvam manaku artham avutundi, addamlo kanipinchinattuga untadi.
1: When we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: సర్వదా మయోగి సమవర్తితం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ ఇండివిజువల్ ఆల్సో.
0: అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, ఎవరైనను సరియే, మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్య స్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మ స్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచములో, ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యారెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు, గతులు, మతులు, సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: దే వెల్కమ్డ్ ఇండివిజువాలిటీ.
0: ధర్మమునకు అందలం ఎక్కించారు.
1: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
1: ద హైట్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ దట్ భారత్ రీచ్డ్ ఇన్ దోస్ డేస్ వెన్ వీ కంపేర్ విత్ ద ప్రెసెంట్ డే ఇట్స్ రాదర్ మోస్ట్ సర్ప్రైజింగ్.
0: భారతదేశమునందు ఈ యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు వేలాది మంది ఉంటున్నారు.
1: There are thousands of citizens of Bharat who have fully recognized this truth.
0: అయితే ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: సర్వభూత స్థితం ఏమో భజత్వే కష్టమాత్యతః. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: The self present in everyone thinks of itself, of its own self.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి ఒక ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడాను దానం చేసిన హస్తమే.
1: Everyone stretches its hands in acts of charity.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: The heart of every citizen of Bharat is full of God's name.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: So we can declare he is a fool if he does not understand the mystery and the glory of this holy land.
0: ఒకానొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్ళాడు.
1: At one time Vivekananda visited America.
0: అక్కడ వెళ్ళి ఉపనిషత్తులు భగవద్గీతలు గండిగా చదివాడు.
1: There he has gone through sacred texts like Upanishads and Gita.
0: ఒక్కటి హృదయమునందు స్థిరం చేసుకున్నాడు.
1: One thing got imprinted in his heart.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: There is no place in Bharat where there is no divinity.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: Everywhere we listen to the footsteps of God.
0: ఎక్కడికి వెళ్ళినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తూ ఉంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయంలో చూచినా కానీ దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: Every heart experiences the echoes of the holy sound.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat. Experience divinity in every speck of the dust of Bharat.
0: Ganga jalamlo unnatundi prati bimbam nandu kudanu premane kadultu untundali.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: Itti bhagavatvatanto nindina munigina telina okate idi bhagadesham.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: Bharata desham nandu satya dharmamule putti nillu.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: Shanti ahimsale ee Bharata deshamunaku metti nillu.
1: In fact, this has been the center of glory for peace and non-violence.
0: Kanukane అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు.
1: సో దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నోవేర్ ఎల్స్.
0: ఎన్న భారతే తన్న భారత అనింది వేదం.
1: ద వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్
0: భారతంలో లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడాను లేదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది.
1: అండ్ హెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: ఎక్కడ ఆత్మ నిగ్రహం ఉంటుందో అక్కడ ఏమాత్రం కూడా హింసలే జరగవు.
1: Where there is self-control, there will be no violence.
0: ఇలాంటి ఆత్మ నిగ్రహం కోసమని అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: Many did penance to achieve this self-control.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: What are these spiritual practices?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మము,
1: ఇట్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి ఒక సత్యాన్ని ఈ విధంగా గుర్తించుకు చేర్చింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బేరెన్స్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఈస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వం బౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. ఫర్బేరెన్స్ ఇస్ ఎ స్క్రిప్చర్. ఫర్బేరెన్స్ ఇస్ నాన్ వయలెన్స్. ఇట్ ఈస్ ద బ్లిస్ అండ్ కంపాషన్.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ భారతీయస్ లివ్డ్.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: దిస్ ఫర్గివ్నెస్ ఇస్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: అండ్ దట్ ఇస్ వెరీ బ్రెత్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: ది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ in spite of obstacles and problems and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: The one with steadiness cannot be shaken by any difficulty.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: The one without this naturally becomes unsteady.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: The one who relies on forbearance cannot be shaken. He will never waver.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము
1: ది సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్ ద ఫర్బేరెన్స్ లవ్ దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్ మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకని మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee okadori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasasaha.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakkunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek aakara chodinchalu gaani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskruti sarva deshamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అని ఆనందించారు.
1: That has been the quintessence of the culture of Bharat, to pray for the welfare of the entire humanity.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: Those that have this prayer, thinking of the welfare of everybody, will be peaceful, safe and secure.
0: Kanukane bharatiya samskruti yokka prabhavamu,
1: the effect of the culture of Bharat,
0: sarvatra kuda undinatvanti yokka daivatvanni smarinchatame,
1: is to feel and experience God everywhere.
0: Ilanti bharatiya samskrutini vidyarthulu gurtinchukonaleka aneka rakamulainatvanti yokka bhautika bhagyamul kosamai.
1: The students are not able to recognize the value of the culture.
0: అనేక రకములుగా పాటుపడుతున్నారు.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: కాదు కాదు.
1: It shouldn't be
0: భారతీయ సంస్కృతి కొన్ని పదములకు చిన్నవిగా ముట్టింపు చేసినాయి.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: ఓ భారతీయుడా,
1: ఓ భారతీయ,
0: గాలి కంటే అతి వేగంగా పోయేటువంటిది ఏది?
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్ సే
0: లైట్. ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: what is the heaviest in this world?
0: Navutu navutu cheppindi.
1: The culture of Bharat gave a smiling reply.
0: Kanna talliye annintikante balamainatundi.
1: In fact, physical mother is strongest and most powerful.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
1: There's no other one who has got that heaviness, the strength of that of mother.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: The strength of the mother is the strength of the motherland.
0: అందుకోసమే భారత దేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore Bharat is Bharata Mata, motherland.
0: Motherland అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు fatherland అని పిలిచకూడదు?
1: We call this country motherland, why not fatherland?
0: లేదు, ఆ తల్లి యందు అంతటి పట్టుత్వం ఉంటుండాలి.
1: The strength lies with the mother.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు.
1: When you go abroad, who is the one who will talk to you with all the affection and respect?
0: Adiye mana matrubhasha annaru.
1: That is our mother tongue.
0: Idi naadu matrudeshamu.
1: This is my motherland.
0: Idi naa priya matrubhasha.
1: This is my mother
0: tongue. Idi naa matamanchu.
1: This is my religion.
0: Edagotti nuduvaneerani.
1: If he's not proud of
0: that. Vetikina peenungokandi vastunna kalada.
1: That amounts equal to death.
0: Nannu ekkada poyinappudiki nannu palakarinchi naato muchattadeetundi naa yokka bhashane.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
0: ఎక్కడికి పోయినప్పటికి కనిపించేటువంటిది నా యొక్క తల్లి.
1: Wherever I go, I would like to meet my mother.
0: నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: that which is faster.
0: ఏదో ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: All the planes are simply plane.
0: కాదు, మనసే.
1: Is the mind that's fastest.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: Is the mind that spread everywhere.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నియో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్,
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్,
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యమునకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
0: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
1: లవ్ ఈస్ బియాండ్ మిసరీ.
0: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
0: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
1: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడి నార్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
0: నొప్పించక తానో ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
1: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
0: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
1: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: తాను నొప్పి పడదు.
1: నార్ గెట్ హార్మ్డ్.
0: తప్పించుకు తిరుగుతుంది.
1: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఈస్ ఆల్ పవర్ఫుల్.
0: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
1: సమ్టైమ్స్ వీ మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
0: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
1: Some people say that God is angry with me.
0: భగవంతునికి కోపమే లేదు.
1: There is no anger in God at all.
0: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
1: God is just making an attempt to know what anger is.
0: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం.
1: People say God has hatred.
0: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
1: God is in search of this hatred where it is.
0: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
1: No, where it is noticed.
0: కట్టకడబటికి
1: finally
0: చీకట్లో ఏమైనా ఉంటుండాడు ఏమో ఈ ప్రేమ.
1: Maybe that it may be there in dark.
0: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
1: There also he moves about with this dark.
0: అక్కడ కూడా కనిపించలేదు.
1: Is not noticed.
0: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
1: In fact there's no place where there's no love.
0: దాంట్లో ద్వేషం లేదు.
1: There's no hatred.
0: దాంట్లో అసూయ లేదు.
1: There's no jealousy.
0: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
1: Love is love, that's all. Unequaled, unparalleled.
0: ప్రేమ హృదయమే.
1: And heart is the center.
0: ప్రసన్నమైనటువంటి హృదయము.
1: That which is so soft and tender.
0: ప్రేమ హృదయమే.
1: And the love is the
0: heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
1: It's a total love.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: అనంతమైన ప్రేమ.
1: It is infinite.
0: అద్వితీయమైన ప్రేమ.
1: Non-dual.
0: అమరత్వమైన ప్రేమ.
1: Immortal.
0: అమృతమైనటువంటి ప్రేమ.
1: Nectarine.
0: అట్టి ప్రేమను.
1: That love.
0: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
1: Is a mistake if you think where it is that I am not able to notice it.
0: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
1: You are not able to know the love within you, but you are in search of it outside.
0: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ నీకు కనిపిస్తుంది.
1: And so, how do you expect to find it outside?
0: ఈ టవర్ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
0: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
1: దిస్ టవల్ బీ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్,
0: కానీ ప్రేమ లేని చోటే లేదు.
1: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్,
0: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
1: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
0: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
0: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
1: వి థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్
0: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏది లేదు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్లైక్స్ ఇన్ ది డివినిటీ.
0: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
0: రావడానికి వీలేదు.
1: నో ఛాన్స్.
0: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
0: యూ, అరౌండ్ యూ,
1: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక,
1: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
0: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ థింక్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్
0: భారతీయ సంస్కృతి అంతా ఇంకొన్నో ప్రేమమయమే.
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
1: How is it considered?
0: Samskarimpapadicham chetane idi samskruti ayipoyindi.
1: That which is refined, polished, is samskruti culture.
0: Idi oka samskruti valla erpadindi.
1: This cloth is because of this processing.
0: Idi ekkada nunchi vachindi modalu?
1: How did you get it?
0: Pratti nunchi vachindi.
1: It's out of cotton.
0: Prattini daram nundi teesi.
1: And you get yarn out of it.
0: దాని విత్తనం నుంచి వేరు చేసి
1: సెపరేటెడ్ ఫ్రమ్ ద సీడ్,
0: ఆ ప్రత్తిని వేరు చేసి
1: అండ్ యూ సెపరేట్ ద
0: కాటన్, ఆ ప్రత్తిని దారంగా తీసి
1: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
0: దారాన్ని తిరిగి ఒక ఏకంలో వేసి
1: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెం టుగెదర్,
0: ఇది ఒక వస్త్రంగా నేయటం చేత
1: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్,
0: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
1: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
0: ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
0: ఇది ఒక వెండి తట్ట
1: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
0: కానీ ఇది సిల్వర్ ప్లేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ సే సో?
0: ఇది మొట్టమొదట ఒక వెండి.
1: ఇట్ ఈస్ సిల్వర్.
0: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి
1: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
0: అతను దీన్ని బాగా కరగబెట్టి
1: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
0: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
1: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
0: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు
1: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటూ ఎ లిక్విడ్ ఫామ్,
0: లిక్విడ్ గా చేసి
1: ఆఫ్టర్ దట్
0: ఒక అచ్చులో పోసి
1: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఒక
0: తట్టుగా అట్టాడు
1: అండ్ దెన్ మేడ్ ఇంటూ ఎ ప్లేట్.
0: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
1: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింప చేయాలి?
1: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: సామాన్యమైనటువంటి మానవుడు
1: ఆర్డినరీ మ్యాన్
0: దైవ మానవుడిగా రూపొందాలంటే
1: టు బికమ్ డివైన్
0: ఎన్ని విధాలా సంస్కరింప చేయాలి?
1: హి హస్ గాట్ టు బి రిఫైన్డ్.
0: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
0: నేను మానవుడు,
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: టక్కన నేను దైవం కావాలా అంటారు.
1: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
0: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
1: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
0: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
1: యూ షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
1: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇన్ ఫ్యాక్ట్ యూ డు నాట్ హ్యావ్.
0: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
1: యూ ప్రిటెండ్ సర్,
0: కానీ నమ్మకం లేదు.
1: అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్.
0: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
0: ప్రేమ రూపము.
1: ఇట్స్ లవ్ ఫార్మ్.
0: బ్రహ్మము ప్రేమమేము.
1: అండ్ గాడ్ ఇస్ లవ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
1: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
0: కనుకనే అతి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారము.
1: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్
0: ప్రపంచంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: దైవాన్ని గురించి
1: అబౌట్ గాడ్
0: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
0: పరిశోధనలే కాదు,
1: నాట్ మెయిల్ ఎక్స్పెరిమెంటేషన్,
0: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
1: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
0: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
1: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
0: ఏంటి ఈ మెసేజ్?
1: వాట్ ఈస్ ద మెసేజ్?
0: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎందు చూచిన అందందే కలడు.
1: యుల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ అన్ ఎంగేజ్.
0: హిందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
0: చక్రి సర్వోపగతుండు.
1: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
1: విత్ ఆల్ ద డౌట్స్ ఇన్ హిస్ మైండ్
0: తద్వారా నాకు ఈ సత్యాన్ని కనిపించాలంటే ఎట్ట కనపడుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూత్?
0: కనుకనే సత్యరూపము బ్రహ్మము.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ట్రూత్.
0: దీనిపైన సందేహానికి అవకాశమే ఉండదు.
1: నెవర్ డౌట్ దిస్.
0: తప్పక నీవు ఆ సత్యంతో చూడు.
1: విత్ ద ట్రూత్ యూ సీ
0: ఎదురు తక్షణమే కనిపిస్తాడు.
1: యూ విల్ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక
1: సో
0: భారతీయ సంస్కృతి,
1: ద కల్చర్ ఆఫ్ భారత్
0: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
1: It is so novel, unique and evergreen and fresh.
0: Vicharana chesthe,
1: if you investigate and inquire,
0: tappaka vishayam swaroopakangane ganipistundi.
1: You will understand the essence of it manifesting in front of you.
0: Kani vicharana chestunnaru,
1: but we don't go that far.
0: Nirudhamainatundi vicharana chestunnaru,
1: we go in the reverse direction.
0: Dinni okokane samay lopala,
1: this at one time,
0: aneka mandi scientists anta kudanu,
1: many scientists,
0: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
0: చూచి
1: హావింగ్ ఎంక్వైర్డ్,
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చర్చిల్ వచ్చి,
1: చర్చిల్ కేమ్,
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ క్యాంప్,
0: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు.
1: యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
0: మొట్టమొదటి నీవెవరు, నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
1: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యు ఆర్.
0: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
1: You cannot find God everywhere.
0: Ekkada chusina gaani you have conquered in God, in self.
1: First you conquer yourself, then you will be able to visualize God within.
0: Niyende untunnadu,
1: he is in you.
0: Idi telusukonaleka,
1: without knowing this,
0: ekkado daivanni anta vetukadanikani America ku pothunnadu, Japan ku pothunnadu, Germany ku pothunnadu, ekkadikekkada pothunnadu.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: Ekkada ponakkaledu,
1: you don't need to go anywhere.
0: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు, ఉదయాంతరానికి చేరు.
1: గో విదిన్ హాఫ్ ఎన్ ఇంచ్,
0: అక్కడ నేను కనిపిస్తాడు.
1: దేర్ యు ఫైండ్ గాడ్.
0: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది?
1: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్,
0: నీవు మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో.
1: గో విదిన్,
0: లోపం నీ కంటి కనిపిస్తుంది.
1: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నీ దైవము.
1: Love is God.
0: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
1: Love is your property.
0: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమించినాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు.
1: You are in vain search of God in places like Japan, America and so on.
0: ఎక్కడా పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere.
0: ఒక హాఫ్

0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నీ దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమనే నీ యొక్క సర్వస్వము.
0: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ.
1: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
0: అండ్ యూ కెన్ అక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
1: కనుకనే
0: సో
1: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
0: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్.

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: Okka dwapara yugam nandu maatrame chakkaga arthamaitho vachindi.
1: The whole principle was understood in the dwapara age.
0: Ekkada chusina krishnude kanipinchadu.
1: They could see Krishna everywhere.
0: Variki aa krishna roopam variki chaala ishtamu.
1: Because they relished that form very much.
0: Evari roopamnu varu dharinchi evari roopamnu varu bhraminchi evari roopamnu varu చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో కృష్ణ.
0: ఇది యశోద కుమారుడు వీడు.
1: దే జస్ట్ టేక్ హిమ్ యాజ్ ద సన్ ఆఫ్ యశోద.
0: పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు.
1: అండ్ హి డస్ ఆల్ మిస్చీఫ్.
0: వీళ్ళింటి నుంచి తీసుకుపోతున్నాడు, వాళ్ళింటికి పెడుతున్నాడు వెన్న, వాళ్ళింటి నుంచి ఇస్తున్నాడు, వీళ్ళింటికి పెడుతున్నాడు వెన్న.
1: హీ గోస్ ఆన్ స్టీలింగ్ బటర్ and distributing.
0: ee cheating enduku cheyali krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: Kaadu kaadu,
1: but it is not so.
0: Indulo entayo rahasyam untundadi,
1: but there is secret behind it.
0: Emtidi venna?
1: It is butter.
0: Venna niga
1: butter meant
0: palalo unchi baaga maddana chesi,
1: when you churn milk
0: maddana nunchi tirigi deniki oka swaroopani dharinchi,
1: and then it takes a form.
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ హి టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బటర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మర్దన జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: And you have drawn milk.
0: Stove pane pettavu kaanchutu unnavu.
1: You just kept it over the stove and heat it.
0: Kaanchutu unnappudu.
1: And when it's so.
0: Sunna paalu ponginayi.
1: As you boil it, you find the milk rising up.
0: Prakaramlo neetu teesukunnavu dantha chalinavu.
1: And naturally, the milk level comes down.
0: Aa yokka ponginatundi paalu challaripoyindi.
1: And the boiling milk gets past comes down.
0: Appudu.
1: Then.
0: Emti idi?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: హౌ ఇస్ దట్ యు ఫైండ్ బాయిలింగ్ మై మిల్క్ రైజింగ్?
0: పాల ఇది ఎందుకు చల్లారి నావే అని అడిగితే,
1: హౌ ఇస్ ఇట్ సో కామ్ నౌ?
0: అది చెప్తూ ఉండాలి.
1: దెన్ ఇట్ టెల్స్ నౌ.
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: సో లాంగ్ వేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: బికాస్ ఆఫ్ బాయిలింగ్ ప్రాసెస్ వీ ఆర్ సెపరేటెడ్.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: ఐఎమ్ సెపరేటెడ్ ఫ్రమ్ మిల్క్.
0: కనుక నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న,
1: ఇన్ ది యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బటర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బటర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుకొని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బటర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు లేదు.
1: నో,
0: యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ,
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బటర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దుల్.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా,
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ హ్యావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యూ ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సేడ్,
0: అమ్మా
1: మదర్,
0: మన ఇంటిలో వెన్న లేదు.

0: కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్,
0: కానీ బట్ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్ మీన్స్ ద హార్ట్,
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికి ఎంత నీవు వెళ్ళొద్దు.
1: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్ డోంట్ గో అవుట్ సైడ్.
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: అండ్ వెన్ మదర్ సర్ కృష్ణ సెడ్, ఐ
0: నో ఇంటి వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ రిలిష్ ద బటర్ ఆఫ్ అదర్స్.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: నాట్ దట్ ఐ స్టీల్.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కలెక్ట్ బటర్ యాజ్ దే వాచ్ మీ.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడా భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్తచోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగనా అని పోట్లాడుకు వస్తాడు.
1: If you say anybody, you are a thief, well, he'll certainly fight with you.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టు కాదు, గట్టిగా పిలిచాల. చిత్త చోర బృందావన సంచార,
1: యు సే ఫుల్ థ్రోటెడ్ యువర్ బిగ్ థీఫ్, ఓ కృష్ణ
0: చోరుడు
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యు సింగ్ లౌడ్ అండ్ అకార్డింగ్ టు ట్యూన్ ఇన్ ద బీట్, కృష్ణ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
1: మీన్ God robs, steals your heart.
0: అందరి హృదయం లోపల కూడాను ప్రకాశించేవాడు.
1: And God is present in everyone's heart.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి వెన్ననే చిత్తంగా ఉంటుంటాది.
1: And that very butter is the heart.
0: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: అండ్ ది హ్యూమన్ హార్ట్
0: పెరుగుగా చేస్తూ వచ్చి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
0: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్డల్ ఇట్ యు హావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
0: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
1: యు కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
0: కనుక నే ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
1: యు కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
1: దేర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సంస్కృతి. వి హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే గాని కల్చర్ అంటే గాని భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ ఇట్ దట్ విచ్ రిఫైన్స్ యూ.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: స్మిత్ గాజు తీయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ విల్ పుట్ ఇట్ ఇన్
0: సాగ వెరికి, చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
1: అండ్ విల్ స్ట్రెచ్ ఇట్
0: ఫర్ అనేక కటింగ్లు చేసి, ఇంత చేసి కట్టగడపటికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చింది.
1: థర్డ్ డే హీ విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ టు యూ.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింపజేయాలి?
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వీ హ్యావ్.
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: సంచుల్లో వేశాము.
1: అండ్ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ దాట్ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి
0: పొట్టును వేరు చేసి
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
0: ఆ పేలినటువంటి బియ్యాన్ని
1: ద రైస్
0: నీళ్లలో పెట్టి
1: అండ్ హ్యాస్ టు బి
0: ఉడకబెట్టి అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: యూ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కొన్ని విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లర్నింగ్
0: క్రమక్రమేణ ABCD అనేట్లు దిద్దుకొని
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్
0: దాని నోట్తో పలుకొని
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ABCD రాసి
1: యూ రైట్ ద లెటర్
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి
1: యూ పికప్ ది స్పెల్లింగ్ అండ్
0: వర్డ్స్ జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి
1: అండ్ ఇట్ హాస్ మెల్టెడ్
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హాస్ బి ప్రాసెస్
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్
0: సాగ బెరకాలి.
1: స్ట్రెచ్
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హాస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హాస్ యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెంట టు ఈశ్వర.
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము,
1: భేదము,
0: భేదము,
1: డిఫరెన్స్, డిఫరెన్స్, వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము
1: దట్స్ ఎ బ్యూటీ
0: ఆడవారికే ఇచ్చి
1: ఆల్ ద బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ
0: ఈ మగవారిని
1: అండ్ యు మేడ్ మ్యాన్
0: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నవ్వు వేడటాయి.
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
1: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
0: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛమ సొగసు ఆడు నెమలికి ఏది?
1: The beauty of male peacock is not noticed there among
0: women. Abotuliya moopu chandamu aavulakunu edi?
1: And you also find an ox that's male that's more beautiful than the cow.
0: Adigetappudiki nooru muskunnadata.
1: And then he kept his mouth shut.
0: Enta andamainatundi idi nemali.
1: Male peacock.
0: Dani yokka andamu aadu nemaliki ochinde?
1: And that beauty is not noticed among the female.
0: Abotuliya gopuram yokka andamu ఆవునికి వచ్చిందా?
1: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కా.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యూ నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముని దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely beautiful.
0: నా యొక్క అందం ఈ సీతకుందా?
1: Do you think Rama, the Sita is that beautiful as I am?
0: కేవలం డొక్కబోయినటువంటిది యొక్క సీత.
1: సీత ఇస్ సో వీక్, దట్స్ ఆల్.
0: నేను ఎంత అందంగా ఉన్నాను చూడు.
1: I am very beautiful, watch me.
0: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
1: అండ్ రామలక్ష్మణ స్మైల్.
0: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
1: Each one considers himself handsome.
0: కానీ అందంగా ఉన్నది వికారంగా కనిపిస్తుంది.
1: యూ మే ఫీల్ హ్యాండ్సమ్ బట్ ఇట్స్ నాట్ సో టు అదర్స్
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైన వాళ్ళు మేము కాదు కనుకనే నీవు అందమైన వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said, since you are so beautiful and we are not that beautiful as
0: ఈ విధంగా జగత్తులో
1: అనేక
0: మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: విమర్శించడం సులభం కానీ
1: ఇట్స్ క్వైట్ ఈజీ,
0: విచారించడం చాలా కష్టము.
1: ఈజీ టు కామెంట్ బట్ డిఫికల్ట్ టు ఎంక్వైర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను
1: ఈచ్
0: ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ, ఆనందము బ్లిస్.
0: ఆనందము లేని అందము, అందము లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ bliss without beauty? How can you
0: andame aanandam aanandame ishware magarandam.
1: Beauty is bliss, bliss is beauty.
0: Andame aanandam aanandame ishware magarandam.
1: Swami, this beauty is bliss and this bliss is the nectar to ishvara.
0: Kanukani aa ishvara yokka tattvam anetundi ee vidhanga untadi.
1: This is the nature of ishvara
0: ani konni rakamainaatundi grandhamulu undu meeku cheptu untadi.
1: And that has been said in certain, mentioned in certain scriptures.
0: Bharatiya samskrutini meeru chaala shraddha bhaktitto chadavandi.
1: Read the, go through the culture of
0: ee matamulu bhedam ledi deeniki.
1: In fact there is nothing to do with
0: religion. Anni matamulu ekamainaatundi.
1: All religions are one.
0: Anni roopamulu ekamainaatundi.
1: All forms are one.
0: Manam ninna cheppanu ee dehaniki chachin tarvata ento goppaga chestuntaru.
1: And people praise after the demise.
0: Deni kosam chestunnarante,
1: why?
0: Mahamudans adigithe vaadu chepparu.
1: If you ask Mahamudans, they said,
0: ayya
1: sir,
0: ee deham lopala puramanta undinatundi aatma tattvamu chaala andamainatundi viluvainatundi.
1: Earlier the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: Aa andamainatundi aatma jeevinchinatundi kanukane ee dehaniki memu namaskaristunnam annaru.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: Dani kuda kontha sepu mosi vaallu vellipothuntaru.
1: We also carry this body to certain distance.
0: Adhe reethiga Christians kudanu.
1: So also Christians,
0: ee yokka andamainatundi aatma ee dehamlo pooram undinappudu mem lakshyam cheyaledu.
1: In fact we did not cognize, notice the self in the body.
0: Inadu ee dehanni vadali petti povatam cheta daniki mem gauravam ichchustunnam.
1: Since the self has lost this body, we respect it now
0: ani daniki gauravanni isthu.
1: So they revere,
0: అనేక రకమైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: They also start respecting it in different ways.
0: ప్రతి మతమునందు కూడాను
1: in every religion
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: There is also this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: We have to respect the body.
0: దేహమునిగా ఏమిటి, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God and God is the indweller in this body.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: Therefore body is a sacred temple.
0: ఈ మందిరము చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: In this temple we should see the manifestation that the divine.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతినంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అన్ని ప్రారంభించాము.
1: Summer classes are held to teach you this ancient culture.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి
1: we have to give up our bad
0: habits, సదభ్యాసమును అభివృద్ధి పరిచి
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ
1: and then transform it,
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకనే చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమనే ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్ వే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: కర్మమిది భక్తులకు కారణమిదిలో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఇస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడా ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గంలో ఎందుకు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందులో PhDలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: కానీ PhD అంటే ఏమిటి అర్థం?
1: What is the meaning of PhD?
0: అదేవిధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of this education?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, చదువుకుంటున్నాడు.
0: అందరూ కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education, చదువుకున్నారు. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it's a true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mema aa vidhipen chaduvu chaduvam.
1: We don't want that type of education today.
0: Manu endunnatvanti oka antarvahani oka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt to listen to our inner voice.
0: Kanuka manamu ye chadu chadvali.
1: So what education we should acquire?
0: కేవలం అక్షరమతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kadagi. Bahi chadu kadagi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ee naadu vicharistunnaru.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీ పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి, చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ మియర్లీ గో త్రూ ద బుక్స్.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ ఫ్రమ్ విద్ ఇన్ ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది సెక్యులర్ ఆర్ ఫార్మల్ వన్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: These five elements constitute your own self, every individual.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన ఎందుకే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకే ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వి డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma, righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము, తలచడము, చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య, ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ ఆఫ్ డిక్లేర్డ్?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaluka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఎలా ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: వీ హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
0: దాని యొక్క స్వరూపం మీ ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is Sat.
0: Dharma, anetvanti devatini, idi oka padame.
1: Dharma, likewise, is also a word.
0: A dharma anetvanti chesi teervasindi.
1: Dharma must be practiced.
0: Shanti, appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ఈ రెండు చేసినప్పుడే
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్, ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు ఎన్నైనా కట్టచ్చు.
1: When the foundation is strong, you can raise walls.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, satya dharma are the beginning, the foundation for shanti and prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam manu nadchukunnappude shanti manlo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka.
1: Therefore,
0: mottamota satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda unte adi em mattram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chestunnaru.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga
1: rupamundi. So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: Inaadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharma em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have సత్య and ధర్మ as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: ధర్మం also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అవుతాడు ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ లవ్.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడా సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: Then only you will have all the strength and the courage.
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: You don't need to run after people when once you practice these two, Satya and Dharma.
0: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: when once Satya and Dharma are together,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And it, the dharma is the reflection of satya, the truth.
0: Satya dharma rendu kodanu ekamainappude
1: when satya and dharma are one
0: oka form erpadutundi.
1: There will be a form.
0: Appudu ade manam shanti anetvadi dani pattunnam.
1: That form is shanti, peace.
0: Ee shanti anetvadi manlo chesinappude
1: when once this peace is within us
0: santosham anetvadi kalugutundi.
1: We'll be happy in santosha.
0: మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే రెండింటి యొక్క ఏకత్వం లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore there is no shanti, there is no peace at all in the modern world.
0: ఎవరైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: You ask anybody, are you happy?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండాలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up. I have to get them married. I have many responsibilities to discharge.
0: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావటానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరువేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సెపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటినీ ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలనేటువంటి సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ హౌ డు ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వపు శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు

0: అటాచ్ చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సెపరేటెడ్ సత్య అండ్ ధర్మ. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్. దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: Therefore, this unity is essential in every aspect.
0: ఆధ్యాత్మికం అంటారు.
1: Spirituality, we say.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము, మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
1: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడే మనకు సరైనటువంటి యొక్క బలం ఏర్పడుతుంది.
1: Then only we will have true strength.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: Therefore, the unity of these three is essential.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: You have one thought.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
1: when once you express your thought,
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: Others will be able to understand.
0: బోధపడినప్పుడే,
1: when once they understand,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: They will know its meaning in the correct spirit.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం,
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఆర్గన్స్ ఆఫ్ ది లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: Why is it main thing important?
0: దీని ప్రధానత ఇచ్చినప్పుడే,
1: when once we take it as main thing,
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: Therefore, the strength is not merely confined to, limited to body alone.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep this body hale and healthy.
0: చూడండి, మనం భుజిస్తున్నాము.
1: We take food.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
1: then once the food is given to the mind,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్, సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్?
0: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, intellect also would be weak.
0: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana, anniti endukulanu ekamainatundi ee deham.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana.
0: Annintikini antakarana atyavasaram.
1: Inner senses, antakarana, are most essential.
0: Kani daniki matram manam ee matram lakshyam cheyakunda ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
0: కనుక ఈ ఏనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: when once purity is established,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: Then only we will have the proper form of the divinity.

0: కనుక మనం ప్రతి ఒక్కదాని కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: Therefore, for every aspect, we should assume a specific form.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: The one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఇంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: First we have to understand perfectly.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: Then once we understand, we will know, notice its depth and profundity.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పరిచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind, rendu kuda ekamainappudu,
1: when once body and mind are united,
0: ee buddhi anetundi tarantara tane vastundi veta.
1: Intellect follows automatically on its own.
0: Kaluka manam buddhiki prayatnam cheyanakkaledu.
1: You don't need to make special effort to direct the intellect.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: దెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
0: Kaluka manasuku motti mottamota manam sthanam ivvali.
1: Therefore we should give proper place, correct importance to this mind.
0: Mind entity daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpam yokka chedikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi kurinappude therinatvanti balam vachesestundi.
1: Thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi, ee kerchief.
1: This is the kerchief.
0: Kerchief anetundi em cheyindi? Daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: Ee rendintu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasamlo pettali.
1: Therefore we should train the mind, control the mind to begin with.
0: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
0: Appude manaku sarinatvanti anandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu kevalam dani ekattam cheyadam maatrame kaakunda dani sarainaatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: Appudu naalugintey oka ekattame maanava yokka shariram.
1: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: What effort should we make to combine all these four?
0: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధ, the sincerity, steadfastness, bhakti and devotion.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరినటువంటి నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
0: ప్రతిదానికి ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
1: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువలిజం.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
0: ప్యూరిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థ.
1: Therefore, everyone must practice.
0: జ్ఞాన ధ్యానం విశేషితే.
1: And out of this practice, you will be able to acquire.
0: ధ్యాన కర్మ పరత్యాగే.
1: And thereafter, you will be doing perfect action.
0: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
1: And then you will be free from this karma or bondage.
0: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేరిపోతున్నాడు.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
1: You think that karma action is bondage? No.
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: It is not at all bondage.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చును.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
0: కనుక మీరు ప్రతి ఒక్క దానికి కూడా సాధన చేయండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
1: వీ సే దట్ వీఆర్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఈస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఇన్ని రకాలను మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: అలాగా మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: కాని ప్రపంచంలో ఈ చంచలించటువంటిది చాలా సహజమైపోయింది.
1: In this world, the wavering nature has become quite natural.
0: కాదు, అది నేచురల్ కాదు.
1: It is not natural at all.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అనంత.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: కనుక నీ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaritatvam, nischaritatve jivanmukti.
1: Therefore, it's only out of good company, we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించి పెట్టకూడదు.
1: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా పెట్టుకోవాలంటే పూర్తి మూయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితమో ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు చూసుకోవాలి.
1: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: అట్లా చూసుకుంటూ ఉండాలి. కొద్దిసేపటిగా అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత, హాఫ్ క్లోజ్డ్ ఐస్.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kanukoni peddalate telusukoni dani practice chestunnavali.
1: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: Appudu ee sarinaatuvanti sthanam chikkutundi.
1: And then only you will hold on to the correct spiritual path.
0: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudiki
1: you may not be doing anything.
0: Manlo unnatvanti yokka ekagratanu sakkaga pettukunte adi anni vidhala bhakti chestundi.
1: Then once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
0: Kanuka meeru rest of the people aa vidhanga bayata vallanu tagineatvanti oka sthitilo teppinchali.
1: Therefore we should practice and also help others, all other people, to follow your example.
0: Kevalam mana inti varini matrame shantiga pettadam kadu.
1: It is not enough you and your family members are in peace.
0: Kani meeku chuttu patramlo undetundi vaaru kuda shantiga dinthavare.
1: The entire neighborhood should be peaceful.
0: Andaru shantiga undepude ee kuda shanti erpadutundi gaane.
1: When all are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టిని మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్లుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, in a wayward way.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name
0: ఒకే నామం ఉండే ఉండాలి.
1: We should have one chosen name of God.
0: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
1: We should never change from one name to another.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది చేయవచ్చు.
1: With this one-pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: No one can express it.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: With these things in our view, if we undertake spiritual practice, we can reach the goal.
0: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
1: You just consider Mohammedans. They don't do anything.
0: Tapam cheyaru, bhajan cheyaru, evi cheyaru.
1: They don't do any penance. They don't do any bhajan. They don't do any of these things.
0: Okati matram vaaru chestuntaru.
1: But one thing they follow strictly.
0: Andaru bhagavantudu bhagavantudu ani cheppi cheptuntaru.
1: All praise the Lord. Speak the name of God.
0: Kabatti nenu kuda aa bhagavantudu peru cheptuntaru.
1: I also pray to God, same God.
0: Ante chaalu.
1: That is enough.
0: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రిపిటేషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్ గారు.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: There is no one greater than Allahu Akbar.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: With the total faith, they reach their goal.
0: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
1: With that faith,
0: నమ్మకం రెండు నయనములేని అందులో అవని ఎందు.
1: Today in this world, people are totally blind, having lost both the eyes of faith.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు.
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అంతర్జంతికులను ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్, if you repeat God's name, everything will be taken care of.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికే మనం జపం తపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: You can chant, repeat God's name.
0: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
0: Antarvani yokka tattvanni artham chesukovali.
1: We should understand the nature of the inner voice.
0: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
1: Then only you will have true bliss.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Chaala mandi maa pillalu kudanu dhyanamlo kurchuntaru.
1: Many of our students sit for meditation.
0: చుట్టారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: దే సిట్ అండ్ మెడిటేట్, వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
0: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము కళ్ళు మూసుకోవటం.
1: వాట్ వీ అండర్స్టాండ్ బై మెడిటేషన్ ఇస్ టు సింప్లీ సిట్ విత్ క్లోజ్డ్ ఐస్.
0: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
1: ద వన్ హూ సిట్స్ ఫర్ మెడిటేషన్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్.
0: మొట్టమొదట మనం కోరాల్సిందే ఒకటే.
1: వాట్ వీ షుడ్ అస్పైర్ ఫార్ ఈజ్ ఓన్లీ వన్.
0: కాన్సన్ట్రేషన్ చాలా అవసరం.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
1: వెన్ వన్స్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ టోటల్, ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి పర్ఫెక్ట్.
0: కనుక మీరందరూ కూడా సరైన స్థితిలో కూర్చోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
0: కాని కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
1: దో దే సిట్ ఇన్ పద్మాసన మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
0: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు గో రౌండ్.
0: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ హ్యాస్ గాట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ యూ కెన్ సర్టన్లీ అటైన్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయ మహా,
1: కేశవాయ
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుడినే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మేర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్
0: బల్బ్స్. అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు విరాటలు.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice.
0: ఏకత్వం అయిపోతుంది.
1: దెన్ ఓన్లీ దేర్ బి యూనిటీ.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్టుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ట్రూత్ ట్రూత్
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: Ide satyamu.
1: This is truth.
0: Ide satyamu.
1: That is truth.
0: Cheppunte anta satyame.
1: Therefore you find truth everywhere all over.
0: Kaduka bhagavantuniki satyame ledatvanti oka roopamai ledu.
1: In fact there is no place where there is no truth that is divine.
0: Ee vidhanga chesina gaane sariye.
1: Whatever is done with this understanding,
0: it is correct.
1: And we should hold on to this fundamental principle of truth. All the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, all those are artificial.
0: Artificial is the provision of
1: the. What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart means physical heart.
1: Heart means not the physical heart anyway.
0: Heart means physical heart. Tanu ane chodi ante eagle.
1: Heart here means the I-ness. That I-ness at that self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste. But what we do is, we go on mixing up things, making a mess of it, and land up in confusion. Many youngsters are following meditation techniques.
0: Meditation to him to what he attangal.
1: They don't know what meditation is.
0: If just na manamu, ane chuti attangal.
1: They don't know what they are actually doing.
0: In just na pari empty.
1: What is it I am doing?
0: In the meditation tara.
1: Can I call it meditation?
0: Kaaju kaaju.
1: No.
0: Meditation ne empty. Vokkadani tapa, endo dani manam patuko kudu.
1: Meditation means single pointed attention, total attention. Only on one.
0: Pillalara.
1: Students.
0: Meer chakane aarogyavantulaipoyi, aanandavantulaipoyi, daivattani, meer entaina kuda divinityaga bhavinchi, meer sadhana cheyandi.
1: Bhagavan blesses you that you should be hale and healthy, that you should be blissful, that you should proceed spiritual path, and that you should be successful in every way. All that you have done till now is not certainly not a waste. But however, you find its own impact within you. Certainly you are left with some result. It's not totally in vain. So we should have full faith that God exists. Full faith on existence and proceed henceforth.
0: Faith is very important.
1: So faith is very important. Today we have lost both the eyes of faith. Today in this world we are completely blind.
0: Completely blind.
1: We are completely blind. It is good. To some extent. Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another. You should not shift your vision like that. There should be oneness in every aspect. This can be stated at the individual level. It is not make it it is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దరిదిగా మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: If it's not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajana binasa shanti nahi.

0: Sai Ram, dear listeners. In all the countries of the world, children and youth have important roles to play. All cultures across nations uphold the values of truth and righteousness. In today's discourse, Bhagwan Baba reveals the truth of that wealth which, when acquired by man, everything else in life can be easily acquired. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba during the inauguration of the Sri Satya Sai Seva Conference on 21st July 2002 in Prashanti Nilayam.
1: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొనును

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్, టైం ఇస్ సేక్రెడ్. Human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaligineetvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantidiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti ekka manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endu kudanu manavata viluvalu sarinatunti ga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ లేటెంట్ ఇన్ యూ, దే హావ్ ఒరిజినేటెడ్ ఇన్ యూ.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దీనిని మనం సాధించేది.
0: ఇఫ్ సచ్ లేటెంట్ వాల్యూస్ ఆర్ ఫర్గాటెన్, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosam janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavatvame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi, kaapadukovalasinatundi ee nalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: ధర్మమే మానవుని యొక్క ఖ్యాతి.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyagame, manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame, manava jati.
0: The unity of these three, truth, righteousness, sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku, satyamu, dharmamu, khyati, జ్యోతి అనేటువంటిది మర్చిపోతున్నారు.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: ఇది సమాజం కోసం కాదు.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: You have got to adopt and follow for your own benefit.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: You expect to be respected.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ద వెరీ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: ద మ్యాన్ వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మియర్లీ ఎన్ ఇండివిజువల్.
1: సమష్టి జీవుడు.
0: హీ బిలాంగ్స్ టు ఎ కమ్యూనిటీ.
1: వ్యష్టి అనగా జీవుడు.
0: ఇండివిజువల్ ఇస్ అ సోల్.
1: సమష్టి అనగా దేవుడు.
0: కమ్యూనిటీ ఇస్ డివినిటీ.
1: కనుకనే ఈ సమష్టి అనేటువంటి స్వరూపాన్ని మనం గుర్తించడానికి వ్యష్టి నుండి మన ప్రయాణం ప్రారంభించాలి.
0: From the individual, we have to travel and reach the cosmic divinity.
1: నీ వ్యక్తి అనేటువంటి స్థానం నుంచి సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: From the state of individual soul, we have to reach the state of universal soul.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: For an individual to reach the state of cosmos, what is expected of him?
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఈ సమత్వం అనేటువంటి యొక్క తత్వం మనకు అభ్యాసం అవుతుంది.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu kevalam samastini ponde nimittamai cheyavalsinatuntivi.
0: All services that are to be rendered are to be directed in to reach this state of community.
1: Edo prajalaku chestunnanani parluku chestunnamani tanaku taanu aanandistaraniki pondutunnanani bhavinchatam chaala porapatu.
0: It's a great mistake if you consider that the service that you do is to make yourself happy, nor the service rendered to others.
1: Varulu evvaru kudanu leru ee jagattulo.
0: In fact, there's no second person in this world.
1: Andaru kudanu paramatma swarupule.
0: All are divine forms.
1: Kani itti samat sattvani గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: That cosmic feeling has not been recognized and felt.
1: అందువలననే మానవుడు అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: That is responsible for the chaos in humanity today.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: When once the all-pervading principle of divinity is experienced, you will no longer suffer.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: When once we know unity in diversity, we can have understanding of the cosmic principle.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: Every individual has a physical form.
1: కాని ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దములు వంటివి.
0: It is like a mirror in this world.
1: Mirror.
0: Mirror in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: ఇన్ దిస్ మిర్రర్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ నన్ ఎల్స్.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వి ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: పరాత్మ కరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: There is no patriotic feelings, but on the other hand we find body attachment.
1: కనుకని ఈ దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాం.
0: As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings.
1: Entati sadakudainanu entati pavitra hrudayulainappudikini ee dehabhimanaanni pogottukonalekapothunnaru.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this physical world.
1: Dehabhimanam undinanta varaku manavudu ee maatram kodunu daivabhimanamuni gurikaadu.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయము.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe it.
1: బాల్యమందు
0: at young age
1: leka prayamando
0: or youth
1: leka mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidichedi erukaledu.
0: When you are going to leave this body, you cannot say
1: marame nichayamu.
0: Death is certain.
1: Buddhimantudaina,
0: if you are intelligent,
1: deham unnantalo taanu teriyavalayu.
0: In this life, know thyself.
1: Tanantaan telusukune nimittamai ee deham vachinadi kaani
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొద్ది వెతుకుటవడం ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్, యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: All the material you want to know in this world,
1: alumalokoni ghanam varaku kudanu edanni meer chintistunnaro,
0: all that you have been thinking from microcosm to macrocosm,
1: avanni kudunu meeyende unnavi,
0: all are within you,
1: nee hrudayamunde unnavi,
0: they are present in your
1: heart, paratmalanni nee hrudayamunde unnavi,
0: they are present in your heart,
1: samudramantayu nee hrudayamunde unnadi,
0: entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: కంటైన్డ్ పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్
1: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: What is that you want to see?
1: అన్ని నీయన్నే ఉంచుకొని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside, you are certainly mad.
1: కనుక అన్నింటికి నీ ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటము ఇది కేవలం వెర్రితనమే.
0: You are the basis, but you want to see something outside. It is a sign of foolishness.
1: మానవత విలువలు తెలుసుకోవాలి.
0: Know the human values first.
1: ఏమిటి ఈ మానవత విలువ?
0: What are they?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: That which is changeless is సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: Truth is one and the same, which is beyond time and space.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: Satyam okate.
0: Truth is one.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Kanukane ee satyanni motta motta gurtinchalaniki prayatninchali.
0: So we should make every effort to know this truth first.
1: Satyam bruyat.
0: Speak truth.
1: Priyam bruyat.
0: An acceptable
1: way. Nabruyat satyam apriyam.
0: Never utter a lie.
1: Itvanti శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి
0: వి హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is niti, the morality.
1: Niti anaga nijamainatundi nadata.
0: Niti means the proper conduct.
1: Adi maarpu chendinatundi nadata.
0: It should be changeless.
1: Chalachanamulaku maarpu chendinatundi kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Ee daivame satyamu.
0: Your love is
1: passion jarugutunnam.
0: We are in search of that which is momentary, that which is fleeting today.
1: Kanukane aa satyame manavuni yokka

0: of his truth in fact.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: So we should know this truth.
1: సత్యమునకు రెండవ పదార్థం అడ్డు లేదు.
0: In fact, truth has no parallel.
1: ఈ సత్యము నిలచడానికి ఒక ఆధారం ఉండాలి.
0: And satya is eternal.
1: అది ధర్మము.
0: And it has got the basic foundation.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
0: And in fact, beyond truth, there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో, వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ee shanti satyamunu cherinatvanti samayamlo ahimsa sahajanga yerpadutundi.
0: When once the truth and peace go together, there will be ahimsa, non violence.
1: Manam perlu pettukuntunnam satya dharma shanti prema ahimsa.
0: We have names, terms like this: satya dharma shanti prema ahimsa.
1: Ee satya dharmamulaku mooladharam entvanti yokka sthanamu prema.
0: In fact, the very basic foundation for satya, truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Dharmame daivamu.
0: Righteousness is God.
1: Satyamu prema rendigini pote pranam leni jeevudu avutadu veedu.
0: If you do not have love and truth, you will be losing your life.
1: Satyam manu nundi vereinida manlo oka pranam poyindi.
0: When once truth is gone, one principle is left of life is left.
1: Dharmam manlo nasinchina మనలో రెండు ప్రాణములు పోయినాయి.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: భౌతికమైనటువంటి దేహమునకు ఐదు ప్రాణములు ఉన్నాయి.
0: The physical body has got five life principles.
1: ఈ ఐదు ప్రాణముల లోపల రెండు ప్రాణములు పోగొట్టుకుంటున్నాము.
0: Out of these five life principles, two are gone.
1: కనుక మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: So we have to safeguard our life.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: This very life is essentially divine.
1: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి.
0: So we have to inquire clearly and know the divinity in humanity.
1: ఈనాడు వ్యాపారమునందు కాని,
0: today in the field of business,
1: ఉద్యోగములందు కాని,
0: or in our professions,
1: ఏ యొక్క రంగమునందు మనం చూచినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎండివర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే కానీ పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమైనగానే కనిపిస్తుంది.
0: When once you sanctify your heart, you will be able to visualize sanctity everywhere.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: The whole world is but the reflection of your
1: heart. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: When once you fill your heart with love, you will experience love in this
1: world. నీ హృదయం లోపల అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: When once there is no love in your heart, you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచమును మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: If anything you find outside is your own reflection.
1: చెడ్డ ఎక్కడమైనా మనం విన్నామా ఇది మన ఎందు ఉన్నటువంటి ప్రతిబింబమేమే.
0: ఇఫ్ యూ ఫేస్ ఎనీథింగ్ బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: ఆల్ ద బ్యాడ్ దట్ యూ ఫేస్ యూ మీట్ యూ ఈజ్ జస్ట్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కన్న పనులందు ఏమాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
0: నెవర్ పాయింట్ అవుట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ.
1: ప్రపంచమంతా కూడా మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటున్నది.
0: ద హోల్ వరల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: ఇఫ్ హ్యూమన్స్ ఆర్ గుడ్ ద హోల్

0: world is bound to be good.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: If people are bad, the whole world will automatically turn bad.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
0: We think everywhere we find bad in this world.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది.
0: In fact, all the bad in you comes forward by your reflection.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: If you are a demon, all your actions would be demonic.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: If you are God, understand, experience, you will see the whole world divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: Your yearning is love.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: In fact, the reflection of your word is truth.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And the reflection of action is dharma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: The harmony of these three is peace.
1: కనుకనే శాంతి ఎక్కడ? ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: So where is peace? It's a reflection of all the three.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమ తత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: The very life breath is nothing but the principle of love.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుందది.
0: That will teach you truth.
1: So hum అది ఏ నీ సత్యాన్ని బోధించేటువంటిది.
0: This breath, so hum, speaks of truth.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం నందుంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this
1: ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ,
0: in spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: or all the reading that you
1: do, ఎన్ని పెద్దలను దర్శించినప్పటికీ,
0: visiting noble souls,
1: కట్టగనప్పటికు నీ యందు ఉన్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ, ఆల్ దట్ అమౌంట్.
1: కనుకనే మొట్టమొదట మన దృష్టిని, మన శ్రవణాన్ని, మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: Buddha, being an emperor, renounced everything and moved about in this world as a renunciant.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టగడపడి సత్యాన్ని గుర్తించుకొని,
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడే నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as a true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
1: కనుకొ మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు, నడత మనిషికి ఒకటైనా,
0: when there is good mind, the conduct are one.
1: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
0: There's nothing to be achieved further.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore we have to change, transform.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: with all our,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: with all our spiritual pursuits and learning,
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ,
0: and our visits,
1: మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో.
0: First we have to correct our looks.
1: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
0: Vision netra is shastra, sacred text.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: Understand this shastra's టెక్స్ట్ ఆఫ్ లైఫ్ వెల్.
1: కనుక మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్ ఆల్వేస్.
1: తర్వాత గుడ్ వాక్
0: అండ్ దెన్ గుడ్ టాక్.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: టాక్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: కనుకని ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: వాట్ ఎవర్ యు అటర్ మస్ట్ బి ట్రూత్.
1: ఈ రెండింటినీ మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: వెన్ వీ లెర్న్ దీస్ టూ,
1: చక్కగా గుర్తిస్తేమా,
0: రికగ్నైజ్ వెల్,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ వీల్ అండర్స్టాండ్ ద థర్డ్ వన్.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition listening.
1: Mottamota samyak drushti annadu buddhudu.
0: Buddha emphasized on good looks to begin with.
1: Samyak vaku annadu.
0: Second good talk.
1: Samyak sevanam.
0: Third good listening.
1: Ee moodu ayin tarvata samyak mananamu.
0: When once they, these three are there, you will have good mind.
1: Ee grandhamunu kuda nu chadavaledu.
0: In fact he did not go through any
1: aa grandhamula paina vachinatundi visugu chaala baadha chinchindi.
0: He was disgusted by going through all books.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్ యూత్ ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్ యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava.
1: ఈనాటి యువకులే, యువతులే భావి భారతోద్ధారకులు.
0: Youngsters, men and women are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: So youngsters should have this steadiness.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop appropriate confidence.
1: Where there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: మొట్టమొదట మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి.
0: To begin with, you have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవము.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటిది ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta kudunu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeku anta sandamlanta kudunu meer gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandamu ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Motta motta foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirthi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: aa self sacrifice
0: is self state of self sacrifice. Self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: Kanukane self confidence foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice roof.
0: Self sacrifice is the roof.
1: Self realization life.
0: Self realization is life.
1: Kanuka మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
0: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
1: ఇండియన్ కల్చర్ కాదు, అన్ని కల్చర్లు కూడా ఒకటి.
0: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్, ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
1: ఇది అమెరికన్ కల్చర్, ఇంకొక కల్చర్, ఇంకొక కల్చర్ అనేది ఒకటే కల్చర్.
0: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, నో డిఫరెన్సెస్ వాట్సోఎవర్.
1: అది ఏ ట్రూత్?
0: ద కల్చర్ ఇస్ ట్రూత్.
1: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
1: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
0: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
1: కనుకనే విభాగములు చేయకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెన్సెస్.
1: ఈ విభాగముల చేతనే మానవత్వం చెడిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
1: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
0: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అందరూ ఏకంగానే ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: మానవత్వం ఒకే జాతి.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
1: మానవుడు ఒకే కుటుంబము.
0: హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: రంగునందు పేర్లయందు రూపమునందు భేదాలు.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ.
1: కానీ ఒకే దైవత్వమే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: పశువులన్నీ వేరు.
0: కౌస్ ఆర్ మెనీ.
1: పాలు ఒకటి.
0: బట్ మిల్క్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
1: జీవ జంతువులు వేరు.
0: Beings are many.
1: జీవుండు ఒక్కడే.
0: But the indweller is one.
1: జాతి నీతులు వేరు.
0: There may be different codes.
1: జన్మం ఒకటే.
0: The life is one.
1: దర్శనములు వేరు.
0: Paths are many.
1: దైవము ఒక్కడే.
0: God is one. Goal is one.
1: పూల జాతులు వేరు.
0: Flowers are many.
1: పువ్వులు ఒకటే.
0: And in fact worship the flower is one. Fragrance.
1: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ.
1: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి.
0: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలు ఉండాలి.
0: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
1: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతుండాలి.
0: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకని మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
0: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
1: మాటలు చెప్తాం.
0: వీ స్పీక్ నో డౌట్.
1: కానీ క్రియల్లో శూన్యం.
0: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
1: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
0: వెన్ దేర్ సీక్రెట్ థాట్
1: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
0: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
1: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తి.
0: All that is done with pure heart is devotion.
1: Kanukane prema chittamto manam pani cheyali.
0: Do anything with love only.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Andaru prema swarupule.
0: All are the embodiments of love.
1: Kanukane meer neti nunchi మీ యొక్క ఫార్మ్ అంతా కూడా మీ యొక్క రూపమునంతా కూడా ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడా పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడా ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti ki chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual, samasti universe and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
0: We should know the harmony, the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరమునకు అనేక రకములైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటది పోతుంటది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగమున మ్రగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాత సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్
1: లైఫ్. సాగర మీద గలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: ఓషన్ ఆఫ్ లైఫ్. ఇట్స్
0: ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మే నిశ్చలమైన నమ్మబోకు మనస.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ?
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చినవి వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: A child had a swelling.
1: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: The child could not bear the suffering pain.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 days అవుతుంది అన్నారు.
0: Doctor said that swelling will be there for 20-25 days.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: The child went on crying.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: Don't cry.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
0: When Swami is with you, why do you cry?
1: Ani teesi konchi sweet tinipinchanu.
0: And Swami made the child eat sweet.
1: Tarata inga nevu pomannanu.
0: And Swami wanted him to go.
1: Talli teesukoni poyindi.
0: And he followed his mother.
1: Alani nenu teesukunnanu.
0: And Swami received that pain.
1: Idi nijamuga idi దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: But it's not possible to speak even.
1: ఈ రెండిటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: There at the near the jaws at the joint there is swelling.
1: తినడానికి కూడా వీల్లేదు.
0: It's not possible to eat.
1: ఏం కొని తిన్నా దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
0: What is the loss if we don't eat for a couple of days?
1: Then care చేయదు.
0: Bhagavan didn't mind about this.
1: దాన్ని ఏమాత్రం పరిహించకుండా వారితో చెప్పాను.
0: He was unmindful of all this and told him,
1: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు.
0: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్?
1: నా దేహమో అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
0: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: ఇది నా దేహం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
1: మీ దేహము.
0: భగవాన్స్ బాడీ ఇస్ యువర్ బాడీ.
1: మీ దేహాలంతా నా బాడీ.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: కలుకని మీ బాధలంతా నేను తీసుకుంటాను.
0: Therefore, Bhagavan accepts all our suffering.
1: అది నా యొక్క కర్తవ్యము.
0: Bhagavan considers it as his duty.
1: కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్షణం చేయనక్కలేదు.
0: As this body does not belong to him,
1: ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Therefore, whatever Bhagavan tells us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: That's what is contained in this one. My life is my message.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రమో లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కానీ నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there is nothing great in merely in
1: teaching.
0: It is the quality of a true teacher to practice experience and teach later.
1: Every matter
0: Bhagavan tells us after experiencing it.
1: Yuvakulara.
0: Youngsters.
1: Yuvakulara.
0: Men and women.
1: Andaru kudanu. Nijamainatundi yokka tattvani gurtinchandi.
0: You know the true nature, the principle of self.
1: Satyanni gurtinchandi.
0: Know the truth.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటిని మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు, నావి కాదు మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: దేర్ఫోర్ ప్రిజర్వ్ ద సాంక్టిటీ.
1: నిర్మలం చేసుకోండి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, యువర్ ట్రూ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్.
1: ఇంకా మున్ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అని నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Sathya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

0: మాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. హీ వాంట్స్ ఆల్ దట్ దో హీ ఈజ్ నాట్ డిజర్వింగ్.
0: కారణం తాను నెగిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: ద రీజన్ ఇస్ హీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ నెగిటివ్.
0: విశ్వమంతకుడును పాజిటివ్ స్థాయిలో ఉంటున్నాడు.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ ద పాజిటివ్ సైడ్.
0: కనుకనే నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ద డివినిటీ by mixing the positive and the negative.
0: Chedda pare chesi manchi ni chandabodu.
1: By doing bad you'll never get good.
0: Manchi pani chesi keedunu kaanchaledu.
1: Having done good you'll never be put to harm.
0: Sutamunu naati mega phalammu kanna.
1: Having sown the neem seeds do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనం నాటుదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఈజ్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఈజ్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకుని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasi poku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulani ku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముచ్చపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకోలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలరు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is like a mad monkey. Mind is like a mad
0: body monkey. Is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some extent.
0: ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: Oh Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu maanavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoneleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖా లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: It is the darkness that makes the light valuable.
0: మానవుని యందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human
0: life. Pleasure has an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకనొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశం లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the Perindurai needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎ యంగ్స్టర్
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: కానీ నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందు భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐ విల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలేందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మః.
1: There's no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: Under any circumstance, never forget truth, never drop.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవస్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికన్ సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమని నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: the country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి,
1: what we should do is to follow
0: ధర్మం చూచా నడుచుకున్నప్పుడు,
1: and when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని, ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
1: There cannot be dharma without love. There cannot be love without dharma either.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కాని ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force. They are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below you.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వచ్చి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించుకోలేకపోతున్నది.
1: యాజ్ యూ మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టూ పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచ్చాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మై డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sutha palambugunna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambugunna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana badalaku moola karanamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మన ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధకారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కొరకు మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలే నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ కనుకనే దీన్ని మన ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు మూలకు బంధకారణం

0: సంకల్పాలను క్షణ క్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వి షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: Your conscience is this very awareness.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది, ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: Bhur.
0: Ekamu, materialization body.
1: Bhur is the body, materialization.
0: Bhuvah. Adhe mind yokka vibration.
1: Bhuvah is the vibration of the mind.
0: Suvah.
1: Suvah.
0: Idhe jnanam yokka radiation.
1: It is the radiation of the wisdom.
0: Kabatti materialization, vibration, radiation, moodu kuda manayende untunnayi.
1: Therefore materialization, vibration and radiation,
0: ee radiation all within us. Prajnanam brahma annaru.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine
0: integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: Dinine prajnanam brahma ani vedam bodhinchindi.
1: Veda says that constant
0: ee
1: integration,
0: ee prajnanam anetundi brahma మనయందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానస్వరూపులే. సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వి డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka.
1: He could not give up attachment to
0: son. Sarvasanga parityagai velutunnatundi vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okkaturi naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Katta kadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth
0: nilchu
1: to father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: సన్, యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు,
1: ఇస్ యంగ్
0: సుకుడు,
1: సుక
0: చెప్పాడు.
1: హి సెడ్,
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్ అండ్
0: ఐ యామ్ బ్రహ్మమయం జగత్.
1: The whole world is divine. So saying, he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane,
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulaina yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatundi Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి,
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్,
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: వద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked,
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మా డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బు ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.

0: The bulb is also separate. Its capacity, voltage is also different. But the same current is present in all of the bulbs.
1: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
0: Religions are many, but the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: There are different types of cloths, but yet
1: yarn is one. వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
1: జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
1: పూల జాతులు వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
0: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
1: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
0: What else is to be communicated to you?
1: Sadhu sadguna ganyulau sabhyularam.
0: O sacred one.
1: Sadhu sadguna sanyulau sabhyularam.
0: What else is to be communicated to you, O members of this noble August sacred assembly? Though bulbs are many and different, current is not separate.
1: బల్బు వంటిది.
0: ఎవ్రి బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
1: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
1: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
0: కలర్స్ వేరు.
1: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
0: వోల్టేజెస్ డిఫర్.
1: కానీ కరెంట్ ఒకటి.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: మన బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
0: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
1: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
0: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
0: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
1: యందు కరెంట్ ఒకటే.
0: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
0: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
1: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
0: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
1: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
1: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
0: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
1: ఎందుకు దైవత్వం ఒకటే.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్
1: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
0: అండ్ ది ఎక్స్పీరియన్స్
1: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
0: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
1: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
0: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
1: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
0: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
1: ఒకడు విశ్వమునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
1: ఒకడు విష్ణువునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
0: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
1: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
0: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
0: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్స్.
1: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
0: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: ఉన్నంత మాత్రమే గంగా జలము.
0: Is that all the Ganges water?
1: Enta patralaina kuda na Ganges nilipputundi.
0: Yes, the Ganges will fill up all the tumblers.
1: Mana yokka patranu container nu penchukovali.
0: Let expand our containers.
1: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manloni amitanga aavirbhavistundi.
0: If we have big and bigger containers, we can have more and more of divine love.
1: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
0: To attain God is not the shloka verse.
1: Neeku sadhanam cheta prayojanam ledu.
0: Or any kind of king.
1: లేదు, గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
0: నార్ టెక్స్చువల్ రీడింగ్.
1: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
0: ఆర్ స్పిరిచువల్ రిచువల్స్.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
0: If we don't do it wholeheartedly, all will be in vain.
1: హృదయవాసి భగవంతుడు.
0: God dwells in our heart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్తు.
0: God is present in the entire universe.
1: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
0: The universe is the manifestation of own one God.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: దిస్ యూనిటీ
1: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
1: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: ఇట్స్ ఎ నారో మైండెడ్
1: కంట్రాక్షన్ లవ్.
0: Is contraction love.
1: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: When you take unity in diversity, it is expansion love.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలి.
0: We have to attain the divinity.
1: See, stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk is one.
0: Milk is one.
1: Gold is one.
0: Gold is one.
1: But jewels are many.
0: Jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం దివ్యత్వాన్ని పొందాలి.
0: We can attain divinity by following this path of unity, oneness.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then we'll have peace in this human life.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: in spite of spiritual endeavors
1: ఎన్ని విధమైన స్మరణ చేసినప్పటికీ
0: in spite of practices
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: He is devoid of
1: కారణం ఏమిటి?
0: Why?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: He has got so many social political worldly obstacles on the way.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీస్ నాట్ ఏబుల్ టు నో
1: అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: దేన్ని మనం లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: ఈ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత.
0: Birth is worry.
1: భూమి నుండి చింత.
0: లైఫ్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతే చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: జరుపు చింత. కష్టములన్నీ చింత.
0: డిఫికల్ట్.
1: కష్టములు ఒక చింత.
0: లాస్.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ద అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: I am treading along the right path.
1: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: I am following sacred
1: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: I don't harm anybody.
1: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: I am not putting anybody
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: When you follow the path of truth, you don't need to fear.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: Follow your conscience.
1: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
0: Don't follow the
1: mind. Mind ని ఫాలో చేయొద్దు.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like a
1: water bubble.
0: Body is like water bubble.
1: Follow the body and mind.
0: Don't follow the body and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
0: Your conscience is divine.
1: నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not the ordinary
1: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుందా దీని వెంట?
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: ఎ డివైన్
1: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we be disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: వై ద బాడీ ఈస్ గివెన్?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇట్ ఈస్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఈజ్ ఇట్ గో రౌండ్ ద రోడ్స్ అండ్ బై లైన్?
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: ది బాడీ ఈస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఈస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు. దీని సత్సంగము.
0: గుడ్ యాక్షన్స్ గుడ్ కంపెనీ
1: సత్సంగం అంటే ఏమిటి
0: వాట్ ఈస్ గుడ్ కంపెనీ
1: ఏదో మంచి భక్తులతో సంగం అనుకుంటున్నారు
0: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ నో
1: సత్ బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
0: సత్ బీయింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్
1: సంగత్వాన్ని మనం పొందాలి
0: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్
1: సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
1: అవేర్నెస్
0: చిత్ అవేర్నెస్
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్ సత్ ఇస్ చేంజ్లెస్
1: అదే ఒక షుగర్ వంటిది అదే మధురం వంటిది అదే మాణిక్యం వంటిది అదే మధురాతిమతం
0: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్
1: అది చక్కెర వంటిది
0: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా ఏ కాఫీలో వేసినా ఏ టీలో వేసినా ఏ పాయసంలో వేసినా ఏ పదార్థంలో వేసినా ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ
1: కాబట్టి సత్యమైనటువంటిది
0: బికాజ్ ఇట్స్ ఎటర్నల్
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్
1: చైతన్యము అది అవేర్నెస్
0: చిత్ ఇస్ అవేర్నెస్
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్
1: ఇది సత్ ఇది చిత్తు ఇది చక్కెర ఇది నీరు
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్
1: అది షుగరు కాదు వాటరు కాదు
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్
1: సిరప్ మూడో పేరు వచ్చేస్తుంది
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్
1: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం
1: ఈ రెండింటిని చేరేట్ చేసేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి
0: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ
1: అందరి ఎందు సత్తు ఉన్నది
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
1: మన దేహతత్వం
0: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్
1: ఏకత్వమే మానవత్వం
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ లైఫ్
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు ఇది అర్ధనారీశ్వర అన్నారు
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉండాలి
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్
1: అదే లక్ష్యము
0: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్
1: అదియే అక్షరము
0: దట్ ఈస్ అక్షర
1: అక్షరం అనగా ఏమిటి అకారం అనేటువంటి ఆత్మతత్వము క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ క్షర మీన్స్ పెరిషబుల్
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది
0: బాడీ ఇస్ పెరిషబుల్
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది
0: ఆత్మ
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము
0: వేద ఎక్స్టోల్
1: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: బాడీ రెండూ చేరినటువంటిది అక్షరం
0: The combination of these two is akshara.
1: Ardhanarishwaram.
0: This is androgynous nature.
1: Deham prakriti.
0: Body is nature.
1: Ee prakriti e parvati.
0: And this nature prakriti is parvati.
1: Atma idi e shivudu.
0: Atma is Shiva.
1: Kabatti Shiva parvatulu yokka ekatvame ee manavattamu.
0: The combination of Shiva and Parvati is human life.
1: Kanuka idi Ardhanarishwaram annaru.
0: This is the principle of Ardhanarishwara.
1: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnayi.
0: In human life there are lots and lots of secrets. Daivatvanni
1: telusukovadam chaala sulabham.
0: It's very easy to know the divinity.
1: Meeku teliyadu kaani మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవి
0: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురల్లీ నోబుల్ థాట్స్ అరైజ్
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్
1: సత్కర్మల యందు సద్భావములు యందు సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వర్డ్స్
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్ ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్
1: దీని పేరే అది
0: ఇట్స్ వెరీ నేమ్
1: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ
1: అదే కంపాషన్
0: దయా ఇస్ కంపాషన్
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్
0: వీ సే మ్యాన్ కైండ్
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు
0: ఇఫ్ దేర్ ఇస్ నో
1: మ్యాన్ కైండ్
0: when there's no kindness, there cannot be so mankind.
1: Kindness to untundadi.
0: So man should always have this kindness.
1: Kindness ee hrudayamku sarinatti gurtu.
0: That kindness is a true sign of our heart.
1: Kindness ni manam bhanga paristhima manam paapam chesina varam avutam.
0: When once we give up, betray this kindness, we'll be committing a sin.
1: Apakaramu manam cheyakoodadu.
0: No one should harm anybody.
1: Deenini puraskarinchukoniye.
0: Basing on this,
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార, పర ఉపకర.
1: పర ఆత్మతత్వము,
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము,
0: ఉప ప్రకృతి.
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర, ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప, సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప,
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం, పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పర?
1: ఏకత్వము,
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida.
1: ఏకత్వంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ, ఏకత్వంగా ఉన్నటువంటి దైవత్వాన్ని
1: భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది
1: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుక help ever hurt never అన్నా.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: When you lead the life following the principle of help ever hurt never, yourself, your family, the country, ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ
1: పెట్టినట్టే అవుతుంది.
0: If you hurt anybody, it is also hurting God. God is present in all.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
0: The same ఆత్మ is present in all.
1: కాబట్టి ఏకం సత్.
0: Truth is one.
1: విప్రా బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
1: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్
1: తమిళ వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్ ఇట్
1: వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాటర్. తెలుగు వాడు నీరు అంటాడు.
0: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sub matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish it.
1: కనుక ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: It's not multiplicity.
1: ఏకత్వమే, ఏకత్వమే.
0: It is one and one alone.
1: ఈ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: we should think of this oneness.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: The noblest thing is to undertake sacred activities when we find time.
1: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: We don't need to give up our duties.
1: ఏ సాధనలను వదలనక్కర్లేదు.
0: You don't need to give up
1: anything. సర్వసాధనలు, సర్వకర్మలు ఆచరించుకో.
0: Do all your practices.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: Let all our duties be an offering to God.
1: ఏది చేసినా అంత దైవంకు అర్పితమే.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నా కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వి కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రం
0: As you cannot catch it?
1: చూడకపోయినంత మాత్రమే
0: నా as you can't see
1: ఎంత వెరితనము
0: can you deny the presence of air
1: అది లేకపోతే మనమేనేము
0: can we live without it
1: కాబట్టి ఉన్నది పంచభూతమునంత భగవత్ స్వరూపమే
0: all five elements are divine
1: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు
0: we should not waste any one of these elements
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్
1: లాక్ ఉంది
0: హియర్ ఇస్ లాక్
1: కీ ఉంది
0: హియర్ ఇస్ కీ
1: ఈ కీ లాక్ లో పెట్టు
0: పుట్ ది కీ ఇన్ ద లాక్
1: టర్న్
0: లెఫ్ట్ సైడ్
1: ఓపెన్
0: ఇట్ ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్
0: ఇట్ గెట్స్ లాక్
1: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్
1: మైండ్ అనేటువంటిది కీ
0: మైండ్ ఇస్ ద కీ
1: నీవు దైవం వైపుని తిప్పు
0: టర్న్ గాడ్ వర్డ్
1: పాజిటివ్ అవుతుంది
0: ఇట్ బికమ్స్ పాజిటివ్
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు బంధన అయిపోతుంది
0: టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండ్
1: పరిశ్రమించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచ్చేవో అన్నారు
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు
0: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
0: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్
1: తాను చావక పుట్టక చంపబడక
0: హి డజంట్ డై నార్ బోర్న్
1: సర్వమును సాక్షి అయి వెలుగు
0: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు
0: అండ్ హి ఇస్ ట్రూత్
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు
0: హి హస్ నో బర్త్ నార్ డెత్
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
1: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి
1: రీడీమ్డ్ ఈ సంబంధమైనటువంటి సుఖ సుఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు
0: మెనీ సఫర్డ్
1: వారేరి
0: వేర్ ఆర్ దే
1: కారే రాజులు రాజ్యమును కలగరే గర్వంలో తిండి పొందరి వారేది
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ
1: నిరిత సత్యప్రవుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్
1: బై ద లోకము లేదు నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా
0: అండ్ డు యూ ఫైండ్ దిస్ నల కింగ్
1: జలది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలాంటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడ
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ ఈ దేర్ నౌ
1: ఎందరెందరు రాజులు ఏగినారో
0: సో మెనీ లెఫ్ట్
1: ఒక్కరును వెంటబడి పోవరు ఈ ఉరివి స్థలము
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు
0: నో బడి విల్ టేక్
1: అలాంగ్ అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు
0: జస్ట్ యాజ్ వీ బోర్న్ వీ డై లైక్ దట్
1: వచ్చే సమయంలో ఇంత బట్టైనా కట్టుకుని రాడు
0: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయే
1: అడ్రస్ అయినా ఇచ్చిపోడు
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్
1: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి పవిత్రత పొందాలి
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి
0: వీ షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్ ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము
0: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్ సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్ పర ఉపకార
1: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్
1: గమ్యం ఒక్కటే
0: బట్ గోల్ ఈజ్ వన్
1: ధన్యం ఒక్కటే
0: గోల్ ఈజ్ వన్
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము
0: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్
0: Many boys play football.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: You just hit it with your foot. There's
1: also the man. ఈ కాలు దెబ్బ ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: The football is bound to face the hits.
1: ఎంతవరకు దీనికి తప్పదు ఇది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: So long the football is full of air blown, it will receive hits.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికి అందుకుంటాడు.
0: When once this ball is deflated, it will be picked up.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: So human life is a football game.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: Six that side and six this
1: side. ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
0: Six wicked on one side, six good on one side.
1: జరుగుతూనే ఉంటుంది.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
0: There is war between the two.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
0: This fighting goes on.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: Who are these six?
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: The lust, greed, avarice.
1: ఈ ఆరు మంది ఒక వైపున.
0: All the six.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
0: The six wicked on one side, the six noble on the other side.
1: ఈ ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: All the six this side and that side hit the ball.
1: But దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: But there is a goal one.
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: The two poles.
1: ఈ రెండు స్తంభాలకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: When the ball passes off between the two ends of the goal, then you will be getting it.
1: హేమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం ఆర్తేరాలి.
0: To be happy in this world, we should have secular knowledge.
1: అవే మనకు లిమిట్.
0: The spiritual knowledge for the other world. ఈ రెండింటికి
1: మధ్యలో మనం దైవపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
1: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: When it is not between these two points of the goal, it is a waste.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
0: Then what happens? You will be born again
1: and die. మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you will not be born again.
1: No life, no life.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్,
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడుంది?
0: When there's no birth, where's
1: death? మోక్షం అన్నారు.
0: This is called liberation.
1: మరొక విచారంగా ఉండదు అది.
0: It will never be a seed again.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
0: We should know this principle behind this.
1: కనుక
0: so
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ప్రేమమయులి.
0: You are all embodiments of love.
1: Ananda pipasuli.
0: You aspire bliss.
1: Atma swarupuli.
0: Embodiments of atma.
1: Bhavani meer tappaka abhirudhi parchukondi.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహం మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తం గాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల గెడ్డు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం చలనము బొందు దుంప.
0: It perineates like a life.
1: భవసాగరమేకలేని కంప.
0: It's full of bones.
1: మూలమైన మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనస.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశము ఉన్నటువంటి వాడు కాదు.
0: You are not perishable.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: You are immortal atma.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని,
0: holding on to this atmic
1: principle,
0: take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhule.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopal undi anni nadipistuntundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Neevu positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude neevu dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anityamainatundi ashastramainatundi పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడం కాకుండా, మన స్వార్థం కోసం కాకుండా, దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiment of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Medha vikasamanandu kudanu kudamiyandu gala jeevulanninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come, it has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukuneatundi aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu paramitamainatundi jeevitamunandu ee medha shaktini saptakam gavinchukuneatundi pravartana yande tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: Bharata deshamanandu aneka sampradayamulu aneka tegalu aneka matamulato koodi undinappatikini anekatvamunandu ekatvamuga bhavinchi visvasinchi divyatvanni prakatimpajesinatvanti desham Bharata desham.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: Ekatvame Bharatiyuni yokka lakshyamu.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharata desham yokka sampradayamunu aneka reetuluga kalpananu chesi deenni vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu anni aacharamulanu ekatvanga bhavinchi oke matramainatundi margamulandu praveshimpa chesinatundi yokka divyatvam okka bharatiya tattvam.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit, you can come across the different entities which you...
1: Orange. Aite tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as your feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే ఇందులో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of satya, dharma, ahimsa, shanti and prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధానత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్. హిందూ
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Hindulo kudanu varu teliyaka vanchinchi dinni Hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchu cheya untunnavi.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: Angla bhashalo HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: Het అనగా history.
0: H standing for history.
1: I అనగా individual, అనగా వ్యక్తిత్వము.
0: I stands for one's individuality.
1: N అనగా nationality, అదే జాతీయత.
0: N stands for nationality, sense of patriotism.
1: D అనగా devotion. అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: ఈ యూనిటీనే మోక్షమనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రణవమైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు,
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity, and only when we have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: kani. Ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamulu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగదు తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ సూనర్ దెన్ లేటర్ హీ హస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavamche manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham enti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatvanti vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినముల పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: బట్ వాట్ యూ అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యూ కెన్ టేక్ సమ్ మొమెంట్స్ ఆఫ్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
1: కారణము తనతో రావు.
0: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యూ, కమ్ విత్ యూ.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: బికాస్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెరాస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: టు ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
1: ధనం ఉన్నది,
0: వి హావ్ మనీ.
1: బలం ఉన్నది,
0: వి హావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశ, బలం ఉన్నది,
0: వీ హ్యావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వీ హ్యావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.

0: Yes, we have to accordingly give it its place.
1: మనం పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
1: ఈ మేధా శక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: Like for instance, how does one use the power of the intellect?
1: Misuse of money is evil అన్నారు.
0: Now misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కాని కలిప్త భావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: స్వార్థమనే సంకెళ్లలో మానవుడు బంధితుడై తద్వారా అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core, and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కాని పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రాకులాడతలేడు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or now does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu jnanamulu japamulu ityadi karmalu acharinchatam maatrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do jnana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: And we should have this feeling of brotherhood amongst all men.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: Only then will this world of ours verily become heaven.
1: దినదినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
0: More and more of narrow-mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడా పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You are all the while bothered about yourself. You don't care about others.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kudanu nenu nenu nenu aneetundi yokka thai ende undina gamyam ni eritiga cheragalad.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane yesamulo dhanamu pradhaname.
0: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
0: You need character also.
1: బలం కూడాను చేకూర్చుకోవలసినది.
0: And certainly you must strengthen yourself.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి.
0: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
1: గోవు పెరుగుకొలది కొమ్మును కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగుకొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manavechunu madamechina durgunambu manakayechunu dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi aham

0: అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: సో మనీ అండ్ వెల్త్ ఫాస్టర్ ది సెన్స్ ఆఫ్ ఈగో ఇన్ వన్ సెల్ఫ్ అండ్ దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైజ్ టు ఈవిల్ టెండెన్సీస్ ఇన్ ది ప్రాసెస్ వన్ లూజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
0: భారతదేశంలో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్ల గలరు.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ దర్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్.
0: మానవుడు దురాశలతో మునిగి దుఃఖంతో కుంగిపోతున్నాడు.
1: And man is weighed down by a sense of burden of troubles.
0: ee dukkamunu nivritti gaavinchukune nimittame aasalanu arikattukomani bodhincham.
1: Now by way of putting an end to this sorrow and grief, put a
0: aasalanu arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarathamu.
1: Put a ceiling on your desires because therein lies the key to happiness.
0: Aithe sadhakulainatunti meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
0: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasananu arikattukovatam ani deeni antartham.
1: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
0: Ee vidhamainatundi aasananu arikattukovatam valla dhanamunu kudanu kontha nilabettukunna varam avutam.
1: Now even as we curb our desires thus, we can also accumulate some money.
0: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
0: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
0: కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
0: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
0: కనుకనే కుటుంబ పోషణ కోసమని పరోపకార నిమిత్తమని పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore, to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
0: మన సమస్యలలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again in our organization, this idea of ceiling on desires is fourfold.
0: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is do not waste money. Do not misuse money.
0: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
0: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
0: మీ యొక్క శక్తిని మేధస్సును వృథా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫోర్ ఫోల్డ్ పాత్ యు హావ్ డు నాట్ వేస్ట్ మనీ, డు నాట్ వేస్ట్ ఫుడ్, డు నాట్ వేస్ట్ టైం, డు నాట్ వేస్ట్ ఎనర్జీ. దేర్ఇన్ లైస్ ది కీ టు అండర్స్టాండింగ్ అండ్ రియలైజింగ్ ది ఇన్నేట్ డివినిటీ.
0: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank in their own accounts.
0: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
0: Nee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
1: It has been my hope that you'll curb your desires, develop the sense of detachment and thereby experience untold bliss and joy.
0: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సంస్థకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్. that if you save enough money, it's more than enough under the ceiling on desires.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not the correct way of interpreting this.
0: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రము అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
0: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
1: I never have this dirty feeling of trying to go for wealth.
0: ఈనాడు కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
1: Not only today, but also in the past, never has there been a moment or a second when I have craved.
0: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
1: When I have craved and longed for money, all these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
1: సో వాట్ యూ హ్యావ్ టు గివ్ మీ టుడే ఈజ్ దిస్ సేకర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్, నాట్ దిస్ ఫిల్దీ మనీ.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము తలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
0: Janasevane janardanasevane anetunte vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is really serving God.
0: Nenu naadi anetunte sankuchita bhavanni trinchiveyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
0: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
1: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
0: ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
1: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్య ఆర్గనైజేషన్ మనీ.
0: చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈస్ అ వెరీ డేంజరస్ వన్.
0: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
1: Men of the Satsai organization are like the spinal column of a body.
0: ee yokka karyakartalu sakramamainatundi margamunu pravartinchakundina ee yokka samastha anetundi yokka dini vennamukane virigipothundi.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: Kanuka samasthanu pedamargamunandu pattinchakandi.
1: So see to it that the organization does not decay.
0: Anni samasthalaku aadarshavantamainatundi ee satyasaya samasthanu divyamaina bhavyamaina navyamaina margamlo pravesha petti satkeertini techukondi.
1: This satyasaya organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: Anamunaku satyasaya samasthaku etti sambandham kudanu undadu.
1: There is no link, no relationship between money and the organization.
0: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
1: And the Satsai organization, any organization having a link with money is not the Satsai organization.
0: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: Love for love and a heart to heart link, this is the aim and purpose of the Satsai organization.
0: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రప యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారు, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దిక్కు ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీని ఒక దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్ ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: My hand stretches forward just for one thing from each of you and from all of you, and that is pure
0: love.
1: Love which is serene, unsullied love, untainted love.
0: ఇంకా దేనికి నేను నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
0: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసిన ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I will never seek. And I am not seeking this money.
0: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
1: What I seek and hope for is this noble idea.
0: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
1: This sacred feeling and response from you.
0: లోక కళ్యాణం కొరకు.
1: That again is not for my sake. It's for the well-being of the world at large.
0: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సమస్తంలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
0: మన పని సేవ, సేవ, సేవ ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఈజ్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
0: ఇంకా రెండవది,
1: ద సెకండ్ థింగ్,
0: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
1: ఎవ్రీ పర్సన్ దట్ యూ కమ్ అక్రాస్ కీప్స్ అటరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ద ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ద సాయి ఫ్యామిలీ. This is a narrow mindedness on your part.
0: కనుక ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
1: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
0: అందరూ మానవ కుటుంబమే.
1: బికాస్ ఆల్ బిలాంగ్.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
1: బికాస్ దిస్ ఇస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. There could be people who have fondness for the name of Rama or Krishna or Sai.
0: Nalo atuvanti sankuttamaina bhavam levu.
1: I have never given rise to such narrow feelings.
0: Meer andaru oka sai family ani kaadu, divyamaina kunti yokka bhavyamaina kunti yokka bhagavantuni yokka kutumbam. Ee bhagavantudu aneetundi sarva deshamula variki, sarva kulamula variki, sarva tegala variki, sarva kaalamula variki kudunu idi samanvayamainukuntadi.
1: You are members of the world community. You do not belong to a narrow sect like the Sai family. You are verily the children of God, and God is everyone's, and everyone belongs to God.
0: ఒక్క పేరు, ఒక్క రూపము సంకుచితమైనటువంటి.
1: One name, one form connote narrow-mindedness.
0: అన్ని రూపములు, అన్ని నామములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడా అటువంటిది.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
0: is your home. మానవుడు కూడాను దేశ అభిమానం కలిగి ఉండాలి.
1: So every person should have this sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానమును అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
0: కనుక ఒక దేశమును విశ్వసించడం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ, యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
0: కనుక కళ ఎందు మాత్రం కానీ, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కానీ, దేశద్రోహమునకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్ ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వమును కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ద సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
0: ee gruhamunu gruha parisara prantamulanu parishuddhamu gavinchukotam cheta konta aarogyamu aanandamu kudanu chekurutundi.
1: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
0: kanaka ee laukika jeevitamunaku entano upakaristundi.
1: This in turn will help your own worldly life.
0: Daanamu daanamanaga మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
1: నౌ వి కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్, బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
0: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశంలో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కానీ బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరారు.
1: నౌ వాట్ యు మస్ట్ ట్రై అండ్ డు ఇస్ ప్రొవైడ్ ఎ బేస్ సో దట్ దే కుడ్ లివ్, ప్రొవైడ్ దెం విత్ ఫుడ్, క్లోథింగ్ అండ్ అదర్ కన్వీనియన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే. రాదర్ దన్ దట్ ఇఫ్ యు గో ఆన్ గివింగ్ ఆర్మ్స్ టు ఆల్ ద బెగర్స్ అరౌండ్ యు.
0: మనము బిచ్చము ఇవ్వటం చేతనే ప్రతి పట్టణం ఎందు ప్రతి పల్లెలు ఎందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: యు ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ టేకెన్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: ఇంకా ఆరవది,
1: ద సిక్స్త్ పాయింట్,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satya organization framework.
0: Satyam pucchukovatam gaani lancham lancham ichchukovatam gaani satya sai samasthalaku chaala droham jarugutundi.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyandu unchukoni patti jagrataga pravartinchali.
1: This is something which you must bear in mind continuously and carefully.
0: Inka yedavadi.
1: Now the seventh point.
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: There are any number of problems that one has to face up to.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు, అసూయలు పెరుగుతుంటాయి.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: ఈ యొక్క దేశ అసూయలను కొంతవరకును అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
0: జాతి మతములను పాటించరాదు.
1: We should not go by what is laid down strictly in terms of one's country. Or one's country. Whatever is given to you in your own home, follow these in your house, all right. But try to carry them
0: to society.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి, కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: 7వది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి, కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Sasai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి ఒక పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి, కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఇది 9వది.
1: This is the 8th point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the 9th one, we come to the 10th point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kudanu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Sasai organization members to follow.
0: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
0: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of Sasai organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras ma phaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎందే అధికారము ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం నందుంచుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avutaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu neevu lakshyam nandunchukovaddu.
2: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ the weapons which are left on you by your enemies.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనినైనా కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: They may employ any type of weapon against you.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైనటువంటి వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతినందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
2: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorns.
1: కవచమును ధరించినటువంటి వానికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
2: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
1: కనుకని అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరం.
2: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: కనుకని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
2: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
1: ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది.
2: They have been coming with you for a number of births.
1: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
2: యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్.
1: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్.
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఇస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యు మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యు హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: Kanuka motta motta loni shatruvu nivu jayinchu.
2: You should conquer in the very first place the inner enemies.
1: Neeku anadi nundi nee ventaadutunnayi ee ahankara mamakaramu.
2: Right from days long back this
1: ahankara mamakaramu undinanta varaku kudanu raga dveshamulu tappinavu kaadu.
2: So long as you are having egoism and attachment, you would not be able to free yourself from attachment and
1: ee raga dveshamulaku ahankara mamakaramulaku karmane kaaranam.
2: For all this it is the action which is responsible.
1: Kanuka ee karmanu nee aacharinchu.
2: You perform action.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునను వృద్ధి పొంది కర్మమునే చను.
2: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: కర్మమి సుఖదుఃఖములకు కారణమేలలో ఉన్నాడు.
2: ఇట్ ఈస్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్.
1: సుఖమునకు దుఃఖమునకు.
2: ఫర్ యువర్ జాయ్ ఆర్ సారో.
1: నీ పాపమునకు పుణ్యమునకు.
2: ఫర్ యువర్ సిన్ ఆర్ ఫర్ వర్చ్యూ.
1: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
2: ఫర్ యువర్ జాయ్ అండ్ డిలైట్.
1: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
2: ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద లాస్ ఇస్
1: నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
2: ఫర్ యువర్ వెరీ బర్త్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలం చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల జ్ఞాన ఫలములను నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యు డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేనికి చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యు ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో దీని పుట్టుక స్థానం ఎక్కడో, దీని అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: in this worldly existence the
1: light gantaku
2: the light travels
1: 67 kota miles prayanam chestuntundadi
2: at the rate of 67 crore miles an hour.
1: ee vidhanga prayanam chestunte oka samvatsaramunaku light year antadini oka samvatsaramunaku inchuminchu 6 lakhala kota miles dooram prayanam chestundadi.
2: at this rate the light travels per year 6 lakh crores of miles.
1: Manaku kanipinchetunte suryudu manaku ati samipamulo undinattuga bhavistunnam.
2: The sun whom we can see we consider him to be very near us.
1: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
2: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
1: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
2: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
1: మనకు కనిపించేది ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
2: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు కోట్ల మైళ్ళ దూరం ఉంటుండాలి.
2: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
1: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
1: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
2: The stars that we see are something numbering crores and crores.
1: కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many more things which we have not been able to see.
1: ఇలాంటి కోట్లకు మైళ్ళ దూరము, కోట్ల విస్తీర్ణము, కోట్ల విలువైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
2: What is the size of earth? In the context of a universe where there are crores of stars with their distance of
1: crores of miles. ee mandalamulo ee yokka bhugolam entadi.
2: What is the place of earth in the solar system?
1: ee bhugolamulo pa Bharatadesham enta chinnadi.
2: In this earth what is the size of India?
1: ee Bharatadeshamlo Andhra Rashtram ettidi.
2: What is the size of Andhra Pradesh in
1: ee Andhra Rashtramlo Anantapuram jilla entadi?
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
2: How small is our village in Anantapur?
1: మన గ్రామంలో నీవెంతటి వాడు?
2: And how small you are?
1: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
2: Whom are you seeing and
1: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి?
2: Why are you getting this egoistic feeling?
1: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: If only you take cognizance of the vastness of this world, can you get egoistic?
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కాని భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ who has not recognized the greatness of the universe and the volume of the earth, one would be charged with
1: egotism.
2: All right, are you proud of your own body?
1: దేహము పాంచభౌతికము.
2: బాడీస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
2: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ఇఫ్ ఓన్లీ యూ లుక్ ఇన్ టు ది ఇండ్వెలర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
1: చివాడ మరినపు కొంప.
2: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: It undergoes many changes.
1: భవసాగర మీదకి లేని కంప.
2: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
1: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: On the basis of the body, if you are being proud of yourself, this is only inert.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: How does this body manifest?
1: ఏడు బకెట్ల నీళ్లు.
2: This consists of seven buckets of water.
1: ఏవి నీళ్లు? చున్నపు నీళ్లు.
2: This consists of water of chunam.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీళ్లు.
2: Four nails with the size of about 2 inches.
1: 1100 మ్యాచిస్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచిస్టిక్స్. ది ఫాస్ఫరస్, ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000.
1: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది చీసం.
2: ది లెడ్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils.
1: 2 lux soaps.
2: 2 lux soaps.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది.
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: There is a wall clock there.
1: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్ని అది కలుచుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ మే బి కంపేర్డ్.
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
1: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ 1 round full, ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60th.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతోరి మూడు కలుస్తున్నాయి.
2: వన్ ఇన్ వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3

0: perform 60 good actions.
1: ఒక్క సద్భావము అనేటువంటి మినిట్స్ లో వచ్చి చేరిపోతామంట.
0: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమినేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
0: ఇఫ్ యు గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
0: ఇఫ్ వి వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
0: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఇదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
0: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
0: Only when you develop good feelings in innumerable way, you would be able to just get into ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, we have to perform many good actions.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
0: Body has been given for the purpose of performing.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
0: It is impossible to spend even a moment without performing action.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
0: That is the reason why కర్మకాండ has been given a lot of importance.
1: కర్మకాండ అనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
0: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
0: అమంగ్ ది యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
0: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడా కర్మయోగములే.
0: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
1: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
0: Only when you associate with the feeling of egoism and attachment,
1: కర్మయోగం కూడా కాదు.
0: This does not become karma yoga also.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
0: This is not even yajna.
1: కనుక అహంకారమును దూరం చేసి,
0: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం,
1: ఆసక్తిని అణగదొక్కి
0: సప్రెస్ యువర్ ఓన్
1: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను, లేక యోగమన్నను ఇది ఒక్కటి.
0: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగ, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
0: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
1: ఆ యజ్ఞ భావమును హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
0: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్,
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్నీ కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
0: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
0: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
0: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
0: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
0: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
0: Actions will depend upon the feelings also.
1: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
0: As thoughts are, so the feelings would be.
1: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
0: As food is, so the thoughts would be.
1: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
0: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: మనం ఒక మంట వేసుకుంటాం.
0: We are just having a small fire.
1: మంట ఎట్టిదో పొగ అట్టిది.
0: The smoke depends upon the type of fire that is.
1: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
0: The cloud depends upon the smoke.
1: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
0: Rain depends upon the cloud.
1: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
0: The crop depends upon the rain that.
1: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
0: The food depends upon the crop that.
1: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
0: Our
1: దేహం అటువంటిది.
0: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
0: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రం లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రం లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరైనటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పకూడను బోధిస్తూ వచ్చాడు.
0: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action,
1: నీ అధికారమంతా కర్మపైన ఉంచుకాని కర్మఫలమును ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం

0: చేయవద్దన్నాడు.
1: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డు నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్
0: జాయ్. మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: How to get rid of sin and sorrow?
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: Through action alone you have to get rid of them.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: Why? Action has been given primary importance.
0: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: One name of body itself is karma.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: కనుక కర్మ దేహం ఇది.
1: This body is the consequence of action.
0: ఇది కర్మల ద్వారానే,
1: through action alone,
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
0: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్సెల్ఫ్ ఈజ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు,
1: ఇన్ ది వేకింగ్ స్టేట్,
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము,
1: యువర్ బాడీ,
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్,
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతలను చేరినావు.
1: You have reached ప్రశాంతలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: కనుక జాగ్రత్తలో కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది, భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము,
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: To sanctify one's own life.
0: కనుక ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
1: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: After this discourse is over you'll be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: You had your dinner and you have relaxed on the bed.
0: నిద్ర వచ్చింది.
1: You have slept off.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యూ హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏది లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: Endukosam nu Madras poyinavu? Karanam teliyadu.
1: Why did you go to Madras? There is no
0: anubinchindi emti, kartavyam ledu.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మద్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడాను ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances and the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame sookshmamu.
1: Without having all these things, only this mental experience. Then none of these things exist in the dream state.
0: Ee manokalpana cheta aneka swaroopane srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani mount road lopala enni buildinglu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the mount road and so much.
0: Manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Maha balavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసు నందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, వికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: How are these three things, karma, karma and akarma?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యు కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్
0: సారమైనది చమురు.
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desire say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deenloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్రను ఆరిపోతుంది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్,
0: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటం అనే శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికి వెలుతురును అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: కనుక వెలుతురును మాత్రం అందరికి సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
0: అదే నీకు ఆత్మ జ్యోతి.
1: That may be compared to ఆత్మ
0: జ్యోతి. అందరి ఎందుకు సమానంగానే ఉంటుండాలి.
1: It is equal in all the people.
0: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం రాడటం చెంచులత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
0: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
1: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: Anaga deeniki etti idimenti idi ledu.
1: There is no
0: disalamu undadu.
1: There is no fruit thereof.
0: Akarma ante karma na acharinchakunda undatam kaadu.
1: Akarma does not mean not performing
0: karma. Karma acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
1: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్
0: బి ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్
0: ఎందుకనిగా తిరిగి అదే వేదమే చెప్పింది చీనే పుణ్యే మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: A particular MLA has stood for
0: అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to
0: come back. రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: చిన్న కథ ఉంటుండేది అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: యు కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
0: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
1: హీ సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
0: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu cheese photo tisraavatu tirigi repo unnadu mari vastaru tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Araga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ఇన్ ది ప్రిజన్.
0: అదే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Adi Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two of the students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamunandu, yendu chuchina ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయక.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai anantanga meeku bodhinchanakkarledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్ని ఇనుగులను ఈ విద్యా విషయముల గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యలు కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములో చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: ఇది ఆ విద్య.
1: Is this education?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారు ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games we only come across two, one, the one who wins, the other one who loses.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: Is that the aim of games?
0: Life is a game, annam.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటిది లేవు అక్కడ.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకొని దీన్ని శాంక్షన్ చేస్తుండదో, ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపందించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎఫెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్, ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: భగవాన్ అపాయింట్స్ దట్ థింగ్స్ ఆర్ నాట్ రీచింగ్ ద లెవెల్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
1: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దేర్.
0: ఇది గవర్నమెంట్ కూడా నువ్వు ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: Prapanchamalo inaati chaduvulu ilanti chaduvulu perigipothunnayi.
1: This sort of education is on the rise, increasing day by day.
0: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta varnitamainatuntivo vaaru gurtinchadaniki ye maatramo prayatninchadam ledu.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: Edo grandamulu chadivinamani danni artham chesukolekapovadamu grandamulu chadivinamani dani yokka saravanu grunchitam koru e maatramu vidyarthulu kodanu prayatninchadam ledu.
1: The students also are not making an effort to get the essence of the టెక్స్ట్ బుక్స్ దే గో త్రూ.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ద ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథములు ఎందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ee remarks ee variki pratyakshamaina vaaru chaduvante emto ani kuda gurtinchagalaru.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCD lu ekkuvainanduna లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదపడయ్యాయి.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asal samajam lopala samajamuna poshinchetundi vidhanam emiti, samajamu ee naadu ye gathini pattindi, నిన్ను ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రం కనిపించడం లేదు.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: They do not equate themselves with the needs of the society.
0: ఇది చక్కని వేవేరంగా కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్లే చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: Germany children janminchinantane vendi bangaram gundabosthe.
1: The value of the silver and the gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విద్యను నేర్పడానికి కొనుక్కోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద రిప్యుటేషన్ ఆఫ్ సొసైటీ.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరి అయినటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని విలువీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏవతి ఏగితే ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిని గతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti lekapoyinappudiki tallidandrulaku pradhananga ee telivitetanu penchukovali.
1: The teachers and other authorities may not be aware, But the parents should fully understand the need for the
0: culture. ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ ఫార్ ది కంట్రీ.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
1: ద పేరెంట్స్ టుడే ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ టుడే.
0: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రమో పని లేదు.
1: అండ్ ద టీచర్స్ they are not bothered of the sacred text.
0: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
1: ది యాక్చువల్ టెక్స్ట్ దట్ ఆర్ పుట్ ఇన్ యూజ్ వెదర్ దే ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ద గవర్నమెంట్ బై టీచర్స్.
0: ఈ రిపోర్ట్ చేసిన కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈవెన్ ఇఫ్ దీస్ మిస్టేక్స్ ఆర్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ డజంట్ సీమ్ టు రెక్టిఫై.
0: ఏదో పాస్ అయినారంటము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటము.
1: దే గివ్ దెమ్ ద డిగ్రీస్ బికాస్ దే గాట్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిక్వైరింగ్, వాట్ దేర్ థాట్స్ ఆర్ రిలేటింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. దే డోంట్ టు
0: తల్లిదండ్రులకు గీర్తి కనిపించి సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
1: దేర్ ఫోర్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ to their parents, good name to the society by working for the society.
0: Kani class lo chaala goppa vaadani peru maatram techukuntunnaru,
1: but students get a good name because they stand first in
0: class lo goppa peru teppinchukovatam valla prayojanam ledu.
1: It there's nothing great about it in standing first.
0: Intiki vachina tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulu anta parichinchayaru.
1: The parents must examine what sort of books that their children read, and when once they return home,
0: pichi pichi kadala bookulu anta chaduvukuntaru.
1: They read all novels which are useless.
0: Adi tallidannulu gurtinchadam ledu.
1: Parents are not understanding this.
0: Edo vaada santoshanga undi vaaru dinni chaduvukuntunnaru tappemi ani dani savalistu pothunnaru.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: Idi chaala porapaatu.
1: It is a big mistake.
0: Tana biddalanu taame paadu chesukuntunnaru inaadu.
1: They are spoiling their own children now.
0: Vaani aatalu vaani paatalu elantiviga intlo jarugutunnavi aneetvantidi elantivi bazaar lo poyinappudu veedu meluguthunnaru aneetvantidi ee tallidandru kuda nu gurtinchadam prayatinchadam ledu.
1: Parents today are not observing the behavior and the conduct of their children, how they behave along the street, what kind of books they read, what games they play.
0: Idi lekunda kevalam pillavani chadivinchukuntunnam ante adi goppa peru kaadu.
1: By merely educating your children, well, there's no use, it doesn't bring them
0: prachina
1: purushulu
0: prachina tallidandrulu entati telivi galigi entati vijnanam cheta entati paristhitini vaaru poshinchukuntu vacharo adi aa naati rishulike telisunu.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naati vidyalopala goppa marpu teavali.
1: There should be total change in the modern education.
0: Elanti padyamulu rasina elanti poems rasina daniki tamasha kinda danni gelu chesukuntu aanandanga పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact
0: మా పిల్లవాడు కాన్వెంట్ లోపల ఇంగ్లీష్ చదువుతున్నారు.
1: We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీషు?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ దే టేక్ దెమ్ ఇన్ ఎ పర్వర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: బ్యా బ్యా బ్లాక్ షిప్.
1: See, the nursery rhymes, ba, ba, black sheep.
0: ఇవే వాళ్ళు నేర్చుకునేది.
1: Are the nursery rhymes they learn?
0: Black sheep. అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్దర్ ఆల్ ద మోర్
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్ ఆర్ కోట్ల
0: రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get out of this education. Tali dandulu padetunte
0: baadhalu, tali dandulu padetunte chintalu, tali dandulu padetunte okka kashtamulu adi variki teliyadu.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: Appulu sappulu chesukoni అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకు ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
0: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
0: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
1: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజములు కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుండాలి.
1: And what all that we find today, the present noisy scenario, seems to be great.
0: అది పిల్లలు తప్పు కాదు.
1: Nothing wrong with students.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: The students are very good.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: Books are not proper.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is the mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore, we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: It's time that the parents should open their eyes and know the fact and see that the children would improve in their life through the process of education.
0: Enta chaduvu chadivi ee neethi unannu heenunu gudambu maaraledu annanu.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: Chaduvu chaduvu chadiva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
0: Ee chaduvu chaduvu chadivi chaavanga neetiki.
1: After all, one should die at the end acquiring this kind
0: Chavuleri
1: of cheap
0: knowledge.
1: One should study to be immortal. What is that immortal knowledge? That is the spiritual knowledge. There is, however, relating to the physical
0: aspect.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ స్టడీంగ్ హై డిగ్రీస్.
0: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ రిసీవ్ ఆర్మ్స్ ఈవెన్ ఇఫ్ వీ బెగ్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
0: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ ది స్టూడెంట్స్ డు నాట్ క్యారీ సచ్ చీప్ బుక్స్.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: వీ షుడ్ సీ దట్ ది స్టూడెంట్స్ విల్ గో త్రూ ద బుక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ దేర్ క్యారెక్టర్.
0: వారి ఆటపాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
0: కానీ అది వారి కూడా బోధపట్టడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మగ పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: వై నాట్ వీ ది విమెన్?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలమును వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరు చెప్పటం లేదు.
1: Nobody is telling that it's not proper on the part of the girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamunu manam
1: participate in games in a noble way.
0: Streelu ee vidhamainatundi grandharu chadavali.
1: What sort of books they should go through?
0: Kani adi vaariki kudanu bodha pattam ledu.
1: This is

0: ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it is not proper on the part of the girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamannu manam upayog pettukovali.
1: We should teach certain things basing on the circumstances and situation.
0: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kuda motorcycle paine pranalu vidustunnaru.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పిస్తున్నామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రీతి వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు.
1: ఆల్ దీస్ స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్ వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో.
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: ఓన్లీ ద స్కిల్స్ హ్యావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
0: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారం పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: one has to attend to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: And also see that the children are brought up in a nice way.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: And we should also make them learn.
0: చదవకూడదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ ఇస్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: What we are supposed to study, we should.
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొనిపోతున్నాయి.
1: The modern education has made man so low.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: The mistake lies with parents to some extent.
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: they are very proud that their children are taken care of.
0: ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: and they want to have a very good boy.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: My daughter has post graduate degree. What is the qualifications of your son?
0: పోస్ట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంటే ఎలా చిక్కుతాడు.
1: దిస్ గర్ల్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: The modern education is full of conflict and infighting.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా మాటను మీరు వేరుగా భావించకండి.
1: Do not mistake Swami's views.
0: మీ యొక్క అభివృద్ధిని కోరి,
1: it is only in your interest.
0: మీ యొక్క క్షేమమును కోరి,
1: only in your own interest.
0: మీ యొక్క కీర్తిని కోరి,
1: in the interest of your name.
0: మీ యొక్క పేరు ప్రతిష్టలను కోరి,
1: and the esteem.
0: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువులు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: నిజంగా చదువులు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంతా పెడుతున్నాను?
1: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్, వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: కేర్. ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్డ్. That education should not be expensive. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
0: Kani magapillalu kudanu mammalni evaram cheyagalaru cheyagalaru idantha maa ishtamu maa swatantramu ani vaaru kudanu ee pedamargamulu patti chaala chedda peru destukuntunnaru.
1: Of course the boys also, they are highly egoistic and headstrong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: దే ఆల్సో షుడ్ గెట్ గుడ్ నేమ్.

0: themselves.
1: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
0: Say, my daughter is very beautiful.
1: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
0: I want that your son also should be proportionately
1: handsome. గుణాందములు కావాలి.
0: What is the beauty? The beauty lies in character.
1: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
0: And it is only the virtue that is the real beauty.
1: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
0: Without virtues, all the jewels, ornaments are useless.
1: కనుక గుణపోషణ కావాలి.
0: Therefore, character is important.
1: మగపిల్లలు కూడా చాలా మంది ఇప్పటిప్పుడే పాడైపోతున్నారు కూడా.
0: We find boys also are away, drifting from the path.
1: నాయనా, నువ్వు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
0: As you walk along the street, be watchful as you walk along the road.
1: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
0: Don't face any accident in any way.
1: అని నేను ఎంతో చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
0: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
1: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
0: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
1: నీ కన్నులు చూస్తే చూసినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
0: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
1: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
0: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
0: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
1: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
0: And what you experience today, you take it as a standard for the future.
1: Itti chaduvulu endu pramanam aneetundi manaku ekkada chikkane chikkadu.
0: You don't find true standards in this type of education.
1: Idi chaala pramadame.
0: And it is not pramana standard, but it's pramada dangerous.
1: Mana swadhinlo pettukovali.
0: Therefore we should keep the virtue and the character supreme.
1: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
1: మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
1: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
0: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
1: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
0: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
1: తరువాతి మాకు గురువులు ఎవరు?
0: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ద ప్రిసెప్టర్.
1: మనం చదవవలసింది ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్ టు బి స్టడీ
1: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకుని,
0: అండ్ ఎంక్వైర్డ్ మెనీ.
1: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
0: అండ్ దెన్ బుద్ధా కంక్లూడెడ్ ద సెన్సెస్.
1: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకుని,
0: అండ్ ద సెన్సెస్ మస్ట్ బి
1: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
0: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
1: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: Anni chuchetanduluka.
0: Is it to watch hither?
1: Kaadu kaadu.
0: No.
1: Ninni evaru chustunnaru anetundi nuve matram yochinchavaddu.
0: Don't worry about others who
1: Ninnu
0: are watching.
1: Ninni pochimpagaligeetundi okka athanni neevu chudali.
0: In fact, the eyes are gifted to see God, his majestic form.
1: Nee chevulunu nichinedi enduku telusa?
0: You know why ears are given?
1: Kaadu kaadu. Itharulla maatalu nammutaka, itharulla maatalu vinutaka.
0: Is it only listen to the gossip and the rumors and become a victim?
1: ఈ చెవులు అలాంటివి కాదు.
0: The ears shouldn't be.
1: మంచిని విని,
0: to listen to good.
1: మంచిని ఆచరణలో పెట్టి,
0: and to do good.
1: మంచి మార్గంలో నీవు జీవించాలని,
0: and to lead a good life.
1: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
0: Therefore God has given me these senses to lead such a sacred life.
1: అని ఆ పుస్తకములంత ఒకటి పారవేశాడు.
0: And Buddha has thrown out all the books.
1: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
0: అండ్ హెస్ డిసైడెడ్ దట్ వాట్ హీ హాస్ టు వర్క్ ఫార్ ఈస్ ఫర్ ద క్యారెక్టర్.
1: గుణములను ఇచ్చవచ్చినట్టుగా బందలకు పంపించి,
0: ఐ కెనాట్ అలౌ మై సెన్సెస్ టు గో వే.
1: గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటింది?
0: వాట్ ఈస్ ద రిజల్ట్ బై రీడింగ్ బుక్స్
1: అని గ్రంథాలంతా పారవేశాడు.
0: అండ్ హెస్ జస్ట్ థ్రోన్ దెమ్ అవుట్.
1: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
0: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
1: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేనిని చదువుతున్నావు?
0: And then ultimately asked, what is it that you are reading?
1: నేను, నా గురువు ఎవరు?
0: Who is my preceptor?
1: నా గురువు నా కాన్షియస్.
0: My conscience is my preceptor.
1: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరియైనటువంటి గురువు నా బుద్ధి.
0: And therefore from all my intelligence the preceptor is intellect.
1: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
0: First I should have control over my sight.
1: నా నాలుక నేను కంట్రోల్ చేసుకోవాలి.
0: I should control my tongue.
1: కనుక నేను ఆ నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడాను నా స్వాధీనం అయిపోతాయి.
0: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
1: అది కావాలి నాకని.
0: That's what is required now.
1: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని
0: overnight he could have that enlightenment.
1: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
0: and he had left his family.
1: అడవికి వెళ్ళాడు.
0: And he went to the forest.
1: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
0: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ది సన్.
1: వారిని చక్కగా చూసుకుంటూ
0: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
0: యూ సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్.
1: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
1: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
0: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్డ్ objectives of life.
1: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
0: దేర్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
1: గుణములే నా యొక్క గురువులు.
0: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
1: ఆ గుణములు నేను పోషించుకోవాలి.
0: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
0: దేర్ ఫార్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ.
1: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
0: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టెన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
0: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ లుక్స్
1: జగత్ అంతా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: యూ కెన్ క్యాచ్ హోల్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్.
1: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
0: వెన్ యూ కంట్రోల్ ఓవర్ యువర్ హియరింగ్
1: నీ శబ్దములంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది.
0: యూ కెన్ కంట్రోల్ ద హోల్ సౌండ్ అరౌండ్.
1: కనుక ఈ రెండింటినీ మొట్టమొదటి మనం హద్దులో పెట్టుకుంటే
0: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ
1: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
0: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ.
1: పురందర్ దాస్ చెప్పాడు.
0: పురందర్ దాస్
1: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుసా? చందులు గొంతులు తిరుగుటగా.
0: యు నో వై ది ఐజ్ సైట్ ఈస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
1: కనుక ఓ గుణముల
0: ఓ కాలేజెస్
1: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
0: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
0: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
1: ఇతరుల పెద్ద మాటలు నీవు పట్టుకోవద్దు.
0: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్.
1: నీ సక్రమమైనటువంటి నీ గుణములకు నీవు దాన్ని పోషించుకో.
0: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
1: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
0: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
1: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: And in fact, what all we should acquire is always with us, around us.
1: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
0: When once you control your looks, the vision, that is your
1: text. మన మనం కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
0: If you control your hearing, that itself is a book.
1: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
0: And when once you control your tongue, that itself
1: ఈ భాగవతం చల్ల మనం బాగుపడతాము.
0: When once you control your tongue, which is Bhagavata, you will be Bhagavata, you will be good.
1: Kanuka ee munitni mottamotta control cheskovali.
0: This you have to control in the beginning.
1: Appude neevu goppa vidyarthi ayipothavu, vidya balavantulu ayipothavu.
0: Then only you will have all the strength of education, you will win.
1: Andariki neevu guruga maaripothavu.
0: And you will become the highest of all.
1: Idi ee naadu cheyavalsinatundi pani.
0: This is supposed to be done today.
1: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
1: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
0: జస్ట్ ఫార్ జీవితా ద లైఫ్ యు వాంట్ జీతా ద సాలరీ.
1: జీతాలు మనకు అక్కర్లేదు.
0: ఇస్ నాట్ ద సాలరీ దట్ ఇంపార్టెంట్.
1: జీవితమే మనకు ప్రధానమైన ప్రతి.
0: జీవితా లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ అనేటువంటి దాన్ని చూసుకోకుండా ఈ యొక్క జీవితం జీతం కోసం పాచుకుంటే
0: we forget the life and we run after salary.
1: మన జీవితమే నాశనం అయిపోతుంది.
0: We are ruining our very life.
1: కనుక మన senses ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: Hence we should control our senses.
1: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
0: Then only we will be virtuous.
1: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
0: Then only we will be strong enough.
1: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
0: That's why it is said, the Hanuman is virtuous, is strong enough, wise enough, noble and greatest.
1: గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
0: Therefore he could have proper qualities, values.
1: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
0: Then only he could become a preceptor.
1: అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
0: He should get such a good name.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులు చాలా బంగారు.
0: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
1: మంచి గుణవంతులే,
0: వర్చువస్ ఇండీడ్,
1: మంచి విలువైనటువంటి వారే,
0: వెరీ వాల్యుబుల్.
1: కానీ కొంత కొంతమంది వాటిని కొంచెం పెడమార్గం పట్టిస్తున్నారు.
0: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
0: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
1: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
0: Follow your own path.
1: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
0: Then only will you be good.
1: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
0: Then the whole society will praise you.
1: నీకు గుణమును పోషించినటువంటి వాడిని నీవు పోషించుకోవాలి. కానీ
0: Therefore you should have the character and sustain it.
1: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా అయినపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
0: If you lead your life in a wrong way and lose your character, you will be ruining your life.
1: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
0: This is the message relating to the education that Bhagavan decided to share with you.
1: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
0: all the rest of the things have been revealed to you by speaking.
1: విద్య విషయమే బోధించడం లేదు.
0: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
1: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
1: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
0: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: That you develop.
1: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
0: Naturally you will win the respect.
1: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీద నున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
0: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
1: Kanuka mana gunamulu penchukondi bangaru.
0: So we should cultivate virtues.
1: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina istanu.
0: Bhagavan is ready to give anything to those people who develop their character.
1: Nenu prapancham yokka bhavame kadu naa prananne kuda isthanu.
0: Bhagavan is ready to give his very life if you are to develop.
1: Atta vaari kosamane nenu jeevisthunnanu.
0: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
1: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
0: Bhagavan is ready to sacrifice anything.
1: Vaada daggar nunchi nenu emi aashinchanu.
0: Bhagavan doesn't expect anything in return.
1: వాడు మంచి వారే జీవించాలి.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నేను ఆశించేటువంటి.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ గుణవంతులే.
0: యూఆర్ ఆల్ గుడ్, నో డౌట్.
1: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
1: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీనిని మీరు ఏమాత్రము ఆశించకండి.
0: డోంట్ గో బై ది వేస్ ఆఫ్ ది వరల్డ్.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్ యువర్
1: వారందరూ నా తండ్రులే.
0: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
1: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు షో టు యువర్ పేరెంట్స్ షుడ్ ఎక్స్టెండ్ టు ఎవ్రీబడీ.
1: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
0: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా చెప్పాడు.
0: నో ఫాదర్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే ఏమవుతాడు అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
1: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈజ్ ఎసెన్షియల్ టుడే.
1: త్యాగం చాలా గొప్పది.
0: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
1: భోగం కాదు.
0: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
1: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
0: భోగాదు అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
1: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
1: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేయముచ్చేటువంటిది త్యాగమే.
0: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
1: Nama karmana na prajaya dhanenat tyageneke amrutatva manasu anindi vedamu.
0: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
1: Kanukane meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
0: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
1: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
1: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశాను గాని
0: these are all cautions.
1: మీరన్నిటి మీరు నడుచుకోండి అని చెప్పలేదు.
0: And Bhagwan
1: అయితే తల్లిదండ్రుల బాధ్యతను మీరు నక్కర్లేదు.
0: Never disobey your parents.
1: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
0: Talk to them in a pleasing way and convince them.
1: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
0: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
1: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
0: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: The gurus, the preceptors in life, to begin with, the first,
1: Vedam,
0: the mother,
1: mother,
0: father, the
1: teacher, the guest. Matrudevo bhava, pitrudevo bhava, ali bodhinchi.
0: The Veda declares in the very beginning itself, the mother is God,
1: father
0: is God.
1: Manaku nijamainatundi gurulu.
0: So parents are our teachers.
1: Vaala maataku ee maatramu javabu cheppakandi.
0: Never reply your parents, whatever they say.
1: Cheppavalsi vaste vaariki mrudumadhuramainatundi maatato cheppandi.
0: If necessary, talk to them softly and sweetly.
1: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
0: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
1: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
1: ఎంతమందో వస్తున్నారు.
0: మెనీ కమ్.
1: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
0: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
1: కాబట్టి ఫీజు మనకెందుకు.
0: వై ఫీజ్ దే.
1: ఫీజు మనకు అక్కర్లేదు.
0: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
1: మీరు ఫీజ్ కట్టుకోండి. ఫీజ్.
0: నో ఫీజ్ బట్ యూ గెట్ ది పీస్.
1: పీస్.
0: పీస్
1: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
0: వీ ప్రే ఫర్ పీస్.
1: పీస్ ఎక్కడ డిఫైండ్?
0: పీస్ ఇన్ ద మార్కెట్.
1: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
0: యువర్ హార్ట్ ఈజ్ మేడ్ ఇన్ టు పీసెస్.
1: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడుందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
1: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
0: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్.
1: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
0: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
1: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
0: అండ్ దే వాంట్ ది షుగర్.
1: చేదును తింటున్నారు.
0: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిటర్.
1: చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
0: They want sweet, but they eat bitter.
1: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
0: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
1: Manas anyat vachas anyat karman anyat duratmanam.
0: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
1: Alanti biddale naaku biddalu.
0: Therefore, the noble people belong to Bhagavan.
1: వారికి ఏమైనా నేను ఇస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
1: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
0: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైం.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి, కానీ
0: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్డ్.
1: ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
0: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్
1: ఒకవైపున తల్లిదండ్రులను ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
1: అంతే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanti Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There's no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: దుశ్చకల్పితమైన ఈ చరాచర జగత్తునంతయు కూడను ప్రపంచము అని పేరుతో పిలువబడుతున్నది.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: పంచభూతముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచం యొక్క నామమునకు మూల కారణం.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: పంచభూతముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచం యొక్క స్వరూపము.
0: The world is the manifestation, expression of the five elements.
1: పంచభూతముల యొక్క ప్రసిద్ధమే మానవుని యొక్క ధ్యాన సిద్ధి.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: ఈ పంచభూతములే లేకుండినా ప్రపంచమే లేదు.
0: Bereft of the five elements, there is no world.
1: ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
0: The five elements represent the divine.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: That's the reason why the first earth is called Mother Earth, భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: ద సెకండ్ వాటర్ ఇస్ కాల్డ్ గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: ద థర్డ్ వన్ ఫైర్ గాడ్ అగ్నిదేవ.
1: నాలుగవది వాయు దేవుడు.
0: ద ఫోర్త్ వన్ ద విండ్ గాడ్ వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: In fact, the whole world is sustained because of these attributes that were given to them. The one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swarupamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani endukudanu ఆత్మస్వరూపమై అలరారుచున్నది.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: ప్రతి ఆత్మ భగవంతుని యొక్క ఆకారం కనుకనే దీనిని ఆత్మజ్ఞానాయ నమః అన్నారు.
0: ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
1: ఇట్టి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన ఆత్మతత్వంను అన్యులు కాన రాకుండా పోతున్నది.
0: సచ్ ఎన్ ఎఫల్జెంట్, సచ్ ఎవర్ ఫ్రెష్ ద న్యూ స్పిరిట్ ఈజ్ నాట్ నోన్ టు మెనీ.
1: కంటికి కనిపించినది,
0: దట్ విచ్ ఇస్ సీన్,
1: చెవులకు వినిపించినది,
0: దట్ విచ్ ఇస్ హర్డ్,
1: మనసుకు అనిపించినది,
0: విచ్ కుడ్ బి థాట్ ఓవర్,
1: దివ్యత్వాన్ని కనిపించినది,
0: అండ్ ద డివినిటీ దట్ బికమ్స్ అపేరెంట్,
1: జీవితాన్ని కల్పించినది,
0: అండ్ దట్ మేక్స్ అవర్ లైఫ్,
1: మై మరపించినది,
0: అండ్ మేక్స్ యు ఫర్గెట్
1: ఈ పంచభూతములే.
0: ద కాజ్ బిహైండ్ ఆల్ దీస్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క ప్రభావము, పంచభూతముల యొక్క ప్రసక్తి మానవుడు అర్థం చేసుకున్న అంతటికంటే దైవము మరొకడు కానరాడు.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvah suvah annar.
0: Therefore it is said bhur bhuvah suvah.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvah anaga vayu yokka cherikini.
0: Bhuva represents the combination of the air.
1: దీనినే వైబ్రేషన్ అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
1: మూడవదే రేడియేషన్.
0: ద థర్డ్ వన్ ఇస్ రేడియేషన్.
1: ఇదియే పరమ జ్ఞానము.
0: దిస్ ఇస్ ద సుప్రీం నాలెడ్జ్.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దక్షిణామూర్తి హూ రిప్రజెంట్స్ ద సింబలైజెస్.
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచములకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu Mahavakyamulanu Vedamulu nalugu Mahasutramuluga vibhajinchi lokamunaku andistu vachinavi.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీం నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్ ది
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందనటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ee prajnanamulu kodanu vayu swaroopamu ani kodanu peru.
0: This prajnana is also ethereal.
1: Anaga vayu ye vidhamaina kunti yokka sancharam jarugutundado,
0: just as the wind blows all over,
1: vayu praveshinchinatvanti yokka pradeshamu jagattulo kanaradu.
0: As you know that there is nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయుస్వరూపుడు అని పేరు.
0: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
1: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవులు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavasthali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాజమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండర్ రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి ఎందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూవ్మెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
1: తన ఎందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానము.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందుకూడను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
0: Therefore, no being can exist without five elements.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవమునందు నరములు యందు ప్రాణతత్వంతో మెరుగుతూ ఉంటున్నవి.
0: You find the life principle flowing all through the nerves.
1: ఈ నరములు యందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈజ్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అతనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్ అయమాత్మ.
1: అనగా దీనిని మేనుగు రీతిగా భావించుకున్నప్పుడు అయాం ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: Tat means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala baita rendinti endukudunu sancharinchetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant the divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ అండ్ టు నో హిమ్.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిదే బయటికి మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
1: దీనిని రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే, ది రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విద్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
1: Three sound kosam enduku manam aashistunnamu?
0: What is it you want?
1: Idi kevalamu oka verrithaname.
0: It is absolute foolishness.
1: Atti pavitramainatvanti gnanam taniyendu lekapovatam chetane.
0: Because that sacred supreme knowledge is not in you.
1: Sarvatra vetukudaku prayatnistunnadu manavudu.
0: Man is making an attempt to search for God outside.
1: Kanuka ee oka prabha aneetvanti oka tattvam lopala.
0: In this principle of prabha
1: anaga prati manavuni yokka దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచరింపచేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయముడు తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలత్వాన్ని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తుంచుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందుకూడను మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యు ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యు షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి. ఇవంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి, కానీ
0: యూ షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju yokka bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti Rajakumarti ainatundi Kaika.
0: That Kaika, the princess,
1: tana banasi ainatundi Mandaraku banasiga ayipoyindi.
0: Has become a slave to her own servant.
1: Ame cheppinattuga vinavinchindi.
0: She paid heed to her words.
1: Kanukane ame sarvasvanni kolipoyindi.
0: Therefore she lost everything.
1: Kattagadaniki patini kolipoyindi.
0: She lost her husband.
1: Kanna kumarulaku dvesham kaliginchindi.
0: And that was responsible
1: lokamulaku nindane cheppinchukundi.
0: And then she was disreputed.
1: కనుకని ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే, ఇది ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకని మనమంతా మాస్టర్స్ మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedamunandu anu raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: నోబడీ కెన్ సీ.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హీ హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చానపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డు ఇస్ ద డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ యాటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంతా తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరూ లేడు.
0: దేర్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువున మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము ఏ వేదము ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుంటుంది.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్ ద మైథాలజీ ఆర్ వేద ఆర్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ the form is
1: true. ఆయా రూపములకు ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: The forms vary, the physique differs.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: if a buffalo wants to worship God,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: A buffalo can think of God in a bigger buffalo form.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వాళ్ళు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God who is
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are His.
1: కనుకనే సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: And the love is present in all the five elements.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది
0: అండ్ ద ట్రూత్ కన్ఫర్స్ పీస్.
1: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: అండ్ త్రూ దిస్ పీస్ యూ కెన్ అటైన్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమనే నీ ఒక విశ్వాసమే లేకపోతే ఆమె నువ్వు ఏమాత్రమూ ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding.
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife.
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her.
1: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more and more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇస్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు హావ్ టు డెవలప్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: విత్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యు కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self-realization, you are prepared for self-sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏమిటి?
0: What do you mean by self-realization?
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self-sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కానీ.
0: You see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: it? అదే ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self-confidence.
1: ఈ ఫౌండేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: on this foundation of self confidence
1: self satisfaction ni wall kadtam.
0: This wall the self satisfaction is raised.
1: ఈ వాలు పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
0: అండ్ దెన్ యు పుట్ ది రూఫ్ ది సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్.
0: ది మూమెంట్ రూఫ్ సెల్ఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ది లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఎ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: Therefore, self-satisfaction, self-realization, ultimately,
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: Man today has lost self-confidence.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు?
0: On what is it that he has got?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: When once the self-confidence is lost, everything is lost. everything is gone.
1: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: Therefore self confidence is essential.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే
0: such confidence
1: దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: You can see that self effulgent brilliant light.
1: కాన
0: so
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love
1: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: All are basically divine.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: Wherever you come across five elements there you find God.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ
1: మనుష్యాకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: And God is in
1: దైవంకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: God has no separate form other than
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: People think of many forms.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: Here we have దక్షిణామూర్తి.
1: అది వాళ్ళ భావచిత్రమే.
0: It is only your feeling.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: It is your expression.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: But it's not the reality.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
0: With all the attributes you find the human form there.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి?
0: Such a divine cosmic form, how can you visualize?
1: ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు.
0: The body that has got five elements.
1: ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు.
0: The five elements are present all over the world, so it's called Vishwa.
1: V plus Swa plus Mam. Vishwamu.
0: V plus Swa plus Swam.
1: విశ్వమనగా ఏమిటి?
0: What do you mean by విశ్వం?
1: అనేక రూపముల చేత.
0: With varied forms.
1: అనేక భంగముల చేత.
0: With so many attachments.
1: అనేక వస్తువుల చేత.
0: So many objects.
1: అనేక అంగముల చేత.
0: So many limbs.
1: కల్పింపబడినటువంటిది విశ్వము.
0: It is just created out of these so many forms.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: This prapancha, the world is called Vishwamu with all these five elements.
1: దీన్ని సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: The Veda describes this way.
1: సహస్రశీర్ష పురుషః.
0: It has got the పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: In fact, all heads are divine.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మ యొక్క చేతులే.
0: The hands are divine.
1: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
0: All hearts are his.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకపోవటం చేత,
0: as we are not knowing this truth,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: Consider ourselves as simple humans, therefore we have human feeling.
1: కాదు కాదు.
0: No.
1: ఆకారం మానవత్వమే కాని,
0: you are a human in form.
1: నీవు దైవ స్వరూపుడే.
0: But you are very embodiment of God.
1: కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as
1: God? I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am God.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam
1: Asi. Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: Ee mahavakyamulu pratyekanga ekkado nenu kanipinchatam ledu.
0: The essence of mahavakyas do not lie separate.
1: Mana ende kanipistunnayi.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: Is my body.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహము నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to you.
1: ఇది నా కర్చీఫ్.
0: Is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the kerchief.
1: కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: కర్చీఫ్ is separate.
1: ఇది నా టంబ్లరు.
0: My tumbler.
1: Tumbler veru, nenu veru.
0: Tumbler is separate. The four mahavakyas are symbolized and represented in me.
1: Ee mahavakyamulu pratyekanga ekkado nenu kanipinchatam ledu.
0: The essence of mahavakyas do not lie separate.
1: Mana ende kanipistunnayi.
0: You find them in you.

0: కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్,
0: ఇది నా టంబ్లరు.
1: మై టంబ్లర్,
0: టంబ్లర్ వేరు, నేను వేరు.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
1: సో ది ఆబ్జెక్ట్స్ ఆర్ సెపరేట్.
0: కానీ అన్నిటికీ నేనే మాస్టరు.
1: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే, ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతకన్నా అన్ని కూడా నువ్వు అంతర్ధానమైపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
1: And these are all things that pass by.
0: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాం.
1: They are merely instruments.
0: ఇది ఒక ప్లేటు.
1: This is a plate.
0: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
1: This is used as a lid to cover.
0: ఇది ఒక టంబ్లరు.
1: This is a tumbler.
0: ఈ టంబ్లర్లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
1: This contains water.
0: ఈ టంబ్లరు వెండే.
1: The tumbler is.
0: ఈ ప్లేటు వెండే.
1: It also is made of silver.
0: స్పూను వెండే. తట్టా వెండే. అంతా వెండియే.
1: The plate, the tumbler, all made up of silver.
0: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ చేంజ్ ది సిల్వర్.
0: రూపాలు మార్చవచ్చును.
1: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్డ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
1: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. వేరీడ్.
0: వీడు బాలుడు. వీడు పిల్లవాడు. ఇతను మనిషి. ఇతను తాత.
1: ఇది గ్రాండ్ ఫాదర్.
0: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి. ఈ మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
1: Never go by the changing forms.
0: ఇంకా మనసు,
1: ద మైండ్.
0: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
1: మైండ్ ఈస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
1: ద బేసిక్ ఫౌండేషన్.
0: ఈ కాన్షియన్స్ ఆత్మ.
1: ది కాన్షియన్స్ ఇస్ దిస్.
0: దాన్ని నీవు నమ్ము.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
0: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద సెన్సెస్.
0: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
1: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
0: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ కట్టగలిపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
1: అల్టిమేట్ యూ హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
0: అది ఏ నీ ఆరవ స్వరూపము.
1: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
1: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ యు డు నాట్ సీ.
0: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
1: ద పవర్, ద పల్సేటర్ యాక్టివిటీ విదిన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
0: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన.
0: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
1: ఇట్ నాట్ వరల్డ్
0: భౌతికమైన జ్ఞానం కాదు.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
1: నాట్ ది డిస్క్రిమినేషన్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రకృతికి సంబంధించినటువంటి
1: వరల్డ్లీ నాలెడ్జ్.
0: ఇవంతా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ ఎందే ఉంటున్నది.
1: ద ట్రూ నాలెడ్జ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఫాలోస్ యు రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్.
0: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు. ఇది
1: ఇస్ నాట్ ది వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి. అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు,
0: బిలో యు. ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
1: Why is that you forget God who is present?
0: కనుకొని ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
1: That is the reason why you face trouble.
0: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
1: You are deluded.
0: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాది.
1: You are carried away by illusion.
0: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
1: And this illusion.
0: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: This illusion is not something.
0: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయ ఇది మాయ.
1: సా మాయ ఇది మాయ.
0: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
1: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: ద పాసింగ్ క్లౌడ్.
0: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
1: హావ్ టు కీప్ ఇన్ యు ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూ.
0: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించాలి.
1: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, వీ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ప్రతి పాదుక కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
0: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
1: ద ఫీట్ ఆన్ ద లోయర్ సైడ్.
0: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
1: ది హెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
1: ఆల్ ద క్రౌన్స్ ఆర్ ఆన్

0: విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోబోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
1: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
0: Aithe ittivati shirasunu gurtinchukune nimittamai bhautikamainatundi konni kriyalu ee rakamainatundi poojalaga neminchaaru.
1: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
0: Ee padukalu shirasunanta mosechatundide.
1: In fact, the feet bear the weight of the head.
0: Ee chandrama manaso jataha chakshu suryo ajayatani.
1: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
1: Eyes are important.
0: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
1: Without netra the eye you cannot go through.
0: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
1: Without drushti vision you cannot see the srushti creation.
0: కనుకనే మనం ప్రతిదాని కూడాను ఒక నిమిత్త మాత్రంగా ఉంచుకున్నాం.
1: We have to consider everything as
0: అంతేకాని ఇవన్నీ కూడాను ప్రధానం కాదు.
1: They are not very important.
0: ఇవన్నీ కూడాను ఫండమెంటల్ దీని కింద ఉండేటువంటివి.
1: They are all fundamental.
0: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ.
1: Is atma the self.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
1: forgetting the principle of
0: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
1: basing on all the worldly objects
0: మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded.
0: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
1: We move about.
0: చింతిస్తున్నాము.
1: We also think.
0: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
1: And is the mind that is responsible.
0: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
1: There are all our thoughts that are responsible.
0: భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు.
1: So long there is Brahma the delusion, you cannot understand Brahma the divine.
0: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మకు మన చేతిలో ఉంటాడు.
1: The day Brahma delusion is given up, you can have Brahma.
0: Brahma అనగా విశాలత్వంతో కూడినటువంటి వాడు.
1: Brahma represents vastness.
0: విష్ణు అనగా విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు.
1: విష్ణు was expansive.
0: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడాను విశాలత్వమే కాని సంకుచితమైన భావం కాదు.
1: God represents the vastness.
0: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు.
1: Since you are narrow, you consider God also as narrow.
0: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
1: As is your feeling, so is your visualization.
0: భగవంతునికి విశాలమైనటువంటి భావము.
1: God is
0: broad. అనంతమైనటువంటి సంకల్పము.
1: Infinite will.
0: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
1: It's not possible for anybody.
0: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
1: Because you cannot know the artha, the meaning, you face it.
0: ఈ అనర్థం లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
1: The yadartha significance is forgotten.
0: పదార్థాన్ని విశ్వసిస్తారు. కనుక ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పరార్థమును ఆధారం చేసుకోలేదు. ఆ పరార్థమే ఫండమెంటల్.
1: And that is fundamental.
0: ఇవంతా కూడా ప్రాకృతమైనటువంటి వస్తువులు.
1: All other are physical objects.
0: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువులను నీవు ఆధారం చేసుకోవద్దు.
1: Don't go by the physical objects.
0: వాటిని మనసులో ఉంచుకో.
1: Keep them in view anyway.
0: నీ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
1: The world you have got to do with them.
0: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
1: You have to discharge your duty.
0: నీ బాధ్యతని వహించాలి.
1: You have to discharge your responsibility.
0: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
1: Yes, you have to believe these things.
0: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏ మాత్రమే నీకు జ్ఞాపకం రావు.
1: When once you have faith in God, no other thought will get into you.
0: Anta panchabhutamule.
1: Everywhere you find five elements.
0: Ee panchabhutamuni yokka tattvanni mottamotta artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
1: When once you understand the principle of five elements, you can also understand the principle
0: prema swarupulara
1: embodiments of love.
0: Ee panchabhutamulu kodanu
1: the five elements
0: manaviniki pradhanamainatundi pranamulu.
1: They are the life principles.
0: Ee pranamule lekundina
1: without this life
0: jeevitame ledu.
1: There's no life.
0: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
1: And this air is present everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: It is in you, with you, above you, below you, around you.
0: నీ సర్వత్రా ఉంటుంది కూడా మన చుట్టూ కూడా ఉండేది అది.
1: And it's around you also.
0: కానీ మనకు కనిపించదు.
1: But yet you don't see.
0: మనకు చేతికి చిక్కదు.
1: You cannot catch hold.
0: చిక్కకుండా పోయినంత మాత్రంన కనిపించకుండా పోయినంత మాత్రంన లేదు అని మనం విశ్వసిస్తాం.
1: As you cannot see, as you cannot catch hold of it, you cannot deny that.
0: కనిపించకపోయినంత మాత్రంన లేక పట్టడానికి వీలు కానంత మాత్రంన లేదు అని మాత్రం చెప్పకూడదు.
1: Though you cannot see, though you cannot hold it, you cannot.
0: తానే లేకపోతే నీవు ఎలా ఉన్నావు?
1: Without air, how do you live?
0: అది నీ శ్వాస.
1: That's your breath.
0: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
1: So long there is breath in you, శివం.
0: ఈ శ్వాసనే పోతే శవం.
1: Without this breath, ఇట్ ఈస్ శవం, ద డెడ్ బాడీ.
0: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
1: దేర్ఫోర్ ది శ్వాస,
0: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపము.
1: అండ్ ది శ్వాస,
0: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
1: అండ్ ది శ్వాస ఇస్ ద ఎయిర్.
0: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
0: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
0: నాలుగు చేతులు పెట్టారు,
1: ఫోర్ హ్యాండ్స్,
0: శంఖము చక్రము గదా పద్మము నాలుగు పట్టారు.
1: And we have got all the four insignia.
0: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
1: Do you think God has four hands?
0: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనే పెట్టిండి వచ్చును కదా.
1: If God is to have four hands, he can be put in an exhibition.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము, ఆ శంఖమే శబ్ద బ్రహ్మము.
1: శంఖ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: ఇంకొక చేతిలో చక్రము, ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండే.
1: The sound and the time are in the hands of God.
0: ఇంకొక చేతిలో గద, గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: Stands for strength, which is in the hands.
0: హృదయము పద్మము.
1: That the lotus stands for.
0: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: It's also in the hands of God.
0: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
1: to make you understand the
0: scene. ఈ విధమైన ఆకారమంతా నిర్మించుకుంటూ వచ్చాయి.
1: These forms are there.
0: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
0: ఏది పవిత్రమైనటువంటిదో,
1: విచ్ ఇస్ సేక్రెడ్,
0: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: ఏది సర్వాధారమైనటువంటిదో,
1: యాజ్ ఎ బేసిక్
0: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు మానవుడైపోతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్?
0: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: ది వన్ హూ హస్ గాట్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
1: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
0: సంకల్పించుకునేటువంటి మనసు,
1: ద మైండ్ దట్ థింక్స్,
0: చెప్పేటువంటి నాలుక,
1: అండ్ ద వర్డ్ దట్
0: చేసేటువంటి చేతులు,
1: అండ్ ద హ్యాండ్స్,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్ అండ్
0: ది స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఏది సంకల్పించావో
1: దట్ విచ్ ఇస్ థాట్,
0: దాన్ని నీవు నోటితో పలుకు,
1: మస్ట్ బి సెడ్.
0: ఏది నోటితో పలికావో
1: దట్ విచ్ ఇస్,
0: దాన్ని నీవు చేతులతో చేయి,
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ద త్రీ.
0: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేస్తుంది, అది ఏ నీ దైవత్వము.
1: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
0: ఇలాంటి దైవత్వాన్ని,
1: సచ్ ఎ డివినిటీ,
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
1: హిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయ నమః.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలకాలాయ నమః.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయ నమః.
1: కంట్రోల్ రక.
0: కాలాతీతాయ నమః. కాలస్వరూపాయ నమః.
1: కాలనిమితాయ
0: నమః. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాది.
1: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ నీ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీవు విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్, యు కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got the special jewel of charity.
0: ఇంతకంటే గొప్ప ధనం మనకేం కావాలి?
1: What else?
0: హస్తస్య భూషణం దానం.
1: And then the jewel.
0: దానం చేసేటువంటి హస్తమే నిజమైనటువంటి అలంకారం.
1: And the charity is the true decoration.
0: సత్యం కంఠస్య భూషణం.
1: And the truth is the decoration.
0: మన కంఠం ఉండేటువంటిది ఏమిటి? నెక్లెస్ వేసుకోవడానిక కాదు.
1: Necklace is not the true decoration.
0: సత్యస్య భూషణం. సత్యం చెప్పడానికే మన కంఠము.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
1: విత్ ఆల్ దీస్ జ్యువెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
0: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: Forgetting this God given bhushana, the jewelry, we are forgetting God, therefore we are subjecting ourselves to dushana or accusation.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: Never submit yourself to criticism.
0: దూషణలో మనం ఉండాలి.
1: And have this bhushana.
0: ఇది మానవత్వం యొక్క అలంకారము.
1: This is the true bhushana.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: It's not the apparel that you put on.
0: Natural ఇది.
1: You should have natural jewelry.
0: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: That you should go by that.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: Love is common, uniform.
0: ప్రేమకు మార్పే లేదు.
1: Love has no change.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
1: With all this sacred love, let's continue. How is that you are?
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌతికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
1: Love is put to selfish grounds, therefore you are criticized. Put to blame.
0: నిందలకు పాల్పడకూడదు.
1: Never submit yourself to blame.
0: 10 మంది కూడాను సై అనిపించుకునేటువంటి దానిక మనం రూపొందింపు చేసుకోవాలి.
1: You should earn a good name. People should.
0: నీ దేహం అంతా సర్వమును అద్భుతం గావించాలి.
1: And in fact, you have to sacrifice all your life.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: Consider yourself as divine.
0: దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: And in fact, the body depends on God.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: Why should we make our body unclean?
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: Whatever you do, Do good.
0: Don't do evil. See no evil.
1: See what is good.
0: Hear no evil.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk what is good.
0: Chetlu. Do no evil, do what is good. This is the way to God. మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
1: Be ready to sacrifice selflessly.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: But it's not that easy.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: There will be traces of selfishness.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of selfishness.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: Is needed to some extent.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
1: Under certain limits.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: You are near the ocean.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: And you drown yourself.
0: కానీ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: As is the size of the container, so will be the amount of water that you collect.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: The amount of water would be proportional.
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: You want this water of bliss more and more, have bigger container.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: Expansion law.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: Expansion love is life.
1: Expansion love is life.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: Such love you should foster.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని 10 మందికి పంచుకోవాలి.
1: And you should share this love with everybody.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: There lies the true sacrifice in human.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: No association, no authority, no power would confer you more
0: than that. అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: Everything has got to be sacrificed.
0: అంతా భగవంతుంది.
1: Everything belongs to God.
0: మనం ఇచ్చేది ఏమి లేదు.
1: Nothing of your own.
0: కాబట్టి ఏ హృదయము నసికితివి ఈశ నాకు.
1: ఓ గాడ్, దట్ గాడ్ యువర్ గిఫ్ట్, దట్
0: మగిడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: That is the true offering.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: That heart God you have gifted me, I am giving it to you now.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
1: the modern man,
0: ఈనాటి మేధావి,
1: the intellectual,
0: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: He has drowned himself in ignorance.
0: ఎంత చదువు చదివినప్పటికీ హీన గుణములు మానలేడు. చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All this education will make him argumentative.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: Why do you study?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: It's only to eke out your
0: living. కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదవాలి. ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు,
1: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్,
1: ప్యూర్ హార్ట్,
0: పూర్ణ మనః, పూర్ణమిదం, పూర్ణాత్మూర్ణముదచ్చితి.
1: యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్, దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యు కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
1: గాడ్ హస్ గివెన్ హిస్ ఐస్.
0: కన్నులు నుంచి నేను ఎందుకు తెలుసా, అన్ని చూటే చెందుక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరీ.
0: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
1: యు షుడ్ సీ గాడ్.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యు క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future is going to be.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటం ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it's not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా?
1: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పనులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ వెయిట్.
1: ఫేట్, ఫేట్,
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: లెట్ దెం లిసన్ ఆర్ నాట్.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: దేర్ఫోర్ స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: యు షుడ్ యూటర్ ఆల్వేస్ డివైన్.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: వెన్ యు ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: వి ఆర్ సో ఫూలిష్ ఇన్ అవర్ యాక్టివిటీ బికాజ్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిస్ నేచర్.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: ద వన్ హూ హస్ రియలైజ్డ్ గాడ్ విల్ నెవర్ బి ఫూలిష్.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: హి హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
1: ఇఫ్ హి నోస్ దట్ హిస్ గాడ్ హి హస్ టు నో సమ్డే.
0: అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు.
1: దెన్ ఓన్లీ వి ఎ హ్యూమన్ బీయింగ్.
0: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
1: అండ్ దెన్ వాట్ ఎవర్ యు డు మస్ట్ బి ఫుల్.
0: ఒకానొక సమయం లోపల ఇటీ లోపల
1: అట్ వన్ టైమ్ ఇన్
0: వైలెన్స్ చేసేటువంటి మేరేజ్ ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ హూ యూస్ టు మేక్
0: ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
1: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైమ్ టు మేక్ ఎ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కేమ్.
0: ఏమయ్య బ్రదర్?
1: బ్రదర్,
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ కు నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ కెన్ యు క్యారీ అవుట్ యువర్ లివింగ్?
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలనా?
1: డు యు రిక్వైర్ వన్ ఇయర్?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు అంతోని.
1: దెన్ అంతోని సెడ్,
0: బ్రదర్,
1: బ్రదర్,
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ ఫాల్ట్స్ ఇన్ దట్ వాట్ ఐ.
0: ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
1: నోబడీ షుడ్ పాయింట్.
0: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వయలిన్ గా చేయాలి.
1: సో ఐ షుడ్ మేక్ ఎ పర్ఫెక్ట్ వయలిన్.
0: కనుకనే ఆనాటి నుంచి నేటి వరకును ఆంథోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఫుల్
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది నేను చేసే పనులంతా కూడాను పనులకంతా కూడా నువ్వు హితంగా ఉంటుండాలి అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేటట్టు చేయాలి ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి అర్థం చేసుకుని మనం పని చేయాలి మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్
0: కానీ వాడు
1: గోల్డ్ స్మిత్
0: లైఫ్ స్మిత్
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి చేయించుకున్న వాడు తృప్తిపడాలి చేసిన వారికి తృప్తి కలగాలి అది నిజమైనటువంటి యొక్క తృప్తి తృప్తి ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థినీయులారా
1: బాయ్స్ అండ్ గర్ల్స్
0: ఈనాటి పిల్లలు మీరు రేపటి దినం పెద్దవారు కావచ్చును
1: అండ్ యువర్ ఫ్యూచర్
0: మీరే తల్లిదండ్రులు కావచ్చును
1: యువర్ ఫ్యూచర్ పేరెంట్స్
0: కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కాండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి ఒక చర్యలు కూడా మీరు పెంచుకోండి
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు
1: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటి
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్
0: దీనికంటే మించింది ఏముంటుంది ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీలు లేదు
1: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము
1: You compare yourself with the gold and diamond.
0: వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who is attaching value to the gold and diamond?
0: మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారుని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుక నీ మానికి మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There's no other greater valuable కనుక
0: నీ విలువను మీరు చేసుకోకూడదు
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్
0: ఫిష్ పోతుంది నీళ్లలో తిరుగుతుంది
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్
0: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది నీళ్లను పరిశుద్ధపరుస్తుంది ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు
1: మూవ్స్ ఇన్ సొసైటీ
0: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు
1: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్
0: దేని వల్ల సెల్ఫిష్ వల్ల
1: వై బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: కనుక సెల్ఫిష్ ఉండాలి
1: యూ క్యాన్ బి
0: కానీ దానికి ఒక పరిమితిని పెట్టుకోవాలి
1: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్
0: లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు
1: బట్ ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ ఇట్స్ డేంజరస్
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి
1: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి
1: మ్యాన్ మనిషి సుప్రీం
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: తిప్పిపెడితే సినిమా
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా
0: మనిషి సినిమా
1: మనిషి సినిమా
0: సినిమా మనుషులు అయిపోతున్నారు
1: సినిమా మనిషి
0: కానీ నిజమైన మనుషులు కావాలి
1: మానవ
0: మా అనగా జ్ఞానము
1: మాయా
0: నా అనగా లేకుండా
1: విదౌట్
0: వా అంటే వర్తించడం
1: కండక్ట్ యువర్ సెల్ఫ్
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి
1: యు షుడ్ బి సచ్ మానవస్ ఆర్ హ్యూమన్స్
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి ప్రపంచానికి వెలువరిచి ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundi.
1: The world is in a confused state today.
0: ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: ekkada chusina dukkame.
1: There is misery.
0: ekkada chusina paapame.
1: There is sin.
0: ekkada chusina kruramame.
1: There is wickedness.
0: ilanti paristhiti lopala meeraina bayal deri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఇస్ విత్
0: నీవే శాంతి స్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంతా మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self.
0: స్వార్థాన్ని త్యజించు.
1: Sacrifice your
0: పరాత్మని వరించు. పరాత్మలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్ సెల్ఫిష్ టుడే.
0: 10 మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని ఆసుపత్రులు కట్టేస్తున్నారు.
1: Hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్ల ఆసుపత్రి రూపాయ కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: If the hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పటికీ వాడికి 20 or 25 thousand ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
0: ఇలాంటి వాడు పాపం వీడి వాడు ఏ గతి పెడతారు?
1: దే హావ్ టు పే వెరీ హై అమౌంట్.
0: ఇలాంటప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ బిజినెస్.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: మనీ ఫర్ హెల్త్.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షేర్ ద లవ్.
0: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
0: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యు ఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
1: ది ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. యూ హావ్ నో ఎక్స్పెన్సెస్ ఎట్ ఆల్. హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి భోజనానికి గీయడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేళ అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: మనకి మెంబర్షిప్ ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బట్ ఇట్స్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు
1: చేసినట్టే.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు. ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్.
0: అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ ఈజీలీ.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు హావ్ ది మనీ యాజ్ ఎ మోటివ్, యు విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: యు షుడ్ నెవర్ గో
0: అలాంగ్. మనీ కమ్స్ అండ్ గోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థలు ఎందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్?
0: దీని విలువ ఇచ్చేవారు ఎవరు?
1: హూ కెన్ ఎస్టిమేట్?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: ఇట్ హస్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ ఎస్టిమేట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: దట్ ఇమ్మెజరబుల్.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణమవుతుంది.
1: వన్స్ వీ ఫాలో దట్ పాత్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ బి స్పిరిచువల్.
0: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
1: దెన్ ద పీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
1: టుడే ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: ఎవ్రీ పేపర్ షోస్ యూ ఆల్.
0: కనుకనే మనం భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
1: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
0: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యూఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్.
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యూ లివ్ ఇన్ పీస్.
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్.
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వీ షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వీ షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: అంతోని మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా ఉండాలి. కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైనటువంటి కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: డూ గుడ్ టు 10 పీపుల్ అట్లీస్ట్ దట్ ఇస్ గుడ్.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: దట్ ఇస్ ఎ ట్రూ లాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లవ్
0: మీ విద్యను గడిపి,
1: యూ స్పెండ్ యువర్ టైం
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యూ డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

సబరి రామన భక్త జనర జీవన జన భక్త జనర జీవన జన

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No. Embodiments of love.
1: ప్రేమ యొక్క లక్ష్యము త్యాగము.
0: The chief purpose of love is sacrifice.
1: ప్రేమ దేనిని కోరదు.
0: Love doesn't need anything.
1: ప్రేమ ఎవరిని దూషించదు.
0: Love will not criticize anyone.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will not harm anyone.
1: ప్రేమ నిస్వార్థము.
0: Love is selfless.
1: నిర్మలము.
0: Pure.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హింసెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక, భౌతిక, లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోవాలి కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ ఇన్.
1: నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ యూ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వీ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: ఈవెన్ దిస్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్ ఆఫ్
1: ఇందులో కూడా స్వప్రయోజనం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: దేర్ ఫోర్ ద వన్ హూ వుడ్ లైక్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ యూనివర్సల్ బ్రదర్హుడ్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ పాయింట్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో, కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఎడ్యుకేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling, the atmic principle, which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Pula jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sanghadosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండదని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కీప్ ద సీక్రెట్ థాట్స్ అండ్ లవ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటుంది.
0: లవ్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్.
1: ఒక కోణము తాను ఎవరికి నీ భయపడదు.
0: వన్ యాంగిల్ ఫియర్లెస్నెస్.
1: ప్రేమకు భయమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫియర్.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistunde kaani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamulato koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: He was very much tired while hunting. దాహం
1: వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process. అక్కడనే
1: కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజుకు అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండే ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి

0: ఈ మహారాజు.
1: వైల్ రిటర్నింగ్ ది కింగ్ ప్రేడ్ టు ద సెయింట్,
0: స్వామి అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
1: Our kingdom is very close to this place.
0: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
1: For all the help that you have extended to me, I request you to go out of our kingdom and accept our hospitality.
0: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏ మాత్రమూ అంగీకరించలేదు.
1: The saint, being total renunciant, did not accept this invitation.
0: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
1: But the king persisted, insisted.
0: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
1: In order to satisfy this king, he came close.
0: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
1: Both of them had bath.
0: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
1: The king entered into sanctum sanctorum.
0: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
1: The saint also followed him.
0: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
1: The king was praying.
0: దేవాది దేవా,
1: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
0: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
1: It's my good luck that I could be a king.
0: కాని ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
1: It's not enough, this small
0: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
1: I should expand this kingdom.
0: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: I should conquer the neighborhood.
0: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
1: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
0: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
1: The saint was
0: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
1: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
0: స్వామి భుజించక పూర్వమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
1: The king said, you are leaving this place, saint, you are leaving this place without eating, please stay on.
0: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
1: The saint said, I have not come here to beg another beggar.
0: నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు.
1: You are a beggar.
0: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
1: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
0: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
1: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
0: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
1: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
0: Anaga నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
1: The one with true love,
0: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
1: You don't need to ask.
0: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
1: God will give you whatever that you require.
0: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini adarinchade.
0: Without asking is not shabari given by
1: Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly,
1: physical.
0: That's all outward
1: part. But the
0: true love is one which is sacred and
1: inward. When once we follow the inward
0: path, all the external procedures
1: will leave you. None
0: of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: the diamond. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైన

0: అటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
1: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
0: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
1: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
0: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
1: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
0: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా నువ్వు తానే అందిస్తుంటాడు.
1: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
0: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
1: What you need and what you don't need.
0: ఏది నీకు చెడ్డదో.
1: What is good for you and what is not. You don't know.
0: కనుకనే నీకు మంచైనటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
1: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
0: ye
1: what will make ideal, God will give you.
0: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
1: God only knows when to give, what to give, how to give, where to give.
0: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
1: విత్ ది టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్ వెన్ వన్స్ వి లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, గాడ్ విల్ గివ్ ఎవ్రీథింగ్ దట్ వి నీడ్.
0: విశ్వాసం ఈనాటి మానవుల యందు లేదు.
1: Such strong faith is not present today.
0: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
1: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
0: అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం.
1: For everything, faith is essential.
0: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
1: Therefore, we go by these two principles.
0: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
1: Therefore, we should have full faith on love.
0: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
1: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
0: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
0: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
1: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
0: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
0: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
1: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
0: పిల్లలు ఉంటుంటారు.
1: There are children.
0: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
1: As examinations approach, they pray more intensely.
0: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
1: Why do they pray?
0: పరీక్షల కోసమనే ప్రార్థన చేస్తారు.
1: It's only for examination purpose.
0: కాదు కాదు.
1: No.
0: అది సరైన ప్రార్థన కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ బిగ్గర్.
1: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
0: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
1: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
0: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
1: Without entertaining any desire, if you pray for God, Himself, He will give you.
0: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
1: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
0: టు డిజైర్ అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయి నా భూ పెట్టదు.
1: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
0: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
1: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
0: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
1: బట్ ది డివైన్ మదర్ ఇస్
0: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
1: ఇట్స్ ఇన్వర్డ్.
0: ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
0: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
1: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
0: ఏది చేసినా అందుకో.
1: Whatever is given,
0: ఏదిచ్చినా అందుకో.
1: Whatever is given,
0: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
1: Don't discriminate whether it's good or bad.
0: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
1: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
0: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
1: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
0: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
1: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
0: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
1: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
1: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి.
1: Though the taste is bitter, but it will improve your health.
0: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
1: ఇట్ ఈస్ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ డిజీజ్.
0: కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా నువ్వు చాలా కష్టముగా ఉంటుంటాది.
1: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
0: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
1: But we should not be afraid of these troubles.
0: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
1: We should never give up the devotion.
0: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
1: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoils.
0: The pleasure is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundali.
1: Pleasure is an interval between two pains.
0: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
1: You cannot have happiness without pain.
0: Kaka ee badhala vallane mana sukham kudanu praptistundi.
1: Out of the pain only you will have pleasure.
0: Pilachi aduga cheraku pettuna bellambu.
1: By mere asking the sugar cane, will it serve you the jaggery?
0: Pitti rasamu peelchakunna.
1: You have to squeeze it, extract the juice.
0: Oka vajramulaina kodanu manu aneka kotalu kosinappude daniki sariyaina vilu labhistundi.
1: Even the diamond, you have to cut it across several faces to make it shine.
0: Cuttings cheyakapothe daniki sariyaina viluvine raadu.
1: If you don't cut the diamond, it will not have
0: oka bangaruneina manam nippulo vesi kalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
1: So gold has got to be burnt in fire, it must be hammered.
0: Karukane manavattam aneetuvanti oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రము లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
1: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
0: సులకంగా మనం భావించరాదు.
1: You should not take it, mistake it in the other way. You should not take it in easy way, lighter way.
0: కాని అది చాలా పవిత్రమైనటువంటి.
1: But it's highly sacred.
0: చూచికి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
1: It may appear to be simple.
0: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
1: It may appear to be the worldly experience.
0: కాని అది లోకాతీతమైనటువంటి ఒక తత్వం.
1: But it's something beyond the world.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
1: Everyone must attain such divine love.
0: నిన్న చెప్పాను. ఆత్మకు పుట్టినటువంటిది అహం.
1: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
0: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
0: మనసుకు పుట్టినటువంటిది వాక్.
1: అండ్ ది వర్డ్ ఇస్ బాండ్ టు దిస్
0: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్
0: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
1: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
0: అహం. ఆత్మ బిడ్డ.
1: అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు అహం సన్.
1: And therefore, aham is the son of Atma.
0: Atmaku mindu grandson.
1: Mind is the grandson.
0: Atmaku vaku great grandson.
1: This word speech faculty is great grandson.
0: Kanuka father, son, grandson, great grandson. Ee mukku nalvaru kudanu okka atma sambandhame.
1: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
0: Kanuka andaryandu kudanu atma unnadi kanukane adi ee nijamaina prema tattvamu.
1: Since atma is present in all, it is true love.
0: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
1: దేర్ మే బి ఎ పర్సన్ విదౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆత్మ.
0: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
0: అదే సచ్చిత్ ఆనందం.
1: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
0: అదే దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
0: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
1: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
0: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
0: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
0: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: Since you can't see, can you deny that?
0: నీవు పట్టలేనకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
1: Since you cannot catch it, can you negate it? It is.
0: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
0: ప్రెసెన్స్. మాత్రం చైతన్యం లేకపోలేదు.
1: బికాస్ యూ కెనాట్ క్యాచ్ ఇట్ యూ కెనాట్ డినై.
0: ఉన్నది ఉన్నది
1: ప్రెసెంట్.
0: దీన్ని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్.
0: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
1: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
0: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
0: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నోర్
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
1: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నోర్ గో.
0: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
0: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
1: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ప్రాకృతమైనటువంటి భావములు.
1: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
0: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
1: వేర్ ఫ్రమ్ హెస్ హి కమ్ టు?
0: ఎక్కడి నుంచి రాలేదు. తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
1: హీ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
0: అక్కడే ఉన్నాడు.
1: హీస్ ప్రెసెంట్.
0: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
1: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
0: అంతేకాని రావటం పోవటం లేదు.
1: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో,
0: ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు.
1: Dhruva is 5-year-old boy.
0: అతనికి ఏ మాత్రం కూడాను ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
1: He has no any worldly knowledge.
0: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్బలము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
1: In full faith he entered the forest, he has undertaken penance in a thick forest there.
0: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
1: We have to have full faith in
0: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
1: Dhruva had full faith in the words of Narada.
0: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
1: That very faith gave him the manifestation of the divinity in front of him.
0: కానీ బాలుడు,
1: but a boy,
0: లౌకికం తెలియనటువంటి వాడు,
1: he doesn't know anything of the world.
0: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
0: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికి మీరు వచ్చారు.
1: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యు హావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
0: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
1: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
0: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
1: గాడ్ ఈస్ నాట్,
0: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఇస్ నాలెడ్జబుల్.
0: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకోనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
1: God said, oh boy, I know where you are,
0: the
1: what you are doing.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is
0: man. Thoughts, words, action, moodu okkati kavali.
1: There should be harmony of thought, word and deed.
0: Appude nenu mee avishtani nerveyachadaniki samsiddhanga untanu.
1: Then I am ready to fulfill your desire.
0: Neevu inti daggara bhagavantuni darshinchi chesi atanni praaptinchi atan daggara nunchi naa tandri todapaina kurchuneetundi varamunu teesukoni vastavani nuvu akkada cheppavu.
1: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, that will sit on the lap of the father.
0: Talachinattuga tapas chesavu
1: and you did penance as you thought.
0: Kani aa tapasuku aa yokka sankalpamulaku taginatundi matalu unda ledha anetundi nenu parikshinchali.
1: I should test whether you speak appropriate your thought and penance.
0: Dhruvudu cheppadu, swami.
1: Dhruva said, swami,
0: neenedo oka chinna penkutu okkati deeni kosam vetukutu vachanu.
1: రాజముఖ
0: కోసమే వెతుకుతూ వచ్చాను.
1: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటి విలువలేని గాజుముక్క.
1: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
0: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
1: బట్ యువర్ డివైన్ దర్శన్,
0: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
1: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
0: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
1: And there that point was caught by
0: నా సంకల్పించడం ఒక్కటి,
1: యువర్ థాట్ ఈస్ వన్,
0: ఆచరించడం ఒక్కటి,
1: ప్రాక్టీస్ ఈస్ వన్.
0: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
1: బట్ ది ప్రేయర్ ఈస్ సెపరేట్.
0: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
1: అమంగ్ ది త్రీ, టూ ఆర్ వన్, వన్ ఈస్ సెపరేట్.
0: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
1: సో మెజారిటీ గో బై ది టూ.
0: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
1: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్.
0: కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
1: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
0: చూచారా, త్రికరణ శుద్ధి,
1: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
0: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
1: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ద థాట్స్ అండ్ యాక్షన్స్.
0: అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
1: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇస్ నాట్ గుడ్.
0: కనుకనే ఇంత తపస్సు చేసి, ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది, కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాక్ దోషం చేతనే.
1: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
0: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
1: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్ టూ.
0: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
1: దేర్ ఫోర్ దిస్ Talk is the son of the
0: mind. Mind ఏమైపోయిందంటే mind కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
1: Mind gets polluted because of thoughts.
0: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
1: And therefore the thoughts have come to the son.
0: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిందాలి మనసుకు.
1: So mind should have the thoughts of the Brahman.
0: రాలేదు.
1: No, it hasn't happened.
0: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
1: So when father is in one way,
0: సంబంధమేమో కొడుకు తండ్రే.
1: In fact, he is the son to the father.
0: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
1: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
1: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
0: అలా దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
1: And to that wicked man, he could have a precious gem of a son, Prahlada.
0: కనుకనే నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
1: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
0: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
0: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ the one after the formless, attributeless aspect of the divinity.
0: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
1: Though it has the name and the form, but we have to sacrifice.
0: ఏ నాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
1: One day or other, the body has got to be sacrificed.
0: కానీ త్యాగం అంటే ఏమిటి?
1: What is sacrifice?
0: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
1: Is not giving up the body.
0: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
1: Is not leaving.
0: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
1: Is not giving up properties.
0: ఏదేని త్యాగం చేయాలి?
1: What is to be sacrificed?
0: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
1: One has to sacrifice these three: the attachment, the jealousy, and ego.
0: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
1: And the human,
0: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: Humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
0: కన్నుకు పొర వచ్చింది.
1: Suppose
0: పొరను తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది.
1: The eye is suffering from cataract.
0: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
1: You don't need to acquire new vision.
0: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
1: Therefore the heart is covered by
0: వాటిని attachment, hatred. ఇదే త్యాగం.
1: Giving it up these three is sacrifice.
0: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
1: Not giving up properties.
0: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
1: You have to give up bad qualities.
0: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
1: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
0: అది నీ రైట్.
1: That is your right.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
1: So human being is the product of God himself.
0: దైవం నుంచినే వచ్చినటువంటిది.
1: He originated from the divine.
0: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
1: Having come from God, he forgets God.
0: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
1: All clouds are born of the sun.
0: మేఘములు తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
1: Clouds cover the very sun.
0: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
1: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
0: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు? పాసింగ్ క్లౌడ్స్. కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
1: The sun feels so not to have a kind of any anger because clouds would pass off. అదే
0: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: At times our heart is covered by means of bad thoughts.
0: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
1: And therefore the love that shines is covered by jealousy.
0: అప్పటిలో శాంతిని వహించాలి.
1: Then we should maintain peace.
0: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
1: When we are peaceful, the clouds will pass off.
0: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
1: Clouds have come here because of the wind, and the same wind will take them out.
0: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
1: The clouds have come here, they will vanish because of the wind.
0: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
1: That whirlwind is the spirit of love.
0: ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు
1: when once there is the wind,
0: మేఘములు కూడాను పరిగెత్తుంటాయి.
1: All clouds will go.
0: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
1: All clouds will go.
0: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు.
1: There is nothing that you cannot accomplish without love.
0: దేనినైనా సాధించలేకపోవచ్చును.
1: You may not achieve anything.
0: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనేలేదు.
1: There is nothing you cannot
0: achieve
1: with this love.
0: ప్రేమ చేత సాధించవచ్చును.
1: Everything you can achieve with this love.
0: కనుకని ప్రేమ ఈశ్వరహై ఈశ్వర ప్రేమహై పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: గాడ్ ఇస్ లవ్. love is God, we should know the spirit of unity between the two.
0: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: So we have to develop this love.
0: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా నువ్వు అట్టివే అని నీ విశ్వసించాలి.
1: You should consider the difficulties of others as your own.
0: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
1: You should know the truth that you love yourself and so also the other one.
0: కనుక ప్రతి ఒక్కదాని కూడా నువ్వు నీకు నీవు పోల్చుకోవాలి.
1: So you have to take your own experience.
0: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
1: That is self-inquiry.
0: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
1: What is self-inquiry?
0: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
1: It's not the number of hands and the feet.
0: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
1: As is your feeling, so also the feeling of others.
0: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
1: As is my suffering, so also the suffering of others.
0: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
1: As is my misery, so also the grief of others.
0: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
1: I consider myself pure, so అన్నింటికొన్ను
0: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
1: And we should go by this measure of sacred love.
0: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Then there is no scope for hatred.
0: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
1: Then no scope for jealousy.
0: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే నిర్మలమైన ప్రేమను.
1: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
0: నిరహంకారమైన ప్రేమను.
1: And the love which is egoless.
0: మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop that.
0: ఇది నిజమైనటువంటి భక్తి.
1: This is the true devotion.
0: అంతేకాని పూజలు చేయటము వ్రతములు చేయటము జపం చేయటము ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
1: Therefore, the other acts like worship and meditation, other rituals will make your mind steady, that's all.
0: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెను వేస్తాము.
1: In order to climb up the staircase, you will have the ladder there.
0: ఈ ladder పైన దానికి కలుచుకొని ఉండాలా కింద భూమికి ఆధారంగా ఉండాలి.
1: The ladder should lean on the top.
0: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకుని పోవచ్చు.
1: Then only it is possible to climb up the steps.
0: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
1: The lower end is the basis of faith.
0: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
1: So the ladder should just be based on this.
0: పైన టాప్ కలుచుకున్నటువంటిది ప్రేమ.
1: The top one leans on love.
0: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
1: Therefore, with faith and love, you can climb up to an extent.
0: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
1: Without these two, you can never climb the ladder.
0: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
1: Even if anyone tries, you'll find it impossible.
0: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
1: You should have the basis here and also the top one that leans on love.
0: విశ్వాసము గాఢమైన విశ్వాసం ఉండాలి.
1: You should have strong faith.
0: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
1: You should have sacred love.
0: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
1: Once you have these two, you don't need to undertake any penance or meditation.
0: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
1: What for all this?
0: ఈ రెండింటిని పొందే కోసమే.
1: Everything is done.
0: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
1: Then once you have these two, why should you need meditation?
0: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
1: The one you are in search for is waiting at your doorstep.
0: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
1: Many say they are in search of God. You don't need to search.
0: సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you need to search for him?
0: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
1: In the first instance, do you search for yourself?
0: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
1: You don't.
0: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
1: If you say that you are in search of your own self, others will take you
0: mad. అదేవిధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
1: If you say that you are in search of God,
0: భగవంతుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you, everywhere.
0: భగవంతుడవు.
1: You are God.
0: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
1: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
0: అనేక మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
1: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
0: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
1: There are so many words there.
0: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
1: What is the meaning in finding this question, who am I?
0: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
1: We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where do you come from?
0: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
1: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
0: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
1: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
0: కనుక నీ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
1: What is required for
0: first confidence kavali?
1: First self confidence is required.
0: ee confidence valane satisfaction vachestundi.
1: Out of the confidence you will have satisfaction.
0: ee satisfaction valane sacrifice chestavu.
1: The satisfaction will lead
0: to sacrifice valane realization vastundi.
1: Out of the sacrifice you will attain realization.
0: First self confidence the foundation.
1: So self confidence is the foundation.
0: Self satisfaction is the wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is the roof.
1: Self sacrifice is the roof.
0: Self realization is the life.
1: Self realization is the life.
0: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు.
0: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ యూ కెనాట్
0: లివ్ దేర్. రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
0: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
0: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫస్ట్.
0: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
0: స్టేబుల్. ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
1: Even if it amounts to sacrificing one's own life, confidence, one should have strong
0: confidence.
1: And once you develop this confidence, you will enjoy the bliss.
0: When
1: once you are in the blissful state,
0: భేదములు ఏమాత్రమే ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
0: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
1: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
0: ఎప్పుడు త్యాగం చేస్తివో త్యాగేనేకి అమృతత్వ మానసు. న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ మనం చేయలేకపోతున్నాం.
1: బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
1: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్
0: యు. రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
1: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
0: అందుకోసమని ఎవరో చెప్పారు.
1: Therefore it is
0: said. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
1: వి సే ద గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ద రోప్.
0: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
1: When God has created all these things, all creatures, Yama drives around the body.
0: ఈ ప్రాణానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
1: To take away so many lives, where do you find the rope factory for Yama?
0: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడ లేదు.
1: Well, he has not.
0: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
1: హీ ఈజ్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
0: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
1: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్ట్వైన్డ్.
0: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
1: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
0: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
1: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
0: కనుకనే
1: సో
0: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
1: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
0: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
1: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
0: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
1: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
0: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
1: We'll have low satisfaction when we feel so and so is responsible for our
0: alpatruptiluku manamu em matram kodunu longi poradu.
1: We should never submit ourselves to
0: anniki maname karanam.
1: For everything we are
0: manchi chedalku maname karanam.
1: For good and bad,
0: sukha dukkhamulku maname karanam.
1: For pleasure and pain,
0: bhava nashtamulku maname karanam.
1: For profit and loss,
0: ninda stutiniki maname karanam.
1: For everything we are
0: anniki maname karanam.
1: For everything we are responsible, the main cause.
0: Maname karanam anukunnappudu ee vidhamaitundi bhayamu manaku undadu.
1: Then once we feel that we are the main cause, evartho we don't need to have fear.
0: Ee kashtam labhistundante bhayam undali.
1: And once you feel that troubles are because of others,
0: nirbhayam,
1: you will be fearful.
0: Nirbhayam. Eppudu vastundi nirbhayamu?
1: When you will be fearless.
0: Paripurna prema undinappudu nirbhayam vastundi.
1: When there is total love, you will be fearless.
0: Dosham undinappude bhayam aavaristundi.
1: When there is no love, you will be fear stricken.
0: Manalo doshamulku ee maatramu avakasam ivvakoddu.
1: Don't give scope for any
0: mistake. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki, is it good or bad, is it right or wrong ani discrimination cheyi.
1: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
0: Time tisko.
1: Take time.
0: Tondara padavaddu.
1: Don't be in a
0: haste
1: hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: So never be in a hurry. Discriminate with
0: good or bad. Tondara padavaddu. Edu ochinappudiki nee shantanga nee undu.
1: Anything may come. Maintain peace.
0: Daivani smarinchu.
1: Think of God.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్
0: లవ్. ఆ ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
1: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: దిస్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: లౌకికమైన చదువులు చదవచ్చును.
1: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హ్యావ్.
0: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: దిస్ ఈస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ లైఫ్.
0: సుఖీంప హేమతారక విద్య పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: ఫర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ రెండు విద్యలు ఉండాలి.
1: దేర్ ఆఫ్టర్
0: ఈ రెండు విద్యలు ఎట్టివి?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: నెగటివ్ పాజిటివ్ వంటివి?
1: దే ఆర్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగటివ్ నెగటివ్ నెగటివ్.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: కనుకనే మన హృదయం నుండి నెగటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
1: దేర్ ఫోర్ వై ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగటివ్.
0: కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
1: బట్ వీ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
0: ఇంపాసిబుల్.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నెగటివ్స్ నింపుకుంటున్నాం మనం.
1: బికాజ్ యూ ఫీల్
0: నెగటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
1: దేర్ ఫోర్ యూ గెట్ నెగటివ్ థాట్స్.
0: పాజిటివ్ ఎంత కోరడానికి నీకు
1: అధికారం? పాజిటివ్
0: నీకు అధికారం లేదు.
1: యూ హావ్ నో రైట్.
0: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: దేర్ ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
0: అప్పుడు అన్ని కూడా లభిస్తాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ రిలేషన్ టు ద ఫిజికల్
0: ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కి సంబంధించినటువంటివి హేమతారక విద్య, తారక విద్య.
1: Therefore, spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
1: There will be one limit this side, another limit other side.
0: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: When the ball goes in between the two, it's a goal.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సల్యములు.
1: Likewise,
0: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
1: Therefore, the goals, the limits are one.
0: ఈ రెండింటికి మధ్యలోపల మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
1: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
0: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది, కానీ గోల్ కాదు.
1: But if it cross the boundary, see if it goes to one furlong, it's out but not go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
1: Therefore, study the worldly
0: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
1: And good, have good positions.
0: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: Of all, it's only the spiritual education.
0: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్. ఈ నదుల కంటే
0: ఆ సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: Develop love.
0: ప్రకృతిని మనం ఏమాత్రమూ విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: భగవత్ స్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఇస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దానిని
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువును కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyalatone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhala Jala Dharulu Inki Povu Isukalo Varsha Jala Dharulu Inki Povu మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara.
0: Students, embodiments of love.
1: మానవత్వం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly, red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: Paiki egurutaku rekkalu levu dust ku.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: It's only the effect of company that makes it go up or go down.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటాది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యములో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: దేర్ఫోర్ వన్ షుడ్ జాయిన్ గుడ్ కంపెనీ అండ్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్,
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find
1: మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: Who is the true friend? The one who is after you, who follows you like a shadow in times of difficulties.

0: మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: లైక్ వైజ్ వెన్ వేర్ ఇన్ గుడ్ పొజిషన్ అథారిటీ యూ విల్ ఫైండ్ పీపుల్ అరౌండ్ యూ.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
1: It's a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They are all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
0: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: At this age, character is very important.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవి.
1: Without character, it is just a living.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character, not social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
0: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should not look at his face.
0: What a bad boy.
1: He is a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
0: it shines.
1: The moment dust is off, it remains pure.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా అలాగైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్.

0: సర్కిల్ ఆల్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాడు.
0: దట్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్ ఎప్పుడు
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ద రైస్.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: ee gold silver idantha kudanu mattito koodi untuntadi.
0: silver gold diamond are full of this mud.
1: aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: therefore it must be purified. it is processed in fire.
1: appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేక్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులు అన్ని కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ refinement is also needed.
1: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ నాట్ టు ఎక్వైర్ టోటల్ విజ్డమ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: jeevitamlo
0: for a
1: rendu margam untundadi.
0: There are two paths in life.
1: One jeevanopadi, rendu jeevita paramavadi.
0: One is just a living, another the purpose of life.
1: Kanukane jeevanopadi tho paatu jeevita paramavadini kudanu manam kontha varaku gurtinchali.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: Edo manam undinanta varaku nu jeevinchi కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ ఐడియల్స్ ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజన్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాడికి తెలియదు.
0: హీ డజన్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినా అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరైనటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
1: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: Karukane aatti vaadu manushudiga maarali.
0: Such one is a true man.
1: Eppudu choochina gaani aneka rakamuluga kudanu manu yochanu kudanu cheyatam ledu.
0: We are not thinking even.
1: Itani yokka manasu yokka prabhavani kudanu manam gurtinchadaniki prayatninchadam ledu.
0: We are not recognizing the power of the thoughts of other person.
1: Oka chinna udaharanam.
0: Boys, a small example.
1: Manishi yokka thoughts nu kukkalu kuda kanipedutunnayi.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కాని తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రన్స్ లో పోవద్దు, డి ఎంట్రన్స్ లో పోవద్దు, జి ఎంట్రన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంట మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: ఒకటి సాధన.
1: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
0: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపంసి న తీర్థానాం న శాస్త్ర న జప నహి సంసార సాగరోత్తారే సజ్జన సేవన వినా. సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ యూ ఫైండ్ యువర్ పేరెంట్స్.
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ ఎక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ ఎక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు.
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarve ainatutti varini, character sarve ainatutti varini chuste vaadu manike sambandham pettukokoddu.
0: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu. Sarva jeeva namaskaram kesavam pratikachari. Andariki namaskarinchu, tappu ledu. Kaani sarva jeeva tiraskaram kesavam pratikachati. Idanni kuda manam tirinchukovali.
0: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
0: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
0: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: If boys have got any sort of connection
1: studentiga undinappudu nee ee vidhamaina peda margam pattitavante nee kukkala kante heenam aipothavu.
0: As a student, if you follow this wrong path, having kind of tallidannulu kuda mosam chestunnaru, your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kuda nuvu vyarthudaipothunnavu.
0: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
0: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
0: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: If we don't sing the glory of Lord with full throat,
1: దయయు సత్యంబు లోనత తలుపడేని.
0: If we don't have compassion and truth
1: within, కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: Why should they be born at all to their mother?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: Why should they be born at all to come under the suffering?
1: ఏం కావాలి?
0: What for?
1: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: We should have perfect good character.
1: అదియే మన యొక్క చదువుకు సరియైనటువంటి అంతరార్థము.
0: That is the significance of our education.
1: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
0: Books are full of education knowledge.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: The head is full of mud.
1: ఏం ప్రయోజనం?
0: What is the use?
1: పుస్తకంలో ఉంటుందా చదువంతా?
0: There is knowledge in the
1: head. లో ఉంటుంది మట్టి అంతా.
0: But mud is in the head.
1: ఇది చదువా?
0: Is that education?
1: కాదు కాదు.
0: No.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: Therefore we have to remove the mud there.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: All the thoughts must be removed.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: In an empty head you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గున.
0: If the head is full of so much of matter,
1: would it ever be empty? Kaka, ila sukrutam nimpanaguna.
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
0: In this tumbler there is water.
1: Ee tumbler paalu poyalante etna postavu. Kanukane yemi leni burralona yemaina cherchavachchu.
0: In an empty head you can stuff it with anything.
1: Yememo nindi unna talaburradi kaaryaguna.
0: If the head is full of so much of matter, would it ever be empty?
1: Kaka, ila sukrutam nimpanaguna.
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
0: In this tumbler there is water.
1: Ee tumbler paalu poyalante etna postavu.
0: If you want to pour milk, water there, how do you do it? Remove water.
1: Tirigi paalu poyali.
0: And then fill it up with
1: ante
0: milk.
1: Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
0: On the other hand, if you pour milk there, both will be spoiled.
1: Kanukane mana hrudayam lopala pavitramainatuvanti bhavamulu తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడాను మోసం చేసి, తల్లిదండ్రులు కూడాను దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చు.
0: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
0: the son without character.
1: గురు లేని విద్యలు,
0: and education.
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: and the nation without character.
1: శాంతి లేని జీవి,
0: the life without peace.
1: శశి లేని నిశిరాత్రి,
0: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
0: As a plant, if it is bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: Students are a foundation to the country.
1: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం,
0: that is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
0: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాను.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూలిపోతాయి.
0: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు,
0: లిసనింగ్,
1: వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: Kanukane mottamota bhagavat premanu hrudayamlo nimpukondi.
0: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: If the tank, the heart should be filled with love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: All senses are taps.
1: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: So you will draw good water out of every pure water.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యుల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకని మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ద ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thoughts in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks, the legs will take you to wrong spots. పాదము
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హీ యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్.
1: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితోరు ముత్తడితేనే కైనడువ

0: ಬಾರಿ ಕಡಲಿ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ವಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕು ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ದಾನ್ನ ತೆಚ್ಚುಕುನ್ನಾನು ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆಪ್ತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್ ದೀನಿ
0: ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡ ಚೂಸ್ಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಅಲವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ. ಇಂಕ ನಾಕು ಗತಿಯೇ ಲೇದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಂ ಈ ಮಾನವತ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವಿ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಂ ಅನ್ನೇಟು ದಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಂ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈವ್ಸ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕೊಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ನೆವರ್ ಗೋ ರಾಂಗ್.
0: ಮಾನವನಿಗಾನೇ ಸಾವಾಲಿ.
1: Human being should die as a human.
0: Chakurdu.
1: He should not die as an animal.
0: Adiye manam chesukosi. Manavudu devudu kanakkaraledu.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga betukite chalu.
1: It is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinatundi.
1: This is the first lesson the student
0: learns. Baita prapanchamanta kudanu aneka rakamlainatundi reetiga pravartistu untundadi.
1: In the outer world you find various tendencies and temperament.
0: కరికు వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: Don't be bothered about their
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: Let us foster take care of our goodness.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: Even if there's slightest to the mistake, consider it very big.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: But don't exaggerate mistakes of others.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

ಸಂಗ್ರಹ.

యోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండే

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ, ఇట్ ఇస్ ఎనఫ్ ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విదిన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులు లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్ణమైన స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాం మహతో మహీయాం అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: పరమాణువులు ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: The atoms are spread all over the world.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: What are these atoms?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మనకు వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ee bhavanamu,
1: the mansion,
0: ee light,
1: the lights,
0: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
1: Everything is the combination of atoms.
0: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
1: Man is the combination of atoms.
0: Ee maanavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
1: There is no power outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విదిన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ ద రీజన్ హీ ఇస్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటువంటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest,
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big,
0: సర్వంతర సాక్షి అయినట్టి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానిగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్ హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ,
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
0: ఇవన్నీ కూడాను చెప్తుంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdam chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధంగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటము పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ దట్ టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం ను పురస్కరించుకుని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: ద The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగానే పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanule unnadani scientistu ee samasyanantha kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1,000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సెర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ద వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక ములికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఈస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యూ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఈస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఈస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: నౌ విల్ అండర్స్టాండ్ దట్ ఈచ్ వన్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అట్రాక్టివ్ పవర్, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ Kings had crown bearing a magnet.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి.
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది.
1: సోక్రటిస్ పవర్.
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence, father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: While playing it so happened the ball just rolled below this ball.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక కుడ్ కమ్ టు నో దిస్.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ మిస్టిఫైడ్.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాస్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి ఎందుకునియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this Sivadhanas easily.
0: దీని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరియనటువంటి మ్యాచ్.
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందుకు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ that's present in Rama.
0: Kanuka ee vidhamainatundi oka vaagdanam chesi ee swayamvaramunaku prapanchamanta chaatinaadu.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: Andaru vacharu.
1: All kings came.
0: Danni ettadaniki prayatnam chesaru.
1: They made an attempt to lift this bar.
0: Vifaludaipoyaru.
1: And they failed utterly.
0: Kaani Vishwamitrudu teeskoni poyinatundi Ramalakshmanu iddaru kudanu andulo prati okka deeniki kudanu aakarshaniyanga untundaru.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started seeing Rama and Lakshmana.
0: ఏ మాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికి దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తామా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటి కంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్న పిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ సైడ్ ఆఫ్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హి బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి శివయ

0: పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీతా అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీతా.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: Therefore, magnet stands as a witness to understand the divinity.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: This power is not known to everybody.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: In fact, it is present in every man.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: That power of the light is in
0: everyone. Laser power ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: Magnet laser power is in everyone.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ, ఈ రేజర్ పవర్ లో కానీ, కాంతి పవర్ లో కానీ, ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ, శివశ్రీయన్స్ లో కానీ, అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కాని మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
0: భోగ భాగ్యము లేలా,
1: why this property is
0: చదువులేలా,
1: why
0: గొప్ప పదవులేలా,
1: why exalted positions,
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్,
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kuda nu okka magnet nunchi vacheetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantamainatuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణప శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్,
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఈజ్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: Everything is in man.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్,
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని,
1: సచ్ హ్యూమన్ లైఫ్,
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటివారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్, కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: కొన్ని రకమైనటువంటి యొక్క వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హీస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో,
1: విత్ దిస్ పవర్,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ,
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్,
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ఫోర్ హి హాడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: దిస్ సీక్రెట్
0: రాముడు ఎందుకు అతని చెట్టు చాటు నుంచి

0: కొట్టాడు.
1: వి క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామా కిల్డ్ హిమ్.
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of
0: రామని ఎందుకు అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి.
1: సో ఆల్సో రామా
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: అండ్ వాలి అట్రాక్ట్స్ ద హాఫ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ రామా.
0: కాలానుగుణ్యంగా
1: అప్రోప్రియట్ టు ద టైమ్స్
0: సమయ సందర్భానుసారంగా
1: సర్కమ్స్టాన్సెస్
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్
0: ప్రపంచ క్షేమం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: కళ్యాణం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద
0: సొసైటీ జనరంజన కోసమని
1: ఫర్ ఎవ్రీబడి
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: హి అపియర్స్ యాస్ దో హి హాస్ నో పవర్.
0: ఈ కనిపించినంత మాత్రమున
1: ఫర్ దట్ సింపుల్ రీజన్
0: మీరు సందేహించవచ్చును.
1: యూ మే డౌట్
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు.
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్ హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్.
0: కానీ ఆ సమయం అలాంటిది చేయకూడదు.
1: దట్ వాస్ ద సిచ్యువేషన్ ఇట్ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠంలో ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీతా షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the woman.
0: Sriki thala vanchakoodadu athu mahaveerudu.
1: And he is a big warrior and a king, cannot bend his head in front of the woman.
0: Dharma parayanudu.
1: He is one of righteousness.
0: Who treads the path of righteousness.
1: So he need not bend his head.
0: Entusai paina cheeta Sita maalanu pattukoni kaachukoni untundadi.
1: Sita was holding the garland and waiting.
0: Kaani janamandaru kuda nu chaala aashcharyapadipothunnaru.
1: People are very much surprised.
0: Enduku Ramu tala vanchakoodadu?
1: Why not Rama bend his head?
0: Aami ettu Ramu telusunu kada.
1: And after all he knows the height of Sita.
0: Kaani okati ikkada chinna rahasyam kuda untundadi.
1: Here is one secret.
0: Antavarku Sita ni Ramu choodaledu.
1: Till that
0: prapanchika drushtilo.
1: Till that moment Rama did not look at Sita.
0: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudalaniki adhikaram untuntadi.
1: In fact he has got the time to look at her after tying up the holy knot. In fact she was not married till then.
0: Alanti marriage kanatunte yokka kanyanu purushudu chudakoodadu.
1: And a man should not look at an unmarried person.
0: Ramana yokka sahaj dharmam.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము
1: అండ్ దట్ స్టాండ్ ఫర్ అది ఏ
0: సత్యశీలము అని పేరు.
1: దట్ ఈస్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: అండ్ దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ దట్ హి హస్ లేడ్ డౌన్ టు హింసెల్ఫ్.
0: లక్ష్మణుడు వైపును చూచాడు రాములు.
1: రామా లుక్డ్ అట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: లక్ష్మణుడు అన్నా మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి
1: సిగ్నల్స్ యువర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్ దిస్
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
1: హీఈస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రేజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్
0: అన్నా సీతను మాత్రమే